0: Rajasthan every Thursday, 7 to 9 p.m. only on Radio Surabhi 107.9 FM HD3. Marigalate enduku start chesama. Chalo, mana trademark song toni doom dhamaka cheskoni ki. Let's go.
1: అయితే
0: బద్దల్ భాషలో అయితే లోని కమాన్, యూ నీడ్ టు లిసన్ టు అనునా.

మామగారు చెప్పుడు సరే మీరు కొట్టుడు సరే అదే 190 ఇలా ఇంకో 90 వేరా ఎట్లా కొట్టరా చూద్దాం.

கல் சுத்தே புஷாரு எந்தென் தோறாவும் புள்ளி போஷாரு.

అసలు ఏమన్నా పాటనా అట్లా పాటతోనే స్టార్ట్ చేయాలి అప్పుడైతేనే గానీ లేని జోషులకు కూడా ఫుల్ జోష్ వస్తుంది. పనుకునేటోళ్ళు లేచి కూర్చుంటారు ఎవరికి చెప్తున్నాను ఇఫ్ యు నో అనమాట. ఇది ఈ మధ్య థర్స్డే వచ్చింది అనగానే కొంచెం లేజీ అయిపోతూ బా ఇంకొక డే అయిపోతుంది ఫ్రైడే అయిపోతుంది అన్న మూడ్ లో ఉంటున్నారు. అట్లా కాకుండా కొంచెం కమాన్ వేర్ ఇస్ ద జోష్ యార్ కమాన్ వేకప్ వేకప్ అనడానికి అట్లాంటి పాట కూడా పెట్టుకోవాలి. అలాంటి పాట పెట్టుకుంటే ఏంటంటే ఇక ఆఫీస్ అయిపోతున్నా గానీ లేకపోతే మన స్ట్రెస్ కూడా కొంచెం తగ్గుతున్నా కూడా అట్లా మన డోల్తో గానీ డప్పుగా సాంగ్ వింటే గానీ జస్ట్ ఐ థింక్ ద మ్యూజిక్ ఆ వైబ్ ఒక్కటే చాలు ఇట్లా జర కళ్ళు తెరిచి రే కొంచెం ఛాయ్ తాగితే బాగుండు అనిపించే టైప్ ఆఫ్ సాంగ్ అనమాట. వాడండి 90 ml పోయమంటాడు ఆ పాటలా మనం 90 ml వసుకోవాల్సిన అవసరం లేదు. మనం మంచి నిమ్మలంగా వేడి వేడిగా అంటే ఇప్పుడు ఇంత వేడిగా ఉన్నప్పుడు బయట ఛాయ్ ఏం తాగమంటావు అని అంటారా, కరెక్టే. బట్ ఛాయ్ వాల్యూ ఇస్ ఛాయ్. ఎంత ఎండున్నా ఎంత వర్షం పడ్డా కూడా జర్రంత ఛాయ్ తాగితే అదొక వేరే మజా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ టైంలో 7 o'clock అవుతుంది అంటే జర్రంత ఛాయ్ పెట్టుకుని తాగితే బా మజా ఉంటుంది. మీరు తాగుతారు అనుకుంటా హోప్ఫుల్లీ. నేనైతే తాగలేను బికాస్ నేను స్టూడియోలకు వచ్చేసిన ఆల్రెడీ. బట్ అది కాకుండా ఒక మంచి పాట అయితే వినిపించగలుగుతా. ఇది నిన్ననే రిలీజ్ అయింది అనుకుంటా ఈ పాట. టాక్సిక్ అన్న ఒక సినిమా వస్తుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది డేట్ తెలియదు నాకు, బట్ ఇట్స్ కమింగ్ ప్రిటీ సూన్ ఎత్తికి చెప్తా. బట్ ఈ సినిమాకి మధ్య బాగా హైప్ వచ్చేసింది ఎందుకంటే కేజీఎఫ్ హీరో ఉన్నాడు కదా యష్, సో ఆ కేజీఎఫ్ సిరీస్ తర్వాత ఫస్ట్ మూవీ దట్ ఈస్ డూయింగ్ ఇస్ టాక్సిక్ ఇన్ కియారా అడ్వానీ. అండ్ దీని ట్యాగ్ లైన్ నాకు మస్తు ఇంట్రెస్టింగ్ అనిపించింది. మీకు ఎవరికైనా తెలుసా ఈ ట్యాగ్ లైన్ ఏం పెట్టినో? దీనికి తెలిస్తే కాల్ చేసి చెప్పండి 9726361966. బట్ అంత లోపల ఈ పాట వినిపించేస్తా. హిందీలో అయినా తెలుగులో ఎట్లుంటుందో చూసాం, నేను కూడా మీతో పాటు వింటున్నా. లేటెస్ట్ లిసన్ టు దిస్ సాంగ్ అండ్ వచ్చినాక పెట్టుకుందాం ముచ్చట్లు. ఓకే, లెట్స్ గో.

0: వావ్.
1: కొంచెం హిందీ అంటే తబాహీ వర్డ్ ఇస్ ఎ హిందీ వర్డ్ కదా, కానీ తెలుగు కూడా అదే వాడిండ్రు. ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ ఈ సాంగ్ కొంచెం స్లో ఉన్నా గానీ లైక్ విజువల్లీ నేను చూస్తున్నా కదా లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కొంచెం ఇట్లా యాక్షన్ థ్రిల్లర్, గ్యాంగ్స్టర్, డ్రగ్ కార్టెల్ ఫైటింగ్, ఒక రేంజ్ ఇలా వెరైటీ వెరైటీ మిక్స్ మసాలా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. చూసాం ఎట్లుంటదో. ఇట్స్ గన్ కమ్ అవుట్ సూన్. టాక్సిక్ ఈస్ కమింగ్ సూన్. ఐ డి నాట్ ఫైండ్ అవుట్ ఇట్. బట్ మీకు ఎవరైనా తెలిసిందా ఈ ట్యాగ్ లైన్ ఏంది అని? మీరు వెళ్ళకపోతే నేనే చెప్పేస్తా. వాళ్ళు దే హ్యావ్ సెడ్ ద ట్యాగ్ లైన్ ఈజ్ ఇట్స్ అ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్. ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉందా? నేనైతే ఎప్పుడు ఇట్లాంటి ట్యాగ్లైన్ ఏంలే. ఐ మీన్ ఐ హర్డ్ ఫెయిరీ టేల్, బట్ ఇట్స్ లైక్ అ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్. అండ్ వాళ్ళ డైరెక్టర్ గీతు ఏమన్నది సార్, దట్ ఇట్స్ ఎ గ్యాంగ్స్టర్ ఫిల్మ్ విత్ ఎ ఫీమేల్ గేజ్. ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా, బికాస్ అన్న కీరా అడ్వాణి అయితే అవసరం ఉంది, డౌటే లేదు. బట్ మన యష్ కూడా కేజీఎఫ్ లో లైక్ ఓల్డర్ వైబ్ బెల్ బాటమ్ లాంటి ప్యాంట్స్ అట్లా వేసుకొని చూడడం అలవాటైంది కదా. ఫుల్లీ సూట్ వేసుకొని ఫుల్లీ డ్రెస్డ్, పాటలు అయితే కత్తి ఉన్నాడు. వర్కౌట్ గానీ యాబ్స్ గానీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాండ్సమ్. ఇక మనము పాటల కీరా అడ్వాణి ఎట్లా బలుసు అట్లా మనము వీ కెన్ సీ ద యష్ ఆల్సో ఇన్ దిస్ మూవీ. సాంగ్ అయితే సూపర్ ఉన్నాడు. మూవీ ఎట్లా ఉంటుందో చూడాలి. నేనైతే పోయి చూసా పక్క చూసా థియేటర్ లో. బట్ దాట్ వాస్ తబాహి ఫ్రమ్ టాక్సిక్. తెలుగు హిందీ అన్నిట్లో రిలీజ్ అవుతుంది ఒకటేసారి. సో కొత్త కొత్త రిలీజ్ అంటే అదే అనమాట. బేసిక్లీ ఒక పాట రిలీజ్ అయింది నిన్న, అందుకే ఆ పాట వినిపించిన. ఇక కొత్త మూవీస్ అంటారా వస్తున్నాయి, బట్ ఇవి విందాం ముచ్చట్లు విందాం. కానీ నేను మొన్న కొన్ని రోజుల నుంచి ఒక పాట విన్నా అయింది అనిపించింది. అరే ఈ పాట చాలా రోజులు అయింది నేను ప్లే చేయలేదని. కొంచెం ఫంకీ ఫంకీ ఉంటుంది బట్ స్టిల్ ఫన్ ఉంటుంది. కాబట్టి ఈ పాట వినేసి ఈ పాట వినేసి వచ్చినాక మనం ముచ్చట్లు స్టార్ట్ చేసుకుందాం. అగైన్ యూ ఆర్ లిస్నింగ్ టు ధూమ్ ధమాకా. నేను మీ ఆర్జే అను ఉంటా ఎవ్రీ థర్స్డే 7 to 9 PM ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM. అండ్ రేడియో సురభి రిమెంబర్ సౌండ్స్ లైక్ హోమ్. మన ఇంటిదే మన ఇంటిదే. ఓకే, సో పాట వినేసి ఇన్న తర్వాత కొత్త కొత్త ముచ్చట్లు ఏం జరుగుతుంది, వాట్ టు లుక్ ఫార్వర్డ్ అన్నది నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో డోంట్ go anywhere, be right back after the song.

0: Welcome back, listeners. Mirintunaru Doom the Maka with me, Maspila, me Hyderabad, RJ Anutoni Intunaru. And Nenu Ivala. ఒక ఇప్పుడే మనము టాక్సిక్ గురించి మాట్లాడుకుంటాం కదా, కొత్త పాట రిలీజ్ అయింది అని దాని ట్యాగ్ లైన్ గురించి చెప్పిన కదా, ఇట్స్ ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్ అంటే నాకు ఐడియా వచ్చింది. అరే ఇవాళ మనం ఒక చిన్న సెగ్మెంట్ చేద్దాం, వై నాట్ ఐ ఆస్క్ ఎ ట్యాగ్ లైన్ అండ్ యూ టెల్ మీ ద మూవీ. ఐ నో మీరు గేమ్ ఆడేసి ఉంటారు చాలా సార్లు మన షోలలో, దట్స్ ఓకే, బట్ లెట్ మీ సీ ఇఫ్ ఐ క్యాన్ ఫైండ్ దోస్ రియలీ యునీక్ వన్స్. అండ్ మీకు కూడా టాలెంట్ ఉందా నాకు కాల్ చేసి కరెక్ట్ గేస్ కొడతారా లేదా చూద్దాం. మీరు కాల్ చేయాల్సిన నంబర్ 972-636-1966. అంటారా, ట్రై చేద్దామా? ఓకే, ఫస్ట్ ట్యాగ్ లైన్ చెప్తున్నా. అగైన్ నేను ఈజీ ఈజీ ట్యాగ్ లైన్లు చెప్పా, నేను ఎత్తుతున్నా కలక్ వెరైటీ వెరైటీవి. సో ఒక ఫస్ట్ ట్యాగ్ లైన్ చెప్తున్నా, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డాష్ డాష్ డాష్ అని ఒక మూవీ పేరు ఉంటుంది. సినిమా పేరు ఏంది మీకు తెలిస్తే కాల్ చేయండి 972-636-1966. యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి, నేను మీ అను ఉంటా 729. అయితే పాటలు ఇందాము, ఇంతకుముందు పాట నచ్చింది కదా. అట్లా కొన్ని పాటలు ఎట్లా అనిపిస్తాయి అంటే అని ఇట్లా ఎన్ని రోజుల తర్వాత ఇన్నా కూడా మంచిగా అనిపిస్తుంది. దాట్ వాజ్ వన్ ఆఫ్ దోస్ సాంగ్స్ అండ్ దాట్ వాజ్ ఫ్రమ్ మూవీ రగడ. నాగార్జున, అనుష్క శెట్టి, ప్రియమణి వీళ్ళందరూ కలిసి డాన్స్ మస్తు చేస్తారు కదా ఆ పాట అనమాట. సో కొంచెం కొన్ని కొన్ని సార్లు అట్లా కొన్ని పాతవి కూడా వింటే మంచిగా అనిపిస్తాయి. అట్లా కొంచెం ఒక డిఫరెంట్ జానర్లకు పోదామని చెప్పి పెట్టిన ఆ పాట. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఇక నెక్స్ట్ పాటకు పోయే ముందు నేను మిమ్మల్ని అడిగిన కదా ట్యాగ్ లైన్, ట్యాగ్ లైన్ లో మూవీ మీకు తెలిస్తే చెప్పండి, అది చేసే పాడుకుందాం. దాని తర్వాత లెట్ అస్ గో ఇన్ టు ద ముచ్చట్లు దట్ ఆర్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఫీఫా క్రేజ్ ఏం నడుస్తుంది ఇవాళ, మన క్వార్టర్ ఫైనల్స్ లో ఎవరు గెలిచిన, ఇవన్నీ ముచ్చట్లు మస్తు ఉంటాయి. అన్ని చెప్తా. ఎందుకు టెన్షన్ టెన్షన్ ఎందుకు, నిమ్మలంగా రండి, లైక్ లిసన్ అండ్ వీ విల్ గెట్ స్టార్టెడ్. సో అంతకంటే ముందు ఒక పాట వినేసిన అండి, చెప్పిన కదా వెరైటీ వెరైటీ పాటలు పెడదాం ఇవాళ. అండ్ దెన్ వీ విల్ సీ హౌ ద విండ్ గోస్. ఓకే, సో ఇప్పుడు ఈ పాట కొంచెం స్లో వినాలనిపిస్తుంది, బట్ నెక్స్ట్ పాట క్యాన్ బి డిఫరెంట్. ఓ కాల్ వస్తుంది, యాక్చువల్లీ కాల్ తీసుకుందాం, ఆన్ ఎయిర్ తీసుకుందాం. లెట్ అస్ సీ వీ క్యాన్ హియర్ దిస్. హోల్డ్ ఆన్ వన్ సెకండ్. హలో
1: హలో,
0: హాయ్ అండి, యువర్ ఆన్ ఎయిర్, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు శ్రీనివాస్ అండి.
0: హాయ్ శ్రీనివాస్ గారు, బాగున్నారా?
1: మీరు బాగున్నారండి.
0: చెప్పండి,
1: మీరు అడిగిన ట్యాగ్ లైన్ కి వచ్చిన మూవీ చాలేనా?
0: కాదు, ట్రై చేసిర్రు కానీ అమ్మ, నేను ఇప్పుడే కరెక్ట్ అదే చెప్పాను, మీరు ఫస్ట్ కాలర్ కాబట్టి ఇంకా జరసేపు వెయిట్ చేయాలి. బట్ ఆల్ ఇండియన్స్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ కి చార్లీ మూవీ కాదు, బట్ థింక్ అబౌట్ ఇట్. మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే నాకు మళ్ళీ కాల్ చేసి చెప్పండి. ఓకే అండి, బాయ్. వెల్, మనకి కరెక్ట్ కాల్ రాలేదు, బట్ వీఆర్ నాట్ గివింగ్ అప్ అని నేను చెప్పిన కదా, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అడగా, ఈజీగా అడిగితే ఎట్లా చెప్పు, యూనో హైలీ ఇన్ఫ్లమబుల్ రాకీ, కొంచెం ట్విస్ట్ నే ఎత్తుతా. సో లెట్ అస్ సీ ఇఫ్ యు గెట్ అనదర్ కాలర్, అంత లోపల మీరు పాటించండి.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరేంటున్నారు ధూమ్ ధమాకా. నేను మీ ఆర్జీ అను. ఇవాళ క్వశ్చన్ అడిగిన ట్యాగ్ లైన్ గురించి నాకు కరెక్ట్ ఆన్సర్ రాలేదు, సో నేనే చెప్పేసా, డోంట్ వరీ. ఫస్ట్ క్వశ్చన్ కదా, కొంచెం ట్విస్టెడ్ ఇచ్చేసిన, బట్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ లైక్ అన్ ఎక్స్టెన్షన్ ఆల్మోస్ట్ అనుకోవచ్చు అనమాట. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒక అమ్మాయి తప్ప, సినిమా పేరు ఒక అమ్మాయి తప్ప, ఎక్సెప్ట్ వన్ గర్ల్. అయ్యో, ఈ ఎడికెలు ఎత్తుతావా నువ్వు ఇట్లాంటి సినిమాలు అనుకోకండి, నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా. బట్ ఇట్ ఇస్ యాక్చువల్లీ 2016 మూవీ. ఇట్స్ యాక్షన్ థ్రిల్లర్, సందీప్ కిషన్ అండ్ నిత్యా మేనన్ చేశారంట. సో సినిమా ఉంది, నేనేం కొత్తగా సృష్టించలేదు. అండ్ దాట్ వాజ్ ద రైట్ ఆన్సర్. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ట్యాగ్ లైన్ ఉన్న మూవీ పేరు ఒక్క అమ్మాయి తప్ప, అదేనా? సో అదనమాట. అట్లా మనము కొంచెం సేపు ట్యాగ్ లైన్లు, బికాస్ టాక్సిక్ ట్యాగ్ లైన్ నుంచి షురూ అయింది కథ అంతా. టాక్సిక్ కి ట్యాగ్ లైన్ నిన్న మొన్న నిన్న రిలీజ్ అయిన పాటలు అనేది ఇంకొకటి వస్తున్నా, ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అంట. సో మనం పోయి మరి మన ఫెయిరీ టేల్ లెక్క ఉందో లేదా ఈ సినిమా, బికాస్ వీఆర్ కన్సిడర్డ్ గ్రోన్ అప్స్, రైట్? సో పోయి చూసేద్దాం వచ్చినప్పుడు. బట్ రేపు మూవీ రిలీజ్ అవుతుంది లెనిన్ గురించి మనం బ్రేక్ లో పోతున్నాం కాబట్టి బ్రేక్ అయిపోయి రాంగ్ అని మాట్లాడుకుందాం. అంత లోపల ఇంకొక ట్యాగ్ లైన్ ఇస్తా, లెట్ అస్ సీ ఇఫ్ యూ నో ఇట్. ఇది చాలా ఈజీ. ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ. ఓకే, అంతే ట్యాగ్ లైన్ అంతే. ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ. ఇది ఏ మూవీలోది తెలిస్తే కాల్ చేయండి 9726361966. ఇది చాలా హిట్ సినిమా. సో ఐ హోప్ యూ కెన్ ఫైండ్ ఇట్.
1: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
2: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
1: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
2: మీడియా రూమ్, స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వాలి.

0: generation knowledge though, neko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptondi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, timing aina, idiga thoduga Radio Surabhi, America lo telugustam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
3: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachchu.
3: Idi office party a leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.
6: వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్, మీరింటున్నారు ధూమ్ ధమాకా విత్ మీ ఆర్జే అనుతోని. ఇవాళ నేను ఎవ్రీ థర్స్డే వస్తా కదా, 7 to 9 PM మన షో ధూమ్ ధమాకా చేయనికి మనలో నడుస్తూనే ఉంటుంది. మామూలుగా ఉండదు, ఎందుకంటే మామూలుగా ఏం బతుకుతాం బై, లైఫ్ అంటే జరా మినిమం ఇట్లా ఉండాలి కదా అంతే. సో మనం బ్రేక్ ఒకటి ముందు సడన్ గా ట్యాగ్ లైన్ గురించి

7266 1966. అండ్ ఈ పాట ఇళ్ళకెళ్ళి ఫస్ట్ పాట ప్లే చేద్దాం అనుకున్నాను, బట్ ప్లే చేస్తే లిటరలీ ఆన్సర్ ఇచ్చేసినట్టే. సో అందుకే ఆ పాట ప్లే చేయ, కంప్లీట్లీ డిఫరెంట్ పాట ప్లే చేసి వస్తాం ఒకటి. దాని తర్వాత నేను ఒక రియల్లీ ఇంట్రెస్టింగ్ పీస్ ఆఫ్ న్యూస్ విన్నా, ఆ న్యూస్ చెప్పి వచ్చినాక చెప్తా. యాక్చువల్లీ యూనో అంటే తెలివి ఉంటే ఎట్లా పైసలు సంపాదించవచ్చు అన్నది ఒక చిన్న లైక్ ఒక అంటే నా మైండ్ మై మైండ్ బ్లూ అవే వెన్ ఐ రెడ్ దిస్ లిటిల్ ఆర్టికల్. బట్ ఐ విల్ టెల్ యూ ఆఫ్టర్ దిస్ సాంగ్. ఓకే, ఒక మంచి సాంగ్ అయినా చూద్దాం, బ్రేక్ అయి ఇప్పుడు వచ్చిన సాంగ్ అయినాక ముచ్చటిస్తా. లెట్స్ గో. వస్తు వస్తు వస్తు వస్తు సినిమాలో

0: Watch all our videos.
1: Subscribe.
2: For more updates, for interesting updates,
3: please do subscribe all our videos.
4: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. నేను ఇంతకుముందు కాల్లో మాట్లాడుతుండే పాట వస్తున్నప్పుడు అందుకే ఒక సెకండ్ లేట్ అయింది, బట్ నాకు కరెక్ట్ ఆన్సర్ రాలేదు.

ఈ క్లూ ఇచ్చిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. సో నేనేమడిగినా ట్యాగ్ లైన్ ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ, కొంచెం క్లోజ్ ఉంది, వేరే కూడా అట్లనే ఉన్నాయి అనుకుంటా, బికాస్ నాకు రెండు మూడు ఆన్సర్స్ వచ్చినాయి కానీ అది కాదు నేను విషయ ఆన్సర్. బట్ ఐ వాజ్ హోపింగ్ ఎవరో ఒకరన్నా మనకి ఆన్సర్ ఇస్తారు అని. బట్ చెప్పిన కదా నేను ఆఫ్టర్ ఐ గేవ్ ద క్లూ ఐ గాట్ ఇట్. సో టెక్నికలీ ఇచ్చేయచ్చు దట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది అనొచ్చు. నేను చెప్పడం ఎందుకులే, నేను ఈ పాట ప్లే చేస్తా, ఈ పాట ప్లే చేస్తే ఇంట్లోనే వచ్చేస్తుంది కూడా. అండ్ స్టార్ట్ చేయగానే మీరు అనుకుంటారు ఓ ఇదా అనుకుంటారు. సో అంత హిట్ అయిన సినిమా ఇది. అండ్ లైక్ ఐ సెడ్ ఇట్స్ ఎ ట్రెండ్ సెట్టర్ మూవీ. అండ్ అన్ని లవ్ స్టోరీలు ఈ సినిమా తర్వాతనే ఒక కాలేజ్ లవ్ స్టోరీ స్టార్ట్ అయినాయి అని నాకు అనిపిస్తుంది. సో ఇంత పాత సినిమా అయినా కూడా ఒక ట్రెండ్ సెట్టర్ మూవీ ఇది. ఈ మూవీ ట్యాగ్ లైన్ ఉండే ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ. సో అది కథ. ఈ పాట ప్లే చేయకంటే ముందు నేను మీకు ఇంతకు ముందు చెప్పిన కదా ఒక ముచ్చట చెప్పాలని. సో నేను లాస్ట్ వీక్ చెప్పిన కదా మీకు ఈ వీకెండ్ ఏమైతున్నాయి అంటే, ఐ టోల్డ్ యూ టైలర్ స్విఫ్ట్ ఈస్ గెటింగ్ మ్యారీడ్ అని చెప్పిన కదా. సో ఆమె పెళ్లి అయిపోయింది మంచిగా జూలై 3rd కి. షీ హ్యాడ్ ఎ బిగ్ వెడ్డింగ్ ఇన్ మాడిసన్ స్క్వేర్ గార్డెన్ విచ్ వాజ్ ఆసమ్. బట్ నేను ఇవాళ మార్నింగ్ ఏదో ఆర్టికల్ చదువుతుండే యాజ్ పార్ట్ ఆఫ్ మై డూమ్ స్క్రోలింగ్ నడుస్తుంటే, అండ్ అంటే మైండ్ ఉంటే ఏదన్నా చేసి సక్సెస్ కావచ్చు అన్నదానికి ఇది ఒక ప్రూఫ్. అండ్ ఇన్ బ్యాడ్ వే అని కూడా అన్నా, బికాస్ ఇట్స్ ఎ క్రియేటివ్ వే. సో బేసిక్లీ ఏమైందంటే న్యూయార్క్ సిటీలో పెళ్ళైంది కదా వీళ్ళది, టైలర్ స్విఫ్ట్ అండ్ మన జేసే మన ట్రావెల్స్ కెల్సీది. అది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొఫైల్డ్ వెడ్డింగ్ అన ఎవ్రీబడి వేర్ లుకింగ్. ఇప్పటిదాకా కూడా అఫీషియల్ ఫొటోస్ రాలేదు. అండ్ ఇన్ఫర్మేషన్ అందరు బయటకు వచ్చింది. గెస్ట్ ఒక 1000 మంది కంటే ఎక్కువ మంది గెస్ట్ వచ్చి ఉండే. ప్రతి గెస్ట్ చేతిలో ఒక మస్తు డబ్బా ఉందన్నమాట. ఆ డబ్బా ఏంది అని తర్వాత తెలుసుకుంటే ఆమె వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరి కంటే అందరికి కార్టీఏ వాచ్ గిఫ్ట్ ఇచ్చిందంట. అది మినిమం $3,000-4,000 ఉంటుంది. And she gave that for 1,000 of her guests. అట్లాంటి పెళ్లికి ఇన్విటేషన్ రావాలి బాయ్ నీ అట్లాంటి ఒక దోస్తున్నా చాలా జీవితంలో. ఎనీవే మనకు రాలే మనం పోలే కానీ, బట్ ఐ టోల్డ్ యూ రైట్, నేను పెద్ద చీఫ్స్ ఫ్యాన్ కాబట్టి, ట్రావెల్స్ కెల్సీ ఫ్యాన్ బిఫోర్ ఈవెన్ స్విఫ్టీ మ్యారీడ్ హిమ్. అయితే నేను ఈ కథ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ న్యూయార్క్ సిటీ నుంచి ఒక ఆర్టిస్ట్ బేసిక్లీ పెళ్లి అయిపోయింది, వీళ్ళందరూ వెళ్ళిపోయారు మాడిసన్ స్క్వేర్ గార్డెన్ కాలేజ్. చెత్త తిరగలు వస్తారు కదా ఇప్పుడు, ఏ పెళ్లి అయినా ఏ దావత్ అయినా మస్తు చెత్త చేసిపోతారు కదా. సో చెత్త తనకి ఈ మనిషి వచ్చిండు. బట్ దిస్ గాయ్ ఎంత జీనియస్ బ్రెయిన్ అంటే, వచ్చి బేసిక్లీ చెత్త అంతా లైక్ యూనో దోస్ మెటల్ డిటెక్టర్స్ దాంతో దీంతో ఉంటారు కదా. అంటే ఇమాజిన్ ద క్రేజ్ ఆఫ్ టైలర్ స్విఫ్ట్ అండ్ ట్రావెల్స్ కెల్సీ. జనాలు ఎంత పిచ్చి ఉన్నారు ఎగవాడి అంటే, ఏదన్నా ఒక చిన్న మెమరీ అయినా సరే, వాళ్ళ వెడ్డింగ్ ఏదైనా పార్ట్ ఉన్నా వి వాంటెడ్ అన్న చిన్న కాన్సెప్ట్ ని ఎన్కరేజ్ చేసుకున్నాడు ఈ మనిషి. పోయి ట్రాష్ ఏరిండు బేసిక్లీ త్రూ అవుట్ ద మాడిసన్ స్క్వేర్ గార్డెన్. అండ్ దాన్ని చిన్న చిన్న 1 inch by 1.5 inch అట్లా చిన్న చిన్న గ్లాస్ బాక్సెస్ లా, ప్లాస్టిక్ బాక్సెస్ లైక్ ట్రాన్స్పరెంట్ న్యూయార్క్ సిటీ గార్బేజ్ అని గాని, లేకపోతే ద అన్ఇన్వైటెడ్ వెడ్డింగ్ అని గాని నేమ్ పెట్టేసి మినియేచర్స్ అనమాట. అలా గార్బేజ్ అమ్మిండు. ఏంది ఒక ట్రాష్, ఒక టిన్ క్యాన్ ఉండొచ్చు, ఎవరో దీనిలో తాగింది. దెర్ ఎవర్ నో రైట్, ఇట్ కుడ్ హ్యావ్ somebody's like, you know, maybe it could have been Taylor Swift, nobody knows. But everything was from the wedding annattu akkad nunchi chetta collect chesi chinna chinna bag lalla vetti $25 kamte manchi, he made close to $50,000 with garbage overnight. అంటే ఆ తెలివికి మెచ్చుకోవాలి కదా. అంటే ఏదన్నా బతికేస్తావు బావో నువ్వు, పోయి బతికేస్తావు అంటే చూడు ఆ టైప్ అనమాట. అండ్ లుక్ ఎట్ ఇట్, ఈ మనిషికి ఇట్లాంటి దానికి ఇంత టాలెంట్ ఉండి చేసిండు అంటే, ఇంకా రియల్లీ ప్రాపర్ గా దిమాగ్ పెడితే హీ కుడ్ బికమ్ లైక్ ద నెక్స్ట్ క్రియేటర్ ఇన్వెంటర్ ఆఫ్ సంథింగ్. హౌ కూల్ ఇస్ దాట్, లైక్ హీ జస్ట్ టుక్ ఎన్ ఐడియా వేస్ట్ ట్రాష్ బట్ హీ ఎన్కాష్డ్ ఆన్ పీపుల్స్ క్రేజీనెస్. ఐ వాంట్ సంథింగ్ ఫ్రమ్ టైలర్ స్విఫ్ట్ యాజ్ ఎ మెమరీ అట్లా అనుకుంటారు కదా. బట్ వాట్ ఆర్ ది ఆడ్స్ నాకు అనిపిస్తుంది. అందుకే పిల్లల్ని కూడా మనము ఏదైనా పెంట పని చేస్తుంటే చేసుకోపోం బాయ్ నువ్వు పెంట పెంట అయితే అయింది చేసుకోండి, హూ నోస్ ఆన్లైన్ ఏదో జరంత తెలివి వచ్చి మనకు కూడా వి మే రిటైర్ అర్లీ వీ డోంట్ నో. సో మీ పిల్లల్ని ఆపకండి, అంటే మరీ పిచ్చి పిచ్చి లెక్కలు చేసి ఆపేశారు కానీ ఏదైనా ఇట్లా క్రియేటివిటీగా ఏదైనా చేస్తున్నారు అంటే మాత్రం ఎంకరేజ్ చేయండి. బికాస్ యూ నెవర్ నో, మేబీ యూ విల్ ఆల్సో హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అన్ ఇన్వెంటర్ ఇన్ యువర్ హ్యాండ్స్. అది ఆ ముచ్చట చెప్దామని చెప్పి ఐ వాజ్ వెయిటింగ్. But I was amazed anamata itlanti ideas kuda ostaya ani. That was Taylor Swift wedding for you, and even the trash that happened that made money.
ఎనీవే నేను అడిగిన క్వశ్చన్ కి ట్యాగ్ లైన్ కి ఆన్సర్ ఈస్ దిస్ సాంగ్ చూసేసేయండి. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాం. ఓకే లెట్స్ గో. ఇప్పుడు అంటారా అయ్యో ఈ సినిమానా, ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ.

సో అదన్నమాట ఆ ట్యాగ్ లైన్. ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ అన్నది మూవీ నువ్వే కావాలిలో ఉంది. అసలు ఈ సినిమా ఏమన్నా చేంజ్ చేసిందా మన వాళ్ళు మూవీస్ ఎట్లా తీయాలి అన్న దాని గురించి? ఐ థింక్ అందుకే అన్న నేను ఇట్ వాజ్ ఎ ట్రెండ్ సెట్టర్ అని. ఒక ఒక్క ఒక మూవీతోని ఒక లవ్ స్టోరీ కానీ ఒక యంగ్ లవ్ స్టోరీ కాలేజ్ గోయింగ్ లవ్ స్టోరీ అన్నిటినీ కవర్ చేసిండు. హార్ట్ బ్రేక్ దెన్ మళ్ళీ కలవడం, యునో ఐ థింక్ లాట్ ఆఫ్ మూవీస్ ఈ మూవీ నుంచి ఇన్స్పైర్ అయ్యి డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ తీసింది అనిపిస్తుంది నాకు. బట్ దాట్ వాజ్ వాట్ వాజ్ ద రైట్ ఆన్సర్, నువ్వే కావాలిలోంచి. సో నెక్స్ట్ దాంట్లో అడిగే ముందు నేను నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పేవి ఎదుదాం అనుకుంటున్నా. ఓకే, ఏది అడగల బా? ఓకే, ఇది చాలా ఈజీ, చాలా ఈజీ, చాలా ఈజీ, చాలా ఈజీ. ఇంకా ఏది? ఓకే, విలువలే ఆస్తి. ఇది కొంచెం ఇట్లా సెంటీ టైప్, బట్ లెట్ అస్ సీ ఎవరో చెప్తారేమో. విలువలే ఆస్తి అంటే వాల్యూస్ ఆర్ మన రియల్ మనీ ఆర్ వెల్త్ అన్నట్టు అనమాట. ఇది ఏ మూవీ ట్యాగ్ లైన్ తెలిస్తే కాల్ చేయండి 9726361966. మనం ఇంతకు ముందు పాట కంటే ముందు టైలర్ స్విఫ్ట్ పెళ్లి గురించి మాట్లాడడం కదా, కొంచెం అంటే కాంట్రవర్షియల్ గురించి చెప్తున్నాం అనమాట ఈ వీక్ ఏం నడుస్తున్నాయి అన్నది. సో అట్లా ఇంకొక న్యూస్ నాకు లాస్ట్ యెస్టర్డే నిన్న ఇవాళ కొంచెం ఎక్కువ చదివింది ఏంటి అంటే ప్యారిస్ ఫ్యాషన్ వీక్ నడుస్తుంది బేసిక్లీ ఈ వీకెండ్ అండ్ మన ఇండియన్ వాళ్ళు ఫుల్ అసలు అంటే ఫస్ట్ టైం అరంగేట్రం అనమాట, అంటే చేసిండ్రు ముందు కూడా బట్ ఈ ఇయర్ ఎందుకు అంత లైక్ కాంట్రవర్సీ కాకుండా లైక్ ఎందుకు అయింది అంటే మనీష్ మల్హోత్రా ఎవరైతే మన ఇండియన్ డిజైనర్స్ ఉన్నారు కదా అన్నిటికంటే టాప్ ఉంటాడు కదా, హీ డిడ్ హిస్ డెబ్యూ ఫర్ ద ప్యారిస్ ఫ్యాషన్ వీక్ అండ్ ఇండియాని ఒక జస్ట్ యాజ్ అన్ ఇండియా ఒక పార్టీ వేర్ ఒక జస్ట్ ఫ్యాషన్ వేర్ లెక్క చూపించకుండా హీ వాంటెడ్ టు డూ సంథింగ్ యాజ్ ఎ ట్రిబ్యూట్ టు హిస్ మదర్. సో హిస్ హోల్ కలెక్షన్ వాజ్ కాల్డ్ మా. ఓకే, అండ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది అంటే ఆ వర్క్ కానీ అంటే సగం బట్టలు మనము అసలు ఆ బొమ్మ ఆ లెక్క వాళ్ళు ఉన్న వాళ్ళు తప్ప చూడలేము. బట్ కొన్ని వాజ్ వేరబుల్ ఆల్సో, బట్ కొన్ని ఎంత ఇంట్రికేట్ డిజైన్స్ లైక్ ఒక బేబీ అండ్ ఒక మామ్ వాళ్ళిద్దరిని కూడా డ్రెస్ లో దించేసిండు లిటరలీ లైక్ యాక్చువల్లీ హోల్డింగ్ లెక్క అండ్ ఒక వూమ్ లోకి వస్తున్నట్టు దెన్ యునో వెన్ దే గ్రో అదంతా లైక్ ఐఎమ్ ప్రిటీ ష్యూర్ మంత్స్ ఆఫ్ ప్రిపరేషన్. బట్ ఇట్ వాజ్ వెరీ యునీక్ లైక్ ఒక ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ హ్యాజ్ అ కంప్లీట్ యునో ఫ్యాషన్ డెబ్యూ బై ఇట్ సెల్ఫ్ అన్నట్టు. దాట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో అదొకటి చూసిన నేను. ఇంకొకటి ఏంది అంటే రాహుల్ మిశ్రా, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ గైస్ యాక్చువల్లీ ఫాలో ఫ్యాషన్, కానీ రాహుల్ మిశ్రా వాజ్ అనదర్ గాయ్ హూ షోకేస్డ్ హిస్ ఫ్యాషన్ డెబ్యూ అనుకోవచ్చు. ప్యారిస్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా, ప్యారిస్ ఫ్యాషన్ షో ప్యారిస్ కొటోర్ వీక్ అని ఉంటుంది, అది మనకి మన ఆస్కర్స్ ఫర్ మూవీస్ లెక్క అనుకోవచ్చు. అంటే ఇక టాప్ ఇండస్ట్రీలో ఉన్న ఫ్యాషన్ డిజైనర్స్ అందరూ ఇట్లా వెయిట్ చేస్తారనమాట ఆ వీక్ ఆఫ్ ఫ్యాషన్ వీక్ కోసం. అందులో మన ఇండియన్స్ ప్రెజెంట్ చేస్తున్నారు అంటే దట్స్ యాక్చువల్లీ ఎ వెరీ వెరీ బిగ్ థింగ్. అది రాహుల్ మిశ్రా గురించి అను ఎందుకు ఈడ చెప్తుంది అంటే చెప్తా. రాహుల్ మిశ్రా కాన్సెప్ట్ తీసుకున్నది ఎంత యునీక్ ఉండే అంటే, ఇప్పుడు మనము మన ఇండియన్ గుళ్ళలోకి పోతాం కదా, మనం తెలుగు గుళ్ళలకు కూడా పోతాము అండ్ ఇట్లా పాతవి శిలలు ఉంటాయి కదా, శిల్పాలు చెక్కినవి ఇట్లా డార్క్ గ్రే కలర్ ఆల్మోస్ట్ బ్లాక్ కలర్ లా విగ్రహాలు మూర్తులు ఉంటాయి కదా, అది అతని థీమ్ తీసుకొని ఓ మై గాడ్, అతని థీమ్ పేరు అంటే అతని కలెక్షన్ పేరు దేవి. ఓకే, సో అమ్మవారు లాగా అనమాట. అండ్ బట్టల్ని మనం మామూలుగా ఇట్లా చక్నం చేసినప్పుడు చూస్తాం కదా, అట్లాంటిది ఆ సేమ్ టెక్స్చర్ ఆ గ్రే కలర్ రాయి అరిగిపోతే ఎట్లా ఉంటది, అదంతా డ్రెస్ మీద ఎస్పెషలీ వర్క్ మీద మిర్రర్ వర్క్ కానీ ఏదన్నా కానీ డ్రెస్ కల దింపేసి మోడల్స్ తో నేపించి, దీస్ ఆర్ లైక్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మోడల్స్, మన తెలుగు కాదు ఎవ్రీబడి, లైక్ ఇట్ కుడ్ బి అన్ ఆఫ్రికన్ అమెరికన్, ఇట్ కుడ్ బి అ వైట్ గర్ల్, ఎనీబడి టాలెస్ట్ గర్ల్ వాళ్ళకి వేస్తే ఎంత బ్యూటిఫుల్ ఉన్నారు అండ్ ఎవ్రీబడి వాజ్ లుకింగ్ లైక్ ఎ గాడెస్. అంటే మన వాళ్ళు వరల్డ్ ని కాంకర్ చేసుకుంటా మన మన ఏదైతే ఇండియన్ కల్చర్ ని చూపిస్తుండో నాకు అది మస్తు అనిపించింది. అండ్ ఇక్కడ నాకు ఇంకోటి మన ఈషా అంబానీ ఉంది కదా, మన అంబానీ ఫ్యామిలీ ఆమె రమ్మన్నారనమాట. సో ఆమెకు కూడా ఒక డిజైన్ డ్రెస్ చేసిండ్రు, ఆమె కూడా ఇట్లా గ్రే కలర్ ది అతనిది డ్రెస్ వేసుకుని షీ వాక్డ్ ద రన్ అంటే రన్వే వాక్ చేయలేదు, అక్కడ వన్ ఆఫ్ ద జడ్జ్ లాగా వెళ్ళింది. ఆమెకు కూడా అదే సిమిలర్ డ్రెస్ ఇచ్చిండు.
బట్ నాకు అక్కడ ఆమె ఒక చిన్న పర్స్ పట్టుకుని పోయింది చేతిలో. నేను అనుకుంటుండే ఈ పర్స్ లో ఒక ఫోన్ కాదు కదా, ఒక లిప్స్టిక్ కూడా, చిన్న మినీ లిప్స్టిక్ కూడా పట్టదు, ఈమె గీవ పర్స్ పట్టుకపోతుంది ఏంది అనుకుంటా. బట్ ఆ పర్స్ కి ఒక పెద్ద ఇది హిస్టరీ ఉంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ బర్కిన్ ఆఫ్ నీతా అంబానీ. బర్కిన్ బ్యాగ్స్ అంటే తెలంగాణలో అంటే వేరే లెవెల్ బర్కిన్ బ్యాగ్స్ అంటే లైక్ ల్యాంబోర్గినీస్ దట్ యు బై, యునో, లైక్ యువర్ వన్ ఆఫ్ దోస్ రియలీ ఎక్స్పెన్సివ్ మెర్సిడీస్ గానీ అట్లాంటివి ఉంటాయి, అట్లాంటి దానిలో బర్కిన్ లాగా అనుకోవచ్చు బ్యాగ్లలో. అదంట అట్లీస్ట్ ఒక 2 మిలియన్ లేకపోతే 20 కరోడ్ ఎంతకంటే, ఆర్ 200 crores తెలియదు ఎంత ఉందో. అలానంట ఎవ్రీ లిటిల్, అది తిప్పి కొడితే ఒక 3 inches కూడా ఉంటుందో లేదో బ్యాగ్. ఇంత చిన్న బ్యాగ్ పట్టుకుని వచ్చింది ఆమె. ఆ బ్యాగ్ ఈజ్ లైక్ ఆల్మోస్ట్ ఒక చిన్న మినీ కంట్రీ ఇకానమీ. ఇట్ హ్యాస్ సో మెనీ డైమండ్స్ ఇన్ ఇట్. సో అది ఒక చిన్న టైం పాస్ ది కాదు అంటే, ఇక కెన్ యూ ఇమాజిన్ లైక్ యునో, యూ ఇఫ్ యూ హ్యావ్ దట్ మచ్ మనీ, ఒక బ్యాగ్ కి కూడా జనాలు $20 million ఖర్చు పెట్టగలిగితే, 2 మిలియన్ ఆర్ 20 మిలియన్ ఐ డోంట్ నో, బట్ ఇట్ ఈస్ ఇన్ మిలియన్స్. ఓకే, కోట్ల రూపాయలు వర్త్ చేసే అన్ని డైమండ్లు ఉన్నాయి అందులో. అండ్ ఈమె ఇట్లా టైం పాస్ కి పట్టుకొని వచ్చింది. అట్లాంటి దోస్తులన్నీ ఉండాలి లేకపోతే అట్లాంటి పర్సన్లు మన చేతిలో కూడా ఉండాలి. కరే, మేనిఫెస్ట్ చేద్దాం, హూ నోస్, మేబీ ఈవెన్చువల్లీ వస్తాయేమో, యూ నెవర్ నో. Well, that was the fashion for this week. ఇక ఇంతకంటే ఎక్కువ చెప్తే నేను ఫీల్ అయిపోతా, ఏంది నీ ఏమా వీళ్ళే ఇంత మంచి మంచిగా అన్ని చేసుకుంటూ వస్తున్నారు అని. మనం పోయి ఒక మంచి ఫన్ పాట వినేసి వద్దాం. చాలా రోజులు అవుతుంది కదా కొన్ని కొన్ని పాత పాటలు ఇన్ని పాటలు పెడుతున్నా, ఇవాళ అది మన గోల్. సో ఇనేసి రండి, దాని తర్వాత రెగ్యులర్ ముచ్చట్ల పోదాం. ఈ $1 billion ఇండస్ట్రీ ఫ్యాషన్ కాకుండా ఫన్ సాంగ్ ఇనేసి. I think this is fun.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Amma, Saturday movie?
3: Mm-mm, Manabadi class.
2: Amma, old McDonald had a farm.
3: Uppu kappu rambu. Telugu padyam cheppu.
2: Uppu kappu rambu.
3: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
4: Meer eppudaina mee friends toti food vishayamlo breakup chesara?
5: I have. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేక్ అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
6: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
7: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
8: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
7: స్వదేశీ గ్రోసరీస్, అర్వింగ్, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.
9: Ayurvedam lo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Vilas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi Sunday family feast daka. Sri Krishna Vilas gives you a space where conversations flow, hearts relax and every bite feels like home. Sri Krishna Vilas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
10: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు ధూమ్ ద మకా విత్ మీ ఆర్జే అనుతోని ఎవ్రీ థర్స్డే 7 to 9 PM ఓన్లీ ఆన్ రేడియో సురభి. మీకోసం నేను వస్తాను ఎవ్రీ థర్స్డే 7 to 9 అండ్ మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. ఇవాళ మనము ట్యాగ్ లైన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. హౌ డిఫరెంట్ ట్యాగ్ లైన్స్ యూనో డిఫైన్, కొత్త కొత్త ట్యాగ్ లైన్స్ గురించి, ఎస్పెషలీ టాక్సిక్ అని చెప్పినా కదా, అది కూడా వస్తుంది. సో దాన్ని చెప్పినాం. అట్లనే వీఆర్ టాకింగ్ అబౌట్ గెస్సింగ్ గేమ్ కూడా నడుస్తుంది. దానిలో మీరు కరెక్ట్ గెస్ కొన్ని చేసిండ్రు, ఇంకా అన్ని గెస్సింగ్ రాలేదు. ఈ కొత్త మూవీల కోసం వస్తే అది లెనిన్ అన్న మూవీ ఈజ్ రిలీజింగ్ ఇప్పుడు వస్తుంది. అండ్ ఈ మూవీ మన ఎవరు అఖిల్ అక్కినేని అండ్ భాగ్యశ్రీ బోర్సే కొత్త అనుకుంటా. బట్ అక్కినేని నాగార్జున ఫ్యామిలీలా నాకు అనిపిస్తుంది. నాగార్జున అంత హిట్ నీకు తర్వాత ఇద్దరు కాలేదనిపిస్తుంది. ఎందుకంటే లైక్ ఇప్పుడు నాగ చైతన్య కూడా గివ్ ఆర్ టేక్ ఆన్ అండ్ ఆఫ్ హిట్లున్నాయి, బట్ శివ లెవెల్లో ఎవరైతే హిట్ అయ్యిండో లైక్ యూనో ఏఎన్ఆర్ మన్మడు అన్నట్టు లైక్ వావ్ అనేటట్టు నాకు ఇంకా అనిపించలేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ వస్తుందేమో. బట్ అదే రేంజ్ లో ఎస్పెషల్లీ అఖిల్ కి ఆ సక్సెస్ రాలేదు. ఐ ఫీల్ లైక్ కష్టపడతాడు కానీ మేబీ అంత సెలెక్షన్ కు సక్కగా ఉండదు. లేకపోతే హీస్ ఫేస్ ఇస్ టూ లైక్ యునో. నేను మొన్న ఐ వాజ్ వాచింగ్ ద ప్రెస్ మీట్. సో ప్రొడ్యూసర్ నాగవంశి అంటున్నాడు దట్ ఈ మూవీలో ఒక గంట ఎక్కువ మేకప్ వేసినాము అఖిల్ కి, సో దట్ కొంచెం నల్లగా కనిపిస్తాడు. ఎందుకంటే తెల్లగా ఉంటే మీరు తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అవ్వదా లేకపోతున్నారంటే నేను చెప్తా కదా, ఐ డోంట్ థింక్ ఇట్ హాస్ ఎనీథింగ్ టు డూ విత్ దట్. నీకు మెటీరియల్ నుండి ఒక కన్విక్షన్ తోని ఒక కన్విన్స్ చేసేటట్టు ఉంటే ఏ సినిమా అయినా ఆడేస్తుంది. దాట్ ఐ కెన్ డెఫినెట్లీ టెల్ యూ, బికాస్ అది నాకు అదే అనిపిస్తుంది కదా. మనము ఇప్పుడు ఎట్లాంటి మూవీస్ ఉన్నా కూడా స్టూడియోకి రెడీ అవుతాము. కానీ ఆ మూవీలో ఒక కంటెంట్ ఉండి, ఇప్పుడు నేను మా ఇంటి బంగారం గురించి చెప్పిన అలా హీరో క్యారెక్టర్ లేదు, బట్ హీరోయిన్ ని హీరో లెక్క చూపించిండ్రు, బట్ ఆల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి వర్కౌట్ అయింది సినిమా. ఇట్ వాజ్ ఎ వెరీ ఫన్ వాచ్ టు వాచ్ అండ్ అట్లా కొత్త కొత్త వెరైటీలు కూడా తీయాలనిపిస్తుంది నాకు. సో ఐ డోంట్ నో, మేబీ ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి కొంచెం ఇట్లా రాయలసీమ బ్యాక్ డ్రాప్, కొంచెం పాలిటిక్స్ ఇవన్నీ ఉన్నట్టు అనిపించింది ట్రైలర్ చూస్తే. But we'll have to see if that movie will really make it. But, you know, only one way is to hear about it. But it's supposed to release pretty soon. I think tomorrow on Kuda, I'll go to the exact way. But also this time. July 10th, tomorrow is the release. So, మీరు ఒకవేళ పోయి చూసి వస్తే మాకు చెప్పండి ఎట్లుంటుంది మూవీ అని. ఐ డోంట్ నో, అంటే నేను ఇంకా టికెట్ అయితే ఉండలేదు. సో విల్ సీ. అంటే నాట్ వన్ ఆఫ్ దోస్ లైక్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ అన్న సినిమా లేదు. బట్ నేను యాక్చువల్లీ ఒక ఫన్ మూవీ చూసి వచ్చిన, ఐ టెల్ యూ అబౌట్ దాట్ ఆఫ్టర్ దిస్ సాంగ్. ఈ ఒక సాంగ్ ఫన్ సాంగ్ అయితే ఇనిష్ వచ్చేసేయండి, తర్వాత విల్ టాక్ మోర్. ఓకే, రెడీ, లెట్స్ గో. మన చిరు పాట రావాల్సింది. ఎంజాయ్ చేయండి.

ఇట్లా ఇంకొక సినిమా తీస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. శంకర్ దాదా మనకి హిందీ వెర్షన్ రీమేక్ అయినా కూడా అదొక ఫన్ కామెడీ ఉండే, చిరు వాకే గాని చిరు స్టైలే గాని, అంటే చిరు ఫ్యాన్ అనే కాదు బట్ కామెడీ నవ్వుకున్నాం కదా సినిమాలో. అట్లా అట్లాంటి సినిమాలు నాకు మంచిగా అనిపిస్తాయి. మోర్ దాన్ దిస్ వయలెన్స్ ఆల్సో ఐ లవ్ వయలెన్స్ బట్ కొంచెం ఓవరాల్ కామెడీ ఉంటే సమ్మర్ లో మంచిగా అనిపిస్తుంది. సినిమా చూడడానికి పోవాలని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, లేకపోతే సినిమాల వల్ల అబ్బా ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అనిపిస్తుంది. అట్లా వన్ ఆఫ్ ద మూవీస్ ఐ షుడ్ హావ్ వెయిటెడ్ టు గెట్ టు ఓటీటీ వాస్ పెద్ది. అన్ఫార్చునేట్లీ సినిమా థియేటర్ లో చూసి వచ్చిన చెప్పారు కదా, బట్ ఇప్పుడు అది ఓటీటీ వచ్చేసింది. సో యూ లక్కీ పీపుల్ హూ హావెంట్ సీన్ ఇట్ కెన్ నైస్లీ వాచ్ ఇట్ ఇన్ ఓటీటీ. దిస్ మూవీ వచ్చేసింది కాబట్టి మీకు మళ్ళా కూర్చొని దిమ్మ దొబ్బించుకోవాలంటే పోయి కూర్చొని చూడాలి. నాకైతే వద్దు, నేను ఆల్రెడీ చూసిన కామెడీ పాడేదండి మా చిన్న అన్ని కూడా చూపించి చూడడం అంటే వద్దు నో పెద్ది అమ్మా నో అని చెప్పేసింది. సో అంత అంత మేమైతే టార్చర్ అవ్వడం, బట్ అదే అనిపిస్తుంది. అట్లాంటి సినిమాలు నేను ఆ సాంగ్స్ అన్ని సార్లు ప్లే చేశాను కదా, ఇప్పుడు ఆ సాంగ్ కూడా వినాలంటే మూవీ ఇంపాక్ట్ అనుకుంటా అంత మంచి ఖాస్ అనిపించలేదు. బట్ నేను మన కిడ్స్ తీసుకుని మినియన్స్ అండ్ మాన్స్టర్ సినిమాకి పోయినా ఐ థరోలీ ఎంజాయ్డ్ దట్ మూవీ. మీరు మీ పిల్లల్ని ఇంకా తీసుకోకపోతే మాత్రం ఐ రికమెండ్ యూ టు గో టేక్ యువర్ కిడ్స్, ఎస్పెషలీ యంగర్ కిడ్స్. కొంచెం పెద్ద కిడ్స్ అయినా పడ నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన, బికాస్ ఆ మినియన్స్ అనే క్యారెక్టర్ ఉంటారు కదా, దాట్ ఈస్ యాక్చువల్లీ హిలేరియస్. నాకు అనిపిస్తుంటది బా ఇట్లాంటి మినియన్స్ ని మనం కూడా ఎవరైనా ఇట్లా కనుక్కొని ఇంట్లోకి తెచ్చుకునేటట్టు ఉంటే అన్ని పనులు చేసి పెడతారు, దట్ వుడ్ బి సో నైస్. ఐ విష్ ఐ హ్యాడ్ మై ఓన్ మినియన్స్, ఒక మొత్తం ఒక గ్యాంగ్ ఆఫ్ మినియన్స్ ఉంటే ఏ నువ్వు జేపు నువ్వు అది జేపు అది జేపు అది జేపు అని మంచి కాలు మీద కాలు వేసుకొని కూర్చుండే, బట్ మనకు అంత లక్కలేదు. బట్ సినిమా నీకైతే లక్ ఉంది కాబట్టి సినిమా చూసి వచ్చేసిన నాకైతే మస్తు నచ్చింది. అండ్ ఇంకా అబ్సెషన్ చూద్దాం అనుకుంటున్నా కానీ బట్ టైం దొరకలేదు. మీరు ఎవరైనా అబ్సెషన్ చూసినా ఐ హర్డ్ ఇట్స్ రియలీ నైస్, ఎస్పెషల్లీ భయపడాలి భయపెట్టాలి అన్నట్టు వాళ్ళని తీసుకొని మరీ మంచిగా మస్తు ఎంజాయ్ చేస్తారంట మూవీ. ఇంకా మిగిలి ఇప్పుడైతే నేను చెప్తున్నా కదా అంత అంత వావ్ అన్న ఏం లేవు. లెనిన్ ఈజ్ రిలీజింగ్ అంటే ఇవాళనే అనుకుంటాం మన దగ్గర, బట్ టుమారో ఈజ్ అ వరల్డ్ వైజ్ రిలీజ్. సో చూసిన వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ అర్లీ షో చూసిండ్రు అంటే నాకు కాల్ చేసి చెప్పండి. మీరు మేబీ నేను చేంజ్ చేసుకుని పోయి కొనుక్కుంటేమో టికెట్ లాదేలేదు, ఇప్పటిదాకైతే నేను కొనలేదు ఇంకా టికెట్. సో బట్ అఖిల్ మూవీస్ అట్లా అనుకుంటే కొంచెం వెయిట్ చేసిపోతా, ఎందుకంటే యూనో సమ్ టైమ్స్ ఇట్స్ లైక్ పోయి మూడు గంటలు ఏమి రా భయ్ అనిపిస్తుంది. ఇక తమ్ముడు పాట అయినాక మన బాస్ పాట అయినాక ఇక కొడుకు పాట కూడా ఒకటి పెడితే మంచిగా అనిపిస్తుంది. ఒక పాట పెట్టి చూద్దాం, దాని తర్వాత వీ విల్ కంటిన్యూ అవర్ చిట్ చాట్. లెట్ అస్ గో అండ్ లిసన్ టు వన్ బ్యూటిఫుల్ సాంగ్. ఇంకా మస్తు ఉంటుంది సార్ బెస్ట్ యాక్షన్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్.

That song was from Rangasthalam. Mana Ram Charan and Samantha asalu super acting chesina paata adi. Paatane kaadu cinema mottham kuda naaku mast anipisthadi asalu ante malli okasari chudale anipiche type of movie adi. And Ram Charan ni na, I think he's a director's actor, you know. Manchir, if you use him, tiyachu, like acting. So I really like that movie a lot. Iga Devishri Prasad music antara, you know, ఒక నడిచిపోతుంది. బట్ ఇప్పుడు నేను కొత్త బీట్ ఏదైతే తీసిండో హీస్ యాక్టింగ్ ఇన్ దట్ మూవీ కదా, దానికోసం వెయిట్ చేస్తున్నా. ఎప్పుడు రిలీజ్ అవుతుందో దానికి ఇంకా డేట్ రాలే కానీ, బట్ ఎల్లమ్మ ఐ వాంట్ సీ దట్ మూవీ. ఎస్పెషలీ దానికోసం డప్పులు కొడుతురు కదా, అది మన మన మన ఫోర్టీ అనిపించింది. ఇందాం చూద్దాం ఆ మూవీలో ఎట్లా హీఈస్ గోయింగ్ టు యాక్ట్ అన్నది. బట్ ఇంకా మ్యూజిక్ అంటే అర్థమై ఇప్పుడు మనకి కీర్వాణి కూడా వస్తున్నారు ఇక్కడికి. అండ్ ఇళయరాజా ఇస్ కమింగ్. ఐమ్ గోన్ మిస్ దట్ కాన్సర్ట్. నేను ఎంత పోవాలనుకున్నా కానీ నాకు ఆ వీకెండ్ పెళ్లి ఉంది, సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు గో. బట్ ఇఫ్ యు ఆర్ అరౌండ్ ఆగస్ట్ 15 కి ఇళయరాజా ఈస్ గోయింగ్ టు బి హియర్ ఇన్ డాలస్, డోంట్ మిస్ ఇట్. ఇళయరాజా షోస్ ఆర్ వన్ ఆఫ్ ద నైసర్ షోస్. అండ్ ఆల్సో కీర్వాణి ఈస్ గోయింగ్ టు బి హియర్. సో మన ఎస్పెషలీ బాహుబలి సాంగ్స్ వినాలి లేకపోతే ఆర్ఆర్ఆర్ సాంగ్స్ వినాలి అంటే మాత్రం అస్సలు మిస్ కాకర్రి. మంచి ఊర్రి 25th of July, I think, he's here. సో పోయి మంచి ఎంజాయ్ చేసేవారి. యు ఆర్ గోయింగ్ టు లవ్ దట్ షో. అన్ని లైవ్ లో పర్ఫామ్ చేసినప్పుడు అదొక వేరే థ్రిల్ ఉంటుంది. బట్ దానికి ప్రొవైడెడ్ మంచి మ్యూజిక్ ఇన్పియాలి మనకి. ఇన్పియకపోతే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి యూ వాంట్ టు నో దట్ దే ఆర్ యునో గుడ్ మ్యూజిక్ ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిండ్రు అన్నప్పుడు మంచిదే ప్లే చేస్తారు. కాబట్టి దట్ ఈస్ ఎ గుడ్ వన్. ఇక ఓ కాంట్రవర్షియల్ గురించి మాట్లాడుతున్నాం కదా ఇందాక, ఎంతమంది మీ దాంట్లో అసలు అర్జెంటీనా మ్యాచ్ చూసిండ్రు? అర్జెంటీనా అండ్ ఈజిప్ట్ మ్యాచ్ ఫీఫా గురించి వచ్చేసా. వెల్ ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్ లెట్ మీ రీస్టార్ట్. మీరింటిలో ధూమ్ ధమాకా మీ ఆర్జే అనుతోని. నేనుంటా ఎవ్రీ థర్స్డే 7 to 9 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3 మీ రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్ కదా. నేను మళ్ళా బ్యాక్ వచ్చేసాం. మనము ఫీఫా గురించి మాట్లాడుకోలేదు ఇవాళ అస్సలు. అండ్ ఇక అను ఉండి స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంది ఎట్లా చెప్పారు. అండ్ ఎస్పెషలీ మనము మన క్వార్టర్ ఫైనల్స్ కి వచ్చేసినాం. ఇప్పుడు ఓన్లీ టాప్ 8 టీమ్స్ మిగిలినాయి. ఇవాళ నేను వచ్చే ముందు ఫ్రాన్స్ అండ్ మొరాకో గేమ్ అయిపోయింది. మన ఎంబాపే ఉండి గెలవకపోతే ఎట్లా, అండ్ హీ స్కోర్డ్ ఏ గోల్. సో వాళ్ళు ఫ్రాన్స్ మొరాకోని 2-0 ఓడగొట్టేసి సెమీఫైనల్ కు వచ్చేసింది. సో టాప్ 4 టీమ్స్ లో ఒక టీం వచ్చేసింది మనకి. ఫ్రాన్స్ ఇస్ దేర్. Is it there here this year? We don't know. We'll see. Inga Spain Belgium match rep undi. Saturday roju rendu game lone migilayi, Norway England and Argentina Switzerland. But deenkante mundu game ainappudu Argentina and Egypt game chaala controversial ayindi. Endukante Argentina was 0-2 down unde. ఆల్మోస్ 79-78 minutes దాకా ఒక్క స్కోర్ లేదు వాళ్ళ దగ్గర నుంచి. దాని తర్వాత ఈజిప్ట్ ఒక గోల్ స్కోర్ చేసినప్పుడు దాన్ని రివర్స్ చేసిండ్రు. అది చాలా రాంగ్ అని కొంతమంది అంటున్నారు. లేదు, ఈ ఎవరైతే ఇచ్చిండ్రో రెఫరీస్ ఆర్ ఆల్ బయాస్డ్ అంటున్నారు. చాలా కాంట్రవర్షియల్ నడుస్తుంది ఆ గేమ్ రెఫరింగ్ గురించి. బట్ అగైన్ అఫీషియల్లీ ఏమి ఇన్లే కాబట్టి వీ కాంట్ సే ఎనీథింగ్. కానీ నెక్స్ట్ 20 minutes లా ఫుల్ టైమ్ లోని మళ్ళా ఓవర్ టైం కూడా పోలే, లిటరలీ లెస్ దెన్ 10 మినిట్స్ అనుకోండి, ఈ అర్జెంటీనా వాళ్ళు 3 గోల్లు కొట్టిండ్రు. రొమేరో ఒకటి, మళ్ళా మెస్సీ కొట్టిండు ఒకటి, అండ్ ఫెర్నాండెస్ కొట్టిండు, అండ్ గెలిచేసిండ్రు గేమ్ ని. సో ఇట్లా ఎప్పుడు హిస్టరీలో జరగలే 0-2 డౌన్ ఉన్న వాళ్ళు బ్యాక్ వచ్చి 3-2 గెలవడం. సో అది సగం మంది అంటున్నారు అసలు అర్జెంటీనా గెలవాల్సిన గేమే కాదు అది, ఎందుకంటే వాళ్ళు రెఫరీ వాళ్ళు సరిగ్గా అసలు కాల్ చేయలేదు, ఎన్ని మిస్ మన వాళ్ళు ఎన్ని చేసిండ్రు అర్జెంటీనా వాళ్ళు వాళ్ళ ఫౌల్ ని కాల్ చేయలే అని అంటున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అర్జెంటీనా వాజ్ డిక్లేర్డ్ విన్నర్. ఇప్పుడు వాళ్ళు స్విట్జర్లాండ్ తో ఆడతారు సాటర్డే రోజు. సో సమ్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు బి మేకింగ్ ఇట్, దే ఆర్ డిఫెండింగ్ ఛాంపియన్స్. లెట్ అస్ సీ ఇఫ్ దే విల్ మేక్ ఇట్ టు సెమీఫైనల్స్ అండ్ ఆల్ ద వే టు ఫైనల్స్. సో ఫీఫా న్యూస్ అదనమాట. బట్ నేను ఎవరిని సపోర్ట్ చేస్తున్నాను అంటే నాకు ఇప్పుడైతే ఐ లైక్ స్పెయిన్ అండ్ ఐ లైక్ ఫ్రాన్స్. సో చూద్దాం, మేబీ ఎంబాపే మంచి అనిపిస్తాడు నాకు, హీఈస్ ఎ క్యూట్ మైండ్. అదే కాకుండా మంచిగా ఆడతాడు కూడా. బట్ చూద్దాం, అంటే మెస్సీ ఫ్యాన్ల మైండ్ లో చాలా లాయల్ మెస్సీ ఫ్యాన్లు ఉన్నారు. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఒక ఇయర్ లాస్ట్ ఇయర్ గెలిచిండు కదా బై ఆర్సీబీ, లేక మళ్ళీ వాళ్ళకి ఏంది ఇచ్చాడు, లెట్ ఎనీ అదర్ టీమ్ విన్. యునో ఇది 4 ఇయర్స్ కి ఒకసారి వచ్చినప్పుడు వేరే టీమ్ లకు కూడా ఛాన్స్ ఇవ్వాలి, వేరే టీమ్ కూడా గెలవని చాలా రోజులు గెలవని వాళ్ళు అట్లా. దట్స్ హౌ ఐ థింక్. బట్ దాట్ ఈజ్ మై వే ఆఫ్ థింకింగ్. బట్ యు నెవర్ నో, ఆ రోజు ఒక్కరు మంచిగా ఆడితే చాలు వాళ్ళు గెలిచేస్తారు.
అండ్ మీరు ఆ గేమ్ ఓవర్ గెలుస్తారు అని ఆలోచించే లోపల ఒక మంచి ఫన్ సాంగ్ ఇందేశారండి. ఇది రీమిక్స్ వర్షన్, బట్ ఇది ఒరిజినల్ కూడా బాగుంటుంది, ఇది కూడా బాగుంటుంది. నా ఫేవరెట్ సాంగ్ ఇది, మీ పాటకు మస్తు సాంగ్ డాన్స్ చేసిన చిరంజీవి స్టెప్. ఇప్పుడు కూడా ఒక స్టెప్ వేసి ఎబ్బుద్ది అవుతుంది, మేబీ వేస్తారేమో, మీరు ఇమాజిన్ చేసుకోండి. ఓకే

0: గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
1: వాట్ ఆర్ డేర్, ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేనేం ఉండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ madiraandmasala.com.
4: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
5: నీ కల నిజం అవబోతోంది.
4: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
5: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల

0: call them at 817-829-8888.
1: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
3: అక్క. లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
7: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
9: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam Indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.

वेलकम बैक लिसनर्स, मेरे इंटर धूम धमाका विथ मी आरजे अनुतोनी एवरी थर्सडे 7 to 9 नेरुंटा ओनली ऑन रेडियो सुरभि साउंड्स लाइक होम. సో మనం మన లాస్ట్ సెగ్మెంట్ లోకి వచ్చేసినాము. ఇవాళ మనము రిలాక్స్డ్ వెర్షన్ ఆఫ్ మనం షో చేసుకుంటున్నాము. వీ హ్యాడ్ సమ్ ఫన్ ట్యాగ్ లైన్ కాంటెస్ట్, మనం మన ఫీఫా ముచ్చట్లు మాట్లాడేసుకున్నాము. వీ టాక్డ్ అబౌట్ వాట్ మూవీ ఈస్ గోయింగ్ ఆన్, ఫ్యాషన్ కుటూర్ ఏం నడుస్తుంది. ఎమ్మీ నామినేషన్స్ వచ్చినాయి నిన్న గానీ, బట్ అది మోస్ట్లీ టీవీ నామినేషన్స్. కానీ నేను చూసే షోలో ఏవి ఎక్కువ నామినేట్ కాలే కాబట్టి ఐ వాంట్ గో ఇన్ టు డీటెయిల్స్. నేనే తక్కువ ఈ చూసిన లేవు అంటే మీకు ఇంకా బోర్ కొడుతుంది, బికాస్ ఐ ఫీల్ లైక్ ముందు ఉన్నట్టు రేడియో ఐ మీన్ టీవీని కనెక్ట్ అయితలేము. మేబీ బికాస్ వీ హ్యావ్ లాట్ మోర్ హ్యాపెనింగ్. ఫీఫా చూస్తున్నాము అట్ ద సేమ్ టైమ్, ఐపీఎల్ చూసాం మొన్నటి దాకా. సో అమెరికన్ నెట్వర్క్ ఛానల్స్ ని కొంచెం తక్కువ అయిపోయింది. ముందు నేను బస్సు చూస్తుండే లైక్ డిఫరెంట్ డిఫరెంట్ అదేంది గేమ్ ఆఫ్ థ్రోన్స్ వచ్చినప్పుడు, లేకపోతే స్టార్టింగ్ గ్రేస్ అనేటి మీ ఐ వాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కుకింగ్ ఛానల్. బట్ ఈ మధ్య ఎందుకో తగ్గిపోయింది. మేబీ నెట్ఫ్లిక్స్ లో అమెజాన్ లో వచ్చినవే చూస్తున్నాను. అందులో మొన్న కూర్చొని ఏదో దుబాయ్ బ్లింగ్ చూసాను నేను, ఇంకేదో దేశీ బ్లింగ్ చూసాను నేను. అంటే ఏదో ఇట్లా టైం పాస్ గా నడిచిపోయేది అనమాట. ఫుల్ పైసా ఉండి టైం పాస్ ఇట్లా కానోళ్ళు ఏం చేస్తారు దుబాయ్ లో అన్నది చూడాలనుకుంటే ఆ షో చూడాలి. దేర్ ఇస్ నథింగ్ రియలీ హ్యాపెనింగ్, బట్ జస్ట్ యునో వేస్ట్ ఆఫ్ టైమ్ ఇన్ దట్. ఇట్లా కొన్ని ట్రాషీ మ్యాగజైన్ ఉంటాయి కదా, మనం ఎయిర్పోర్ట్ లో కొనుక్కొని చదువుకొని వాడేస్తాం, అట్లాంటి టైప్ అనమాట. పెద్ద ఏమి ఒరిగేదేమి ఉండదు, బట్ ఏదో నడిచినమా అంటే నడిచమా అంటే నడిచిపోతుంది. సో అందుకని టీవీలో కూడా లైక్ ఐ సెడ్ దేర్ ఇస్ నాట్ మచ్ దట్ ఐ రియలీ రియలీ ఎంజాయ్. ఏదో విశాఖపట్నం అని వచ్చింది, అది చూద్దామని నేను ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇట్ బికాస్ నాకు ఐఎమ్ ఐశ్వర్య రాజేష్, ఐ రియలీ లైక్ హర్. సో ఐ హర్డ్ షీ డిడ్ గుడ్ యాక్టింగ్ ఇన్ ఇట్. సో ఇంకా నేనైతే చూడలేదు, బట్ ఇట్స్ మోర్ లైక్ మెచ్యూర్డ్ ఆడియన్స్ కాబట్టి పిల్లల్ని చూపించాం. బట్ మీరు ఎవరైనా చూసారో మీరు చూస్తే లెట్ మీ నో, డిడ్ యూ లైక్ ఇట్. ఇప్పుడు వాట్ అదర్ సిరీస్ డూ యూ రికమెండ్ బికాస్ నేను చెప్తున్నా కదా టైం సరిపోతలేదు. ఐ వాంట్ టు గో సిట్ అండ్ రిలాక్స్ అండ్ వాచ్ సంథింగ్ ఎల్స్. ఐ హావెంట్ డన్ ఇట్ యట్. ఈ హాలిడేస్ లో కూర్చొని ఒక ఫుల్ సిరీస్ చూసినట్టు అనిపించలేదు ఇప్పటిదాకా. అట్లా చేయాలి ఒక రోజు. అండ్ మూవీస్ మనం మాట్లాడేసుకున్నాము ఆల్రెడీ. సో లెనిన్ కి మీరు పోతున్నారా ఈ వీకెండ్, చూస్తే ఎట్లుందో మాకు చెప్పండి. నేనైతే ఇంకా బుక్ చేయలే, మేబీ విల్ సి. దెన్ ఇంకా లాస్ట్ సెగ్మెంట్ లోకి వచ్చేసినాము. ఈ వీకెండ్ వాట్ ఇస్ టు లుక్ ఫార్వర్డ్ అంటే షోస్ అయితే అవుతున్నాయి. విశాల్ శేఖర్ ఇస్ కమింగ్ ఓవర్ ద వీకెండ్. సో మీకు హిందీ సాంగ్స్ లో మంచి ఫుల్ వైబ్ తెలుగులో కూడా ఇచ్చిండ్రు, బట్ దే ఆర్ లైక్ మోర్ హిప్ హిందీ సాంగ్స్ ఫుల్, లైక్ సునిధి చౌహాన్ లా పాటలు పాడిపిస్తారు, శ్రేయా ఘోషల్. సో ఇఫ్ యూ వాంట్ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ మస్తీ కైండ్ ఆఫ్ హిందీ మ్యూజిక్ అంటే ఐ రియలీ లైక్ విశాల్ శేఖర్. వాళ్ళది డ్యూ మస్తు ఉంటుంది. అండ్ తర్వాత నెక్స్ట్ వీకెండ్ దాని తర్వాత కిర్వాన్ ఈస్ కమింగ్ కాబట్టి యూ హ్యావ్ సమ్ టైమ్. బట్ ఇంకా ఈ వీకెండ్ ఎండ ఎక్స్ట్రీమ్ ఉంది. ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యావ్ నోటీస్ టుడే 102, 101 నడుస్తుంది బయట, కాలిపోతున్నాము. సో కొంచెం వర్షం పడితే మంచిగా అనిపిస్తుంది, బట్ వర్షం సూచనలు అయితే లేవు. ఇవాళ రేపు అయితే ఫుల్ ఎండ ఉంది. సో బీ కేర్ఫుల్, సన్స్క్రీన్ పెట్టుకోండి. ఇంట్లో జస్ట్ వెనక బ్యాక్ యార్డ్ పోతున్నా కూడా సన్స్క్రీన్ పెట్టుకొని ఉండ్రి, బికాస్ యూ నెవర్ నో యు ఆర్ గోన్ గెట్ ఎక్స్ట్రీమ్ ట్యాన్. అది కొంచెం కేర్ఫుల్ ఉండండి. పూల్లో పోయే చిల్లౌట్ అయ్యే వాళ్ళకి కూడా అదే చెప్తా, మేక్ షూర్ యూ వేర్ సన్స్క్రీన్ అండ్ గో. ఒక ఫన్ సాంగ్ ఇనిషియాలండి, ఆ తర్వాత మనం ర్యాప్అప్ చేసే టైం కూడా వచ్చేస్తూనే ఉంది. ఐ మీన్ ఇట్ హ్యాపెండ్ వెరీ ఫాస్ట్ కదా. సో లైక్ ఐ సెడ్ టుడేస్ ఇస్ అ చిల్మారో సెషన్ అండ్ ఇది కూడా అట్లాంటి పాటే. ఇనిషియాలండి, ఓకే. అసలు

வெல்கம் பேக் லிஸ்னர்ஸ். மீரின்னரு ராக்கி மனா ஜூனியர் என்டிஆர் பாட அதி அசலு అంటే రాఖీ సినిమాలో కాదు బట్ సింహాద్రి సినిమాలోది. బట్ ఆ రాఖీ టైంలో ఉన్న చబ్బి చబ్బి కూడా మస్తు ఉంటాడు. నవ్ హీస్ వెరీ ఫిట్, ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చే సినిమాలో అయితే ఎక్స్ట్రీమ్ లీన్ ఉన్నాడు. మరీ అంత లీన్ కూడా మంచిగా అనిపిస్తుందా, కొంచెం లైక్ యూనో చిజిల్డ్ ఉండాలి, బట్ అబ్బాయిలకి కొంచెం లైక్ యూనో ఆ లుక్. బట్ ఐ థింక్ ఇట్స్ ద మూవీ డిమాండ్ అనుకుంటా, చూసాం ఆ మూవీ ఎట్లుంటాడో. బట్ ఈజ్ లుకింగ్ లైక్ ఎక్స్ట్రీమ్లీ లీన్. I'm talking about Junior NTR, none other than Junior NTR. And ee paatalo maatram asalu super nesadu Bhumika and Junior NTR mana Rajamouli movie idi Simhadri. And Rajamouli ante gurtochindi mona Bahubali di like behind the scenes almost blooper version like release chesina kada, adi chusina meer asalu Netflix la. I loved it. Ante Bahubali inta 10 years old cinema aina kuda when you're learning new facts kada, it still makes you like వండర్ బా అసలు ఇట్లా తీసిండ్రా ఇట్లా తీసిండ్రా అని. చూడకపోతే పోయి చూడండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది బాహుబలి వర్షన్. బట్ ఇట్స్ బిహైండ్ ద సీన్స్ అనమాట, వాట్ హ్యాపెన్, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ అని. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్. అండ్ ఐ థింక్ దట్ సంథింగ్ దట్ యు నో ఇఫ్ యూఆర్ ఎ బాహుబలి ఫ్యాన్ యూ విల్ ఎంజాయ్ లిసనింగ్ అబౌట్ ఇట్. అది మంచి మంచి ఇది అనిపించింది. అండ్ లెట్ అస్ మూవ్ ఆన్. ఇంకొక మంచి పాట ఇస్తా, పాట లైక్ యూనో జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఇంకా ఎవరి పాట లైక్ సూపర్ ఉంటది అని ఆలోచిస్తున్నా. బట్ ఎందుకో జూనియర్ ఎన్టీఆర్ పాటని ఇంకోటి ఎందుకు వేయద్దు మనం, వై నాట్? వద్దులే, వేరే పాట ఇస్తా. ఏదన్నా ఒక మంచి పాట దట్ వీ హ్యావెంట్ హర్డ్ ఇన్ లాంగ్ టైమ్ ఎత్తుతున్నా, బికాస్ ఓ మేబీ ఈ పాట ఇవ్వండి. ఇది కొంచెం స్లో సాంగ్ బట్ చాలా రోజులు అవుతుంది ఇది. సో ఒక స్లో సాంగ్, తర్వాత ఎట్లాగో ధూమ్ ధామ్ తో ఎండ్ చేస్తాం కాబట్టి కొంచెం స్లో సాంగ్, ఒక స్లో సాంగ్ ఇనిషియేట్ చేశారు.

Welcome back, listeners. Mere dinaru doom the maka with me, RJ Anutoni. Nenunta every Thursday, 7 to 9 p.m. only on Radio Surabhi, 107.9 FM HD3 lo. Radio Surabhi sounds like home. Gurtuvet kori. Endukante manam kuda family kabatti. అండ్ నా లాస్ట్ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ నేను జల్ది అయిపోతుంది. ఫస్ట్ స్ట్రాంగ్ గానే అనిపిస్తుంది, అరే 2 గంటే ఉంది భయ్, మస్తు సేపు ఉంది, మస్తు మాట్లాడుకుందాం అనిపిస్తుంది. ముచ్చటం స్టార్ట్ చేసే వరకలా, ఏదైనా మధ్యలో ఇట్లా ట్యాగ్ లైన్ గేమ్ ఆడుకునే వరకలా టైం జల్ది అయిపోతుంది. అండ్ దెన్ వీఆర్ లైక్ యు నో, అరే టైం ఎటు అయింది భయ్ అనిపిస్తుంది. బట్ ఇక జరసేపు ఇంకొక ఒక్క సాంగ్, మేబీ ఫుల్ సాంగ్ వేసే టైమే ఉంది. సో రిక్వెస్ట్ తీసుకునే టైం లేదు ఇప్పుడు. నెక్స్ట్ ఏదైనా రిక్వెస్ట్ ఉంటే నెక్స్ట్ వీక్ వేస్తా. ఇవాళ రిక్వెస్ట్ ఆర్ డన్ ఫర్ ద డే. ఎందుకంటే అను స్టైల్ పాటతోనే ఎండ్ చేయాలి కదా, లేకపోతే ఎట్లా చెప్పాలి. స్లో సాంగ్ విన్నాము, బట్ ఇట్స్ ఓకే. స్లో సాంగ్ కూడా అప్పుడప్పుడు వినిపిస్తుంది. ఐ లైక్ ఆల్ వెరైటీస్ అని చెప్పిన కదా, సో దట్ వాజ్ సంథింగ్ లైక్ అని స్లో నోట్. అండ్ మూవింగ్ ఆన్, బిఫోర్ వి క్లోజ్ అవుట్, ఐ వాంట్ విష్ ఎవ్రీబడి అ వెరీ హ్యాపీ బర్త్డే హూ సెలబ్రేటింగ్ దిస్ వీక్ వీకెండ్. నెక్స్ట్ వెన్ థర్స్డే వచ్చేదాకా ఎవ్రీబడి హూ హ్యాస్ అ బర్త్డే ఆర్ హూ ఇస్ కమింగ్ అప్ విత్ అ బర్త్డే ఆర్ లాస్ట్ థర్స్డే నుంచి ఇప్పటిదాకా బర్త్డే అయిపోయి ఉంటే కూడా, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే ఫర్ ద నెక్స్ట్ వీక్. Have a great celebrations. My cousin, my niece, my birthday. So I will wish her. Wish you a very happy birthday, Sahasra. You are turning into a teenager today. So teenager kashtal wala yama ke darusse. Manakin karale vela, but we have time. But anyway, teenage pillal ni handle jayadam koncham kashtaman pisani. Ganiya tappadu. But anyway, you have a great day. Happy birthday. And at the same time, everybody who is celebrating anniversaries or their, you know, whatever you're celebrating, have a great, great, great week. ఇక చెప్పిన కదా ముచ్చట్లు, బీ కేర్ఫుల్ విత్ దిస్ హీట్, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హాట్. సో సన్ స్క్రీన్ పెట్టుకోండి, చేతులు పట్టుకోండి, లేకపోతే కార్లోనే కూర్చోండి, ఏసీ వేసుకోండి, ఏది లేకపోతే ఇంత నిమ్మలంగా సల్లా కూర్చొని మంచిగా మజ్జిగనో లస్సియో లేకపోతే మంచిగా మ్యాంగో జ్యూస్ తీసుకొని తాగండి. ఇక వీకెండ్ వచ్చేస్తుంది కాబట్టి, లాంగ్ వీకెండ్ లేదు, లాస్ట్ వీక్ లేక మంచిగా లాంగ్ వీకెండ్ ఉండే. ఈ వీకెండ్ యూ హ్యావ్ టు వర్క్ టుమారో, ఈవెన్ ఐ హ్యావ్ టు వర్క్. సో ర్యాప్ అప్ చేయాలి, వర్క్ ఫినిష్ చేయండి. సాటర్డే సండే చిల్ మారో, మంచిగా సాకర్ గేమ్లు ఉన్నాయి రెండు, ఎందుకంటే క్వార్టర్ ఫైనల్స్ అయిపోవచ్చింది కాబట్టి ఇంకా 3 గేమ్లు చూసేసేయండి. సెమీఫైనల్ ఉంటుంది నెక్స్ట్ వీక్ అండ్ దెన్ ఫైనల్ అయిపోతుంది. ఫీఫా 4 ఇయర్స్ దాకా ముచ్చట కూడా చల్లబడుతుంది. మిగిలిన దానికి వస్తారా, ఇక దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్స్పోజ్, సమ్ ఎక్స్పోజ్ ఆర్ హ్యాపెనింగ్ దిస్ వీకెండ్. గో చెక్ ఇట్ అవుట్ లేడీస్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. అండ్ సినిమా పోయేటోళ్ళు చెప్పిన కదా, లేడీ సినిమా ఉంది, మినియన్స్ మర్చిపోకండి, కిడ్స్ తీసుకోండి, దాట్స్ అ ఫన్ మూవీ ఫర్ కిడ్స్ టు వాచ్. ఐ ఎంజాయిడ్ ఇట్. Other than that, I think everything else is pretty standard. Hopefully, things go normal. Trump away, minga kotta kotta variety le emi srushtik pote zalu. Eru mi summit lo unnadu kada, lolli lolli isthunadu. But hopefully, we are not going to see any new news. New news or no news with him is actually good news. Anyway, iga nenu sign off chese time ayipoyindi. So, I have to take bye-bye and I have to wrap it up. సో నెక్స్ట్ వీక్ ఫిర్ మిలేంగే యార్, డోంట్ వర్రీ, ఏడి పోతలేను. మళ్ళీ నెక్స్ట్ థర్స్డే వచ్చేస్తా మన ధూమ్ ధమాక, మనం 7 to 9 చేద్దాం, లాట్స్ ఆఫ్ మస్తీ మజాక్ అండ్ లాట్ ఆఫ్ ముచ్చట్లు. అండ్ నేను వెళ్ళిపోయే టైం అయిపోయింది కాబట్టి నా రెండు మై 2 సెన్స్ ఇయ్యకుండా ఎడిపోతా నేను. రిమెంబర్, ఎ సింపుల్ కాన్సెప్ట్ మేక్స్ యువర్ లైఫ్ వెరీ ఈజీ. యు కమ్ విత్ నథింగ్, యు లీవ్ విత్ నథింగ్. అది నేను చాలా బిలీవ్ చేస్తా, కానీ లేట్ గా తెలుసుకున్నా, బట్ లేటెస్ట్ గా పాటిస్తా. సో అందుకని మధ్యలో వచ్చిన వాళ్ళు, వచ్చిన టెన్షన్లు ఇవన్నీ ఎప్పటికుండే మనకి. సో ఉన్న లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి, స్ట్రెస్ పడకండి, ఒకరికి స్ట్రెస్ పెట్టకండి. మీ ఆయన ఏమైనా చేయకపోతే పని మీరే చేసుకోండి, లేకపోతే మీ ఆవిడ మీకు ఇది చాయ్ పెట్టకపోతే మీరే పెట్టుకోండి, ఆమె కూడా పోయండి. ఇట్లాంటి చిన్న చిన్న పనులలో దిమాగ్ ఖరాబ్ చేసుకోకండి, మంచిగా లైఫ్ ని ఎంజాయ్ చేయండి, వీకెండ్ ని సెలబ్రేట్ చేయండి, ఫ్యామిలీతో మెమరీస్ బిల్డ్ చేయండి. దోస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఈలో వెళ్ళి మీద మళ్ళీ మళ్ళీ మీద వెళ్ళి ఏడవకర్రీ, హ్యాపీగా ఉండండి and life ni enjoy jayari. On that note, this is your Anu signing off for this week. You have a great weekend and have a great week next week until I see you next Thursday. This is Anu signing off. Bye bye, chalo yaar fir milenge, doom dhamaka karenge. Goodbye. Chal pade jayari, nilutna mirvai pandu, pade inna karenge.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వి గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. వన్ నేమ్ టు గో, హరేలి. హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
2: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us. అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
0: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కే ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Hello, namaste. This is KTR, and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
1: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM.
2: Kodi rupayalu kosam mee aakhari prashna. Ready?
3: Yes, sir.
2: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
3: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
2: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Yantante malli malli ravalanipisthe. They also offer catering because their food is so irresistible.
4: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhithulu, prakruti dani pandinche vidhanam ivanni kuda todavtai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta polallo chikkukupoyunnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo artham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku. They will help you at an expert level. Vala highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశం ఇటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
7: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
8: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
7: హాయ్, నేను మీ తేజ సజ్జ.
8: టు లిసన్ టు రేడియో సురభి
7: 107.9 HD3,
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
7: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
9: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజస్ అచ్చా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచ్చా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Suripi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. వల్లెమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 8482440213.
2: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
3: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హాస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
8: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
9: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
8: హాయ్, నేను మీ తేజ సజ్జా.
9: టు లిసన్ టు రేడియో సురభి
8: 107.9 HD3,
7: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
8: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరి వెయ్యల్లా, అలా బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
2: హాయ్, నేను మీ తేజ సజ.
3: డు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-829-8888.
1: Hi, I'm R.C. Patnaik, America, the most famous 24/7 radio. Radio Sorgiani, but the frequency to Osnar, Ade 107.9 FM HD3. Me and the frequency tune just Kuni, Radio and Vinod. Good luck, Radio Sorgiani.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
3: ఇట్స్ చాట్ తాళీ అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దియర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
7: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
8: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
9: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
8: హాయ్, నేను మీ తేజ సజ్జ.
9: టు లిసన్ టు రేడియో సురభి
8: 107.9 HD3,
7: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
8: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Surabhi Time Check. Studio Lo Time, 11 p.m.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
0: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 9194914514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఇస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: ఇంకా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, కాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావంటే లెట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తొడగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
7: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజస్ అచ్చా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షీలా
0: డాలస్. వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో, వి ఆర్ రేడియో సురభి.
3: రేడియో సురభి.
0: రేడియో సురభి.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: Hera, yeah.
6: Hi, I'm RJ Patnaik. America lo mottamodati 24/7 radio. Radio Surabhi ani kotta frequency tho osnaru. Ade 107.9 FM HD3 lo mee andaru ee frequency tune chesu.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
8: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
7: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
9: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబల్స్ ఆడియో అండ్ విజువల్ వైన్.
7: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkeeravani show.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
10: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
11: Yes sir.
10: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
11: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
10: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
12: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 9194914514.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 8482440213. ఫ్రమ్ కేఆస్ టు క్లారిటీ, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: మోసంటే ఎంత తెలియని వయసులో నేను ప్రేమించినాను.
8: రుబరు రుబరు రుబరు
7: మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్.
8: రుబరు
7: ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా?
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే చెప్పనే లేదు. జూలియట్,
1: లడ్డు
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా
1: చివరి జీవితాన్ని గుర్తించేసావు కదా జూలియట్.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
3: హాయ్, నేను మీ తేజ సజ్జా.
4: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3
2: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
5: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: మార్నింగ్ అమెరికా, లెట్స్ గెట్ ఆల్ ఫ్యాషన్ సమ్మర్ టైం షవర్స్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Hi, I'm RJ. America lo mottamodati 24/7 radio. Radio Surabhi ani kotta frequency tosnaru ade 107.9 FM HD3 lo mi andaru ee frequency tune chesi
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్
5: గుర్తుకొస్తున్నాయి,
0: లైక్ లవ్ లైక్ లైఫ్ మూమెంట్స్.
4: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్‌పీరియన్స్.
6: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
4: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
7: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: Tak tak langgu tak ketiwi.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తా. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తా. ప్రామిస్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Radio Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in the United States. 107.9 FM HD3 quality to meeku marinta cheruka.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్
6: గుర్తుకొస్తున్నాయి,
0: లైక్ లవ్ లైక్ లైఫ్ మూమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్‌పీరియన్స్.
7: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium. Cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
9: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
10: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
11: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
10: హాయ్, నేను మీ తేజ సజ్జ.
11: డూ లిసన్ టు రేడియో సురభి
10: 107.9 HD3,
9: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
10: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: is Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
3: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం రేడియో సురభి
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville Texas అమెరికాలో తెలుగు నేస్తాం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్
5: గుర్తుకొస్తున్నాయి,
0: లైక్ లవ్ life moments.
4: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
6: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na Comerica Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
4: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
7: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, పిచ్చామి కబాబ్, పరోటా.
3: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
2: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, texas.com. Perfect for dining, takeaway or full service catering.
5: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padinche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
6: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.

0: guys, this is Harishankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kabothundi. Keep listening to me next on Radio Surabhi.
1: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi, 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
2: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
2: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
2: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
7: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
2: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హై అప్, అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.

0: are listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లబా, చీజ్ దోశ, అన్ని దోశ, హని చిల్లి గార్లిక్ లోటస్, హంకీ పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాఠా.
3: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine-in, takeaway or full service catering.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావలసిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ అస్ అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకినీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3. కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
3: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, life moments.
1: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
1: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th July నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
1: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com or call Nanda G3 at 9194914514.

0: listening to Radio Suripi 107.9 FM HD3. Radio Suripi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. Use low food banks and pantries lanti places low. Meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్ One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా
3: రైస్ దాల్ స్నాక్స్ వెజ్జీస్ స్పైసెస్ ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా
2: రిలాక్స్ స్వదేశీ ఉంది కదా ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్ మీ

Yes, good morning, morning, morning, Dallas. Dhanadhar Avinash to DOW Morning Vibes in Naru. Only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Winter. మనకి స్కూల్లో కొన్ని డేస్ ఉంటాయి మీకు గుర్తుందా, అంటే అవి ఎలాంటి డేస్ అని అంటే ఆ రోజు మీకు తెలుసు ఆ రోజే లాస్ట్ ఎగ్జామ్ వెళ్తాం. నార్మల్ గా వెళ్లేదానికన్నా ఇంకొంచెం ఎక్కువ హ్యాపీగా వెళ్తాం. ఇన్ఫాక్ట్ ఎక్కువ బుక్స్ క్యారీ చేయక్కర్లేదనే ఆనందంతో వెళ్తాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది అయిపోయిన తర్వాత అసలు ఇంక మనం ఏ పని చేయక్కర్లేదు ఆర్ మనల్ని ఎవరు దీనికి అడగరు ఫోన్ చేయరు అన్న ఫీలింగ్తో వెళ్తాం. సో ఈరోజు మార్నింగ్ మీరు జిమ్కి వెళ్తారు, ఎందుకంటే మేబీ రేపు ఎల్లుండి నుంచి మీ చేట్ డే ఉండొచ్చు. ఈ రోజు మీరు మార్నింగ్ ఆఫీస్కి వెళ్తారు, ఎందుకంటే రేపటి నుంచి ఎవరు ఫోన్లు ఎత్తక్కర్లేదు. ఈ రోజు మీరు స్కూల్లో పిల్లలు దింపచ్చు, రేపు పొద్దున్న స్కూల్ ఉంటుందా, సమ్మర్ హాలిడేస్ కదా, పర్లేదులేండి అది కూడా ప్రాబ్లం లేదు. సో మొత్తానికి ఫ్రైడే హ్యాస్ ఇట్స్ హోల్ ఎనర్జీ, దాంతోపాటు ఒక ఫ్రైడే రిలీజ్ కూడా ఉంది. అసలు పిక్ టు పిక్ ఆనందంలో అలా డ్రైవింగ్ చేస్తుంటారు నాకు తెలుసు. సో ఈ ఆనందాన్ని వీలైనంత వరకు ఇంకెంత డబుల్ చేయాలి, వీలైనంత వరకు ఇంకెంత ఎనర్జీ ఇవ్వాలి అనేది ఫోకస్ మనకి. ఓకేనా? సో మార్నింగ్ మార్నింగ్ డిఎఫ్డబ్ల్యూ దే ధనాధన్ మార్నింగ్స్ తో నేను రెడీగా ఉన్నాను. అదిరిపోయి పాటలతో మీరు రెడీగా ఉంటే చాలు. ఓకేనా? సో పొద్దు పొద్దునే కొంచెం ఈజీ బ్రీజీగా స్టార్ట్ చేద్దాం, అలా మెల్లగా పిక్కపోదాం. ఓకేనా? బ్యూటిఫుల్ పాట కమింగ్ అప్. ఎవరైనా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది షో ఏంటో తెలుసు. పెళ్లి చేసుకోబోతున్నారా? పెళ్లి చూపులయ్యాయా? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది తెలుసా? ఎవరన్నా మనం చూడడానికి వస్తున్నప్పుడు దట్ ఫీలింగ్, మేబీ మీకు కాకపోయినా సరే మీ మదర్కి ఎట్లా అనిపించి ఉంటుందని తెలియాలనుకుంటున్నారా? హియర్ దిస్ సాంగ్ ఫ్రమ్ సఖి ఆన్ రేడియో సురభి 107.9 HD3 డల్లాస్ నంబర్ వన్ రేడియో స్టేషన్. ఇట్ సౌండ్స్ లైక్ హోమ్.

నీద ఆ గమ్మకం పలికినప్పుడు ఒక ఆనందం వస్తుంది సార్, మాటలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనమాట. దే ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HT3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. లాస్ట్ రెండు రోజుల నుంచి ఒక ఇంపార్టెంట్ కన్సర్న్ మనం పొద్దున్నే వినాలి అండ్ అడ్రస్ చేయాలి అని నాకైతే వినిపిస్తుంది. ఐ థింక్ ఇట్స్ టైం. సో మ్యాటర్ ఏంటంటే, రీసెంట్ గా సైక్లోస్పోరోసిస్ అని చెప్పి ఒక ఒక పారాసైట్ బేసిక్ గా టెక్సస్ లో కొన్ని కేసులు నమోదవుతుంది దానివల్ల. ఓకే, అవి ఒక డిజీజ్. సో ఈ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ ఇట్ ఏంటంటే డయేరియా, నాసియా, ఫిటిక్, క్రామ్స్ ఇట్లాంటి కొన్ని ఉన్నాయంట. ఓకే, సో ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే, ఆబ్వియస్లీ చెప్పా కదా పారాసైట్ ఏదైతుందో అదే, ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ఇట్ దట్ కండిషన్ సైక్లోస్పోరోసిస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది కంటామినేటెడ్ ఫుడ్ గానీ యూనో వాటర్ గానీ మనం ఇన్హేల్ చేసినప్పుడు, తాగినప్పుడు, తిన్నప్పుడు వస్తుందంట. అండ్ ఇంకోటి ఏంటంటే, స్విమ్మింగ్ పూల్ లో జనరల్లీ మనం స్నానాలు పానాలు చేసినప్పుడు ఆ వాటర్ ప్రాపర్ గా మెయింటైన్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ వేర్ యూ గెట్ కాట్ ఆఫ్ దిస్ థింగ్స్. సో ఇప్పటిదాకా 5 హాస్పిటలైజెస్ అయినాయంట టెక్సస్ లో. సో ఇట్ ఈస్ ఆల్సో యూనో స్టేటింగ్ ఫ్యూ అలార్మింగ్ సిచ్యువేషన్స్ వేర్ యూ నీడ్ టు బి బిట్ కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఓకే, సో ఏం చేయొచ్చు అని అంటే, ఆబ్వియస్లీ మన తెలుగు వాళ్ళం కోవిడ్ లో బాగా పాటించాం, చర్యలు కడుక్కోండి, ఇన్ఫాక్ట్ ఒకటి తినే ముందు, అండ్ ఎస్పెషల్లీ వెజిటేబుల్ బాగా కడగండి, అండ్ వంట వండిన తర్వాత కూడా తినే ముందు కడుక్కోండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ షేక్ అండ్ లెవెన్ ఇచ్చినా కూడా జాగ్రత్త చూసుకోండి, అది సంగతి. ఓకేనా, సో ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు, మిగతా అన్ని ఆటోమేటిక్ గా కంట్రోల్ అని ఉంటాయి. అర్థమైంది కదా, ఎందుకు మాస్టర్ ఇట్లాంటి షాక్లు అప్పుడప్పుడు ఇట్లా తగులుతూ ఉంటాయి, ప్రశాంతంగా ఉండే జీవితాన్ని ప్రశాంతంగా ఉండవచ్చు కదా అని అంటారా. షాక్ ఇలా తగిలితేనే కదా అప్పుడప్పుడు ఇట్లా ఉంటుంది. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు వినాష్, పాట కోసం ఏదో సెగ్మెంట్ ట్రై చేశాను. హియర్ ద సాంగ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ యూ ఫర్ యూ ఫ్రమ్ సాహసం శ్వాసగా సాగిపో ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు.

0: ఇలాంటి పాటలు వింటూ అలా
1: మైమర్చిపోయింది.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulu thaaki vellipo gundala daaka chere prayanam adi.
1: Like memories,
4: gurtukostunnayi.
1: Like love, life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
1: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
1: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
7: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
9: Sure. How many people are we expecting?
8: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachchu.
9: Idi office party aa leka jatra?
8: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
10: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
11: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
10: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
0: Yes, we are back. Ded Dhanadhan Avinash Tho, DFW Morning Vibes in her only on Radio Surabhi 107.9 HD3. Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. So, రెండు రోజుల నుంచి చెవి కోసిన లాగా ఈ టైం అయ్యేటప్పటికి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెవిలో వేస్తున్నాను. అండ్ ఇన్ఫాక్ట్ ఈరోజు చెప్పే విషయం కూడా ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ విషయం అండ్ ఇంకా ఎక్కువ పనికొచ్చే విషయం. మ్యాటర్ ఏంటంటే, సనాస్ ఇన్వైట్ వాళ్ళు రేడియో సర్వీ మాతో కలిసి ఒక వెడ్డింగ్ గ్లామ్ ఈవెంట్ చేస్తున్నారు. ఓకే, వెడ్మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో దాని పేరు. అది జూలై 26 జరుగుతుంది ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ లో. గ్రాండ్ ఎక్స్పో 11 AM నుంచి 6 PM టు 7 PM మధ్య వరకు జరిగే ఈ ఈవెంట్ కి ఆల్మోస్ట్ ఒక ఈవెంట్ కి కావాల్సిన అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ అంటే మీరు కావాలి అంటే ఆ ప్లేసెస్ లో అవైలబుల్ ఉన్నాయంట. యూ కెన్ యాక్చువల్లీ పిక్ from the options you have. So, ఓ మంచి ఈవెంట్ కోసం చూస్తున్నారు, ఓ ఫోటోగ్రాఫర్ కావాలి, ఓ వీడియోగ్రాఫర్ కావాలి, డీజేస్ కావాలి, డెకర్ కావాలి, బ్రైడర్ కావాలి, సిల్వర్ జ్యువెలరీ కావాలి, బ్రైడల్ వేర్ కావాలి, ఇలాంటివన్నీ ఒకే ఒక్క ప్లేస్ లో దొరికితే బాగుంటుంది. ఇఫ్ ఐ కెన్ పిక్ అని అనుకుంటే కనుక వెడ్మీ గ్లామ్ ఎక్స్పో ఇస్ దట్ ప్లేస్. అండ్ అంతేకాకుండా ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ లైక్ అ వెండర్, మీ బిజినెస్ అక్కడ డిస్ప్లే చేయాలనుకుంటున్నారు అండ్ యూ వాంట్ టు స్టీల్ ద లైమ్ లైట్, దెన్ లాస్ట్ 3 slots ఫర్ ద ప్రీమియం స్లాట్స్ ఫర్ యూ టు పుట్ అప్ యూర్ స్టాల్. సో బేసిక్గా దానికి ఇంకా 3 stalls మాత్రం ఉన్నాయి, ప్రీమియం స్పాట్స్ ఉన్నాయంట. సో వెండర్స్ ఎవరైనా సరే, ఇట్స్ యువర్ టైం, ఈ వీకెండ్ మిస్ చేయకండి, పక్కా కాల్ చేయండి అని చెప్పి మరీ చెప్తున్నారు. సో మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి 4698780101, 4698780101, అర్షియా ఇస్ ద నేమ్. సో యూ కెన్ టెక్స్ట్ ఆర్ కాల్. అండ్ లేదు అని అంటే ఇన్స్టాగ్రామ్ లో సనాస్ ఇన్వైట్ SANAS సనాస్ ఇన్వైట్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో డిఎం చెయ్యొచ్చు, అది మ్యాటర్. ఓకే, సో మీరు ఆ పనిలో ఉండండి. అండ్ ఈవెంట్ తో కొంచెం పర్లేదు, ఇప్పుడు మన మన ఫేజ్ ఆఫ్ లైఫ్ ఈవెంట్స్ గురించి కాదు, వేరే దాని గురించి అంటే ఒక ప్రీలూడ్ గేమ్ ఆడదాం సరదాగా. ఓకే, ఐ విల్ ప్లే ప్రీలూడ్, ఇది ఇది యువన్ శంకర్ రాజా గారు కంపోజ్ చేసిన మ్యూజిక్ అన్నమాట. ఓకే, ఇది ఏ మూవీలోనిదో గెస్ చేయడానికి ట్రై చేయండి. ఇట్స్ అ వెరీ వెరీ అండర్ రేటెడ్ ఫిలిం. ఎంతమంది గెస్ చేస్తారో చూద్దాం.

అది. ఓకే, రంజిత్ పాడిన పాట ఇది. సో మరి ఇంకొకసారి ప్లే చేస్తున్నా. యువన్ శంకర్ రాజు కాంపోజిషన్ లో వచ్చిన ఈ స్ట్రైట్ తెలుగు సినిమా పేరేంటి?

సో ట్రై చేయండి. 9763619666 ఇస్ మై కాలింగ్ నంబర్. ఈ పాట ప్లే లోపల ఎవరైనా గెస్ట్ చేస్తారేమో చూద్దాం. చాలా ఆర్డెంట్ తెలుగు సినిమా ఫ్యాన్స్ ఉన్నారు మన దగ్గర, కొంచెం పొద్దు పొద్దున్నే కొంచెం పని పెడతాం.

Yes, Dev Danadhan Avinash through DFW Morning Vibes in Haru, only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Winter. Okay, so this cinema pair everyone guest cheyagalra annattu adigano. I know it's a very tough question to ask, but ekkado chota aa okka cine fan okayina untaru kada, definitely who can actually guess things. ఏ క్వశ్చన్ అయినా సరే చెప్పేస్తానని చెప్పి, సో అలాంటి మనిషికి పరిపెడదామని అనుకున్నా అనమాట. సో దిస్ సాంగ్ ఇస్ ఫ్రమ్ నాట్ అ హిట్ ఫిల్మ్, బట్

0: సరే, ఆ విషయం పక్కన పెడదాం, లెట్స్ మూవ్ ఫార్వర్డ్. అండ్ ఇప్పుడైతే మాత్రం యువన్ శంకర్ రాజా గారు ఇంకొక పాట వేస్తున్నాను. ఓకే, ఇంకొక పాట. ఈ పాట పాడిన సింగర్ ఎవరైతే ఉన్నారో, హీఈస్ నాట్ ఎ తెలుగు పర్సన్, ఓకే, బట్ హీస్ వెరీ లెజెండరీ ఐకానిక్ సింగర్. మరి ఆయన ఎవరు, ఈ ప్రీలుడ్ ద్వారా గెస్ట్ చేయడం ట్రై చేయండి.
1: Can you feel her? Is your heart speaking to her?

0: ఎస్, మళ్ళీ ప్లే చేస్తున్నాను. ఈ పాట పాడిన సింగర్ ఎవరు?
1: Can you feel her? Is your heart speaking to her?

0: ఇన్ఫాక్ట్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఏదైనా తెలుగు తప్పుగా పాడుతుంటే దాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు అనమాట. ఓకే, సో ఈ సింగర్ పేరు అంటే గెస్ట్ చేయండి, 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఈ పాట ప్లే అయ్యాక వి విల్ టాక్ అబౌట్ వెదర్. ఓకే,
1: చూడగానే చిరు చెమటలు

ఐ డోంట్ నో, నేను థియేటర్ లో ఫస్ట్ టైం అసలు ఈ సినిమా పాట కూడా వినకుండా థియేటర్ లో నేను ఫస్ట్ టైం ఈ పాట ఫైండ్ వెన్ ఐ ఫౌండ్ ఇట్ ఐ వాజ్ లైక్ ట్రూలీ అమేజ్డ్ బై ద బ్యూటీ ఆఫ్ దిస్ సాంగ్. అంటే చాలా మటుకు సినిమాల్లో ఫస్ట్ ఓపెనింగ్ పాట హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ చాలా హడావిడి దబడబడబడబడ ఈ రేంజ్ లో ఉంటుంది, బట్ ద మూమెంట్ యు నో యూఆర్ గోయింగ్ ఫర్ అ రామ్ కామ్ అండ్ ఎస్పెషల్లీ వెంకటేష్ గారి సినిమా అన్నప్పుడు ఇలాంటి విషయాలు కొత్తగా జరగడం అనేది చాలా చాలా చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ ఇట్ ఇస్ ఇట్ నిజంగా బౌల్ క్లీన్ బౌల్ చేస్తుంది అనమాట. దట్ ఇస్ సిచ్యువేషన్ ఆఫ్ ది సాంగ్. సో మంచిగానే వర్షం పడుతున్నప్పుడు ఎలా ఉంటుంది అన్న విషయాన్ని చాలా బ్యూటిఫుల్ గా కంపేర్ పిక్చర్ చేసినట్టు ఉంటుంది. ఆడవారి మాటలు గద్దాల వేల నుంచి పాట విన్నాం, బట్ ఈ సింగర్ పేరు ఏంటి అని అడిగాను. ఎస్, ఇక అప్పుడు రమేష్ గారు కాల్ చేసి చెప్పారు సింగర్ పేరు ఉదిత్ నారాయణ్. ఎస్, ఆయన ఆయన తెలుగు పలకడంలో కూడా కొంచెం తప్పులు వినబడుతూ ఉంటే మనకి అసలు భలే ఆనందంగా అనిపిస్తుంది అనమాట. సో ఇన్ఫాక్ట్ మన నవీన్ పోల్శెట్టి గారు ఈయన్ని అసలు ఏ రీజన్ లో ఇమిటేట్ చేస్తారంటే ఆ రీజన్ ఇమిటేట్ చేస్తారు, అది సంగతి. బట్ మెయిన్ వైల్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా, మీ దగ్గర గుడ్డు ఉంటే ఆమ్లెట్ అవుతుంది, లేదా తడిసిపోయిన బట్టలు ఉంటే మంచిగా ఆరి డ్రై వాష్ అవుతాయి. ఎందుకు? ఎక్సెసివ్ హీట్ మాస్టారు హీట్. ప్రస్తుతానికి టెంపరేచర్ ఎక్కడుంది, ఎక్కడ ఆగింది, ఎక్కడ పెరుగుతోంది, ఎటువైపు వెళ్తోంది ఈ వీకెండ్ అని మీకు కూడా కొంచెం కన్ఫ్యూషన్ ఉంటే క్లియర్ చేసేద్దాం. ప్రస్తుతం మాత్రం 81 ఫారెన్హీట్ అండ్ 8 AM అయ్యేటప్పటికి 82 అండ్ 9 నుంచి 12 మధ్యలో, 85 నుంచి 94 మధ్యలో అండ్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద ఎస్పెషల్ ఆఫ్టర్నూన్ ఇట్ మైట్ రీచ్ టిల్ 99 అట. ఓకే, సో టిపికలీ ఎక్సెసివ్ హీట్ కనిపిస్తుంది అండ్ యు ఆర్ ఇన్ ఫర్ అ రైడ్ ఈవెన్ ఆన్ సాటర్డే. సండే దేర్ మైట్ బి లిటిల్ బిట్ ఆఫ్ డ్రిజిల్స్ ఎస్పెషల్లీ ఆడవర్ మాటల గద్దలవర్లు ఈ పాట లాగా, బట్ వాట్ ఎల్స్ కెన్ యూ డూ ఇఫ్ క్లైమేట్ గివ్స్ యూ అ డిఫరెంట్ ట్విస్ట్. కమింగ్ అప్ ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి ఓ పాట ఇస్తున్నాను ఫ్రమ్ ద మూవీ కొత్త బంగారు లోకం, వినేయండి. దాని తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ పాట విచ్ ఐ ట్రూలీ ట్రూలీ లైక్. చాలా మందికి వాళ్ళ కాలేజ్ డేస్, ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ అన్ని గుర్తొస్తాయేమో అని అనుకుంటున్నాను. లెట్స్ సీ, వెయిట్ ఫర్ దట్ సాంగ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్ వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న Irving, South Lake, Lida Frisco branches ni అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఫ్రమ్ కేఆస్ టు క్లారిటీ, యోర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స, కస్టమర్స్ కాలింగ్, ఈమెయిల్స్ పైలింగ్ అప్, డెడ్ లైన్స్ చేసింగ్ యూ. దెన్ జోహో స్టెప్స్ ఇన్. వన్ లాగిన్, వన్ డాష్ బోర్డ్, వన్ క్లియర్ వ్యూ ఆఫ్ యువర్ ఎంటైర్ బిజినెస్ ఫర్ ద ఆంటర్ప్రెన్యూర్ హూ వాంట్స్ క్లారిటీ, నాట్ కేఆస్. జోహో, పవరింగ్ పాసిబిలిటీస్ విత్ రేడియో సురభి.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance. SNR insurance. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
5: Yes, we are back. Devdanadana Vinash, DFW Morning Vibes and her only on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas. Mari, Friday fever traffic nila pattukundi, fever peak lo unda లేదా కొంచెం పర్లేదని చెప్తుంది. ఎస్, ప్రస్తుతానికి అయితే మాత్రం కొంచెం పర్లేదని చెప్తుంది. ఎందుకంటే 35 ఈస్ట్ ఎఫ్డబ్ల్యూఏ హెచ్ఓవీ అయితే ఈస్ట్ ఈ పార్టీకి ఈ స్ట్రెచ్ అంతా పీక్ పీక్ పీక్ రేంజ్ లో ఉండేది. బట్ అక్కడ నుంచి ఉన్న జనాలందరూ I-45 షిఫ్ట్ అయ్యారా మరి ఏంటో తెలియదు. కానీ ఎస్పెషలీ టువర్డ్స్ హిలాండ్ డైరీ అండ్ మీరు ఇన్కేస్ ఈ రూట్ క్యాచ్ చేస్తుంటే కనుక బ్రూటన్ రోడ్, లేక్ జోన్ రోడ్ ఇటు వెళ్తుంటే కనుక ఎస్పెషల్ ఎలం దాకా ఈ స్టెమ్స్ లో కొంచెం వెయిటింగ్ ఉంది. సో యూ మైట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ అ వైల్. ఇవి కాకుండా మన 635 వేపు వచ్చేస్తే 635 కూడా ఇట్స్ ఈజీ అండ్ స్లో మూవింగ్ హ్యాపీ మూవింగ్ అని ఉంది. సో ఫ్రైడే ఫీవర్ దీన్ని కూడా ఏం పట్టుకోలేదు ప్రస్తుతానికి. ఎస్, అండ్ ఫోర్ట్ వర్త్ లో మెయిన్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం కొంచెం ట్రాఫిక్ కలుస్తుంది. ఇది కాకుండా అసలు ఆపేదెవడురా, అడ్డే లేదురా అన్న జోన్ లో ఉందన్నమాట. సో ఈ టైంలో మీరు జగదగిరుడైతే మీకు అతిలోక సుందరు ఉంటే ఏం చేస్తారు? క్యారే క్యాహు ఆ రే, జల్దీ చెప్పురే లేదా చచ్చురే అంటూ ఓ పాట వేసుకుంటాం. అది బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు వస్తున్నాయి, రెండు మంచి ఎనర్జీ నెంబర్స్. కొంచెం అట్లా సెట్ చేద్దాం మూడు. ఓకే,

0: సర్కారు ఆఖరికి బేగారంటే కూడా నాకు తెలుసు.
1: అదేరా మన చమత్కారు.
2: కిస్సింగ్ కార్ కలర్ చాలా స్టార్ట్ చేయరాదే.
1: స్టార్ట్ మారుతుంది కేళ్తియా.

0: గెలిచావా నా ముద్దహ? ముందు తను ఇచ్చింది కదా, మళ్ళీ తన ముద్దు తనకి ఇచ్చేసాను. మనం ఒకళ్ళు సొమ్ము ఉంచుకోరు, ఎవడవాళ్ళకి ఇచ్చేస్తామంతే.
1: నువ్వు ఆడుకో ఎదిగిపోయావన్నా.

0: ఎంబీబీఎస్ కో జై బోలో.
1: ఎవర్రాజే, ఇది శంకర్ దాదా ఎంబీబీఎస్ కాదు, శంకర్ దాదా జిందాబాద్.
0: సారీ అన్న, అలవాటైపోయింది.
1: అది ఇప్పుడు వేసుకో.
0: ఏ శంకర్.

విటమిన్ సి బ్రో చాలా ఇంపార్టెంట్ బ్రో, ఎవ్రీథింగ్ ఇస్ అ కామన్ సోర్స్ బ్రో, ఇంపార్టెంట్ బ్రో, అది బ్రో ఇది బ్రో అని చెప్పి ఎంత టెన్షన్ పడిపోతాం మనం ప్రతి విషయానికి, అవునా? బట్ దర్ ఇస్ అదర్ వే అరౌండ్ దట్ వీ నీడ్ టు హ్యావ్ ఎ లుక్ అట్. దే ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. సో ఇప్పుడు ఈ మధ్యన కొంతమంది ఎక్కువ డైరీ ప్రొడక్ట్స్ వాడద్దు, యూనో ఈ మధ్యన చాలా జరుగుతున్నాయి, సో లెట్స్ నాట్ ప్రిఫర్ హ్యావింగ్ డైరీ ప్రొడక్ట్స్ అని చెప్పేసి అని అంటుంటారు. మరి బాడీ ఇప్పుడు డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువ తాగద్దు తీసుకోవద్దు అని అంటే మరి బాడీ కాల్సిన కాల్షియం ఎక్కడి నుంచి వస్తుంది అని క్వశ్చన్ అడుగుతారు. సో ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఇమ్మీడియట్ గా దే హ్యావ్ అన్ ఆప్షన్ సేయింగ్ దట్ యాక్చువల్లీ మొరింగా ఆకుల్లో ఇంకా ఎక్కువ కాల్షియం ఉంటుంది తెలుసా, అందులో ఎక్కువ కాల్షియం ఉంటుంది తెలుసా, ఇందులో ఎక్కువ కాల్షియం ఉంటుంది తెలుసా అని చెప్పి చెప్తారు అన్నమాట. సో ఈవెన్ విటమిన్ సి వైజ్ గా కానీ లేకపోతే అన్ని విధాలుగా కానీ నువ్వు ప్లాన్ చేసే ఏవైతే ఉన్నాయో, మనకి ఒకటి అలర్జిక్ గా అనిపిస్తే గనక దాని రీప్లేస్మెంట్ ఏంటి అని వెతకడం ఇస్ ద న్యూ కూల్. ఓకే, సో ఇదివరకు అయితే మొమ్మాట పడి ఒక ప్లేస్కి వెళ్ళినా సరే టీ తాతారా కాఫీ తాతారా అంటే పర్లేదండి, ఆఫ్ కోర్స్ మనకు గ్యాస్ట్రిక్ వస్తుందని తెలుసు, మనం ఇబ్బంది పడతాం తెలుసు, బట్ స్టిల్ తాగేస్తాం, స్టిల్ తినేస్తాం. దట్స్ నాట్ ద న్యూ కూల్. మూర్తి గారు ఏమంటారంటే ఒకటి మనకి పడట్లేదు అని అంటే అది తినకపోవడం వల్ల మనకు డెఫిషియన్సీ వస్తుందంటే దాని ఆల్టర్నేటివ్ ఏంటి, అండ్ వేరే వేటిలో ఆ పర్టికులర్ మినరల్ విటమిన్ గాని అబండెంట్ గా దొరుకుతుంది అనేది మనం క్రాస్ చెక్ చెయ్యాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అర్థమైంది కదా, గుర్తుపెట్టుకోండి. సో ఆన్ దాట్ నోట్, సిసామే సీడ్స్ తింటే ఎక్కువ ఏమొస్తుంది ఆలోచించండి, గూగుల్ చేయండి, ట్రై టు టెల్ మీ. ఓకే, ఇప్పుడైతే మాత్రం మీరు నిజంపూరా, మీరు నాకు చాలా నచ్చారండి.

Yes, we are back. Dana Vinash. So DFW Morning Vibes are only on Radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station and the OG third. The Telugu radio station of Dallas Vintunaru. It sounds like home. And home, annapudu, ippudu maatlaade topic asalu home kaadu, danikanna pedda vishayame. Endukante almost 11 years back, exactly on this day, Telugu cinema is no more Telugu cinema. Telugu cinema became Pan India cinema. అండ్ ప్రతి ఒక్కళ్ళు అంటే లిటరలీ ఆ ఒక్క బార్ పుష్ చేయడానికి ఎంత జరిగింది అనేది రీసెంట్ గా ఒక డాక్యుమెంటరీలో కూడా మీరు చూసుంటారు. ఇన్ఫాక్ట్ చూడకపోతే చూసేయండి. నన్ అదర్ దాన్ ది బాహుబలి ద బిగినింగ్ రిలీజ్ అయింది 11 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడే. అంటే సడన్లీ బాహుబలి గురించి తెలుసుకుని ప్రతిసారి ఇప్పుడా బాహుబలి మొన్నగా రిలీజ్ అయింది. ఆ మొన్న యాక్చువల్లీ 11 ఏళ్ల క్రితం. ఓకే, సో తెలుగు సినిమా కాదు ఇండియన్ సినిమా కూడా గత 11 ఏళ్ల ముందు ఇంకా ఇట్ చేంజ్ ఫర్ ఎవర్ అని చెప్పడానికి ఒక నమూనా ఈ రోజు అది సంగతి. సో దాని గురించి కొన్ని గేమ్స్ ఆడదాం. ఇన్ఫాక్ట్ ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ గేమ్ సెట్ చేశాను. ఈ రోజు యాక్చువల్లీ చాలా రోజుల నుంచి వెయిట్ చేసిన హీరో హిట్ కూడా కొట్టారు, మరి దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అదేంటి అనేది కాసేపట్లో రివీల్ చేస్తా. కమింగ్ అప్ ఫర్ యూ, శివునియానా ఫ్రమ్ బాహుబలి ద బిగినింగ్.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulni thaaki vellipo gundale daaka chere prayanam adi.
0: Like memories.
4: Gurtukostunnai.
0: Like love. Life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, Mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibus Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
7: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేనేం ఉండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
9: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
10: నీ కల నిజం అవబోతోంది.
9: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
10: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు టైమింగ్

0: or call them at 817-829-8888. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ట్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
1: చాలా రోజుల ముందు, ఇన్ఫాక్ట్ 11 ఇయర్స్ ముందు రిలీజ్ అయింది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది, బట్ కట్ చేస్తే ఫ్లాప్ టాక్ వచ్చింది. దే ధనాధన్ అవినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ ఉన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. అంటే నార్మల్ గా ఇలాంటి డేట్స్, కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి కదా, సో డెఫినెట్లీ ఆ డేట్స్ ని మనం సెలబ్రేట్ చేసుకోకపోతే కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఆఫ్ హిస్టరీనే మనం మర్చిపోయినట్టు. అలా ఇండియన్ సినిమా హిస్టరీకి సంబంధించి జూలై 10 ఇస్ అ రిమార్కబుల్ డేట్. బాహుబలి ద బిగినింగ్ రిలీజ్డ్. సో వాళ్ళు, ఇన్ఫాక్ట్ మనం నిన్న డాక్యుమెంటరీ చేసినప్పుడు 220 కోట్లలో సినిమా తీద్దాం అనుకుని స్టార్ట్ అయిన జర్నీ. బట్ వాళ్ళ విజన్ ఎగ్జాక్ట్లీ అనుకున్న తీయాలంటే 400 to 450 crores కావాలంట, ఇమాజిన్. బట్ దాన్ని కూడా ఏదో విధంగా మేనేజ్ చేద్దామని అనుకుని తీసినప్పుడు ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఫైనాన్షియల్ దగ్గర తిరుగుతూ డబ్బులు సరిపోవట్లేదు, అయినా సరే ఆ ప్రెషర్ రాజమౌళి గారి మీదకి రానివ్వట్లేదు, అయినా సరే వాళ్ళు ప్రతిరోజు షూట్ అవుతుంది, షూట్ ఒక్కరోజు కాస్టే దగ్గర దగ్గర 25 లక్షలు అయిపోతుంది, అంటే 400 కోట్ల రూపాయలు అయిపోతుంది, అండ్ దే హ్యావ్ టు షూట్ ఫర్ షూట్ అన్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ సినిమా. సో ఫైనలీ మొత్తాన్ని ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ డే చాలా మంది యూనో శివుడి నెత్తి మీద జెండు బొమ్మ ఫోటో పెట్టి జెండు బొమ్మరా జెండు బొమ్మరా జెండు బొమ్మరా జెండు బొమ్మరా జెండు బొమ్మరా జెండు బొమ్మరా అని చెప్పి ఆ మీమ్స్ స్ప్రెడ్ చేశారు. ఇందులో బాగానే ఆడుతుంది కానీ, బట్ వాళ్ళు అనుకున్న అమౌంట్ రికవర్ అవ్వాలంటే తెలుగు నుంచే ఎక్కువగా రావాల్సింది ఉంది. ఓకే, సో ఫ్రైడే సాటర్డే కూడా ఫ్లాప్ టాక్ తో ఉండి సండే మధ్యాహ్నం నుంచి పికప్ అయ్యి దాని తర్వాత ఎనార్మస్ నెంబర్లు మీరు చూడబోతున్నారు. ఇంకా ఇంకా ఇంకా మారిపోతుంది, మీరు రిలాక్స్ అని చెప్పిన తర్వాత అప్పుడు రాజమౌళి గారు ఇప్పుడు పిలుచుకున్నారంట. అది లాట్ హ్యాపెండ్ బిహైండ్ ది బాహుబలి. మరి వాటన్నిటి గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఎనీ బాహుబలి మెమరీస్ దట్ యూ హ్యావ్ లెట్ మీ నో. 9726361966 is my calling number. I am waiting for you. The impossible task ni possible chesina Rajamouli gariki and the whole Bahubali team ki, you know, there is a lot to discuss, lot of anecdotes are there. Let's talk about each and everything so far, how much I can. Okay, so meer kuda edana Bahubali memories unte call me today. Exactly 11 years back Bahubali released on the very same day. 9726361966 is my calling number.

ఎప్పుడైనా సరే గత 5 ఏళ్లగా 6 ఏళ్లగా మేము అసలు థియేటర్కి వెళ్ళి ఒక సినిమా చూడలేదండి. ఫస్ట్ టైం మేము ఒక సినిమా చూసామనండి అని చెప్పి మన ఇంట్లో ఉన్న అమ్మమ్మలో తాతయ్యలో లేకపోతే మావయ్యలో ఇట్లాంటి వాళ్ళు థియేటర్కి ఎప్పుడైనా వెళ్ళారనుకోండి, అప్పుడు మీరు అడగక్కర్లా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అండ్ ఇంకా మనం ఊహించినవి అంత పెద్ద హిట్ అని సెపరేట్ గా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారు టైంలో చూడండి, చాలా మంది ఫ్యామిలీస్ తరపున వెళ్ళారనమాట. సో ఆ ఫిలిం అంతా కనెక్ట్ చేయడం అండ్ దాని మీద అంత డిస్కషన్ అవ్వడం ఆ టైంలో అనేది ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్టర్ వేర్ జనరలీ సినిమా చూసే ఆడియన్స్ కన్నా చాలా

అనమాట డాక్టర్ని కలవడానికి. కలిస్తే మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన ఎక్కడి నుంచి అనంటే తెలుగు అని అంటే లో బాహుబలి బాహుబలి అని అన్నాను అనమాట. ఆయనకి డౌట్ వచ్చి బాహుబలి ఏంటి ఇక్కడ దాకా ఇక్కడ మాట్లాడతారు ఏంటి అని చెప్పి అని సో బుజ్జిగా టైంలో వర్కింగ్ స్టిల్లర్ తీసి ఆయన బాహుబలి ఫ్రెండ్ అనగానే అప్పుడు దాకా నర్సు మాట్లాడింది ఒక లెక్క, ఆ తర్వాత నర్సు మాట్లాడింది ఒక లెక్క అంట. లిటరలీ ఆయన తీసుకెళ్లిపోయి మాట్లాడించి హిస్ బాహుబలి ఫ్రెండ్ అని అంటే లిటరలీ పూరి జగన్నాథ్ గారు నేను ఇక్కడ ఉంటే ఇలా జరిగింది మాస్టర్ అని చెప్పి ఒక వాయిస్ నోట్ పెట్టారంట. అది సో ఇంకా అక్కడి నుంచి మలేషియా జపాన్, ఇన్ఫాక్ట్ జపాన్ లో ప్రభాస్ గారిని చూడాలని చెప్పి ఎన్నో ఎన్నో ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేసినట్టు. అది కూడా రీసెంట్లీ ఆల్మోస్ట్ ఇన్ఫాక్ట్ కల్కి ఇలాంటివి రిలీజ్ అయిపోయిన తర్వాత రీసెంట్ గా డార్లింగ్ వెంట అండ్ సో దెమ్. సో జపాన్ ఈజ్ సెకండ్ హోమ్ అంటాడు మన డార్లింగ్ ప్రభాస్, అది మ్యాటర్. సో అంత యూఫోరియా క్రియేట్ చేసిన బాహుబలి కి ఫస్ట్ డే ఆఫ్ రిలీజ్ ఈ రోజు 11 ఇయర్స్ బ్యాక్. సో రెండు పాటలు బ్యాక్ టు బ్యాక్ కమింగ్ అప్ ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ బాహుబలి ద బిగినింగ్. లెట్స్ టాక్ ఆఫ్టర్ దాట్ ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 HD3 డాలస్, నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు.

Yes, we are back with another Avinash Show, DFW Morning Magazine, here only on Radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station and the OG Telugu radio station of Dallas. వింటున్నారు అసలు ఎందుకు ఇంత లేపుతారు బాహుబలిని, బాహుబలి కన్నా గొప్ప సినిమాలు ఇంతకుముందు వచ్చాయి, ఇట్లాంటి డిస్కషన్ ఎవరైనా పెడితే గనక ఐ విల్ ట్రై టు టెల్ యూ వన్ ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. అదేంటి అని అంటే, ఇప్పుడు బాహుబలిలో ఒక వార్ సీక్వెన్స్ ఒకటి షూట్ చేస్తున్నారంట, ఓకే, వెరీ ఇంపార్టెంట్ వార్ సీక్వెన్స్. సో ఆ వార్ సీక్వెన్స్ షూట్ చేసినప్పుడు మీకు గుర్తుండే ఉంటే ఒక రెడ్ క్లాత్ వచ్చి ఇలా ఎగిరి వాళ్ళ మీద పడుతుంది, మీకు గుర్తుందా? సో ఆ రెడ్ క్లాత్ వచ్చి ఎగిరి పడి ఆ సీక్వెన్స్ లో పర్టికులర్ షాట్ లో అది ఒక ఎడ చచ్చ కొంతమంది మీద పడాలి. సో వాళ్ళు అది వాళ్ళ మీద పడిందే షార్ట్ తీసారు. తీయగానే తెలియకుండా ఏమైందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఒకరికి కాలో చెయ్యో చిన్న ఫ్రాక్చర్ అయిందనమాట. సో ఈజ్ అన్ఏబుల్ టు మూవ్ హిస్ లెగ్. సో అంటే బేసిక్ గా రాజమౌళి గారు ఆలోచించాలి, ద మూమెంట్ ఒకరికి ఫ్రాక్చర్ అయిందనగానే ఈ ప్లేస్ లో ఎవరిని పెట్టాలి, ఏం చేయాలి అని చెప్పి. బట్ అక్కడ ఉన్న ఆ పర్సన్, ఆ జూనియర్ ఎవరైతే ఉన్నారో, సార్ ఇంతకు ముందు షార్ట్ లో నేను ఇది చేశానండి, నా ప్లేస్ లో వీళ్ళు పెట్టేద్దామండి, తన ప్లేస్ ఇక్కడ పెడితే ఇక్కడ మొత్తం ఈ సీక్వెన్స్ అంతా యాసిస్ అలాగే వస్తుందండి అని చెప్పి రాజమౌళి గారికి, ఐ మీన్ లైక్ ద ఏడీ హూస్ యాక్చువల్లీ రెస్పాండింగ్ టు దట్, తనకి చెప్పేసి ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోయి నేను రేపటికల్ వచ్చేస్తానండి అని చెప్పి హామీ ఇచ్చి వెళ్ళారంట. కొన్నిసార్లు కొన్ని బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్, కొన్ని ఐకానిక్ ఫిలిమ్స్ ఓన్లీ డైరెక్టర్ గొప్పతనం వల్ల, యాక్టర్ గొప్పతనం వల్ల దీనివల్ల అనుకుంటాం కానీ, బట్ బికాస్ ఆఫ్ దిస్ ఆల్ మైన్యూట్ ఎఫర్ట్స్ ఇస్ వాట్ మేక్స్ అ ఫిలిం ఇస్ ద ఫిలిం. అది సంగతి. సో అందుకని బాహుబలి ఈజ్ బాహుబలి. ఇన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీ నీకు ఎక్కడ తెలిసిన అవినాష్ అంటే మాత్రం నెట్ఫ్లిక్స్ లో ద టార్చ్ బెరర్స్ అని చెప్పి యాక్చువల్లీ ఒక డాక్యుమెంటరీ వచ్చింది బాహుబలి జర్నీ మీద. సో 11 ఇయర్స్ ఆఫ్ బాహుబలిని సెలబ్రేట్ చేస్తూ మీరు కుదిరితే ఒక్కసారి చూడండి, ట్రస్ట్ మీ గూస్ బంప్స్ మామూలుగా రావు అనమాట. అండ్ ఇప్పుడైతే మాత్రం ఇందాక ఒక లిజనర్ యాక్చువల్లీ కాల్ చేశారు, ఐ విల్ కాల్ యూ బ్యాక్ ఫర్ షూర్. అండ్ మీరు కూడా ఏదైనా బాహుబలి మెమరీస్ దట్ యూ హ్యావ్, ఆ టైంలో $30 ఉండేవి, $40 ఉండేవి, అసలు ఒక రేంజ్ లో ఖర్చు పెట్టి మరీ వెళ్ళి చూసి వచ్చాం మేము సినిమా అని అంటే కనుక, లెట్ మీ నో యువర్ థాట్స్. ఇప్పుడైతే మాత్రం ఒక పాట వస్తుంది, ఒక ప్రాణం, ఫ్రమ్ ద మూవీ బాహుబలి ద కన్క్లూషన్. లెట్స్ గో.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: Manashanti. Mental peace. మసాలా దోస
3: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ ఫ్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: అమ్మా, Saturday movie?
5: Mm-mm, Manabadi class.
4: Mama, old MacDonald had a farm.
5: Uppu kappu rambu. Telugu padyam cheppu.
4: Uppu kappu rambu.
5: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి, టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోని 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్జీ.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
6: థ్యాంక్ యూ. కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.
7: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాడిని.

ఈ వారంలో కొంచెం మోటివేషన్ కావాలి ఖచ్చితంగా జిమ్ హిట్ చేయడానికి, లేదా జూలై నుంచి నేను మార్చేసుకోవడానికి వర్కౌట్ ప్లాన్స్ అని పక్కెళ్ళిపోతున్నాయని అంటే మాత్రం డెఫినెట్లీ మీరు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అదే లాజిక్ సార్ నాకు అర్థం కావట్లేదు అని అంటారా. మ్యాటర్ ఏంటంటే పెద్ది ఇస్ ఆన్ నెట్ఫ్లిక్స్, సో అందులో ఎస్పెషల్లీ మస్సా మస్సా సీక్వెన్స్ అంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటిల్ హీ మూవ్స్ టు ద నేషనల్ స్పాట్, ఆ పార్ట్ మటుకు మీరు చూసినంతసేపు మీకు నిజంగా ఎంత ఎంత ఫోమ్ అవుతుందంటే ఆర్ ఎంత ఇన్స్పిరేషన్ వస్తుందంటే చి నేను ఇంత బిర్యానీ తింటున్నాను వద్దులే ఆగలే అప్పుడెప్పుడు జాన్యూ స్టార్టింగ్ లో అనుకున్నాను కదా అది మార్చేద్దాంలే అని చెప్పి ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక్కసారి సరే జిమ్ పోలు ఒక ఒక స్టెప్ వేయాలనుకుంటారు అనమాట. సో అండ్ టిపికల్లీ చెప్పాలంటే ఎస్పెషలీ ఆ డైలాగ్ ఇది మామూలు పట్టు కాదు మాంజా పట్టు అని ఒక్కసారిగా ఆయన ఇట్లా ఇసరంగానే వెన్ రామ్ చరణ్ ల్యాండ్స్ ఇన్ దట్ గెటప్ అయిపోయింది అంతే సోల్డ్ అది. సో చాలా మంది ఇన్స్పైరేషన్ ఇన్ఫాక్ట్ రిలీజ్ అయినప్పుడు బోల్డ్ మంది లిజనర్స్ ఫోన్ చేసి మరి చెప్పారు దిస్ వే ఐ గాట్ ఎక్సైటెడ్ దిస్ వే దిస్ దిస్ సంథింగ్ ఐ లైక్ అని చెప్పి వన్ బై వన్ చాలా మాట్లాడారు. సో ఆ ఇన్స్పిరేషన్ అంతా ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఇచ్చేయాలనుకుంటే పెద్ద ఈజ్ ఆన్ నెట్ఫ్లిక్స్ చూసేయండి. అండ్ అలాగే నిన్న కూడా నేను మా ఫ్యామిలీ అందరితో కూర్చుని సంగీతం సినిమా చూసా. సో ఐ వాజ్ థింకింగ్ అంటే ఒక ఫస్ట్ అవర్ మ్యూజికల్ సినిమా జనరల్ ఎంతమందికి ఎక్కుతుంది ఏంటి ఏమవుతుంది అని చెప్పి మా మమ్మీని మా పిన్నిని చూస్తుండే అనమాట. లిటరల్లీ స్టార్ట్ చేస్తే సినిమా ఎండేంత వరకు వాళ్ళు కదలకుండా చూసారు తెలుసా, అది సంగతి. గుడ్ సినిమాకు ఉండే పవర్ అట్లాంటివి అది. సో మరి ఇంకా నేను ఈ రోజు మీరు ఏం సినిమాలు చూడాలని చెప్పి సెపరేట్ చెప్పక్కర్లేదు, ఆల్రెడీ లిస్ట్ ఇచ్చేసాను. రై రై రారా అంటూ వెళ్ళిపోతూ అండ్ బ్యాక్ టు బ్యాక్ ఇంకొక పాట ఇట్లా వచ్చారు నుంచి కమింగ్ అప్ ఫర్ యూ, దాని తర్వాత మాట్లాడదాం అది. సో పెద్ద మేనియాలు కాసేపు మునిగి తీయలేదు. వింటనే ఉండండి రేడియో సురభి 107.93 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. హియర్ గోస్ ద ట్రాక్.

అది అలా అందరితో పాటు నేను కూడా పాడేద్దాం అనిపించింది అనమాట. దే ధనాధన వినాష్ తో డిఆర్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు. ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ దోజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా, పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా, ఈ రెండింటిలో ఏదైనా సరే ఒక అద్భుతమైన ఈవెంట్ కండక్ట్ చేయాలనుకుంటే దానికి కావాల్సిన కొరియోగ్రాఫర్లు, డీజేలు, జ్యువెలరీ, బ్రైడల్ వేరు, ఇట్లా వాట్ ఎవర్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఫోటోగ్రాఫర్స్, కొరియోగ్రాఫర్స్, ఇలా అందరూ ఒకే చోట ఉండి ఒక మాల్ కి వెళ్తే ఎట్లయితే మనం బట్టలు కొనుక్కొని ఫుడ్ తిని సినిమా చూసి వచ్చేస్తామో అట్లా అన్ని వన్ స్టాప్ సొల్యూషన్ లో ఉంటే ఎలా ఉంటుంది? సో సనాస్ ఇన్వైట్ అండ్ మా రేడియో సర్వీ వాళ్ళు కలిసి ఆర్గనైజ్ చేస్తున్న ఈ ఈవెంట్ జూలై 26 న ఫ్రిస్కో హాల్ సెంటర్ లో 11 AM నుంచి స్టార్ట్ అవుతుంది, 6 PM 7 PM దాకా ఉంటుంది అనమాట. సో సరదాగా మీరు వచ్చేస్తే, సరదాగా మీరు వచ్చేస్తే, అలాగా మీరు కొనేస్తే దడా, మీకు దడా అది మ్యాటర్. సో అలా కాకుండా లేదు ఆ దడ మీరే మీరే ఇన్ఫాక్ట్ క్రియేట్ చేస్తాను అని అంటే ఐ మీన్ స్టాల్స్ మీరే సెట్ చేస్తారు అనుకుంటే కనుక లాస్ట్ 3 ప్రీమియం స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మండే డిసైడ్ అవుతానంటే ఈ 2 డేస్ లోపల మీరు మీ ఆడియన్స్ రీచ్ అయ్యేది ఏదైతుందో ఫట్ పని అయిపోవచ్చు. సో ఇట్స్ వెరీ ఫాస్ట్ ఫీలింగ్. ఒక్కసారి అనౌన్స్ చేసిన దగ్గర నుంచి రెస్పాన్స్ మాత్రం భలే క్రేజీగా ఉంది, ఎంతమంది పెళ్లి చేసుకుంటారా డాలస్ లో అని చెప్పి చిన్న క్యూరియాసిటీ వచ్చింది నాకు. సో ఇన్ కేస్ మీరు వెండర్ అయితే కనుక మీకు సంబంధించి ఒక బూత్ ఆర్ స్టాల్ పెట్టాలనుకుంటే ద లాస్ట్ 3 ప్రీమియం స్లాట్స్ ఆర్ గెటింగ్ ఫిల్డ్. అర్థమైంది కదా, అది మ్యాటర్. అండ్ మీన్ వైల్ మరి ఆలస్యం చేసిన ఆశాభంగం అని చెప్పి నేను సెపరేట్ గా చెప్పక్కర్లేదు. సో మీరు రెడీ అయిపోయింది అండ్ ఈ గ్యాప్ లో మాత్రం అయ్య గారు హిట్ కొట్టారు, అఖిల్ గారు ఎట్టా ఎట్టా అని మీకు కూడా డౌట్ ఉండొచ్చు, ఆ డౌట్ అంతా నేను క్లారిఫై చేస్తా చెప్తా. మా ఫ్రెండ్ ఒక సినిమా చూసాడు వాడికి అనిపించిందో చెప్తా. అండ్ బ్యాక్ టు బ్యాక్ ఇంకొక పాట ఫ్రమ్ ద మూవీ డెకాయిట్ కమింగ్ అప్ ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు.

0: డెకో నుంచి మంచి పాట విన్నాం అండ్ కాసేపట్లో యాడ్ మనల్ని కారు మబ్బు కమ్మినట్టు కమ్మేస్తాయి. దాని తర్వాత ఇంకో రెండు సాలిడ్ విషయాలు మనం మాట్లాడుకుందాం. వీకెండ్ వైబ్ ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే వెయిట్ చేయండి. రేడియో సురభి సౌండ్స్ లైక్
1: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi. Radio Surabhi. Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulnu thaaki vellipo gundala daaka chere prayanam adi.
1: Like memories.
4: Gurtukostunnai.
1: Like love.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్‌పీరియన్స్.
5: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkeeravani show.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు
6: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: ఇండియా వెళ్ళాలేమోరా నేను. ఇప్పుడు ఎందుకురా,
3: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
9: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
8: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.
0: Yes, we are back. Dev Danadana Vinash to DFW Morning Vibes in Haruoni on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. Vintunnaru FIFA fever mellamellaga end kochestundi, but end koche koddi excitement area lo untundi, next level lo untundi. Mari FIFA lo ee roju match enti, manu em follow avvali, dani gunchi oka look chesukovali kada. So quarter finals aithe already జులై 12th డిసైడ్ అయిపోయింది. 2:30 AM నార్వే కి ఇంగ్లాండ్ కి మధ్యలో అండ్ ఫ్రాన్స్ కి మొరాకో కి క్వార్టర్ ఫైనల్స్ కూడా జరుగుతుంది ఈరోజు టుడే. అండ్ ఫ్రాన్స్ ఇస్ 2, మొరాకో ఇస్ 0, అది సంగతి. అండ్ పక్కన పెడితే రేపు స్పెయిన్ కి బెల్జియం కి మ్యాచ్ ఉంది. దిస్ వన్ సచ్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. మన పోర్చుగల్ తో అయిన మ్యాచ్ తర్వాత స్పెయిన్ వాళ్ళు అసలు ఏ రేంజ్ లో ఊపు మీద ఉన్నారో, అసలు ఏం ఇన్ని మారిపోతున్నాయి టేబుల్ మీద అని చెప్పి నేను కూడా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నా, అది సంగతి. ప్రస్తుతం అయితే నాకౌట్ లో అయితే ఫ్రాన్స్ కి మొరాకోకి జరుగుతుంది దాంట్లో. ఫ్రాన్స్ ఆల్మోస్ట్ ఇట్స్ దేర్. అండ్ స్పెయిన్ కి బెల్జియం కి జరుగుతుంది దాంట్లో. ఎవరు వస్తారు, వాళ్ళు సెమీఫైనల్స్ కి వస్తారు. అండ్ అలాగే ఇంగ్లాండ్ కి పోలాండ్ కి జరుగుతున్న మ్యాచ్, అండ్ ఇంకో పక్కన అర్జెంటీనాకి ఇంకొక దేశానికి జరుగుతున్న మ్యాచ్, ఇవి ఈ రెండు వెయిట్ చేస్తున్నాయి అన్నమాట. సో ప్రెడిక్షన్స్ ఎవరు విన్ అవుతారు అని అంటే మాత్రం ప్రెడిక్షన్ మీటర్ లో ఫ్రాన్స్ కి 38% చూపిస్తున్నారు, అర్జెంటీనాకి 17% అండ్ స్పెయిన్ కి 17%. ఆ ఫోర్త్ టీం ఎట్లా ఏది మార్చబోతుందో చూద్దాం. ఓకే, అది సంగతి. సో ఫీఫా వరల్డ్ కప్ ని తెగ ఫాలో అవుతున్నారు కదా, అసలు ఫీఫా ఎప్పుడు ఫౌండ్ చేశారు మీకు తెలుసా? ఏ ఇయర్ లో, ఎవరైనా గెస్ చేయగలరా? ఎవరు చెప్తారో చూద్దాం. రైట్ నౌ మీలో ఉన్న ట్రావెలర్ని బయటకు తీస్తూ రెండు పాటలు ఇస్తున్నాను. ఒకటి గ్లోబ్ ట్రాటర్, ఇంకోటి సంచారం మీ కమింగ్ అప్ ఫ్రమ్ ద మూవీ ఎపిక్. వింటనే ఉండండి రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు.

అబ్బా, ఒక్కసారి గోరెటి వెంకన్న గారు వాయిస్ ఆడడం గానీ పాటకు వచ్చిన అందం అసలు మాటలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దేవ్దనాదన వినాష్తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సొరబి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. వి సౌండ్ లైక్ హోమ్, కరెక్ట్ గా చెప్తా ట్యాగ్ లైన్, సౌండ్స్ లైక్ హోమ్. సో మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు అలా సినిమా రివ్యూలోకి అసలు ఏం జరిగింది, మా ఫ్రెండ్ చూశాడు లేని, నేను ఇంకా చూడలేదు. సో వాడి టాకే నేను మీకు చెప్తా. ఓకే, సో ఫస్ట్ 20 మినిట్స్ కొంచెం అలా లైట్ గా స్టార్టింగ్ దగ్గర కొంచెం అట్ట అనిపించింది కానీ, బట్ వన్స్ దాని తర్వాత నుంచి చివరి దాకా బల్లే ఉంది మాస్టరు, మామూలు లేదు, ర్యాంప్ అంతే అన్నట్టు చెప్పాడు. బాగుంది యాక్చువల్లీ, దట్ ఈస్ ద

ఉంటే గనక గుర్తుకొస్తున్న ఒక వెబ్ సిరీస్ ఉంది ఈటీవీన్ లో, ప్రాపర్ నైన్టీస్ నాస్టాల్జియా మీద ఇంకొకసారి ఈటీవీన్ వాళ్ళు మంచి సిరీస్ తీసుకొచ్చారు. అండ్ అది కాకుండా రావు బహదూర్ ఎవరైనా థియేటర్ లో చూడకపోతే చూడండి చూడండి చూడండి. తెలుగు సినిమా నుంచి కొత్త రకమైన సినిమాలు రావంటారు, వచ్చినప్పుడేమో బ్రేక్ ఇవ్వరు. మన సంగీతం ఎంతమంది చూసారా అని అడిగా, మా ఫ్రెండ్ కూడా అడిగా, అది ఓటీటీకి వచ్చాక చూద్దాం అనుకున్నాడు అని అంటున్నాడు. లిటరలీ థియేటర్ లో డిఎస్పి గారి బీజీ అంతా సినిమా చూసుంటే ఉండేది వైబ్, ట్రస్ట్ మీ యుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ 10 times మోర్. అది ఎనీవేస్ బెటర్ లేట్ దాన్ ఎవర్. గుర్తుకొస్తున్నాయి ఈజ్ ఆన్ ఈటీవీన్ అండ్ రావు బహదూర్ ఈజ్ ఇన్ థియేటర్స్, లెనిన్ ఈజ్ ఆల్సో ఇన్ థియేటర్స్. అండ్ అది కాకుండా మాట్లాడదాం, వింటనే ఉండండి రేడియో సర్బి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ అంటున్నారు.

ది ఇంత అద్దరిపోయిన పాట మీరు రావుబజార్ నుంచి వింటున్నారు. డే ధనాధన వినస్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు. ఓన్లీ ఆన్ రేడియో సర్బి 107.983 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. సో వెళ్లిపోతున్న టైం ముందు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ యూనో రికమెండేషన్ ఇద్దామని అనిపించింది. అదేంటి అని అంటే అమెజాన్ ప్రైమ్ లో నేను ఒక వెబ్ సిరీస్ చూసాం. ఓకే, దట్స్ కాల్డ్ ద టైటాన్ స్టోరీ. మనందరికీ టైటన్ వాచ్ వాడుంటాం మనం, బట్ దాని వెనకాల మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటి, అసలు హౌ డిడ్ ఇట్ కమ్ అప్ టు దట్ ఎక్స్టెంట్, అసలు హూ వాజ్ ద పర్సన్ బిహైండ్ దిస్ ఆల్ దిస్ స్టోరీ అని చెప్పి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ నాస్టాల్జియా టచ్ అండ్ ఆల్సో యునో వెర్ యూ గెట్ టు నో అబౌట్ వాట్ ఈస్ ద హిస్టరీ వెంట్ బిహైండ్ ద మేకింగ్ ఆఫ్ దట్ వాచ్, హౌ డి డిసైడ్ టు ప్రొడ్యూస్ దట్ వాచ్, ఇలా చాలా వెరీ వెరీ యూనిక్ అనెక్డోట్స్ ఉన్నాయి అనమాట. నాకు అది చూసిన తర్వాత భలే ఉందిరా ఇది అని చెప్పి ఐ కంటిన్యూ బెంచ్ వాచింగ్. So I'm midway, but I really liked it. So మీరు కూడా ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్స్ అన్న స్టోరీస్ ఇష్టపడితే కనుక డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ షాట్. ఈరోజు చాలా చాలా అంటే చాలా లిస్ట్లు ఇచ్చాను అండ్ అవన్నీ పక్కన పెడితే జూలై 25th ప్లాన్ ఏంటి, పద్మశ్రీ అండ్ ఆస్కార్ విన్నర్ ఎం కీరవాణి గారు ఈస్ గివింగ్ అస్ అన్ అన్ఫర్గెటబుల్ ఫుల్ లెంగ్త్ మ్యూజికల్ ఎక్స్ట్రా బ్యాగన్ సెట్ టు టెక్సస్. మరి ఆయన డాలస్కి వచ్చి నాటు నాటు అని అనిపిస్తారు, మరి మీరేం చేయాలి, tinyurl.com/mmkirwani show tinyurl.com/mmkirwani show అనే వెబ్సైట్ కి వెళ్ళిపోయి అక్కడ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. దిస్ ఈవెంట్ ఇస్ బ్రాట్ యూ బై దేశీ బెల్స్ విజువల్ వైబ్. రేడియో బట్ నన్ను ఇంకెవరు, ఎంతగా చెప్తున్నారు కదా మేమే, అది రేడియో సర్వే ఎంటా ఉండండి, సౌండ్స్ లైక్ హోమ్ అంతే. అది మళ్ళా కలుద్దాం, ఇచ్చి పడద్దాం, కమింగ్ అప్ బ్యూటిఫుల్ ట్రాక్ ఫర్ యూ, అది మ్యాటర్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. US లో generally public and shared spaces అంటే parks, streets, apartment complexes, community etiquette అనేది follow అవ్వాల్సి ఉంటుంది. Especially మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ళ పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. Keeping music and sounds at a reasonable level, cleaning up after yourself and respecting common areas ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడ ఉన్న వాళ్ళకి మనం చూపించే Mariada, and best of all, it avoids complaints.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
7: ఎస్,
6: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
8: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
9: What is this address again?
8: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. నోరూరు నుంచి వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ నాలెండ్ డ్రైవ్, సౌత్ లేక్, టెక్సాస్, 817-819-8888. IndiaTodayUSA.com.

శ్రోతలందరికీ శుభోదయం, శుభ శుక్రవారం. ఎస్, ఫ్రైడే మార్నింగ్, టైం ఫర్ ఫిల్మీ ఫ్రైడేస్. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది నేను, నా పేరు అంజన. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మన ఈ ఫిల్మీ జర్నీ, అంటే ముఖ్యంగా ఫిల్మీ ఫ్రైడేస్ ఫోకస్ విల్ బి మోస్ట్లీ ఆఫ్ ఫిల్మ్ కి సంబంధించిన విశేషాల గురించి మాట్లాడడం. అది ఫిల్మ్ యాక్టర్స్ అవ్వచ్చు, ఫిల్మ్ ప్రొడక్షన్ అవ్వచ్చు, ఫిల్మ్ షూటింగ్ సమయంలో వాళ్ళు వాడే టెక్నిక్స్, టిక్స్, ఎనీథింగ్, అండ్ ఫిల్మీ పర్సనాలిటీస్ యొక్క ట్రెండ్స్ అవ్వచ్చు. ఏదైనా సరే, ఏదో ఒకటి కొత్త కొత్తగా ప్రతి వారం మీకు అందించే బాధ్యత నాది. బట్ ముందుగా మనం ఏ ప్రోగ్రామ్ అయినా, లెట్ ఇట్ బి ఎనీ షో, ఎనీ టైమ్, అడిగేదేంటి, శ్రోతల choice of music. Right now meeru em chestunaro, ella unnaro, how are you doing, are you ready for the upcoming weekend? Chestund already oka long weekend monane gadichindi, inka next weekend kosam aithe andaru evaru adigina okate cheptunaru, ee week entha fast ga ayipoyindi kada anesi. So oka vela meeru kuda alage feel ayyutu వీకెండ్ కోసం ఎదురు చూస్తూ వీకెండ్ లో మంచి మంచి ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసి పెట్టుకుని ఉంటే వీక్ సక్సెస్ఫుల్ గా గడిచిపోయింది బాబు, అమ్మయ్యా, ఇంకా వీఆర్ ఆల్మోస్ట్ దేర్, ఇంకొక అడుగేసామంటే చాలు, వచ్చేస్తుంది ఫ్రైడే ఈవినింగ్ అంటూ మీరు చిల్ అవుతూ ఏ మ్యూజిక్ వినాలనుకుంటున్నారు, ఏ పాటలు నన్ను వినిపించమంటారు అనే విషయం మీరే నాకు కాల్ చేసి చెప్పండి. 9726361966 స్టూడియో నంబర్. ఈలోగా యథావిధిగా ప్రతి ప్రోగ్రామ్ ద వే ఐ స్టార్ట్, విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ Happy Friday, blissful, happy, successful, cheerful, whatever you wish for in the coming week also.

కాదండి, యాక్చువల్లీ ఫిల్మీ ఫ్రైడేస్ లో మన ఫిల్మీ ఫ్రైడే కార్యక్రమాన్ని అనౌన్స్ చేస్తూ ఈ పాట వినిపించడం ఏంటంటే, ఈ మూవీ వచ్చేసి ఓం నమో వెంకటేశాయ సినిమా. ఇందులోంచి ఈ పాట చాలా బాగుంది, నో డౌట్ అబౌట్ ఇట్. భక్తి పార్వశ్యంతో అసలు ఆర్టిస్టులు అందరూ కూడా ఇందులో కనిపిస్తారు మనకి. అయితే ఈ పర్టికులర్ బిట్ నేను ఏదైతే వినిపించానో దాంట్లో ఇప్పుడు మనకి ఏం కనిపిస్తుంది అంటే, ఆ పాట యొక్క షూటింగ్ అన్నమాట. అసలు ఎలా చేశారు, ఏంటి, ఒక టెంపుల్ సెటప్ ని ఎలా పెట్టారు, ఇలాంటివన్నీ కూడా మనకి ఇందులో మన కోసం రిలీజ్ చేశారు. మరి మన ఫిల్మీ ఫ్రైడేస్ లో మరి డిస్కస్ చేసుకోవాలి కదా. ఎస్, సో మీకు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయి, పలానా దగ్గర నేను చూసాను, దిస్ ఇస్ సంథింగ్ రియల్లీ అంటే క్యాచిగా ఉంది, ఈ షూటింగ్ సందర్భంగా ఇలా కూడా చేస్తారా అని మీరు ఆశ్చర్యపోయిన విశేషాలు ఉంటే టు షేర్ విత్ us.

0: My heart is beating, Adola, Telusuko ba, Abi.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HT3 is your channel. PNRJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
7: ఎస్,
6: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
1: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
8: So, Amigaru, ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
9: నీ కళ నిజం అవబోతోంది.
8: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
9: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు టైం

0: call them at 817-829-8888. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party aa leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
2: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
1: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
2: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

ఎస్, కొంచెము బ్యాక్ టు బ్యాక్ పాటలు వినిపించేశాను బికాస్ ఐ వాజ్ లిటిల్ లిటిల్ లిటిల్ ఆక్యుపైడ్ హియర్. బట్ మీరు ఏ పాట వినాలనుకుంటున్నారో అనేది మీ చాయిస్. మీ చాయిస్ ఆఫ్ మ్యూజిక్ నాతో షేర్ చేసుకుంటే నేను ఆ పాట సిద్ధం చేసి వినిపిస్తాను. అయితే సరదాగా ఒక చిన్న సింపుల్ క్వశ్చన్ అడుగుతాను ఇవాళ మన సెగ్మెంట్ స్టార్ట్ చేయడానికి ముందు. అసలు ఫిల్మీ ఫ్రైడేస్ లో మనం ఏం చెయ్యబోతున్నాం అనే విషయం మాట్లాడుకోవడానికి ముందుగా మీ అందరికి ఈ సిల్లీ సింపుల్ క్వశ్చన్, ఫ్రైడే మార్నింగ్ ఏంటిది అంటారా? అలాగే ఉండాలండి. సామాన్యంగా ఆల్ఫాబెట్స్, ది ఆల్ఫాబెట్ గో ఫ్రమ్ ఏ టు జి, బట్ ఐ గో ఫ్రమ్ జి టు ఏ, వాట్ ఆమ్ ఐ? ఆల్ఫాబెట్స్ అయితే దే గో ఫ్రమ్ ఏ టు జి, బట్ దిస్ పర్టిక్యులర్ వర్డ్ ఐ కెన్ సే ఐ గో ఫ్రమ్ Z to A, what am I? అదన్నమాట నా ప్రశ్న. ప్రశ్నకు సమాధానం మీ దగ్గర ఉంటే కాల్ చేసేయండి 9726361966 స్టూడియో నంబర్. మరి కొన్ని ప్రకటనలు కూడా చూసేసుకుందాం. అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు ఏ టు బి. ఏ టు బి న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్ అండ్ పికిల్స్, ఇవన్నీ చేతుల్లో ఉంటే క్షణాల్లో చిటికెల్లో మంచి మంచి అథెంటిక్ ట్రెడిషనల్ టేస్ట్ ని మీరు సిద్ధం చేసేసుకోవచ్చు. లెట్ ఇట్ బి ఫ్లఫీ రాగి ఇడ్లీస్ ఆర్ టాంగీ గోంగూర రైస్, ఎనీథింగ్ ఈజ్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఏ టు బి ఫ్రెస్కో, ఏ టు బి లిటిల్ ఎల్. విజిట్ ఏ టు బి టెక్సాస్ .com ఆర్ కాల్ 214-872-2345.

సరిపోదా శనివారం ఈ చిత్రం నుంచి పాట అయితే వినేశాము. మనకి సాంగ్స్ చాలా లైన్అప్ అయి ఉన్నాయి. ఆల్రెడీ నేను ఒక ప్రశ్నతోటి ఇవాళ సెగ్మెంట్ ఆల్రెడీ ప్రారంభించేశాను. అయితే ఫిల్మ్ ఫ్రైడేస్ లో సామాన్యంగా మాట్లాడుకుంటాం కదా ఫిల్మీ ముచ్చట్లు. ఇవాళ నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు ఫుడ్ అండి. ఫుడ్ అనే అనుకోవచ్చు, బట్ దాంతో పాటుగా మరొకటి మాట్లాడదాం అనుకున్నది ఏంటంటే మనకి హెల్త్ పరంగా చూస్తే గనక అన్ని బాగుంటాయి. లైక్ పీపుల్ ఎస్పెషలీ ఫిల్మ్ స్టార్స్, హీరోయిన్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, ఎవరైనా ఆర్టిస్ట్ అవ్వచ్చు, వాళ్ళు తెర మీద బాగా కనిపించడం కోసం ఎంతో కష్టపడతారు. వాళ్ళని వాళ్ళు ఫిట్ అండ్ ఫైన్ గా ఉంచుకోవడానికి బ్యాక్ ఎండ్ విపరీతమైన కృషి చేస్తారు. ఏడాదికి ఒకటి అర సినిమాలు వస్తాయి, కానీ ఏడాదంతా వాళ్ళు చాలా కాషియస్ గా ఉండి వాళ్ళని వాళ్ళు హెల్త్ పరంగాను ఫిట్నెస్ పరంగాను అన్ని విధాలా కాపాడుకోవాలి, అది చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఎస్పెషల్లీ మనకు కూడా తెలియదండి, వాళ్ళు ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి చెప్పే వరకు అలా మనకి కొంతమంది తారలు ఉన్నారు, పెద్ద పెద్ద హీరో హీరోయిన్స్ ఉన్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. దోస్ హు ఆర్ గోయింగ్ త్రూ సమ్ సార్ట్ ఆఫ్ డిసీజ్, ఎస్ డిసీజ్ అనే నేను అంటాను, ఎందుకంటే సంథింగ్ విచ్ హాజ్ నో క్యూర్ దానే కదా డిసీజ్ అని అంటారు, అంటే విచ్ ఇస్ డిఫికల్ట్ టు క్యూర్. సో అలాంటి వాటిల్లో ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో వాళ్ళు అనుభవిస్తూ కూడా దే సెట్ యాజ్ అ గుడ్ ఎగ్జాంపుల్, అసలు లైఫ్ ని ఎలా లీడ్ చేయొచ్చు అనేది ఒక రోల్ మోడల్ గా అలా కూడా కనిపిస్తారా అని అనిపించింది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద వే యూ లుక్ ఎట్ దమ్. కొంతమంది అనుకోవచ్చు ఇంత అవసరమా, ఇంత చేయాలా అంత అని, బట్ ఐ ఫెల్ట్ ద అదర్ వే అరౌండ్, నాకు నచ్చింది. సో అలాంటి వాళ్ళ గురించి నేను ఇవాళ మీతో మాట్లాడదలుచుకున్నాను, మీ ముందుకు ఆ టాపిక్ తీసుకొస్తున్నాను. మరికొద్దిసేపట్లో ఆ దీంట్లో వెళ్లబోతున్నాం మనం. అయితే మరి ఈలోగా నేను ప్రకటనలు కూడా మీకు వినిపించేస్తాను. ఫుడ్ ఫుడ్ ఫుడ్ అంటున్నారు కాబట్టి వన్ మోర్ ఫుడ్ ప్లేస్ వేర్ యూ గెట్ టు ఎంజాయ్ దిస్ అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం అయితే హెడ్ టు మైత్రీస్ ఇండియన్ కుజైన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్ తో పాటు స్పేషియస్ ప్యాట్రియో సీటింగ్, ఇక్కడ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్లవడానికి అయితే మనకు పర్ఫెక్ట్ డెస్టినేషన్. అంతేకాదు మీరు మీ పార్టీస్ కానీ గ్యాదరింగ్స్ కానీ ఈవెంట్స్ కానీ హోస్ట్ చేయాలి అంటే యూ గెట్ ద బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. అస్సలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తో మొదలుపెట్టి లంచ్ బఫే ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లోనూ అథెంటిక్ టేస్ట్ గ్యారంటీ అట్ దిస్ ప్లేస్. సో వేర్ ఇస్ దిస్? ఇట్ ఇస్ ఇన్ 3 లొకేషన్స్, ఇర్వింగ్, సౌత్ లేక్, ఫ్రెస్కో. మైత్రీస్ ఇండియన్ కుజైన్.

0: అదండి. సో నేను పాట వినిపించేసాను. నెక్స్ట్ నేను ఒక చిన్న బయట నాలా క్లిప్పింగ్ అనాలా అది వినిపిస్తానన్నమాట, వినండి. అండ్ దెన్ యూ టెల్ మీ మీకు ఎవరి వాయిస్ వినిపిస్తుంది, ఎవరిది ఈజీగా క్యాచ్ చేయగలుగుతారేమో చూస్తాను. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు లైన్ ఇట్ అప్. ఒక్క నిమిషం, చాలా క్విక్ గా అయిపోతుంది అన్నమాట, అందుకని బెట్ చాలా చాలా డిఫికల్ట్ క్యాచ్ అని నేను అనుకున్నాను. సరే, ఎనీవేస్ ఇది ఒక తెలుగు సినిమా హీరో. ఈయన పలానా ప్లేస్ లో పలానా ఫుడ్ చాలా బాగుంటుంది అని చెప్తున్నారు, ఎవరిది చూడండి.
1: ప్రతి స్ట్రీట్ దగ్గర, అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ లో పానీపూరీలు, ఈ బండి చైనీస్, ఇవన్నీ ఉంటాయి కదా, ఈ అన్నిటికీ ఒకే ఒక్క రిప్లేస్మెంట్ ముంబైలో. పావు తిన్నావు ఎప్పుడైనా ముంబైలో? తినకుండా తిరిగిరా ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది పావు.
0: అదండి, ఎవరు ఏంటి అని మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. మీరే నాకు కాల్ చేసి చెప్పండి ఎవరిది, ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం, అసలు ఏంటా పావు బాజీ. అసలు చూస్తే నాకే ఇప్పుడు రియలీ వాంట్ టు హ్యావ్ పావు బాజీ అనిపిస్తోంది. కానీ నేను మంచి హిందీ పాట వినిపించి దాంతో పాటు ఒక తెలుగు పాట కూడా లైనప్ చేశాను, వినిపిస్తాను, ఎంజాయ్ చేయండి. అయితే ఎవరి హీరో, ఆయన గురించి ఒక చిన్న సరదా అయిన విషయం ఉంది, ఆయన ఫుడ్ హ్యాబిట్స్ గురించి, అది మాట్లాడదాం ఇవాళ.

0: పుష్ప పుష్ప మూవీ నుంచి శ్రీవల్లి సాంగ్ ఎవరు గుర్తుపట్టారు చెప్పండి? హిందీ వర్షన్ జావేద్ అలీ గారి కళ్ళల్లో నేనే చాలా సార్లు వినిపించాను. నాకు ఎందుకు దవే జావేద్ అలీ గారి కళ్ళల్లో ఈ పాట ఉంటుంది, నాకు బాగా నచ్చుతుంది అనమాట. సరే, ఇందాక నేను ఎవరి గురించి మీతో మాట్లాడాను అంటే కనుక అది హీరో నాని గారి గురించి అనమాట. హీరో నాని గారు తన ఫుడ్ హ్యాబిట్స్ రకరకాల ప్లాట్ఫామ్స్ లో చాలా సార్లు షేర్ చేసుకున్నారు. ఆ విషయంగా మనం మాట్లాడదాం మరింత. మరి ఫుడ్ గురించి మాట్లాడుతుంటే డల్లస్ లో మనకి ఒకటా రెండా, వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. అసలు మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్, వీక్ డేస్, వీకెండ్స్ ఎప్పుడైనా సరే ఎంజాయ్ చేసేయచ్చు. We have Sri Krishna Villas. You get to indulge in something truly special. Experience their signature thali in a mere immersive way. From the moment you walk in, you're welcomed with the traditional way, with a refreshing welcome drink, and then begins a beautifully curated dining journey. Meeru weekdays bhojanam kosamaina, weekend bhojanamaina, every dish is served with love, fresh, life, and straight to your table, bringing you the warmth of home-style tradition with restaurant perfections. Sri Krishna Villas lo bhojan chesthe, definitely you'll say, yes, it's worth it. Ani, I tried personally, naaku baga nachindi, vaala ambience baundi, thali presentation baundi, and quantity is also so good, and quality and taste aithe super. Address, 13215 Main Street, Frisco, Texas, 75035. మరి నెక్స్ట్ నాకు పాట వినిపించేటంత టైం లేదు, కానీ మరొక ఇది వినిపిస్తాను. హీరో నాని గారి గురించి మాట్లాడుతూ, ఆయన ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుతూ, ఇంకా చాలా ఉంది యాక్చువల్లీ ఆయన గురించి మాట్లాడాలంటే, ఇంకొక నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మాట్లాడాల్సి వస్తుంది. నేను ద వే హీఈస్ గెటింగ్ హిమ్సెల్ఫ్ ట్రైన్ ఫర్ పారడైజ్ మూవీ, అది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్సెప్ట్ దాంట్లో మాట్లాడడానికి. ఇన్ జనరల్ ద వే మల్టిపుల్ టైమ్స్ ఆయన షేర్ చేసుకున్న జనరల్ ఫుడ్ స్టైల్ అంటే ఈటింగ్ హ్యాబిట్స్ దాని గురించి అనమాట ఇది. నేను మీకు ఒక మరొక చిన్న క్లిప్పింగ్ వినిపిస్తాను, వినండి. వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్
1: వెరీ క్యూట్ అండ్ స్వీట్ థింగ్ దట్ యు నో
2: స్లోలీ యూ ఈట్ ఆర్ ఇస్ లైక్ దట్
3: ఐ వెరీ ఫాస్ట్ బట్ ఐ ఓన్లీ పుట్ వన్ స్పూన్ ఓన్లీ అండ్ దెన్ ఐ ఫినిష్ ఇట్ అండ్ దెన్ ఐ పుట్ ద నెక్స్ట్ స్పూన్ ఐ డోంట్ ఫిల్ మై ప్లేట్
1: సో హిస్ నౌ వాట్ వి డు వి విల్ టేక్ హౌ మచ్ రైస్ వి వాంట్ అండ్ వి లీవ్ నో హి ఇస్ నాట్ లైక్ దట్ లైక్ కిడ్స్ దే విల్ టేక్ జస్ట్ వన్ స్పూన్ అండ్ హి విల్ ఈట్ దెన్ అగైన్ హి విల్ టేక్ అనదర్ స్పూన్ సో హి వన్ థింగ్ బట్ నానీ హి పుట్స్ లిటిల్ ఆన్ హిస్ ప్లేట్
3: అండ్ కరెక్ట్
1: బట్ ఐ పుట్ లిటిల్ హ బట్ దట్స్ ద వెరీ క్యూట్ అండ్ స్వీట్ థింగ్ దట్ యు నో హి
0: అది అర్థమైందా? ఒక ప్లేట్ లో ఒక చెంచా ఫుడ్ ఫస్ట్ తీసుకుంటారట వెన్ హీ సర్వ్స్, దెన్ హీల్ గో ఫర్ మల్టిపుల్ సర్వింగ్స్ అంటే మరొక్కసారి అంటూ. అంటే ఇందులో ఒక విషయం కనిపించింది నాకు, ఒకప్పుడు నేను కూడా అలాగే ఉండేదాన్ని టు బి ఫ్రాంక్, అందుకే నాకు చాలా క్యాచీగా అనిపించింది. ఒకప్పుడు అయితే మరీ పెద్ద ప్లేట్ పెట్టుకోవడం ఎందుకు, మనం తినే ఆ ఒక్క స్పూన్ అర స్పూన్ కి అలా మల్టిపుల్ టైమ్స్ తింటే బౌల్స్ లో తింటే అది ఎస్పెషల్లీ ఎట్లా అంటే ఈజీ టు హోల్డ్ అండ్ ఈజీ టు క్విక్లీ ఫినిష్. వన్ స్పూనే తింటున్నాం అనుకోండి, అది మొత్తం ప్లేట్ లో యూ కెనాట్ అంటే ఒక స్పూన్ ని ఆ ప్లేట్ లో ఏం పెడతాను చెప్పండి, బేసిక్ గా అలా ఉండేది. బట్ ఐ చేంజ్ మై సెల్ఫ్, నేను కూడా చాలా సార్లు మారాను. ఎన్నో సార్లు ఉంటాయా, ఇట్స్ ఓకే, మన స్టైల్ మన ఇష్టం. అయితే హీరో నాని గారికి కూడా ఇలాంటిది ఒక చిన్న క్యూట్ స్టైల్ ఉంది. వాట్ ఈస్ దట్? ఒక ప్లేట్ లో ఎట్ ఏ టైమ్ హిల్ హార్డ్లీ సర్వ్ వన్ ఆర్ టూ స్పూన్స్ ఆఫ్ ఫుడ్, బట్ హిల్ గో ఫర్ మల్టిపుల్ సర్వింగ్స్. ఆయన చెప్పారు స్వయంగా, నేను 100 times కూడా తింటాను అని. అట్ ద సేమ్ టైమ్ స్లో ఈటరా అంటే ఏ మాత్రం కాదు, శుభ్రంగా ఫాస్ట్ గా చెక్క తింటారట. బట్ దాంట్లో వచ్చిన స్పెషాలిటీ ఏమన్నా ఉందా? అలా కాకుండా ఇలా తింటే ఏంటి, వేరే జనరల్ గా మనం తినే పద్ధతిలో కాకుండా ఇలా తింటే ఏంటి అడ్వాంటేజ్, మీకేమన్నా తెలుసా, మీకేమన్నా అనిపిస్తుందా? Time for a short commercial break. After the break, I'll talk more. But meer share cheyalante call cheyandi.
4: Tick tick. Radio Surabhi time check. Studio lo time 11 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ హెల్ప్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్ కనెక్ట్ విత్ ది టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్ యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న Irving, South Lake, లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజనా. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం హీరో నానిగారికి ఉన్న ఒక క్యూట్ హ్యాబిట్, ఫుడ్ ఈటింగ్ హ్యాబిట్. సరే, ఇవన్నీ చాలా మార్పులు అవి అవుతూ ఉంటాయి. ఇప్పుడైతే పారడైజ్ మూవీ కోసం అయితే ఆయన విపరీతంగా మార్చేశారు, ఆయన డైట్ కూడా మార్చేశారు. చాలా ఆయన ట్రాన్స్ఫర్మేషన్స్ దీంట్లోకి వెళ్ళిపోయారు. దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది కదా, అదే కదా మన ఫిల్మీ ఫ్రైడేస్ లో మాట్లాడుకునేది. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఆయనకి మల్టిపుల్ టైమ్స్ తినడం అలవాటు. అంటే కొంత చిన్నప్పుడు మనకి చెప్పి పెంచుతారు కదా, ఫుడ్ అనేది వేస్ట్ చెయ్యకూడదు, ఎంత తింటారో అంతే పెట్టుకోవాలి. అంటే డోంట్ ఓవర్ఫిల్ యువర్ ప్లేట్ అండ్ లైక్ నో వేస్ట్ అని. సో మనకి ఆ అలవాటు మైండ్ లో ఉండిపోతే ఇదిగో ఇలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, ఐ కుడ్ బి రైట్ ఆర్ ఐ కుడ్ బి రాంగ్. అయితే ఒకప్పుడు నాకు కూడా ఇలాగే ఉండేది అని చెప్పాను కదా. అది ఎస్పెషల్లీ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు, కూర్చుని ప్లేట్ పెట్టుకుని నిదానంగా తినేటంత టైం లేనప్పుడు, వర్క్ లో ఉన్నప్పుడు, డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్నప్పుడు, అండ్ అందరితో కలిసి ఫుడ్ తినాలి బట్ కూర్చుని తినేటంత టైం ఉండదు. క్విక్లీ ఐ హ్యావ్ టు గ్రాబ్ ఇట్. అంటే అందరికి పెట్టినప్పుడే మనం తినాలి కదా, మన కోసం మళ్ళీ ఎవరు ఎక్కడ పెట్టరు. సో ఆ క్విక్ దీంట్లో నేను అలా ఈజీగా ఉంటుంది, ఈజీ టు టేక్ ఇట్ అనేసి అలా చిన్న చిన్న బౌల్, ఎందుకంటే తెలియని ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో తెలియనప్పుడు మనం దాన్ని ప్లేట్ నిండా పెట్టేసుకుని కూడా న్యాయం చేయలేం కదా. సో అలా ఉండేదన్నమాట. ఇట్స్ నాట్ లైక్ బో హెల్త్ రీజన్స్ అది ఇది అని గొప్ప ఏమీ లేదు దాంట్లో. బట్ హీరో నాని గారిది నాకు బాగా నచ్చింది. అయితే ఐ చేంజ్ మై సెల్ఫ్ అని కూడా చెప్పాను కదా. ఎందుకు ఏంటి అంటే కనుక, యూజువల్ గా జనరల్ గా వెన్ వీ గ్రో యాజ్ వి ఏజ్, ఐ థింక్ యూ హ్యావ్ టు మానిటర్ వాట్ యూ ఈట్ అని అంటారు కాబట్టి, ఎస్పెషలీ ఇంట్లో ఉన్నా బయట ఉన్నా వీ హ్యావ్ టు నో. ఫుడ్ ఫ్లో అనమాట, అది ఫ్లో అయిపోతూ ఉంటుంది, అది కంట్రోల్ చేయలేం. కానీ ఎప్పుడన్నా పాసిబుల్ ఉన్నప్పుడు మటుకు ప్లేట్ పెట్టుకుని కార్బ్ షుడ్ బి ద లీస్ట్ వన్ అండ్ లిటిల్ బిట్ ఫ్యాట్స్ అన్ని పెట్టి. బట్ ఫుల్ ప్లేట్ ఫుల్ ప్లాటర్ పెట్టుకోవడంలో ఉద్దేశం ఏంటి అంటే, యూ గెట్ టు కవర్ అసలు ఏం తింటున్నాము అనేది ఒక మైండ్ ఫుల్ గా తినడానికి వీలవుతుంది. ఆ విషయంగా నేను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ షిఫ్టెడ్ టు దట్ వన్ అని చెప్తున్నాను అనమాట. ఓకే, మరి నేను ఒక మంచి పాట వినిపించేసేసి ఐ విల్ ప్రొసీడ్.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజన. ఎస్ విఆర్ హియర్. ఐ థింక్ నా కాల్ వస్తుంది, నేను వాళ్ళని ఒక నిమిషం ఆగి అటెండ్ అవుతాను. హలో, వన్ సెకండ్, నేను కాల్ బ్యాక్ చేస్తాను. అదండి, మనము ఆన్ ఎయిర్ వచ్చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ నేను అడిగేది ఏంటి అంటే, ఒక ఫిల్మ్, ఒక సినిమా నుంచి క్లిప్పింగ్ వినిపిస్తున్నాను. ఈ క్లిప్పింగ్ వినండి. మూవీ పేరేంటో ఆఫ్ కోర్స్ మీరే చెప్పాలి. అయితే నేను ఏంటి ఫోకస్ చేసి ఎవరి మీద ఇవాళ నేను ఈ క్లిప్పింగ్ వినిపిస్తున్నాను అంటే గనక, అది వచ్చేసి హీరోయిన్ సమాంతా గారు. సరే, హీరోయిన్ పేరు చెప్పేసి క్లిప్పింగ్ వినిపిస్తే ఎంత ఈజీ అండి మీకు మూవీ పేరు చెప్పడం. అది కాదు కదా మన కాన్సెప్ట్, ఇవాళ మన టాపిక్ అది కాదు కదా. సో క్లిప్పింగ్ జాగ్రత్తగా వినండి. ఈ మూవీలో సమంతా గారికి ఒక మెడికల్ కండిషన్ ఉంటుందన్నమాట, అది ఏంటి చెప్పాలి. దాంతోపాటు రియల్ లైఫ్ లో కూడా షీఈస్ ఫైటింగ్ వన్ మెడికల్ కండిషన్, అదేంటి ఆ విషయంగా ఇవాళ మనం మాట్లాడుకుందాం. మీకు తెలిసినా మీరు ఏదైనా షేర్ చేసుకోవాలన్నా రైట్ నౌ దిస్ ఇస్ ద టైమ్, 9726361966 స్టూడియో నెంబర్. ఈ క్లిప్పింగ్ ఏ మూవీలోంచి, ఈ మూవీలో సమంతా గారు పోషించిన పాత్రకి ఒక మెడికల్ కండిషన్ ఏంటది, అంత అక్యూట్ ఏం కాదు, సింపుల్ డే టు డే. ఇవాళ రేపైతే మరీ నార్మల్ అయిపోయింది అది.
1: మనం కావాలనుకున్న అమ్మాయి వస్తే ఎలా ఉంటుందో తెలియదు, కానీ మనల్ని వద్దన్న అమ్మాయి మాత్రం తిరిగి వస్తే ఆ ఫీలింగ్ చాలా హై ఉంటది. పల్లవి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని రింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయినప్పుడు నాకు అనిపించింది, మా నాన్న లేకపోతే, ఆయన ఇచ్చిన ఆస్తి లేకపోతే నేను నథింగ్ ఆ, జీరోనా. కానీ ఇప్పుడు ఆయన లేకపోయినా, ఆయన ఆస్తి లేకపోయినా, ఐమ్ సంథింగ్. ఖచ్చితంగా జీరో అయితే కాదు, ఐమ్ సంథింగ్. ఐమ్ సంథింగ్.
2: ఐమ్ డయాబెటిక్. నాకు షుగర్ ఉంది చిన్నప్పటి నుంచి. నేను వేసుకునే టాబ్లెట్స్ అవి డ్రగ్స్ కాదు.
0: అదండి, సో క్యూట్. ఐఎమ్ సంథింగ్ అంటే ఐఎమ్ డయాబెటిక్ అని చాలా నార్మల్ గా క్యాషువల్ గా చెప్పేశారు సమంతా. ఇది ఏ మూవీ తెలిస్తే కాల్ చేయండి, 9726361966 స్టూడియో నెంబర్. మరింత మాట్లాడుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ దీంట్లో ఆల్రెడీ నేను చెప్పేశాక ఇంకేం అడుగుతాను, ఈ మూవీలో ఆవిడకున్న హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం ఏంటి అంటే అదనమాట. ఎస్, అదే షుగర్, షుగర్ వ్యాధి అంటాం కదా తెలుగు భాషలో చెప్పాలంటే. ఒకప్పుడండి, ఇప్పుడు క్యూర్ లేనిది ఏదీ లేదు, అన్ని డే టు డే ఇట్స్ బికమ్ సో నార్మల్ అండ్ ఇట్స్ ఓకే టు ఈవెన్ ఏ ఏజ్ వాళ్ళకైనా ఫలానా వచ్చింది అని వినటం కూడా చాలా నార్మల్ అయిపోయింది. ఒకప్పుడు చాలా రేర్ గా వినేవాళ్ళం యంగ్ పీపుల్ లో వస్తుందని, 70-80 ఏళ్ల వాళ్ళకే బీపీలు షుగర్లు అనేవాళ్ళం. ఇప్పుడు 30-40 ఇట్స్ బికమ్ నార్మల్. ఐ డోంట్ నో, ఐ డోంట్ వాంట్ టు సే సో మచ్ అబౌట్ ఇట్. బట్ సమంతా గారు తన నిజ జీవితంలో కూడా షీఈస్ ఫైటింగ్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ సంథింగ్ లైక్ దిస్, మచ్ బిగ్గర్ దాన్ దిస్. అది ఏంటి మీకు తెలిస్తే కాల్ చేయండి. మరింత మాట్లాడుకుందాం ఇవాళ మన ఫిల్మీ ఫ్రైడేస్ లో. బట్ మీ స్మైల్ ని అందంగా ఉంచుకోవడానికి మాత్రం మీరేం చేయాలి, డెల్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో వారిని సంప్రదించాలి. యుల్ గెట్ ఎ ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్, ఇప్పుడు ఈజీగా పొందొచ్చు. అఫోర్డబుల్ ప్రైస్, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ తో మీ స్మైల్ ని తిరిగి పొందండి. అపాయింట్మెంట్ కోసం ఇప్పుడే కాల్ చేసేయండి. నెంబర్ వచ్చేసి 9724845400 or visit them at 3234 Forest Lane, Dallas.
3: ఇప్పుడు ఏం జరిగిందని కళ్ళు తాకిన కోతులకు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావురా?

0: అది లవ్ టుడే ఈ మూవీ నుంచి ఈ పాట. సరే మరి సమంత గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సమంత గారి పాటలకు కూడా నేను లైన్అప్ చేశాను. బట్ యాజ్ యూజువల్ మీకు ఏదన్నా మంచి సాంగ్ రిక్వెస్ట్ ఉంటుందంటే సమంత గారి మూవీస్ నుంచి డూ కాల్ అస్ 9726361966 స్టూడియో నెంబర్. అండ్ ఇందాక నేను మీకు వినిపించిన క్లిప్పింగ్ వచ్చేసి సన్ ఆఫ్ సత్యమూర్తి, సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ నుంచి. అందులో ఆవిడ ఒక డయాబెటిక్ పేషెంట్ కింద కనిపిస్తారు మనకి. మాటమాటికి ఆవిడ మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు, షుగర్ క్యాండీ, ఐస్ క్రీమ్స్ ఇలాంటి వాటి వెంట పడుతూ ఉంటారు. అండ్ చాలా క్యూట్ గా చూపించారు షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవ్వడం అని. నిజ జీవితంలో కూడా సామ్ ఈస్ ఐ మీన్ ఆవిడకి ఆల్రెడీ ఉంది ఒక డిసీజ్ అనే చెప్పాలి. ఐ డోంట్ వాంట్ టు సే ఇట్ దట్ వే బట్ ఇట్ ఈస్ ద రియాలిటీ. షీ హాస్ గాట్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. అందులో కూడా వెరైటీ వెరైటీస్ ఉంటాయట ఒక్కో దీనికి, అంటే అది ఏ భాగానికి వస్తే అలా అనేసి. బట్ అవన్నీ మనం మాట్లాడలేదండి. ద వే షీఈస్ ఫైటింగ్, ఆబ్వియస్లీ ట్రీట్మెంట్లు ఉంటాయి, ఏవేవో ఉంటాయి, అది ఉంటాయి ఇది ఉంటాయి. అయితే డైట్ పరంగా మనం ఇవాళ ఫుడ్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి డైట్ పరంగా ఆవిడ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారట అంటే అసలు కంప్లీట్ గా. అంటే ఫుడ్ అనేది ఎలా ఉంటుందంటే ఈ పర్టికులర్ డిసీజ్ కి ఫుడ్ తింటే ఆ దాని నుంచి బలం పొంది మరింత బలపడుతుంది డిసీజ్. సో ఫుడ్ షుడ్ బి సంథింగ్ లైక్ ఓన్లీ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ ద అదర్ ఆర్గన్స్ లాగా అనమాట. సో దానికి సంబంధించి ఆవిడ వెరీ నార్మల్ చప్పటి తిండి, నో ఉప్పు నో కారం నథింగ్, అసలు మామూలుగా అయితే తినలేరు ఎవరు అటువంటి ఫుడ్ ని ఆవిడ దాదాపు 2 సంవత్సరాలు తిన్నారు. ఆ తర్వాత కూడా ఇప్పుడు కూడా ఇంకా కాషియస్ గా కేర్ఫుల్ గా ఉంటున్నారు అని. సో ఇలాంటి చూసినప్పుడే అనిపిస్తూ ఉంటుంది దే ఆర్ ద రియల్ ఫైటర్స్. ఎంత నవ్వుతూ చక్కగా ధైర్యంగా ముందుకు వచ్చి మీడియా ముందు ఆ బానే ఉంది, నేను బతికే ఉన్నాను, ఐఎమ్ సో గుడ్ అని. అండ్ అట్ ద సేమ్ టైం మొన్న మీరు చూసిన మూవీ కూడా, మన మా ఇంటి బంగారు మూవీలో కూడా ఫుల్ ఫ్లెజ్డ్ యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగా చేశారు. ఆ మూవీ షూటింగ్ సమయంలో కూడా తను చాలా కేర్ఫుల్ గా ఉన్నారు అని టీమ్ అందరం చెప్పడం జరిగింది. ఇవన్నీ మీ దృష్టికి కూడా వచ్చే ఉంటాయి. మనకి కమర్షియల్ బ్రేక్ కి చేరువలో ఉన్నాం కాబట్టి కలుసుకున్నాక మంచి పాటలు విందాం, మాటలు మాట్లాడుకుందాం. మీరేమనుకుంటున్నారు, మీరు సమంత గారి గురించి ఈ విషయంగా ఏమేమి తెలుసుకున్నారు, హౌ డు యూ వాంట్ టు అప్రిషియేట్ హర్, ఎస్ క్లియర్ గా చెప్తున్నాను, ఎలా అప్రిషియేట్ చేద్దాం ఇవాళ ఆవిడ్ని అనేది మనం మన సెగ్మెంట్ లో చూద్దాం. సో టు కాలర్స్.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi
2: 107.9 HD3 is your channel. Be an RJ, book an ad,
1: just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station, only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
4: లైక్ మెమరీస్
5: గుర్తుకొస్తున్నాయి,
4: లైక్ లవ్ లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
6: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
7: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
6: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkeeravani show.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
10: చందు, మరి
9: వండనా?
10: స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళు మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
9: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
11: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
12: ఎస్,
11: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
13: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
13: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.

అది. సో సమంతా గారి మూవీ నుంచి పాట వినిపిస్తాను అని చెప్పాను కాబట్టి మోస్ట్లీ ఐ ట్రై టు మిక్స్ వన్ ఆర్ టూ మోర్. అయితే సమంతా గారి గురించి మాట్లాడుకోవాలి. ఆటో ఇమ్యూన్ దాని డిసీజ్ అనాలా, వాట్ ఎవర్ యూ వాంట్ టు కాల్ ఇట్, బట్ సమ్ సార్ట్ ఆఫ్ మెడికల్ కండిషన్ విచ్ షీఈస్ ఫైటింగ్ అండ్ సక్సెస్ఫుల్లీ షీఈస్ స్టిల్ డూయింగ్ ఇట్. అదేంటంటే ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది అది. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ వెరీ రేర్ టు సంబడీ టు కమ్ అవుట్ అండ్ టాక్. ఆ బోల్డ్నెస్ అనేది నాట్ సో ఈజీ. అంటే ఏదైనా ఉంది అని అన్నాం అనుకోండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం జరుగుతుంది, ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ రావడం మానేస్తే ఫండమెంటలీ అంతే కదా. ఎందుకంటే సినిమా కంప్లీట్ చేస్తారో లేదో అనే భయం ఒకటి. ఆబ్వియస్లీ ఒక భారీ బడ్జెట్ లో ఉంటాయి సమంతా గారి మూవీస్ అంటే మాటల, హయ్యర్ అండ్ పెద్ద మల్టీ స్టారర్ కూడా ఉండే అవకాశం ఉంది. పెద్ద పెద్ద బడ్జెట్లతో భారీ అంచనాలతో సినిమాని తెరకెక్కిస్తారు. అంత కష్టపడేటప్పుడు ఎక్కడో కాంప్రమైజ్ కుదరదు. సామాన్యంగా కొన్ని కొన్నిసార్లు షూటింగ్ రీషూటింగ్ కావాల్సి ఉంటుంది, ఎక్స్ట్రా డేట్స్ కావాల్సి ఉంటుంది. అండ్ ఆవిడకి మామూలుగానే ఎవరికన్నా కొంచెము డేట్స్ ప్రాబ్లం అనగానే మనము హీరోయిన్ చేంజ్ అనేస్తాం, లేదా చిన్న చిన్న డిమాండ్స్ చేస్తుంటేనే పెద్ద పెద్ద మూవీ నుంచి పార్ట్ వన్ నుంచి పార్ట్ టూ నుంచే తీసేస్తున్నారు. వాట్ ఐ మీన్ టు సే ఇస్ దీంట్లో నాకు ఇలాంటిది ఒకటి ఉంది. ఇట్స్ నాట్ లైక్ టెంపరీ వన్, ఇదిగో ఈ వన్ ఇయర్ తో నేను సెట్ అయిపోతాను అనే కేటగిరీ కాదు కదా, సంథింగ్ బియాండ్ దట్. అది ఆవిడ తీసుకురావడం అనేది నాకు చాలా చాలా అసలు ఎంత లాగా అనిపించింది అంటే ఎస్ అని. ఇన్ఫాక్ట్ అది మొదటి నుంచి చేశారు కదా, ఇప్పుడేంటి కొత్తగా అంటే ఆఫ్టర్ హర్ చాలా మంది డిఫరెంట్ స్టార్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి వాళ్ళు కూడా ముందుకొచ్చి దే ఆర్ ఏబుల్ టు స్పీక్ అవుట్, అది నాకు బాగా నచ్చింది. అయితే మరి ఒక చిన్న విషయం వీడితో మాట్లాడుకోవాలి. సమంత గారు చాలా స్లిమ్ అండ్ చాలా దీనిగా చాలా లీన్ గా కనిపిస్తున్నారు, వీ హ్యావ్ టు సే ఇన్ దట్ వర్డ్. ఏంటి అంటే ఇట్స్ నాట్ బై హర్ చాయిస్, ఇట్స్ బికాస్ ఆఫ్ హర్ దిస్ కండిషన్. తన ఫుడ్ ఇంటేక్ అలా ఉండడం వల్ల, తన రెస్ట్రిక్షన్స్ వల్ల తను పూర్తిగా అలా ఉన్నారు. అండ్ షీఈస్ అఫ్ కోర్స్ వెల్ మెయింటైనింగ్. అయితే నేను శ్రోతల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. తను తన క్యాట్ ని తన పెట్ ని జెలాటో అని నామకరణం చేశారు, ఐ మీన్ అలా అని పిలుచుకుంటున్నారు. తన పెట్ పేరు జెలాటో అని పెట్టారు. ఎందుకని? ఇది ఒక క్యూట్ స్టోరీ తెలుసా? తెలిస్తే కాల్ చేయండి, తెలుసుకోవాలనుంటే స్టే ట్యూన్డ్.

పేరు అలా ఎందుకు పెట్టారు ఆవిడ అని అంటే, ఇదిగో ఫుడ్ రిలేషన్ లోనే ఉంది దానికి స్టోరీ, మీకు తెలిస్తే కాల్ చేయండి. సరే మరి నేనేం చేస్తాను, మరొక ప్రకటన వినిపించి పాట వినిపించి ఆ తర్వాత ఆన్సర్స్ చెప్పేస్తానబ్బా. సరే మరి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ హై స్కూల్ క్రికెట్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సస్. Follow the Texas Scholastic Cricket Board State Championship July 25th through July 27th at the Prairie View Cricket Complex in Houston. American school cricket starts here. To learn more, tscb.cricket is the website. TSCB, Texas Scholastic Cricket Board.

ఎస్, అందరికి తెలిసిన మూవీ ఇది. ఆ చిత్రం నుంచి నేను మీకు వినిపించిన ఈ పాట. సో వాట్ నెక్స్ట్ అంటే వెళ్దాము. ఈలోగా నేను మీకు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి కదా. సో రెండు ప్రశ్నలు అడిగాను. సమంత తన పెట్ కి ఆ విధంగా పేరు ఎందుకు పెట్టారు అనేసి, తను 2 ఇయర్స్ ఒక స్ట్రిక్ట్ డైట్ చేశారు కాబట్టి ఆ టైంలో అసలు టేస్ట్ అనేది తెలియని టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆఫ్టర్ దట్ వాళ్ళ డాక్టర్స్ అండ్ న్యూట్రిషనిస్ట్ యొక్క వాళ్ళ పర్మిషన్ తోటి ద ఫస్ట్ ఫుడ్ దట్ షీ టేస్టెడ్ షీ హ్యాడ్ ఈస్ దట్ జిలాటో. అది వచ్చేసి డైరీ ఫ్రీ, షుగర్ ఫ్రీ అండ్ ఆల్ దట్, బట్ దట్ వాజ్ ద ఫస్ట్ ట్రీట్ షీ ఎంజాయిడ్ ఆఫ్టర్ ఏ 2 ఇయర్స్ ఆఫ్ కాన్స్టెంట్ డైటింగ్. ఆ డైటింగ్ కూడా ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్ని కూడా సేమ్ ఐటమ్ తిన్నారట. దట్ 2 సాలిడ్ ఇయర్స్, ఇంకా పైన ఎక్కువే అయి ఉంటుంది కూడా అనమాట.

సో అలా ఉంటాయి మరి కష్టాలు. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసేసి ఇవన్నీ కాదండి, ఎంత లేదన్నా అసలు సమాంత లేటెస్ట్ మూవీ నుంచి ఆ కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి అంటారా, అలాంటివి మనకి దొరికితే ఎంత బాగుంటుంది. వై నాట్, వై డోంట్ యు ట్రై దిస్ సనాస్ ఇన్వైట్ మయూరి. మన సనాస్ దే ఆర్ ఇన్వైటింగ్ విత్ అలాంగ్ విత్ రేడియో సురభి, మీరిద్దరు కలిసి మీ ముందుకు తీసుకొస్తున్నారు వెట్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో. ఇక్కడ ఒకవేళ మీరు ఏదైనా పెద్ద పెద్ద ఈవెంట్స్ కోసం చూస్తుంటే కనుక 26th July ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ లో జరిగే ఈ గ్రాండ్ ఎక్స్పోలో ఎనీ ఈవెంట్, మీకు కావాల్సిన ఎటువంటి ఈవెంట్ కైనా సరే అన్ని సర్వీసెస్ ఒకే చోట దొరుకుతాయి. ఇక్కడ ఒక్కొక్క ఈవెంట్ అంటే మాటల ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర వెతుక్కోవాల్సి వస్తుంది. ఒక్కసారి మీరు ఇక్కడికి వెళ్లారు అంటే యూ గెట్ గుడ్ ఇన్ఫర్మేషన్ అండ్ యూ కెన్ యాక్చువల్లీ మన షార్ట్ లిస్ట్ చేసేసి మీకు ఏం కావాలి ఏంటి ఎవరు అని మొత్తం ఒకసారి మీ ఈవెంట్ కావాల్సిన ఫుల్ ప్లానింగ్ ఇన్ వన్ గో చేసేసుకోవచ్చు. ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, డీజే, డెకార్, బ్రైడల్ వేర్, సిల్వర్ జ్యువెలరీ, ఫుడ్ వెండర్స్, ఇంకా చాలా మంది ఉన్నారు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ నుంచి. సో ఇవన్నీ కూడా మీకు దొరుకుతాయి. దాంతో పాటుగా స్పాన్సర్స్ మరియు వెండర్స్ కోసం రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు ఓపెన్ ఉన్నాయి. మీరు ఫుడ్ వెండర్, సిల్వర్ జ్యువెలరీ, డెకరేటర్ లేదా ఏదైనా వెడ్డింగ్ లేదా ఇలాంటి ఈవెంట్ రిలేటెడ్ బిజినెస్ ఏదైనా మీరు చేస్తుంటే మీకు కూడా ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. మీ బిజినెస్ ని వందల మంది మధ్య తీసుకురావడానికి, వారి ముందు ఎగ్జిబిట్ చేయడానికి మీ బూత్ లేదా మీ స్పాన్సర్షిప్ కోసం అయితే మీరు రిజర్వ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి, 4698780101. మరొక్కసారి చెప్తాను, 4698780101. అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి విందామని అనుకుంటే సనాస్ ఇన్వైట్ ఈ పేరు మీద వారు మన ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారన్నమాట. మరొక మంచి పాట వినిపిస్తాను, దెన్ విల్ కంటిన్యూ విత్ అవర్ ఫిల్మీ ఫ్రైడే సెగ్మెంట్.

నిన్ను కోరి చిత్రం నుంచి మనం ఈ పాట వినేశాము. నెక్స్ట్ నేను ఇవాళ ఏ ఆర్టిస్ట్ గురించి మాట్లాడుతున్నాను అంటే, నేను ఆఫ్టర్ ద బ్రేక్ వినిపిస్తాను, నేను ఈలోగా ఆర్టిస్ట్ సంబంధించి పాట వినిపిస్తాను. అయితే మరి ఇది తెలుగు సినిమాకు సంబంధించి ఈయన పెద్ద హీరో, ఆయన గురించి, ఆయన హెల్త్ రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఎంతమందికి తెలుసు? చాలా సార్లు ఆయన ఇంటర్వ్యూస్ లో చెప్పారు. అండ్ సడన్ గా ఒకసారి ఫస్ట్ టైం ఆయన ఒక ఐ థింక్ షోలో వచ్చి చెప్పారనమాట, టీవీ షోలో. అప్పుడైతే అందరూ స్టన్. నేను ఈ యాక్టర్స్ గురించి అదే ఇవాళ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడతాను. అది వాళ్ళలో ఉన్న ధైర్యం అండి, ద వే దే టేక్ ఇట్. ఎస్, దిస్ ఈస్ లైఫ్, వీఆర్ ఫైటింగ్ ఇట్, నథింగ్ టు హైడ్ అండ్ భయపడాల్సినేమీ లేదు, అందరికీ ఉంటాయి, ఇది సర్వసాధారణము, అండ్ యూ హ్యావ్ టు ఫైట్. అది నాకు భలే అనిపిస్తుంది అండ్ అది మాట్లాడదాం. మరి పాట వినిపిస్తాను, వినండి ఈ పాట. ఏ మూవీలోంచి, నేను ఏ హీరో గురించి మాట్లాడుతున్నాను, ఆయనకున్న హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం ఏంటి చూసారా? సినిమా పేరు, హీరో పేరు అంత ఈజీగా వచ్చేస్తుంది, తర్వాతదే మీరు చెప్పాల్సింది.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayurvedamlo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Villas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Mee weekday tiffins nunchi, Sunday family feast taka. Sri Krishna Villas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Villas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Chappan sir, what you'd like to order?
3: Baya, any specials me lagara?
2: Actually, there are many. Hot idli, ee dosa, me dvada, A to B exceeded special thali, bisi bella cheese dosa, paneer dosa, honey chili garlic lotus and aamki paneer tikka, which ami kava parata kutu.
3: Endi bro, gani yeppi no, and specials matrame adina.
2: Inka onne, chappan tara, meer eppadina authentic vegetarian, Jain or vegan food crave chestu narante,
4: Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant,
2: is your go-to place, freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome.
4: Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet.
2: Fresh, delicious, and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway, or full-service catering.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu, India Today lo, maa chefs shraddhaga, mee ruchiki, abhiruchiki, nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi, delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition, and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte, how convenient kada?
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business, Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతని నేను, నా పేరు అంజనా. ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM ఫిల్మీ ముచ్చట్లు, ఫిల్మీ సంగతులు, దాంతోపాటు మనకి సరదాగా కొన్ని విశేషాలు కూడా ఉంటాయి కదండి, అవి మర్చిపోవడానికి లేదు. నేను ఇందాక మిమ్మల్ని ఫస్ట్ 1 అవర్ లో అనుకుంటాను అడిగిన ప్రశ్న మరొక్కసారి రిపీట్ చేస్తాను. యూజువల్లీ ఆల్ఫాబెట్ స్టార్ట్ ఫ్రమ్ A to Z, బట్ ఐ స్టార్ట్ ఫ్రమ్ Z to A. వాట్ ఎమ్ ఐ? తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. అలాగే ఇందాక నేను ఒక పాట వినిపించాను, ఆ పాటలో హీరో ఎవరు, ఆయనకు ఉన్న హెల్త్ కండిషన్ ప్రాబ్లం ఏంటి అని అడిగాను. నాకు ముక్తేశ్వర్ గారు కాల్ చేసి సరైన సమాధానం చెప్పారు. ఇన్ఫాక్ట్ చాలా ఎక్కువ చక్కగా డీటెయిల్డ్ గా ఆయన విత్ టెర్మినాలజీ చెప్పారు. మనం ఇందాక పాట విన్నాం, అది వచ్చేసి లీడర్ మూవీ నుంచి, మన రాణా దగ్గుబాటి అందులో హీరో. ఆయనకి ఉన్న హెల్త్ కండిషన్ చాలా మందికి తెలిసిన విషయమే. ఆయన వన్ ఆఫ్ ద షోస్ లో, అంటే ఐ థింక్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ క్రితమే అనుకుంటా, అప్పుడు వచ్చి టీవీ మాధ్యమం ద్వారా అందరి ముందు చెప్పారనమాట, వన్ ఆఫ్ మై ఐ ఈజ్ ఆర్టిఫిషియల్, ఐ నేను ఒరిజినల్ కాదు, ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ వన్ అనేసి. ఎందుకు అంటే ఆయనకి చిన్నప్పుడే, చిన్న వయసులోనే అది ఐకి ప్రాబ్లం వచ్చింది అని. అయితే ముక్తేశ్వర్ గారు నాకు చాలా డీటెయిల్ గా చెప్పారు. ఇన్ఫాక్ట్ ఎవరైనా మెడికల్ స్టూడెంట్స్ ఉన్నా, డాక్టర్స్ ఉన్నా, మెడికల్ టర్మినాలజీని అండర్స్టాండ్ చేసుకుని మాట్లాడగలిగే వాళ్ళు ఉంటే దే ఆర్ ద రైట్ పర్సన్స్ టు ఎక్స్ప్లెయిన్. ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ సెయింగ్ సంథింగ్ రాంగ్, ప్లీజ్ కరెక్ట్ మీ. రెటీనా రిలేటెడ్ ప్రాబ్లం ఉండటం వల్ల దాన్ని ఐ సర్జరీ కానీ ఐ రీప్లేస్మెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్స్ నాట్ పాసిబుల్, సో ఈ కుడెంట్ డూ ఇట్ అని. బట్ తర్వాత నాకు తెలిసి లేటెస్ట్ ఇంటర్వ్యూస్ లో వాట్ హీ సెడ్ రాణా గారు చెప్పడం రెక్టిఫై అయిపోయింది. నేను ఐఎమ్ నార్మల్ నౌ అన్నట్టుగా చెప్పారు. ఐఎమ్ నాట్ ష్యూర్, ఎందుకంటే వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఆయన ట్రీట్ చేసిన డాక్టర్ గారిది కూడా ఇంటర్వ్యూ ఉండింది మనకి నెట్ లో, దాట్స్ ఆల్సో ఫైన్. మరి ఇక్కడతో ఆగిపోతే మనం ఏం చెప్తాం చెప్పండి? అంత ఈజీగా అయితే నేను షో ఎలా చేస్తాను? రాణా గారికి మరొక హెల్త్ ప్రాబ్లం ఉంది, అది ఏంటి తెలిస్తే కాల్ చేయండి. ఈలోగా నేను ఆయన సన్నివేశాలు ఒకటి, ఐ మీన్ ఇంటర్వ్యూ ఒకటి వినిపిస్తాను, వై హీ లైక్ దిస్ ఫుడ్ అని. ఇది కూడా రిలేటెడ్ బ్యాక్ టు ఫుడ్ ఓన్లీ. ఎందుకు ఫుడ్? హెల్త్, ఫుడ్ ఇస్ హెల్త్, హెల్త్ ఇస్ ఫుడ్. మీరు తినే ఫుడ్ ని బట్టి మీ హెల్త్ ఉంటుంది. మీ హెల్త్ బాగుండాలంటే మీరు మంచి ఫుడ్ తినాలి. ఆ రిలేషన్ లోనే ఇవాళ నా కాన్సెప్ట్. అయితే ఈ క్లిప్పింగ్ వినండి.
7: Not eating pergunum, everything. It's like it's been 2 days, you haven't eaten, you have to eat something. Like, will you call for Haleem for me, please? He ate the whole box of Haleem, it was this big. And he was fine the next
8: day. I think every time I have a stomach problem, I have any comfort food. I have biryani or I have Haleem, I have to clean clear. That's my culture, babe. I can't do anything about it. That's my dad calling you.
7: He's not approving the second generator for the studio. I will go deal with it and come.
8: I see doing up all of the studio spaces and stuff.
6: అదండి బేసిక్ గా ఆయన అంత దీంట్లోనూ ఆ హలీం తింటాను అని చెప్పారు. వెన్ హీస్ నాట్ ఫీలింగ్ గుడ్ అండ్ హీస్ నాట్ డూయింగ్ దట్, స్టిల్ హీ వాంటెడ్ టు ఈట్ దట్ అని. బట్ ఎనీవేస్ ఆయన హెల్త్ రిలేటెడ్ కండిషన్ ఏంటో తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. ఆ తర్వాత నేను మాట్లాడతాను. ముక్తేశ్వర్ గారు కూడా నాకు రామ్ చరణ్ గారి మూవీ నుంచి ఒక పాట వినిపించమన్నారు. బట్ నేను ఈలోగా మీకు మరింత ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. ఆ రిలేషన్ లో ఈ పాటే వినిపిస్తున్నాను. నాటు నాటు, ఎస్ నాటు నాటు, బాహుబలి మూవీ కానీ ఆర్ఆర్ఆర్ మూవీ కానీ మనకి బాగా బాగా ఇష్టమైన సినిమాలు. ఎంఎం కీరవాణి గారు, పద్మశ్రీ అండ్ ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు, హీ విల్ బి హియర్ ఇన్ డాలస్. నాకు కాలర్ ఉన్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుని నేను I'll give you further information. MM Kiran Mani garu inte marinta information istan. Hello, welcome to Radio Surabhi. I think call cut ayindi. Tirigi prayatninchandi, tappakunda mee call nen attend avtanu. So MM Kiran Mani garu vaste maamulga untunda mari. They are bringing an unforgettable full length musical extravaganza to Texas for the first time, happening at Comerica Center on Saturday 25th July. 25th జులై, ఈ అంటే ఈ సంవత్సరం 2026, ఇవాళ మనం జులైలో ఉన్నాము, ఇవాళ 10th జులై, ఇంకొక 15 రోజులు, 25th జులై సాటర్డే రోజున 6 PM ఆన్వర్డ్స్. మీరు టికెట్స్ పర్చేస్ చేసుకోవాలంటే tinyurl.com/mmkiravani show అదనమాట. ఇది అఫ్ కోర్స్ మన రేడియో సురభీస్ రేడియో పార్ట్నర్ అండ్ దిస్ ఈవెంట్ ఇస్ బ్రాట్ టు యూ బై డెసిబల్స్ అండ్ విజువల్ వైబ్.

నాటు నాటు పాట. ఐఎమ్ షూర్ ఇది తప్పకుండా ఉంటుందని అనుకుంటున్నాను మన ఎంఎం కీరవాణి గారి ఈవెంట్ లో. సో మీరు అక్కడికి వెళ్లి రిక్వెస్ట్ కూడా చూడొచ్చేమో, వినొచ్చేమో ఈ పాట. సరే, మరి నేను హీరో రాణా గారి గురించి మాట్లాడుతూ ఆయనకి సంబంధించి మరొక హెల్త్ ప్రాబ్లం ఒకటి ఉంది అన్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద వర్డ్స్ అవి నాకు వాడటం ఇష్టం లేదు, నాకు తెలీదు. ఇన్ఫాక్ట్ ఐ మైట్ ప్రొనౌన్స్ ఇట్ రాంగ్. ఇది కూడా ఆయనకి ఒక అండర్లయింగ్ కండిషన్ అట. ఆయన చెప్పినప్పుడు నాకైతే ఆశ్చర్యం వేసింది. ఎప్పుడో సెగ్మెంట్ లాగా మాట్లాడుకోవాలని అనుకోలేదు, ఎందుకంటే ఎనీథింగ్ అలాంటి విషయాలు ఎక్కువ మాట్లాడాం కదా, మనకి అన్ని మంచి పాజిటివ్ గా ఉన్నవి అలా ఉన్నవి మాట్లాడతాం. బట్ వన్స్ ఇన్ ఎ వైల్ ఇలాంటివి మాట్లాడుకోవడంలో కూడా ఒక అర్థం ఉంది. ఐ మీన్ హీరోలంటే మరి ఎంతో మందికి రోల్ మోడల్స్, మరి ఈ విషయంగా కూడా వాళ్ళు మనకి ధైర్యానికి సాహసానికి కరెక్ట్ లైవ్ ఎగ్జాంపుల్స్. లైఫ్ లో ఇలాంటివి ఎన్ని వచ్చినా పెద్ద పెద్ద ఎవరికి తెలియని పేర్లండి, ఈజీ పేర్లు. అయిపోతే ఇందాక నేను చెప్పాను కదా డయాబెటీస్ అనేది చాలా కామన్ అయిపోయింది, అది ఫీల్ అయితే ఎవరు ఫీల్ కూడా అవ్వరు ఇవాళ రేపు. అంటే అవుతారండి, అఫ్ కోర్స్ నాట్ లైక్ దట్, బట్ ఐఎమ్ సెయింగ్ బెంబేలెత్తిపోరు, అది భూమి కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టు అంత భయంకరంగా బాధపడే విషయాలు కాకుండా అయిపోయాయి. బట్ కొన్ని న్యూ టర్మ్స్ విన్నప్పుడు హౌ డు దీస్ పీపుల్ రియాక్ట్, వాళ్ళకి అలా ఉంటుంది. అయితే వన్స్ అంటే ఇది కూడా 10 ఇయర్స్ బ్యాక్, కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, ఐఎమ్ నాట్ ష్యూర్, రాణా గారి ఇంటర్వ్యూస్ లో తర్వాత కదా చెప్పారు. అప్పట్లో మనకు అంత మీడియా అంత వాటి గురించి వినాలి చేయాలి సెర్చ్ కొట్టాలనే నాలెడ్జ్ కూడా లేదు కాబట్టి నాకు తెలీదు. ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా కాల్ చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్, మీరు మరింత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు. అయితే స్టోరీ ఏంటంటే, రాణా గారు వన్ ఆఫ్ ద మూవీ షూటింగ్ చేస్తున్నారు, సడన్ గా ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చింది, సంహావ్ ఆయన ఏదో కళ్ళు తిరిగి పడిపోవడం, సంథింగ్ ఏదో జరిగింది, సింపుల్ థింగ్ కే, చాలా ఈజీ స్మాల్ థింగ్, అండ్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. ఆయన అడ్మిట్ అయినప్పుడు అనుకున్నట ఇట్స్ ఓకే నాకు అలవాటే, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం వస్తుండే, వాళ్ళ బ్రదర్ ఉన్నట్టు ఎదురుగా ఉండి అంతా హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆయనకి డాక్టర్లు వస్తున్నారు వెళ్తున్నారు, ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు, వచ్చి అడుగుతున్నారంట రాణా గారిని, మీరు అంతా నార్మలేనా, హౌ డూ యూ మేనేజ్, హౌ ఇస్ ఇట్ గోయింగ్? అంటే చాలా బాగుంది, ఐఎమ్ గోయింగ్ గుడ్, ఐఎమ్ కీపింగ్ మై సెల్ఫ్ ఫిట్ అండ్ ఫైన్. నేను పెద్ద పెద్ద మూవీస్ చేస్తున్నాను, పెద్ద పెద్ద అంటే బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా చేస్తూ ఉంటారు కదా, ఇట్లా కావాలి అట్లా కావాలి, మూవీ పరంగా కూడా మార్పులు చేర్పులు అది కూడా చేస్తున్నాను నేను, ఐఎమ్ వెరీ గుడ్ అండ్ ఐ ఈట్ వెల్ ఈట్ రైట్ అండ్ ఐ స్టే ఫిట్ అని. అయినా మళ్ళీ అడుగుతున్నారు డాక్టర్లు, బానే ఉందా, డూ యూ ఫీల్ దిస్, డూ యూ ఫీల్ దాట్, నీకు బీపీ ఉందా అని. ఉండే ఉంటుంది, నార్మల్ బీపీ ఉంటుంది, నేను ఎప్పుడు పెద్ద పట్టించుకోలేదు. అంటే ఎప్పుడు ఇలా ఉంటుందా అలా ఉంటుందా, ఏంట్రా బాబు ఈయన ఇన్ని క్వశ్చన్ అడుగుతున్నారు అన్నప్పుడు ఆయనకు అర్థమైంది, ఎస్ దేర్ ఇస్ సంథింగ్ ప్రాబ్లమ్ బిగ్గర్ దాన్ వాట్ ఈస్ ఎగ్జిబిటెడ్, సో లెట్ అస్ సీ, లెట్ అస్ టాక్, ధైర్యంగా మాట్లాడేసుకుందాం, వచ్చేయండి అన్నారు. సో డాక్టర్లు చెప్పారు ఫైనల్ గా హీ హాజ్ ఎ డిఫరెంట్ సిచ్యువేషన్ ఆల్ టుగెదర్. అది ఏంటి అంటే హై బీపీ, బర్త్ టైం నుంచి ఉందిట చాలా మంది తెలుసుకోలేకపోతారు, బట్ వీ డోంట్ నో ఎంత హై అంటే అన్యూజువల్ గా నార్మల్ వాళ్ళకంటే కూడా చాలా హై ఉందిట. చూసారా, మరి అలాంటప్పుడు ఏం చేస్తాం, ఈజీగా వదిలేస్తామా, వదిలేస్తే సరిపోతుందా, ఇస్ దట్ ద సొల్యూషన్, వాట్ డిడ్ హీ డూ, మాట్లాడదాం ఆఫ్టర్ దిస్ సాంగ్.

అదండి. సో మనం రాణా గారి గురించి మాట్లాడుకుంటున్నాము. ఆయనకి ఉన్న ప్రాబ్లం అది వచ్చేసి బీపీ, అండ్ హై బీపీ ఉండటం వల్ల ఒకనొక సమయంలో ఆయనకి ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు, ఐ థింక్ ఇట్ ఈస్ ఫర్ ఇస్ అగైన్ కిడ్నీ రిలేటెడ్ గా కూడా ఆయన ఒకప్పుడు హిట్టుక్ దట్ అంటారు, ట్రాన్స్ప్లాంట్ జరిగిందనే చెప్తారు. ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్ అబౌట్ దిస్ వన్, చాలా తక్కువ ఉంది నాకు దీని మీద ఇన్ఫర్మేషన్, బట్ చెప్తారు కాబట్టి. అండ్ ఆ విషయంగా ఆయన చెప్పారనమాట, ఏదన్నా వన్ ఆఫ్ ద ఆపరేషన్స్ అది చేయాలన్నప్పుడు బీపీ, ఆబ్వియస్లీ బీపీ నార్మల్ ఉండాలి, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడన్నా ఎటువంటి సర్జరీ చేయాలన్నా కూడా ఆ బీపీ షుగర్స్ ఇవన్నీ స్టెబిలైజ్ అయ్యాకే చేయడం కుదురుతుంది. సో అది స్టెబిలైజ్ అవ్వాలి, ఆయన నార్మల్ హ్యూమన్ రీడింగ్స్ లోకి రావాలి అంటే చాలా కష్టపడ్డట, మోర్ దాన్ ఇయర్. ఎస్, పూర్తిగా ఒక ఇయర్ వరకు ఆయన సాల్ట్ అనేది లేకుండా, సేమ్ ఉప్పు కారాలు లేకుండా ఒక భయంకరమైన ఫుడ్ ఉంటుంది చూడండి, విచ్ విల్ హెల్ప్ యూ పూర్తిగా కేవలం హెల్త్ వరకు, బాడీ కోసం మాత్రమే అన్నట్టుగా ఆ ఫుడ్ను తీసుకుని ఆయన చేసి అప్పుడు దాని నుంచి బయటకు వచ్చి దెన్ హీ హ్యాడ్ హిజ్ దాదర్ సర్జరీ డన్ అని చెప్తారన్నమాట. అలాగే ఆయన ఇందాక మనం విన్న వీడియోలో లాగా హీ కీప్ సేయింగ్ ఆయనకి ఇష్టమైన కంఫర్ట్ ఫుడ్ వచ్చేసి మళ్ళీ అలాంటివి అప్పుడప్పుడు తింటాను అనేసి.

జనతా గ్యారేజ్ ఈ మూవీ నుంచి ఈ పాట వినేసాం. అయితే నేను రాణా గారి గురించి చెప్పాను కదా, అండ్ కొన్ని కొన్ని యాక్టర్స్ కూడా వాళ్ళు చెప్తే నాకు అలా అనిపిస్తాయి మేడం, వీళ్ళకి కూడా ఇలాగే ఉంటుందా, మనలాగే జరుగుతాయా వీళ్ళ జీవితాల్లో కూడా అన్నట్టు అనిపిస్తుంది. ఆయన ఫన్నీగానే చెప్పారు ఏంటంటే, ఒకనొక టైంలో ఇలా హెల్త్ బాగాలేని సందర్భంలో ఏం జరుగుతుంది, ఆబ్వియస్లీ వచ్చిపోయేవాళ్ళు చుట్టాలు పక్కలు వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకళ్ళు పరామర్శించే వాళ్ళు ఉంటారు. ఆయన ఆఫీస్ లో రెగ్యులర్ గా ఆయన్ని చాలా మంది పలకరించి వెళ్తూ ఉండేవాళ్ళంట, ఇలా ఉంది, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్, అంటే ఎలా ఉంది పరిస్థితి ఏంటి, నీకు ఇట్లా జరిగింది కదా అది ఇది అంటుంటే ఆయన ఇంకా ఎక్కువ మాట్లాడకుండా సింపుల్ గా అవునండి ఏంటో అలాగే అయింది ఖచ్చితంగా అలాగే అయింది అని అందరూ చెప్తున్న సలహాలని సంప్రదింపులు పట్టించుకుంటూ, మరి ఫర్ సమ్ రీజన్ దే ఆర్ టెల్లింగ్ తర్వాత ఫ్యూచర్ లో మళ్ళీ అవసరం పడచ్చేమోనండి అంటున్నారు, మరి ఒక కిడ్నీ లాంటిది అవసరం వస్తుందేమో, మీ బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ ఏనండి అంటూ అంటారు మొదలు పెట్టారు. అంతే టమ్ అని ఆ తర్వాత నుంచి ఆ పలకరింపులు లేవు, ఆ జనాలు దరిదాపుల్లోనూ లేరు. సో ఇట్స్ ఆయన ఫన్నీగానే చెప్పారు కానీ జీవితంలో అందరికి ఇలాగే జరుగుతుందా అని అనిపించింది. ఎస్ అన్ని చోట్ల ఒకేలా ఉంటుంది, మరి స్టార్స్ కదా అని వాళ్ళకి వేరేగా ఏమి జరగదు, లైఫ్ లో అందరికి అన్ని సమానమే అదనమాట మన అన్నమాచార్య కీర్తనలో లాగా. సరే మరి ఇప్పుడు కొంచెము ఫిల్మీ ఫ్రైడేస్ ఇక చాలా చాలా మాట్లాడుకుంటాం కదా, ఫిల్మీ వాళ్ళ గురించి అలాగే మాట్లాడుకుందాం, ఇంకొంచెం కంటిన్యూ చేద్దాం. ఒక మహానుభావుణ్ణి ఇవాళ మనం స్మరించుకుందాం అని ఎందుకు అంటున్నాను అంటే కనుక, ఆయన జూలై 10, 1942 జన్మించారు, జూలై 13, 2025 ఆయన స్వర్గస్థులయ్యారు, కోట శ్రీనివాసరావు గారు. ఆయన మన మధ్య లేరు, ఆయన లేని లోటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా ఉంటుంది. ఒక పెద్ద ఒక స్తంభం లాంటి వ్యక్తి ఆయన మామూలుగా కూడా కాదు, అందరికీ తెలుసు ఎన్ని వందల సినిమాల్లో ఆయన నటించారో, ఐ డోంట్ వాంట్ టు కౌంట్ 750 ఫీచర్ ఫిల్మ్స్ అని మనకి ఇంటర్నెట్ చెప్తోంది. పద్మశ్రీ అలాగే ఎన్నో అవార్డులని సొంతం చేసుకున్నారు ఆయన. ఆయన నటన గురించి ముందు వాళ్ళకి ఎవరికో ముందు వాళ్ళకి 80s లో అలా మూవీస్ వాళ్ళకి తెలియకపోయినా, ఈ పర్టికులర్ మూవీ ఈ పర్టికులర్ సీన్ ఈ రోజుకి మనం తలుచుకోకుండా ఉండలేము. ఆ సీన్ ఏంటి అని నేను అడుగుదాం అనుకున్నా, ఐఎమ్ స్టిల్ వెయిటింగ్, నేను మొత్తం రెడీ పెట్టాను, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఆల్ టు గివ్ మీ దట్ వన్ పర్టికులర్ సీన్. కోట శ్రీనివాసరావు గారు అంటే చాలు మాకు ఈ సినిమా నుంచి, ఈ సీనే గుర్తుకొస్తుంది అని నా దృష్టిలో ఏముంటుందో నేను రెడీ పెట్టాను. మీరేమడుగుతారో అది కూడా మనం విందాం, వాటిలోగా మంచి పాట వినేద్దాం.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
4: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
5: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
3: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure. How many people are we expecting?
3: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachchu.
4: Idi office party aa leka jatra?
3: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
6: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
7: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేనేం ఉండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చార్ట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ madiraandmasala.com.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ astroramji.com.
9: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజన. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM ఫిల్మీ ఫ్రైడేస్, అలాగే సండే ఆఫ్టర్నూన్ సూపర్ సండేస్ 4 PM to 7 PM. సో నేను ఇవాళ 1 గంటకి సైన్ ఆఫ్ చేసినా సరే మిమ్మల్ని సండే రోజు కలుసుకుంటాను. సండే రోజు కూడా మీరు తప్పకుండా నాతో మాట్లాడచ్చు. అయితే ఇవాళ స్పెషల్ ఏంటి అంటే, మనం ఫిల్మీ ఫ్రైడేస్ లో అయితే ఫిల్మ్ వాళ్ళ గురించి మాట్లాడేసుకున్నాం, ఇవాళ యాజ్ సచ్ నేషనల్ ఫ్రెంచ్ ఫ్రైడే అటండి. ఫ్రైడే అందులో ఫ్రెంచ్ ఫ్రైస్ తినే ఫ్రెంచ్ ఫ్రైడే. అబ్బా బాబా, ఏం సూపర్ సెట్టింగ్ కదా. ఫ్రైడే ఫ్రెంచ్ ఫ్రైడే లో మీరు మీ నియర్ బై ఎక్కడైనా మీకు మంచి డీల్స్ దొరికితే, ఫ్రీ ఫ్రెంచ్ ఫ్రైస్ ని అవైల్ చేసుకోగలిగితే దిస్ ఇస్ యువర్ ఛాన్స్. సో మీరు ఎక్కడెక్కడ ఉన్నారు, మీ నియర్ బై ఏమేమి ఉన్నాయని ఒక్కసారి సర్చ్ కొట్టి యూ గెట్ టు హ్యావ్ దిస్, అంటే అట్లీస్ట్ మంచి డీల్స్ అయితే ఖచ్చితంగా దొరుకుతాయి. సో ఎంజాయ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆన్ టుడే, ఇవాళ ఫ్రైడే రోజున. మరి కోట శ్రీనివాసరావు గారిని మనము అసలు మర్చిపోలేమండి. ఆయన భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ఆయన తెలుగు సినిమాకి ఒక డిఫరెంట్ వర్షన్ ఇచ్చారు అని చెప్పొచ్చు. ఒక విలన్ అనేది, విలన్ పాత్ర ఇలా ఉంటుంది అని ఎస్పెషల్లీ కొంచెము ఎప్పుడైనా మీకు విలన్ అంటే ఈ భయంకరంగా ఒకే మొనోటనస్ గా కాకుండా డిఫరెంట్ గా కనిపించగలిగితే బాగుంటుంది అని. మొదట్లో ఆయన వచ్చింది విలన్ పాత్రలే ఎక్కువగా చేసినప్పటికీ, తర్వాత హీ మౌల్డెడ్ హిమ్సెల్ఫ్ అండ్ ఎన్నో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో పాత్రలు కూడా చేశారు. అన్ని పాత్రల్లోనూ ఐఎమ్ వెరీ వెరీ ష్యూర్ నాతో పాటు మీరు కూడా ఓకే అంటారు, ఈ రోల్ మాత్రం మర్చిపోలేము. ఈ సన్నివేశం విని మనందరం ఆయన్ని మరొక్కసారి అప్రిషియేట్ చేద్దాం. సినిమా పేరేంటి మీరు చెప్పాలి నాకు.
10: మెను అంతే. అలాగా మరి చికెన్ మటన్ తినేవాళ్ళు, అవి మేము తింటామండి. తింటామంటే పీకు తినాలా చెప్పండి. ఓ కోడ్నో మేకనో గుమ్మాని కట్టేసుకుని దాని వంకే చూస్తూ లొట్టలేస్తూ ఉట్టన్నం తింటూ ఉంటే ఉంటుంది అత్తం చికెన్ తినట్టే అనిపిస్తుంది అనుకోండి.

0: అద్భుతం.
1: కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ ఉత్తనం తీసిన వారు తెంగరిసి వచ్చినవాడ. రేపటి నుంచి బియ్యపు గింజను భూతత్వం నుంచి చూస్తూ మంచినీళ్ళు తాగరా, కడుపు నిండుతుంది. పెళ్లిలో తగ్గిన మంత్రాలు చదివేవాడి మొహంలో మొహం చూడు, పోతావు గదయ్యి, నాశనం అయిపోతావు.
2: అత్తయ్య కరెక్ట్ గా వచ్చారు.
3: సారా తమ్ముడు, కులసానా?
2: కులసే.
3: ఎక్కడి నుంచి రావడం?
2: మనో నుంచి. బస్సు కొంచెం లేట్ అయింది అందుకని. ఆహా, సరిగ్గా భోజన టైంకి వచ్చాను. బావా, ఇంకా నువ్వు తప్పించుకోలేవు. అక్కయ్య నాకు వడ్డించేవి, మీ తమ్ముడికి కూడా వడ్డించే.
1: బావా,
2: చిన్నాటికంత మంచి మాట అన్నావు బావా.
4: కూర్చోవయ్యా, కూర్చో. ఇవాళ మా ఇంట్లో కోడి కూర.
2: కోడి కూర? ఆహా, మాత్రం ఏది
4: చూడుకు వెళ్లాడుతుంది. అదిగో దాని ఒక్కరు ఎప్పార్పకుండా చూస్తూ పొట్టెన్నం మింగేయడమే కూర తిన్నంత తృప్తిగా ఉంటుంది.

0: అన్నన్న, నా రాజ్యం ఇలా పాడైపోయింది. సామంత రాజులు నాకు కప్పాలు కట్టకుండా కాకా హోటల్లో కప్పులు కడుగుతున్నారు. వాట్ ఈస్ దిస్? నా గుర్రం ఏనుగులా తొండం పెట్టేసి గోడ మీద బలిలేక పాకుతుంది ఏమిటి?
1: అది ఏకంగా అక్కడ ఉన్న వాళ్ళకి పిచ్చి ఎక్కడమంట. అప్పట్లో ఆ సన్నివేశం అంత బాగా పండింది, ఇప్పటికీ దాని గురించి చెప్పాలంటే అసలు టూ గుడ్, ఎంజాయ్ చేస్తూనే ఉంటాను. మరొకసారి చూస్తే నాకు కూడా మరొకసారి నవ్వు వచ్చింది. అది ఆర్టిస్ట్ యొక్క గొప్పతనం కూడానండి, ఎంత లేదన్నా. బట్ కోట శ్రీనివాసరావు గారు ఈ పాత్రలో అసలు జీవించేశారని చెప్పచ్చు. అది ఏ పాత్ర ఏ మూవీ అనేది నేను చెప్పను, కాక చెప్పను, అది నా బాధ్యత కాదు. ఎందుకంటే ఒకవేళ ఇది తెలియకపోతే మీరు ఒక్కసారి టైప్ చేసి సెర్చ్ కొట్టి ఇవాళ్టి రోజున వీకెండ్ కదా ఆల్మోస్ట్, తప్పకుండా ఈ మూవీ అయితే చూడండి. ఎందులో ఉంది ఇట్లా కోడిని చూస్తూ ఉత్తన్నం తింటూ ఎంజాయ్ చేసిన, అసలు అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన పాత్ర ఏ మూవీలోంచి అని మీరే సెర్చ్ కొట్టండి. నేనైతే కావాలనే చెప్పట్లేదు. అఫ్కోర్స్ సినిమా హీరో ఎవరో చెప్పేస్తాను, రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన మూవీ అన్నమాట ఇది. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే సీన్ పరంగా నవ్వొస్తోంది, అప్పుడెప్పటి నుంచో ఇదే మైండ్ సెట్ తో ఉన్నాం కాబట్టి నవ్వొస్తుంది. కానీ నిజం చెప్పాలంటే ఇవాళ రేపు ఆలోచిస్తే ఒక్కసారి, ఐ మీన్ వేగ్ గానే అంటున్నాను నేను, కొన్ని ఎసెన్స్ లాంటివి ఉంటాయి చూడండి. ఇప్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో ఎసెన్స్ లేదా ఆరెంజ్ ఎసెన్స్ అలాంటి ఒక రెండు చుక్కలు వేస్తే ఆ ఫుడ్ అంతా కూడా మనకి ఆ ఎసెన్స్ వచ్చినట్టు, డ్రింక్ అంతా ఆ ఎసెన్స్ వచ్చినట్టుగా ఫీల్ వస్తుంది. నిజానికి అక్కడ నిజంగా మ్యాంగో లేదు, నిజంగా ఆరెంజ్ లేదు, ఓన్లీ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఎసెన్స్. అది అలాంటి ఫీల్ ఇస్తోంది కదా. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ రిలేటింగ్ బోత్, బట్ అనిపించింది నాకు ఇప్పుడు. నిజంగానే ఇదైతే ఈ సన్నివేశం ఇప్పుడు పండుతుందో లేదో నాకు తెలీదు, బట్ అప్పుడు బాగా పండింది, ఇప్పటికి నేనైతే సూపర్ గా నవ్వకుండా. దిస్ ఎక్స్క్లూజివ్లీ ప్యూర్ ఆర్టిస్ట్ టాలెంట్ ఇక్కడ.

0: ఎస్ మరి మరొక్క పాట వినిపించేశాను సమంత దీంట్లోంచి, సమంత గారి సిరీస్ లోంచి. నాకు సునీత గారు స్వీట్ స్వీట్ వాయిస్ లో కాల్ చేసేసి సినిమా పేరు ఆల్రెడీ చెప్పేశారండి, అహనా పెళ్ళంట మూవీ. సో ఆబ్వియస్లీ మనం ఇందాక విన్న క్లిప్పింగ్ అహనా పెళ్ళంట సినిమా నుంచి అది ఆవిడ చెప్పారు కాబట్టి నేను మీతో షేర్ చేసేసుకుంటున్నాను. అండ్ ఈ మూవీ ఆవిడ చెప్పినట్టుగా జంధ్యాల గారి మూవీ, ఒక్కొక్కటి ఒక్కొక్క ఎత్తు, అవన్నీ హెల్దీ హాస్యం, హాస్య గూళికలు. దే ఆర్ లైక్ యువర్ గో టు. ఎప్పుడన్నా హాస్యంతో మిమ్మల్ని మీరు క్యూర్ చేసుకోవాలి, హాస్యంతో మిమ్మల్ని మీ మూడ్ ని ఎలివేట్ చేసుకోవాలి, మీరు మీ ఇంటిల్లిపాది కలిసి చక్కగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే మరొక్కసారి చక్కగా ఇలాంటి జంధ్యాల గారి మూవీస్ చూడొచ్చు. అండ్ వీకెండ్ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. మరి నేను ఇక్కడతో వదులుతానా, మన కోట శ్రీనివాసరావు గారి గురించి ప్రస్తావించినప్పుడు ఆయన మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక స్టాంప్ వేశారు, అది తెలంగాణ యాసతో. ఆ ఒక్కటి వినిపించకుండా ఊరుకుంటానా, వినిపిస్తున్నారు. సో ఇది వినండి, ఇది ఏ మూవీ నుంచి తెలిస్తే కాల్ చేయండి.
1: మా పోరాగాన్ని ఇంటికి పిలిపించేటందుకు నెపంగా ఈ దొంగ టెలిగ్రామ్ ఇచ్చిన గంటే గాని నా వంటికి ఏమైందిరా? ఇది శంకరాభరణం 100 సంవత్సరాల బొమ్మబాయి చూడుండ్రి. కొందరికి పోస్టర్ అందం ఉంటది, పిక్చర్ ఆరోగ్యం ఉండదు. గానికి పటేల్ గట్ల కాదు, పోస్టర్ అందం ఉంటది, పిక్చర్ బి ఆరోగ్యం ఉంటది. గసలిది వరంగల్ జిల్లాల పొద్దుగాల పొద్దునికి జొన్నాలు తిని పెరిగిన శరీరం బాయి. ఏదో మా అత్తగారికి భూములున్నాయి, హెల్పింగ్ ఉంటదని ఇల్లరికం మీద ఈడకొచ్చిరా. గాముచ్చరికేం గాని రేత్రి సైన్మాకు పోయిన బిడ్డ.
2: ఏ సినిమా పటేల్ గారు?
1: సంపూర్ణ రామాయణం. అందులో రామునేసం శోభన్ బాబు కట్టింది, సీతయేసం చంద్రకళ కట్టింది. హిస్టరీ నడిమగిట్ల గొప్ప తరం తిరిగింది అనుకో రాదు. ఏంట తెలుసా, అది మన కైకేయిలే. గది మందరమాటింది బయ్ గంతే, దీని జలాయించింది అనుకో ఉర్తా పోయింది. ఎవ్వరతానికి గుమ్మరతానికి పోయింది. పోయి పెన్మిటి పెన్మిటి అన్నది. ఏమైంది నీకు? నీకు యాదందా? గప్పుడు ఎప్పుడు నాకు 2 వరాలు ఇస్తానంటివి? అవి ఇస్తానన్నా. ఇప్పుడు కావాలి, ఇప్పుడే కావాలి, ఆ ఇప్పుడే కావాలి అన్నది. గైత తీసుకుపో అన్నాడు. పైలి వరం ఏందో తెలుసా? మన రామస్వామి చూపవారి. దూసరి వరం ఏంది? నా కొడుకు భరతుడు గద్దె మీద కూకోవాలి. గంటే పోయి గదిని ఉమ్మర వెరిగిన తర్వాత మారా కమరది పడింది అనుకో. పెండమ్మా, నేను పనుకుంటున్నా, మన పూరగారు వస్తుండే గానీ

కొడుకుని ఇంటికి రప్పించడం కోసం దొంగ టెలిగ్రామ్ ఇచ్చినట్టుగా దొంగ కబురు పంపించి నాటకం ఆడి తనను తను ప్రదర్శించారు. బట్ ఈ కాసేపట్లో తెలంగాణ యాసలో అసలు ఎంత అద్భుతంగా భలే బాగా మాట్లాడేశారు. ఇది ఏ మూవీ తెలుసా? మీరు ఎంతో మందికి తెలుసు. తెలిస్తే ఏం చేయాలి? కాల్ చేయాలి 9726361966 స్టూడియో నెంబర్. మంచి హిందీ పాట కూడా ఒకటి వినిపిద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? ఎంజాయ్ చేసేయండి ఈ సాంగ్ కూడా.

నైస్ సాంగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. చాలా పెద్ద పాట. సో ఇంత పెద్ద పాట నేను యాక్చువల్లీ ఇప్పుడు వినిపించాలని అనుకోవట్లేదు, డెఫినెట్ గా మరొక్కసారి వినిపిస్తాను. మన కార్యక్రమంలో ఆల్మోస్ట్ ఎండ్ కు వచ్చేసాము. యాక్చువల్లీ మీరు విన్న ఆ క్లిప్పింగ్ ఏ మూవీలోది అని నేను అడిగితే మీరు చెప్పలేకపోవడం అనేది కుదరదండి. మీరు అలా చెప్తే నేను అలా అసంతృప్తిగా షో ఎండ్ చేయడం అనేది అస్సలు కుదరదు. సో మీకు క్లూ ఏంటంటే సినిమా పేరు గురించి, బాబు చిట్టి నాన్న చిట్టి, మన శ్రీలక్ష్మి గారి ఫేమస్ డైలాగ్. మరి ఏ మూవీ ఇది?

కోట్ మూవీ నుంచి ఈ పాట వినేసాం. ఇది చెప్పనే అక్కర్లేదు. అయితే నేను ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం రాకపోతే నేను అసంతృప్తిగా షో ఎండ్ చేయాల్సి వస్తుంది అనుకున్నాను. అలాంటి ఛాన్సే లేదంజన, మీకు అలాంటి ఛాన్స్ ఇవ్వము అంటూ శ్రోతలు కాల్ చేశారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ ఆనంద్ గారు. మీరు విన్న క్లిప్పింగ్ వచ్చేసి జయమ్ము నిశ్చయమురా చిత్రం నుంచి. అది జంధ్యాల గారి మూవీ అంటే అసలు మాటల మర్చిపోయే సమస్య లేదు. ప్రతి బిట్, ప్రతి క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ కి ఉన్న మేనరిజమ్స్ తో సహా మనకి బ్రహ్మానందం గారి మేనరిజమ్స్ అవన్నీ ఏమైనా సరే జంధ్యాల గారి మూవీ నుంచి వచ్చినవి అలా నిలిచిపోయాయి అంతే. ఇంకా నన్ను జంధ్యాల గారి మీద ఒక సెగ్మెంట్ కూడా చేయమని అడిగారు. ఎస్, మనం ఆల్రెడీ చేసుకున్నాం ఇంతకుముందు, బట్ అఫ్ కోర్స్ మోర్ దాన్ ఎ ఇయర్ అయిపోయింది ఆ సెగ్మెంట్ చేసి. సో తప్పకుండా జంధ్యాల గారి మీద స్పెషల్ సెగ్మెంట్ మరొక్కటి తీసుకొస్తాను విత్ సమ్ న్యూ టాపిక్స్. లాస్ట్ టైం చేసినవి ఏదైనా ఎవరి మీద ఒక టాపిక్ లో కవర్ చేయాలి అంటే ఒక సెగ్మెంట్ సరిపోదండి. నిజం చెప్పాలంటే నిజంగా వారి మీద అభిమానంతో మన అందరం కలిసి మాట్లాడుకుంటూ సెగ్మెంట్ అలా ముందుకు తీసుకెళ్తుంటే ఒకరోజు ఒక సెగ్మెంట్ లో అయ్యే పని కానే కాదు. డెఫినెట్ గా మరొక సెగ్మెంట్ మనం తప్పకుండా చేసుకుందాం. జంధ్యాల గారి ఎక్స్క్లూజివ్. థ్యాంక్స్ ఫర్ యువర్ రిక్వెస్ట్. వింటున్న శ్రోతలు ఎవరికన్నా ఇలాంటి రిక్వెస్ట్ ఏదన్నా ఉన్నా, ఏదన్నా మీరు నాతో షేర్ చేయాలన్నా, ఫిల్మీ ఫ్రైడేస్ కి యాప్ట్ కంటెంట్ ఇది అంజనా అని మీరు చెప్పాలంటే యూ కెన్ కనెక్ట్ విత్ అస్ మా రేడియో సురభి వెబ్సైట్ ద్వారా. రేడియో సురభి మీరు ఎఫ్ఎం లో వింటున్నారు 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో. తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. అయితే మరి యాప్ ద్వారా కూడా మీరు రేడియో సురభి అనే పేరుతో మీరు టైప్ చేస్తే యాప్ ద్వారా కూడా మీరు మాతో కనెక్టెడ్ అయి ఉండొచ్చు. ఇన్స్టా ద్వారా కూడా మీరు మాకు మెసేజెస్, మీ సజెషన్స్ అన్ని పంపించచ్చు. చూసారా, ప్రపంచమంతా అరచేతిలో ఉందండి. మీ చాయిస్ అంతే, మీరు ఎలా కావాలంటే అలా కనెక్ట్ అవ్వచ్చు. మీకు కావాల్సిన విషయాలు మాతో షేర్ చేసుకోవచ్చు. కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా, మీరు మాకు చెప్పాలన్నా, అన్ని మాధ్యమాల్లో మేమున్నాం విత్ ద సేమ్ టైటిల్ రేడియో సురభి. ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్, ఎఫ్ఎం, ఎవ్రీవేర్. బట్ మరి నేనైతే ఇంకా మీ నుంచి సెలవు తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది కాబట్టి ఆనంద్ గారు అడిగిన ఈ రిక్వెస్ట్ సాంగ్ 4 స్తంభాలాట చిత్రం నుంచి పాట వినిపిస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. అయితే మీరు మాత్రం స్టే కనెక్టెడ్ టు రేడియో సురభి. మనకి దాహానికి మంచినీళ్లు ఎంత అవసరమో మ్యూజిక్ థర్స్ట్ కోసం రేడియో సురభి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
2: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హాస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar
3: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రాసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఎర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగు నేస్తం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్
6: గుర్తుకొస్తున్నాయి,
0: లైక్ లవ్ life moments.
5: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
7: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
5: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
0: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
8: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
9: Yes sir.
8: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
9: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
8: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
10: విజిట్ Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
11: హాయ్, హలో అందరికి నమస్కారం. అందరికి హ్యాపీ ఫ్రైడే. ఫ్రైడే అని చెప్పడం ఎంత బాగుంటుందో కదా. హ్యాపీ ఫ్రైడే అనే దాంట్లోనే ఒక హ్యాపీనెస్ తోటి ఎక్సైట్మెంట్ చాలా బాగుంటుంది కదా. సో ఈ రోజు నేను శ్రీవిద్య గొంతు కాకుండా ఇంకో గొంతు వినిపిస్తుంది ఏంటి అని అనుకుంటున్నారేమో. ఈ రోజు మిలీనియల్ ముచ్చట్లు కబుర్లు చెప్పడానికి శిరీష వచ్చేసింది. సాటర్డే సాయంత్రం ఖుషి ఖుషిగా అంటూ వచ్చే శిరీష ఈరోజు మిలీనియన్ ముచ్చట్లు కూడా చెప్పడానికి వచ్చేసింది. కాబట్టి 1 o'clock నుంచి 4 o'clock వరకు ఈ రోజు మనదే రాజ్యం మనం ఇచ్చి పడేద్దాము ఈ రోజు. సో మీ ఫేవరెట్ సాంగ్స్ ఏమున్నా, మీరు ఎలాంటి కబుర్లు నాతో షేర్ చేసుకోవాలి అని అనుకున్నా సరే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. అండ్ ఆల్సో టాకింగ్ అబౌట్ మిలీనియల్ ముచ్చట్లు, మిలీనియల్స్ ఫేవరెట్ సాంగ్స్ వింటూ ఈ రోజు మనం ముచ్చట్లు మాట్లాడుకుందాం. అఫ్ కోర్స్ నాకు చెప్పాలి అని అనుకున్న కబుర్లు చాలానే ఉన్నాయి కాబట్టి 4 ఇంటి దాకా ఈ రోజు మనదే అనమాట. కాబట్టి ఫస్ట్ ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం.

అబ్బా అబ్బా అబ్బా, ఎన్ని రోజులు అయిపోయిందో ఈ పాట విని. అందుకే నాకు ఈ రోజు మిలీనియల్ ముచ్చట్లు షో నేను చేస్తున్నాను అని అనగానే నాకు, నేను నా షోలో అంటే ఈవినింగ్ అంటే ఒక కైండ్ ఆఫ్ రిధమ్ ఉంటుంది కదా, సాటర్డే ఈవినింగ్ అని అంటే ఒక కైండ్ ఆఫ్ రిధమ్ ఫాలో అవ్వాలి అండ్ అన్ని కష్టాలు లైక్ ఎవ్రీ ప్రాబ్లం మర్చిపోయి ఆ ఒక్క సండే సాటర్డే వీకెండ్ మాత్రం అందరూ హ్యాపీగా ఉండాలని నేను ఓన్లీ ఇట్లా ఫుల్ వైబ్ క్రేజీగా డాన్స్ పాటలు అవే నేను ఎక్కువ ప్లే చేస్తాను ఆ షోలో. కొంచెం తక్కువ మెలడీస్ ప్లే చేస్తాను. బట్ ఈ రోజు మధ్యాహ్నం ప్రశాంతంగా ఉండాలి, ఐ నో ఎండలు దంచి కొడుతున్నాయి అని చెప్పి, బట్ స్టిల్ అందరం ఇంట్లోనే ఏసీలోనే ఉంటూ హ్యాపీగా మన ఫ్రైడేని ర్యాపప్ చేస్తూ ఉంటాం కదా అని అనుకుని అలా ప్రశాంతంగా సాగిపోయే పాటలు వేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట. సో అలా వచ్చిన ఆలోచనే మిలీనియల్స్ ఫేవరెట్ పాటలన్నీ వేయాలి అని చెప్పి నాకు. అందులో భాగంగానే ఈ రోజు ఈ డెసిషన్ తీసుకుని మీకు మిమ్మల్ని కొంచెం నాస్టాల్జిక్ ఫీలింగ్ ఆ పాత రోజులు కైండ్ ఆఫ్ పాటలు వేస్తూ కొత్త కొత్త కబుర్లన్నీ చెప్తానన్నమాట. సో కొత్త కబుర్ల విషయానికి వస్తే ఈ రోజు ఫ్రైడే, దాని అర్థం ఏంటంటే థర్స్డే ఈవినింగ్ మనకు ఒక సినిమా రిలీజ్ అవుతుంది అని. థర్స్డే ఈవినింగ్ మనకి ఏం సినిమా రిలీజ్ అయింది, అయ్యగారి లెనిన్ సినిమా రిలీజ్ అయింది. కొంతమంది ఏమో అమ్మయ్య ఎట్టకేలకు అయ్యగారికి హిట్ పడింది అని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఆ ఉందిలే సోసోగా అని కొంతమంది అంటున్నారు. ఇంతకీ మీ వర్డిక్ట్ ఏంటి, చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ఇంతకీ నేను అయ్యగారు అయ్యగారు అని మాట్లాడుతుంటే ఎవరి అయ్యగారు అని మీకేమన్నా డౌట్ వస్తుందా? తెలిసిన వాళ్ళుంటే నాతో చెప్పండి, 9726361966 కి కాల్ చేసి ఇంతకీ అయ్యగారు అంటే ఎవరు, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి ఆ తర్వాత ఆయన సినిమా విశేషాలని మనం మాట్లాడుకుందాం. అప్పటి వరకు ఒక మంచి పాట వింటూ ఎంజాయ్ చేయండి.

అదన్నమాట సంగతి. 2000s లో, ఎస్పెషల్లీ 2000 ఎర్లీ 2000 నుంచి అట్లీస్ట్ 2005-2006 వరకు ఎవరిని అడిగినా నీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగితే ఐదర్ తరుణ్ పేరు చెప్పేవాళ్ళు, లేదు అని అంటే ఉదయ్ కిరణ్ పేరు చెప్పేవాళ్ళు. అసలు ఆ ఫ్యానిజం గాని, ఐ ఫీల్ లైక్ ఇప్పుడు ఆ ఇమేజ్ ఎవరికి అని నేను ఆలోచిస్తే నాకైతే ఎవరు తట్టట్లేదు అసలు మైండ్ లోకి. ఈ ఒక లవర్ బాయ్ ఇమేజ్, బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్, ఇట్లాంటివన్నీ అసలు ఇప్పుడు మనకున్న హీరోస్ లో ఎవరున్నారు అని చూస్తే నాకు అసలు ఎవరు తట్టట్లేదు. బికాస్ ఎవరిని చూసినా సరే కొంచెం ఆ రిజర్వ్డ్ గా ఉండడం, మేబీ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా కూడా అయి ఉండొచ్చు. కొంతమంది సినిమాల్లో అట్లా బాయ్ నెక్స్ట్ డోర్ లాగా కనిపిస్తారు, కానీ బయట చూస్తేనేమో చాలా రిజర్వ్డ్ గా ఉంటారు, పెద్దగా మాట్లాడరు, పెద్దగా లైమ్ లైట్ లోకి రారు. సో ఇట్లా అంతా అనిపిస్తుంది కదా. సో నాకు అలా చూస్తే మేబీ తరుణ్ అండ్ ఉదయ్ కిరణ్ గ్యాప్ ఫిల్ చేసే వాళ్ళు అసలు ఎవరైనా ఉన్నారా అని డౌట్ అన్నమాట. సో అలా నడుస్తూ ఉంది నా ఆలోచన అంతా. అండ్ అయ్యగారు సినిమా గురించి మాట్లాడుకుంటున్నాము, అయ్యగారు అని అంటే అఖిల్ అక్కినేని అనమాట. అఖిల్ అక్కినేని ఫైనల్లీ హిట్ కొట్టేశాడు అని అంటున్నారు, బట్ ఏంటి నిజంగానే హిట్ కొట్టేశాడా, లేకపోతే అసలు ఏంటి, ఏం జరిగింది, సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి షేర్ చేసుకోండి మీ రివ్యూ ఏంటి, మీకెలా అనిపించింది సినిమా థియేటర్లో వాచ్ చేయగలిగేటట్టే ఉందా.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Kavintalaki, Kerintalaki. Enough address? Radio Surabhi.
0: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo Telugu Nestam.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: Konni paatalu chevulnu taaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories,
6: gurtukostunnai.
0: Like love, like life moments.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
7: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkeeravani show.
0: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ట్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
8: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
9: Yes sir.
8: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
10: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
8: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
11: విజిట్ Rajula's Kitchen in Irving, East Plano and El Dorado. For more information, visit rkusa.com.
0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మిలీనియల్ ముచ్చట్లు ఇన్ ద వాయిస్ ఆఫ్ శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగునేస్తాం. యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే ఇంకా డౌన్లోడ్ చేసేసుకోండి, ఎందుకంటే మీరు ఓన్లీ కార్లో విందాంలే అని అనుకుంటే చాలా మిస్ అయిపోతారు, ఎందుకంటే మన దగ్గర అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీరు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే డెఫినెట్ గా యాప్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఎవరైనా సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు అని అంటే బోనస్ పాయింట్స్ అన్నమాట. అసలు డాలస్ లో ఏం జరుగుతుంది, చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మొత్తం ఓవరాల్ గా ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నాయి అన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీ చేతిలోనే ఉంటున్నట్టు అనమాట. సో అలా ఈ రోజు మనం లెనిన్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. అయ్య గారు ఫైనల్లీ హిట్ కొట్టేశారు అనే వినపడుతున్నాయి రివ్యూస్ అన్ని, బికాస్ సినిమా ఎంగేజింగ్ గా ఉందంట, అయ్య గారు పర్ఫార్మెన్స్ ఎరగదీశారంట. అంటే మేబీ నాకేమనిపిస్తుంది అంటే, ఎందుకంటే ఇట్లా మనం అయ్యగారు అఖిల్ బాబు అనగానే మొత్తం అంతా ఫుల్ క్లాస్ గా ఉంటాడు కదా, లైక్ ఫుల్ క్లాస్. అండ్ నాకేమనిపిస్తుంది అంటే ఇలా ఫుల్ తెల్లగా ఉండే వాళ్ళు ఉంటారు చూడండి, లైక్ తమన్నా, అఖిల్, వీళ్ళందరినీ చూస్తే అరే వీళ్ళు అసలు ఇలా రా రస్ట్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, లైక్ రంగస్థలం అట్లాంటివి చెయ్యగలుగుతారా వీళ్ళు? అసలు వీళ్ళు అసలు చూడ్డానికి అట్లా ఊర్లో ఉండే వాళ్ళలాగా అట్లా ఉండరు కదా అని అనిపిస్తుంది అనమాట నాకు. అంటే చూడగానే ఆ సిటీ ఫీల్స్ అన్నట్టు వచ్చేస్తాయి కదా. బట్ అయ్యగారికి మాత్రం ఫుల్ మేకప్ వేసి కొంచెం ట్యాన్ చేసి కలర్ తగ్గించారు, అయ్యగారి గారు రెచ్చిపోయారంట. చాలా బాగుంది యాక్టింగ్ వైజ్, అఖిల్ మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది అని చెప్పారు. అండ్ ఎంగేజింగ్ గా స్టోరీ ఉంది అని చెప్పారు. సో ఇవన్నీ నేను వింటున్న రివ్యూస్ అనమాట. ఒకవేళ మీరు చూస్తుంటే మీ రివ్యూ ఏంటి, లెనిన్ సినిమా మీద మీ థాట్ ఏంటి అన్నది కూడా మాతో షేర్ చేసుకోండి 9726361966 కి కాల్ చేసి.

అది బంబం బొల్లే ఇలా ఒక ఇలా ఒక శివుడి పాట. ఆ శివుడి పాటలో మనం మెగాస్టార్. ఇవన్నీ కలిస్తే ఈ ఫ్రైడేకి, ఫ్రైడే మధ్యాహ్నాన్ని క్లోజ్ చేయడానికి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ఒక వీకెండ్ ఇలా ఫుల్ గా మంచిగా స్టార్ట్ చేయడానికి అంతకంటే ఏం కావాలి చెప్పండి? సో అలా ఈరోజు ఇంకా నేను మీతో చాలా సేపు ఉంటాను, ఇంకా 2 గంటలు ఉంటాను. ఆ టైంలో మనం చాలా చాలా గాసిప్స్ అన్ని మాట్లాడేసుకుందాము. పెద్దగా వినిపించే గాసిప్ ఏంటి, నా దగ్గర ఒక గాసిప్ ఉంది కానీ ఆ గాసిప్ ఏంటి, ఎవరి గురించి అన్నది తెలుసుకోవాలంటే మీరు ఇంకొంచెం సేపు ఆగాలి. కొంచెం సేపు ఆగడంతో పాటు ఇంకొక విషయం మీరేం గుర్తు పెట్టుకోవాలి అని అంటే, ఐ డోంట్ నో ఇది పెళ్లిళ్ళ సీజను కాదో, ఐ థింక్ మేబీ జరుగుతూ ఉన్నాయి అనుకుంటా కొన్ని కొన్ని పెళ్లిళ్ళు, బట్ మన డాలస్ లో చాలా అంటే చాలా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. అసలు ఈ పెళ్లి ఈవెంట్స్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లైక్ ఫోటోగ్రాఫర్స్, డీజేస్, డెకార్ వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ ఫుల్ చేతి నిండా పనుంది అని విన్నాను నేను. అయితే వాళ్ళ మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, వారు మాకు తెలిసిన వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, కానీ వాళ్ళందరినీ ఎలా రీచ్ అవుట్ అవ్వాలి, ఎలా కంపేర్ చేసుకోవాలి వెండర్స్ ని అన్నది మాకు తెలియట్లేదు అని అనుకుంటే మీకోసం ఒక మంచి అవకాశం అన్నమాట. అదేంటంటే సనాజ్ ఇన్వైట్ అండ్ రేడియో సురభి కలిసి మీ ముందుకి వెడ్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో ని తీసుకొస్తున్నారనమాట. 26th of July అంటే ఇంకొక 16 డేస్ ఉంది. ఈ 16 డేస్ తర్వాత ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ లో ఈ గ్రాండ్ ఎక్స్పో జరుగుతోంది. అక్కడ పెళ్లి ఈవెంట్స్ కి కావాల్సిన ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, డీజేస్, డెకార్, బ్రైడల్ వేర్, సిల్వర్ జ్యువెలరీ, ఫుడ్ వెండర్స్, ఇంకా పెళ్లికి రిలేటెడ్ అందరూ ఉంటారన్నమాట అక్కడ. సో స్పాన్సర్స్ కి, వెండర్స్ కి రిజిస్ట్రేషన్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మీ బిజినెస్ ని 100 మంది కస్టమర్స్ ముందుకు తీసుకెళ్లడానికి ఇంతకంటే మంచి అవకాశం ఉండదు. సో బెటర్ మీరు ఇప్పుడే ఆలోచించిన ఆలోచించిన ఆశాభంగం లాగా మీరు ఇప్పుడే త్వరపడకపోతే ఛాన్స్ మిస్ అయిపోయే అవకాశం ఉంది. సో దానికి మీరేం చేయాలి అని అంటే మీ బూత్ ని ఆర్ మీ స్పాన్సర్షిప్ ని రిజర్వ్ చేసుకోండి. 4698780101 కి ఇప్పుడే కాల్, లేకపోతే టెక్స్ట్ చేయండి. ఇంకొకసారి నంబర్ చెప్పేస్తాను, 4698780101 కి మీరు ఇప్పుడే కాల్ ఆర్ టెక్స్ట్ చేయొచ్చు. ఆర్ మీరు ఇన్స్టాలో కూడా మెసేజ్ చేయొచ్చు. పేజ్ ఏంటంటే సనాస్ ఇన్వైట్, SANAS ఇన్వైట్, INVITE. సో పెళ్లి అనగానే ఫస్ట్ అందరికి గుర్తొచ్చే పాట ఇది అవునో కాదో నాకైతే తెలీదు, బట్ నాకైతే ఎవరి పెళ్లి జరిగిందో దిస్ ఈజ్ మై అఫీషియల్ వెడ్డింగ్ సాంగ్, అంటే వాళ్ళ వెడ్డింగ్ కి కూడా నా సాంగే అనమాట. సో ఇది ఆ పాట మీ అందరికి వినిపించేస్తా.

అన్నమాట సంగతి. ఇట్లా ఈ పాట వినగానే ఎక్కడ లేని పెళ్లి వైబ్స్ అన్ని వచ్చేస్తాయి అన్నమాట. అంటే లైక్ ఎవ్రీ లిరిక్ ఆ మ్యూజిక్ అంతా అసలు భలే క్రేజీగా అనిపిస్తుంది నాకు. ఫుల్ పెళ్లి ఫీల్స్, సమ్ హడావిడి ఫీల్స్ వచ్చేస్తాయి నాకు. సో అదన్నమాట సంగతి. అండ్ జూలై 26th మీరు ఎక్కడికి వెళ్ళాలో మాట్లాడుకున్నాం, కానీ 25th కూడా ఒక ప్లేస్ కి వెళ్ళాలి. ఆ ప్లేస్ కి వెళ్ళకపోతే మీరు చాలా అంటే చాలా మిస్ అయిపోతారు. కాబట్టి ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకోండి. అక్కడికి ఎక్కడికి వెళ్ళాలి అని అంటే పద్మశ్రీ అవార్డీ అండ్ ఆస్కర్ విన్నర్ ఎవరు, నాటు నాటు నాటు నాటు ఎంఎం కీరవాణి is bringing an unforgettable full length musical extravaganza to Texas. Mana Dallas lo aina for the very first time ochi la full length concert cheyabothunnaru. And Bahubali, RRR and Monna Varanasi వీటిలన్నిటి ఈవెంట్స్ చూసే ఉంటారు కదా మీరు. అసలు మ్యూజిక్ కి అండ్ కీరవాణి గారి హడావిడి ఎట్లా ఉంటుంది. అండ్ ఐ ఫీల్ ఒక ఇంపార్టెంట్ థింగ్ నేను నోటీస్ చేసింది ఏంటి అంటే, ఏదన్నా వేరే సినిమాలకి మ్యూజిక్ ఈవెంట్ కానీ లేకపోతే ఏదన్నా ప్రీ రిలీజ్ కానీ జరిగినప్పుడు ఆ సినిమాలో ఉన్న పాటలు పాడడం కానీ స్టేజ్ పైన ఆర్ డాన్స్ చేయడం కానీ ఏదో అంత పెద్ద ఈవెంట్ లో ఈ పాటలు కూడా పాడుతున్నారు, ఈ డాన్సులు కూడా చేస్తున్నారు అన్నట్టులాగా ఉంటుంది. లైక్ వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు అని అనిపిస్తుంది. బట్ ఇఫ్ యు సీ రాజమౌళి గారి సినిమాలు బాహుబలి 1 and 2 అండ్ ఆర్ఆర్ఆర్ అండ్ మొన్న వారణాసి వీటిలన్నిటిలో ఆయన ప్రమోట్ చేసేటప్పుడు ఫస్ట్ పాటల్ని చాలా ఈవెంట్స్ పెట్టి ఇలా జనాల్లోకి ఫుల్ గా పంపించేసి వాళ్ళకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆ మ్యూజిక్కే తిరుగుతూ ఉండాలి బ్రెయిన్ లోకి అన్నంతలాగా, అంత ఇంపార్టెన్స్ ఇచ్చి మ్యూజిక్ గురించి కూడా ఈవెంట్స్ చేస్తారనమాట. సో మనం ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి మీలో ఎంతమంది మేబీ అవకాశం దొరికి వెళ్ళుంటారో తెలియదు కానీ, బట్ కీరవాణి లాంటి ఆయన, కీరవాణి గారు లాంటి వాళ్ళు మన దగ్గరకి వచ్చి ఇలా ఒక ఫుల్ లెంత్ కాన్సర్ట్ చేయబోతున్నారు అండ్ ఆయన ఫేవరెట్ మన ఫేవరెట్ పాటలు ఆయన కంపోజిషన్ లో వచ్చినవి చాలా అంటే చాలా ఉండుంటాయి కదా. సో అవన్నిటినీ మీరు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే కొమెరికా సెంటర్ కి వెళ్ళాలి. సాటర్డే 25th జూలై 6 PM

నుంచి స్టార్ట్ అవ్వబోతోంది ఆయన కాన్సర్ట్. అండ్ మీరు టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి అంటే tinyurl.com/mmkiravani mm kiravani షో లో తీసుకోవచ్చు అనమాట. And this event is brought to you by Decibels and Visual Vibe. And radio partner is yours truly, Radio Surabhi. అలా కీరవాణి గారి గురించి మాట్లాడుకుంటూ ఒక మంచి కీరవాణి గారి పాట వినకపోతే ఎలా?

0: చేశారు. మరి మలయాళంలో ఇది తీపి, మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలనే ఉంటారు
1: చూడు
0: నడుముని నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు
1: ఆశ దోష అమ్మమండి మీ
0: చెప్పమంటుండే
1: చెప్పనా.

రైట్. సో అలా నేను ఇందాక చెప్పినట్టు నా దగ్గర ఒక గాసిప్ ఉంది అని చెప్పాను. ఆ గాసిప్ ఏంటి అని అంటే, ఒక్క ఫేమస్ హీరో తెలుగులో ఉన్న మన ఫేవరెట్ అండ్ ఫేమస్ హీరోల్లో ఒకళ్ళైనా డాష్ డాష్ డాష్, ఆ డాష్ ఏంటి అన్నది మీరే ఫిల్ చేసుకోవాలన్నమాట. సో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని వినికిడి, ఆ డీటెయిల్స్ ఏంటి, నిజంగానే ఇస్తారా లేదా, అసలు ఇస్తే ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని మనం మాట్లాడుకుందాము. బట్ నా దగ్గర ఉన్న గాసిప్ ఇంకా నేను కొంచెం చెప్పాలి అని అంటే మీరు కొంచెం సేపు వెయిట్ చేసి తీరాల్సిందే.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: అన్ని పెట్టుకున్నాన్రా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యు ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, medical, student insurance. SNR Insurance. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: Manashanti. Mental peace. మసాలా దోశ.
6: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కరీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
7: వెల్కమ్ వెల్కమ్, మీరు వింటున్నారు మిలీనియల్ ముచ్చట్లు. శ్రీ విద్యా ప్లేస్ లో ఈ రోజు శిరీష వచ్చేసింది అన్నమాట. సో శిరీష, ఈ రోజు మీకు ఇంకొక 2 గంటలు ఉండబోతోంది అండ్ చాలా కబుర్లు కూడా చెప్పబోతోంది. ఇప్పుడే జస్ట్ బ్రేక్ కి ముందు ఒక గాసిప్ చెప్పడం స్టార్ట్ చేశాను, ఆ గాసిప్ తోటి మనం ఇంకొంచెం మన షోని ముందుకు తీసుకొని వెళ్దాము. అలాగే మీకేమన్నా రిక్వెస్ట్ సాంగ్స్ ఉంటే కూడా మీరు నాకు కాల్ చేయొచ్చు 9726361966 కి. సో ఇందాక నేను చెప్తున్న గాసిప్ ఏంటి అంటే, మన అందరికీ తెలిసిన ఒక ఫేమస్ తెలుగు హీరో రీసెంట్ గా పొలిటికల్ ఎంట్రీ ప్లాన్ చెయ్యబోతున్నారు అని నాకు తెలిసిందనమాట. ఇంతకీ ఆ హీరో ఎవరు అన్నది మీరేమన్నా గెస్ చేయగలుగుతారా? అసలు మీకేమన్నా ఐడియా ఉందా, ఓ ఇలాంటిది ఒకటి ఉందా, ఇప్పుడే తెలిసిందే మాకు అని అనుకుంటే ఆ హీరో ఎవరై ఉంటారు అని అనుకుంటున్నారు మీరు? చూద్దాం ఎంత మంది గెస్ చేస్తారు. ఆర్ లేకపోతే మీకు ఆల్రెడీ ఈ న్యూస్ తెలిసిపోయిందా, ఎవరనుకుంటున్నారు ఆ హీరో? ఒకవేళ మీకు గనక తెలిసి నాకు తెలుసు అని అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ ఇస్ 9726361966. సో ఈ పాట వినేసి వచ్చేసేయండి, ఇంకొంచెం డీటెయిల్స్ చెప్తాను.

దరదం దదం దదరదం దం. అరే ఇంకా మిమ్మల్ని నేను ఊరించకుండా అసలు మ్యాటర్ ఏంటో చెప్పేస్తాను. అసలు మ్యాటర్ ఏంటి అంటే మన బాయ్ అల్లు అర్జున్ ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడేమో అని ఒక గాసిప్ నడుస్తూ ఉందన్నమాట. దానికి కారణాలు కూడా లేకపోలేదు. ఎందుకు అంటే ఆయన ఫ్యామిలీలో ఆల్రెడీ పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇమీడియట్ ఫ్యామిలీలో అని అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి పాలిటిక్స్ లో ఉన్నారు. ఆయన యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఉన్నారు. అండ్ రేపో మాపో ఎప్పుడో కుదిరితే ఆ ఒక్క ఎమ్మెల్యే సీట్ కోసం కూడా హిస్ ట్రయింగ్ అనమాట. చాలా ఇయర్స్ నుంచే ట్రై చేస్తున్నారు. లాస్ట్ 1-2 ఎలక్షన్స్ నుంచి హిస్ ట్రయింగ్ అనమాట. ఎవ్రీ టైమ్ ఇలా ఆయనకి నిలబడతారు అని అనుకున్నప్పుడు అల్లు అర్జున్ ఆల్వేస్ హెల్ప్స్, వెళ్ళి సపోర్ట్, నా సపోర్ట్ కంప్లీట్ గా ఉంటుంది అని చెప్పడం, డైరెక్ట్ గా ఓపెన్ గానే చెప్పడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. అయితే రీసెంట్ గా ఏం జరిగింది అని అంటే హీఈస్ మీటింగ్ విత్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అంట. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అంటే లైక్ జనరల్లీ వాళ్ళు ఎవరైనా ఒక పర్సన్ పాలిటిక్స్ లోకి రావాలి అని అనుకుంటే వాళ్ళు ఎలా ఎంట్రీ ప్లాన్ చేయాలి, వాళ్ళు ఏమేమి పాయింట్స్ తోటి జనాల్లోకి వెళ్ళాలి, వాళ్ళు ఎలాంటి మూవ్స్ తీసుకోవాలి జనాల్లో, వాళ్ళు ఎలాంటి పాలసీస్ ని డిజైన్ చేయాలి, ఇట్లా వాళ్ళు ఎలక్షన్ లో గెలిచేంత వరకు మొత్తం ఫుల్ స్ట్రాటజీ చేసిస్తారనమాట. అంటే బయటకు అపియరెన్స్ ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, సోషల్ మీడియాలో ఎలా ఉండాలి, కొన్ని కొన్ని థింగ్స్ మీద వాళ్ళ థాట్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ అడ్వైస్ చేసి ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఒక ఫుల్ స్ట్రాటజీ ఇస్తారనమాట. వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు ఈ పొలిటికల్ స్ట్రాటజిస్ట్లందరికీ. ఒక టీం ఉంటుందన్నమాట, ఆ టీం అంతా ఆ పర్టికులర్ పర్సన్ కోసం పనిచేస్తూ ఉంటారు. సో అలా అల్లు అర్జున్ ఇస్ మీటింగ్ ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ని అని ఒక న్యూస్ వచ్చిందనమాట. కానీ ఈ ఇయర్ నుంచే అంటే యాక్టివ్ పాలిటిక్స్ లోకి నెక్స్ట్ ఎలక్షన్స్ కి వచ్చేస్తారా అని అంటే ఏమో రారేమో కష్టమేమో అని అంటున్నారు. బట్ ఇప్పుడే ఎందుకు కలుస్తున్నట్టు, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ కి రాకపోతే ఎందుకు కలుస్తున్నట్టు అంటే గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు జెన్జీ పిల్లలకి లేకపోతే ఈ జెన్ ఆల్ఫా వాళ్ళకి మేబీ పొలిటికల్ స్ట్రాటజీస్ అన్ని కూడా మారిపోతున్నాయి కదా. ఒకప్పటిలాగా ఉండట్లేదు. ఇప్పుడు ఆ మధ్య రీసెంట్ గా కాక్రోచ్ జనతా పార్టీ అని వచ్చింది. జస్ట్ అలా జెన్జీ వాళ్ళని ఎవరో ఏదో తిట్టినందుకు కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి లాంచ్ చేసేసారు. సో అలా అలాంటి సెంటిమెంట్స్ అన్ని కూడా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. దట్ మీన్స్ ముందే యూత్ లో కానీ లేకపోతే ఆఫ్టర్ 10 ఇయర్స్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మైండ్ లోకి ఇప్పుడే మనం వెళ్ళి అట్లా తిష్టేసుకుని కూర్చోవడం అనమాట. ఇట్లా ఏం చేసినా వా అల్లు అర్జున్ గ్రేట్ రా అని అనిపించుకునే అంత లాగా వాళ్ళ బ్రెయిన్ లోకి ఇప్పుడే వెళ్ళి కూర్చుంటే త్రూ రకరకాల పనులు చేయడం వల్ల ఆ పనులు ఏంటి అన్నదే మేబీ డిస్కస్ చేస్తూ ఉండుంటారు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ తో. బట్ ఈ ర్యూమర్స్ అయితే ఎవ్వరు డినై చెయ్యలేదు ఇంకా. సో దట్ మీన్స్ మేబీ గ్రౌండ్ వర్క్ అంతా చేసి ఒక సోషల్ మీడియాలో ఒక ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేయడానికి కానీ లేకపోతే ఫ్యాన్ నెట్వర్క్ ని ఎక్స్పాండ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇంకా చేయడం స్టార్ట్ చేస్తారు. అట్లీస్ట్ ఒక 10 ఇయర్స్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఓకే ఫుల్ బేస్ స్ట్రాంగ్ అయింది, ఇప్పుడు ఇక నుంచి మనం వెళ్ళిపోవచ్చు సినిమాల్లోకి, సినిమాలు వదిలేసి ఆర్ సినిమాలు చేసుకుంటూనే పాలిటిక్స్ లోకి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నప్పుడు గ్రాండ్ ఎంట్రీ ఉంటుంది అని ఇప్పటికైతే ఒక ర్యూమర్ అనమాట. సో మీరందరూ ఏమనుకుంటున్నారు ఈ ర్యూమర్ గురించి? ఇది నిజమే అంటారా లేకపోతే అదేదో ఊరికే జరిగింది అని అంటారా? మీరేమనుకుంటున్నారు? 9726361966 కి కాల్ చేయండి.

0: ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. ఇప్పుడు మీరు విన్న ఈ పాట నాకు ఎందుకో ఆ పాట వింటే అసలు అట్లా ఎక్కడ లేని ఊపు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మనీ గాడ్ అని నా ఫీలింగ్. సో సమ్మర్ అయితే నడుస్తోంది, సమ్మర్ నడుస్తోంది కాబట్టి యాజ్ అ మిలీనియల్స్, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 30s లోకి వచ్చి ఉంటారు కదా, అంటే ఆల్మోస్ట్ అందరూ 30s లో ఆర్ 30+ ఏ ఉంటారు. సో అయితే నాకనిపిస్తుంది ద సైన్స్ ఆఫ్ అడల్టింగ్ మనకి బాగా తెలుస్తుంది అని అనిపిస్తూ ఉంటుంది, అట్లీస్ట్ నాకైతే. ఎందుకు అంటే ఇలా చిన్నప్పుడు సమ్మర్ లో ఇంటి చుట్టూ ఆర్ ఇంటి దగ్గర ఇలా మొక్కలు అవి ఇవి పెంచుతున్నప్పుడు, జనరల్లీ మన పేరెంట్స్ పెంచుతూ ఉంటారు కదా, అవన్నీ పెంచుతున్నప్పుడు ఏ సమ్మర్ అయింది, ఈవినింగ్ అయింది, నువ్వు వెళ్ళి మొక్కలకు మొత్తం వాటర్ పోయి ఇప్పుడు అని అంటే చాలా అంటే చాలా బతికించేదాన్ని నేను. అసలు ఎట్లా అంటే అబ్బా ఇప్పుడు నేను వెళ్ళి మొత్తం బకెట్లలో నీళ్లు పట్టుకొని ఆ బకెట్ మోసుకుంటూ మొక్కలన్నిటికీ ఒక్కొక్క మగ్గతో వాటర్ పోస్తూ అబ్బా ఇంత పని చేయాలి, సాయంత్రం అసలే ఎండగా ఉంది, అది ఎప్పుడు 4:00, 4:30 ఆ టైంకి మాత్రం నువ్వు ఖచ్చితంగా వాటర్ పోయి అని చెప్పి ఆ ఈవినింగ్ మొక్కల వాటర్ డ్యూటీ నాకే ఉండేదన్నమాట. సో నేను అసలు మామూలు ఏడుపు ఏడ్చేదాన్ని కాదు, నేను అసలు ఒక్కొక్కసారి ఇలా మగ్గుతో హాఫ్ వాటరే పోయడం, హాఫ్ మగ్గే పోయడం ఇట్లాంటివి కూడా చేసేదాన్ని అనమాట, ఇట్లా తొందరగా కంప్లీట్ చేయడానికి. అయితే నీ సొమ్మేదో పోతున్నట్టు నువ్వేంటి మొక్కలకి వాటర్ పోయడానికి కూడా అలా ఏడుస్తున్నావు అన్నట్టు అట్లా తిట్టేవాళ్ళు అనమాట నన్ను. ఇప్పుడు నేను అంటే నాకే వింతగా ఉంది ఇది చెప్పడానికి, ఇప్పుడు నేను నా మొక్కల్ని ఎలా పెంచాలా అని మొక్కల గురించి చాలా ఎక్కువ స్ట్రెస్ అయిపోతున్నాను అనమాట. ఇప్పుడు ఏదన్నా ఒక మొక్క నా చేతిలో చచ్చిపోయింది అని అంటే ఎంత బాధగా ఉంటుందంటే నాకు, అయ్యో నేను ఒక మొక్కని చంపేశానే అని ఒక బాధ అనిపిస్తుంది అనమాట నాకు. సో ఇప్పుడు నేను అలా మొక్కల గురించి లిటిల్ బిట్ అలా బేసిక్స్ తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ ఆ స్టార్ట్ చెయ్యడం కూడా నేను ఏ మొక్కతో స్టార్ట్ చేశాను అనుకున్నారు, ఇట్లా చెప్తే ఇట్లా మనం ఏం చేసినా సరే ఒక ఒక రకంగా ఒక ఒక రేంజ్ లోనే ఉంటుంది అన్నట్టు డైరెక్ట్ కరేపాకు మొక్కతో స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు కరేపాకు నేను టగ్ ఆఫ్ వార్ లో ఉన్నామన్నమాట. ఇప్పుడు నువ్వు బతుకుతావా బతకవా అని నేను, బతకమంటావా చచ్చిపోమంటావా నా మొక్క. సో ఆ రెండు అలా మేమిద్దరం అలా టగ్ ఆఫ్ వార్ సిచ్యుయేషన్ లో ఉన్నామన్నమాట. సో నేనేం చేసినా అట్లా అతిగానే ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ఈజీ ప్లాన్స్ తో కన్నా కూడా ఫస్ట్ నేను కరేపాకుతో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో చూద్దాం నా కరేపాకు జర్నీ ఎలా జరుగుతుందో. బట్ సమ్మర్ లో ఇప్పుడు నేను కరేపాకుని ఏం చెయ్యాలి అన్నది నాకు ఎవరైనా ఒక టిప్ ఇవ్వగలరా, కొంచెం ఈజీగా నేనే గెలిచేలాగా టిప్స్ ఏమన్నా మీరు ఇవ్వగలరా? ఇవ్వగలను నేను, నీ కరేపాకు మొక్క బాధ్యత నేను కూడా తీసుకుంటాను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి 9726361966 కి కాల్ చేయండి, నా మొక్కని బ్రతికించండి.
1: అట్ట ఏరు మొహాలు వేసుకొని చూస్తారంట్రా, వాయించండి.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
3: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
2: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
4: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
2: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
5: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
0: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశం మీటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
7: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
6: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
7: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
8: నీ కళ నిజం అవబోతోంది.
7: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
8: పరిష్కారం ఇచ్చేద్దాం, వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్

వెల్కమ్ వెల్కమ్, మీరు వింటున్నారు మిలీనియల్ ముచ్చట్లు విత్ మీ శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో. తెలుగు నేస్తం, దట్ సౌండ్స్ లైక్ హోమ్. అయితే ఈ రోజు ఫ్రైడే 2:30 అయింది. సో నాకు తెలుసు మీరు అందరూ లంచ్ చేసే ఉంటారు, కానీ నేనేం చేస్తానంటే మీకు డిన్నర్ సజెషన్స్ కూడా ఇచ్చేద్దాము అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఈవినింగ్ చాలా ప్లాన్స్ ఉండే ఉంటాయి, లేదంటే అట్లీస్ట్ వీకెండ్ కన్నా ఉండుంటాయి కాబట్టి. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెస్టారెంట్స్ గురించి మీకు చెప్పాలి, అదే మైత్రీస్. నాకు మైత్రీస్ ఫస్ట్ ఆ డోర్ తెరిచి లోపలికి వెళ్లేదానికన్నానే ఎర్వింగ్ లో ఎస్పెషల్లీ బయట అవుట్డోర్ థింగ్ గురించి మాట్లాడదాం. మంచి హిల్ టాప్ లొకేషన్ ఉంటుంది, లా స్పేషియస్ ప్యాటియో సీటింగ్ ఉంటుంది. అది చూస్తే హాఫ్ ఆఫ్ ద ఎర్వింగ్ కనిపిస్తుంది మనకి అన్నట్టులాగా అనిపిస్తుంది అనమాట నాకైతే. సో దట్ ఈస్ మై ఫేవరెట్. అండ్ లోపలికి వెళ్తే వాళ్ళ బఫే ఉంటుంది సాటర్డే రోజు అండ్ సండే రోజు. నాకైతే చాలా ఇష్టం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్, ఎన్ని ఉంటాయి. మీరు ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్కి వెళ్ళాలి అని అనుకున్నా ఆర్ డిన్నర్కి వెళ్ళాలి అనుకున్నా, దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్, చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. అంతేకాకుండా మీ ఇంట్లో ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ ఏమున్నా సరే బెస్ట్ క్యాటరింగ్ సర్వీసెస్ అండ్ బ్యాంకెట్ సర్వీసెస్ ఇన్ టౌన్ ఎవరు అని అంటే నన్ను అడిగితే నేను మైత్రీస్ ఇండియన్ క్యుజీన్ అని చెప్తాను. మైత్రీస్ ఇండియన్ క్యుజీన్ ఇప్పుడు ఎర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కోలో ఉంది. సో ఆల్ రైట్, ఇంకా మనకి గంటన్నర టైం ఉంది. సో ఇంకా బోల్డ్ అన్ని కబుర్లు మాట్లాడుకుందాం మనం. అండ్ ఆ కబుర్లన్నీ మాట్లాడుకునే లోపు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ రోజు నేను చూసానన్నమాట కొన్ని స్టేట్స్ లో అంట ఈ కొత్త వైరస్ లాంటిది ఏదో వస్తుందంట. దాని పేరు ఏదో చెప్పారు, సైక్లోస్పోరానో ఏదో చెప్పారు. సో భయపడిపోయేది అట్లా ఏం లేదు, వైరస్ అంటే ఓ పెద్ద కోవిడ్-19 అలా కాదు. సో మీరు ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మీరు ఏం చేయాలి అని అంటే, మీరు తెచ్చుకునే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఈ గ్రాసరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ బాగా కడుక్కోండి, బాగా ఫుల్ గా మంచిగా వాష్ చేయండి. దాని మీద ఈ వైరస్ అవి ఇవి ఏమన్నా ఉన్నా కూడా పోతాయి. సో కొంచెం కేర్ఫుల్ గా మీరు ఎప్పుడు కడిగేదానికన్నా కూడా ఇంకొక 2 times ఎక్స్ట్రా వాష్ చేయండి, అవసరమైతే ఫస్ట్ తీసుకెళ్ళి ఆ వేడి నీళ్ళలో పడేయండి అని అంటున్నారనమాట. దట్ వే కొంచెం వైరస్ ని మనం ఎలిమినేట్ చేయొచ్చు అని. బట్ కొన్ని స్టేట్స్ లో ఆల్రెడీ కొన్ని కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఆ స్టేట్స్ ఏంటి, అసలు దానికి రెమెడీస్ ఏంటి, సింప్టమ్స్ ఎలా ఉంటాయి అండ్ దానికి మనం ఏం చేయాలి, ఇవన్నీ మనం మాట్లాడుకుందాము. బట్ రైట్ ఆఫ్టర్ దిస్ సాంగ్.

అంటే ఈ పాట గజనీ సినిమా నుంచి అనమాట. గజనీ సినిమా అనగానే మనం ఫస్ట్ మనకు గుర్తొచ్చే పాట హృదయం ఎక్కడున్నది అని పాడతాము. లేదు అని అంటే ఒక మారు కలిసిన అందాం. మోస్ట్లీ ఈ రెండు పాటలు ఎక్కువ మంది వింటూ ఉంటారనమాట. బట్ నాకైతే ఈ రాహతుల రాహతుల ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ కూడా అనమాట. సో అదనమాట సంగతి. అండ్ ఇందాక వైరస్ గురించి చెప్తున్నాను కదా నేను, ఆ వైరస్ గురించి అంటే పెద్ద ఎక్కువ కంగారు పడిపోయి ఏదో అయిపోయింది ఏదో వచ్చేసింది అన్నట్టులాగా మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది చాలా అంటే చాలా ఈజీగా అవాయిడ్ చేయొచ్చు మనం. అండ్ ఇది ముఖ్యంగా నేను ఎందుకు ఈరోజు స్ట్రెస్ చేసి చెప్తున్నాను అని అంటే కొన్ని కేసెస్ రిపోర్ట్ అయినాయంట ఆల్రెడీ టెక్సస్ లో, న్యూయార్క్, న్యూజెర్సీ, ఫ్లోరిడా, టెక్సస్, మిషిగన్, ఒహయో, ఇల్లినాయ్ అండ్ మేరీల్యాండ్, ఈ మ్యాసచ్యూసెట్స్, నార్త్ క్యారోలినా, ఈ స్టేట్స్ అన్నిట్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళకి డెఫినెట్ గా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి. ఎందుకు అని అంటే వెజిటబుల్స్ ని అండ్ ఫ్రూట్స్ ని ఎక్కువ బాగా కడుక్కొని యూజ్ చేయకపోతే ఇట్లా మనకి ఈ స్టమక్ పెయిన్, నాషియా, డిజీనెస్ ఇవన్నీ వస్తాయి కదా, ఇవన్నీ వస్తున్నాయంట. సో ఒక ఒక 4-5 రోజులు స్టమక్ అప్సెట్ అయ్యి ఇవి ఈ సిమ్టమ్స్ అన్నిటితో అలా మూలన పడుకునే కన్నా మనం కొంచెం ఓపికగా ఎప్పుడు కడుక్కునే దానికన్నా 2-3 టైమ్స్ ఇవన్నీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ వాష్ చేసుకోవడం చాలా చాలా బెటర్ కదా. సో అందుకని మీరు ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అదర్ స్టేట్స్ లో ఉంటే షేర్ చేయండి. అండ్ టెక్సస్ లో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ సిమ్టమ్స్ లాంటివి ఏమన్నా కనిపిస్తే మాత్రం డెఫినెట్ గా ఒకసారి మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ ని ప్రిస్క్రైబ్ చేయమని అడగండి. అది మ్యాటర్. ఇంకొక మంచి పాట వినేద్దాము. అండ్ అసలు డబ్బింగ్ పాటల్లో ఎన్ని మంచి పాటలు ఉన్నాయి. సో వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ డబ్బింగ్ పాట అంటే మీరు ఏది చెప్తారు? ఇట్లా తమిళ్ నుంచి అవ్వచ్చు, హిందీ నుంచి అవ్వచ్చు, మలయాళం, ఏ లాంగ్వేజ్ నుంచి అయినా తెలుగుకి డబ్ అయింది అనుకోండి, వాటిల్లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? నేను నా ఫేవరెట్ సాంగ్స్ లో ఉన్న ఆ లిస్ట్ అంతా ఈ రోజు ప్లే చేస్తున్నట్టే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్లే చేయబోయే పాట కూడా వన్ ఆఫ్ ద డబ్బింగ్ పాటనే కాబట్టి.

0: వాడు కారు కింద పడ్డా అన్ని దెబ్బలు తగలవు. నువ్వేమో వాడు కారు తీసుకుని వెళ్ళిపోయావు, మూడు రోజులు వాడు కనిపించకు, నరికేస్తాడు. రే మూడు రోజులు ఏంటి, ఆరు రోజులు కనిపించను, బాంబే వెళ్తున్నా.
1: ఏంటి బాంబే?
0: అవునరా, డ్రాప్ చేస్తావా అని అడిగింది. అంతా పాటే వెళ్తున్నా. $100 డబ్బులు అవసరం అవుతాయి, అకౌంట్ లో వేసాయి.
1: డబ్బులు ఇయ్యాలా?
0: ఏమండి ఇప్పుడైనా చెప్పొచ్చుగా, ఏంటి ప్రాబ్లం?
2: నన్ను ఇప్పుడేం అడగండి.

రైట్. సో నాకేమనిపిస్తుంది అని అంటే, ఈ పంటి నొప్పి, ఈ కడుపులో నొప్పి, ఇందాక మనం ఈ వైరస్ గురించి మాట్లాడుకున్నాం కదా, కడుపులో నొప్పి కూడా వస్తుందంట వైరస్ తోటి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. అయితే ఈ నాకేమనిపిస్తుంది అంటే, ఈ పంటి నొప్పి, కడుపులో నొప్పి, తలనొప్పి, మిగతా ఏ నొప్పులు వచ్చినా కూడా మేబీ కొంచెం సేపు వరకు మనం తట్టుకోగలుగుతాము, కొంచెం ఓకేలే అని అనుకుని ఏదో ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ తో అట్లా మేనేజ్ చేయగలుగుతాం. గానీ ఈ కడుపులో నొప్పి, తలనొప్పి, పంటి నొప్పి, ఈ మూడు వచ్చినాయి అంటే మాత్రం అస్సలు ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్ అని నా ఫీలింగ్ అన్నమాట. ఎందుకంటే అది ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఈ పంటి నొప్పి అసలు ఎంత ఇబ్బందిగా అనిపిస్తుందో. సో ఇప్పుడు మీకు ఒకవేళ ఇన్సూరెన్స్ ఇట్లాంటివి ఏమన్నా మాకు అంతగా లేవు, కొంచెం పంటి పన్ను అనగానే మేము ఫస్ట్ ఇండియాకి వెళ్ళడానికి ఆలోచిస్తాము అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అవసరమే లేదు. ఎందుకు అంటే డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వాళ్ళు ఉన్నారు. సో మీ నవ్వుని మళ్ళీ అందంగా మార్చుకోవాలి అని అనుకుంటే డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడే పొందండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర అఫోర్డబుల్ ప్రైజెస్ తో పాటు ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో అపాయింట్మెంట్ కోసం ఇప్పుడే కాల్ చేయండి 9724845400, ఆర్ యూ కెన్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్ అన్నమాట సంగతి. అండ్ క్రికెట్ అన్న పేరు వినగానే ఫస్ట్ అందరికి ఇండియా గుర్తొస్తుంది. నాకైతే క్రికెట్ అన్న పేరు వినగానే ఫస్ట్ మా తల ధోని గుర్తొస్తాడు అనమాట. ఫర్ మీ ఎక్కడ 7 చూసినా సరే ఒకటే ఒక్క లైన్ గుర్తొస్తుంది, తలా ఫర్ ఏ రీజన్ అని చెప్పి. లాస్ట్ వీక్ లోనే, లాస్ట్ వీక్ ఆర్ ఈ వీక్ లో, ఐ థింక్ ఈ వీక్ లోనే తలా హ్యాపీ బర్త్డే జరిగిందనమాట. సో హీఈస్ మై ఫేవరెట్ క్రికెటర్ అనమాట. సో ఇప్పుడు ఈ టాపిక్ అసలు నేను ఎందుకు తీసుకొచ్చాను అని అంటే, మీకు ఒకళ్ళ గురించి చెప్పడానికి. ఎవరి గురించి అంటే, టెక్సస్ స్కాలిస్టిక్ క్రికెట్ బోర్డ్ ఛాంపియన్షిప్ గురించి చెప్పడానికి. ఫస్ట్ టైం యునైటెడ్ స్టేట్స్ లో హై స్కూల్ క్రికెట్ మన టెక్సస్ లో స్టార్ట్ అవబోతుంది అనమాట. అంటే హై స్కూల్ క్రికెట్ కి హోమ్ ఏది అంటే టెక్సస్ అయిపోయింది ఇప్పుడు. సో మీరు టెక్సస్ స్కాలిస్టిక్ క్రికెట్ బోర్డ్ స్టేట్ ఛాంపియన్షిప్ ని ఫాలో అయితే మీకు తెలుస్తుంది, మన గ్రాండ్ ప్రేరీ వ్యూ క్రికెట్ కాంప్లెక్స్ ఉంది కదా హ్యూస్టన్ లో, హ్యూస్టన్ లో ఈ అమెరికన్ స్కూల్ క్రికెట్ అక్కడ స్టార్ట్ అవబోతోంది అనమాట. ఎప్పుడు అంటే జూలై 25th నుంచి జూలై 27th వరకు జరుగుతుంది. మీ పిల్లలు ఎవరైనా ఉన్నారా ఇలా క్రికెట్ ఆడేవాళ్ళు, మీరెవరైనా వెళ్తున్నారా ఈ హ్యూస్టన్ దాకా పిల్లల్ని తీసుకుని వెళ్ళి జూలై 25th నుంచి 27th వరకు? సో మీకు ఇంకా దీని గురించి డీటెయిల్స్ కావాలి లేదు అని అంటే, మా పిల్లలు తొందరలో హై స్కూల్ కు వస్తారు అని అనుకుంటే tscb.cricket ని ఫాలో అయితే, అంటే ఆ వెబ్సైట్ కి వెళ్తే మీకు ఇంకా చాలా చాలా డీటెయిల్స్ తెలుస్తాయి అదనమాట సంగతి. ఇంకొక మంచి ఫేవరెట్ 90s kids 80s kids ఫేవరెట్ పాట

సంక్రాంతి కోడి కత్తి లాంటి కోడి కొంచెం తినని చేస్తే అది సొంత మౌనంగా. సంక్రాంతి కోడి కత్తి లాంటి కోడి కొంచెం

సో ఇంకా ఒక 1 అవర్ టైం ఉంది మనకి. ఆ టైంలో నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, అదే అబౌట్ మన రేడియో సురభి గురించే. రేడియో సురభి గురించి ఏముంది చెప్పడానికి అని అంటారా? ఎంత ఉందండి చెప్పడానికి రేడియో సురభి గురించి. ఇన్ కేస్ మీరు ఓన్లీ కార్ లోనే వింటున్నట్టయితే కనుక, మనకు ఒక యాప్ కూడా ఉంది iOS అండ్ ఆండ్రాయిడ్ డివైసెస్ లో, హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 107.9 FM HD3 కి కార్ లో అయితే ట్యూన్ ఇన్ అవ్వచ్చు అనమాట. ఇదంతా కాకుండా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ లో కూడా మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. అలా అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, మీకు చాలా అంటే చాలా విషయాలు తెలుస్తుంటాయి. అంటే డాలస్ చుట్టుపక్కల ఈవెంట్స్ ఏం జరుగుతున్నాయి అండ్ దాని ఎవరెవరు డాలస్ కి సెలబ్రిటీస్ వస్తున్నారు, వాళ్ళను మనం ఎలా కలవాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మీకు దొరుకుతాయన్నమాట. సో ఎందుకు వేస్ట్ చేయాలి చెప్పండి ఈ ఆపర్చునిటీని. కాబట్టి మీరు హ్యాపీగా ఫస్ట్ రేడియో సురభిని ఫాలో అయిపోండి అండ్ అక్కడ నుంచి మనం ఒక వైబ్ లో ఎంజాయ్ చేద్దాం అన్నమాట.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
3: Gata 24 ఏళ్ల నుంచి India Bazaar మనందరికి కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు, దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, ఆంకి పని టిక్కా, విచ్ అమి కవా పరోటా.
6: ఏంది బ్రో, అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే,
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
5: ఈజ్ యర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
8: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ద రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
9: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మిలీనియల్ ముచ్చట్లు విత్ మీ శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తాం, దట్ సౌండ్స్ లైక్ హోమ్. ఈ రోజు నేను ఇంకొక గంట ఉండబోతున్నాను, అంటే 4:00 వరకు, అండ్ మీకు ఇంకా మంచి మంచి పాటల్ని వినిపించబోతున్నాను. ఈ రోజు ఫ్రైడే, సో ఫ్రైడే రోజు ఈవినింగ్ ఈ టైంకి, అంటే అట్లీస్ట్ ఎప్పుడు మిగతా రోజుల్లో ఆఫ్టర్ 5 ఆఫీసుల నుంచి కదిలి వస్తూ ఉంటాము, బట్ ఈరోజు ఫ్రైడే కదా, ఇట్స్ ఓకే ఒక 1 ముందు నుంచే వచ్చేయచ్చు అని ఎవరైనా ప్లాన్ చేసుకుని ఆల్రెడీ రోడ్ మీద ఉన్నారా? సో అలా ఉండి ఉంటే ఈ రోజు మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? నాకు మాత్రం వీకెండ్ ప్లాన్స్ ఫుల్ సార్టెడ్ అయిపోయాయి. ఎందుకు అంటే అసలు ఈ వీకెండ్ ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి చెప్పండి, ఎన్ని సినిమాలు వచ్చాయో ఓటీటీలోకి. ఎందుకు అని అంటే థియేటర్లో పెద్ద సినిమాని ఎవరైనా మిస్ అయి ఉంటే ఓటీటీలో ఆల్రెడీ వచ్చేసింది. సో ఈ వీకెండ్ మీ ఫ్యామిలీతో పెద్ద సినిమా మీరు ప్లాన్ చేయొచ్చు. దాంతో పాటుగా ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే, సింగీతం అని ఒక సినిమా వచ్చింది కదా, 94 ఇయర్స్ ఓల్డ్ యంగ్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు చేసిన సింగీతం అనే ఒక మూవీ ఉంది కదా, ఇన్ కేస్ ఆ సినిమా కూడా మీరు మిస్ అయి ఉంటారు అని అనుకుంటే డెఫినెట్ గా అది కూడా మీ వాచ్ లిస్ట్ లోకి యాడ్ చేసేసుకోండి. ఎందుకు అనంటే మస్ట్ వాచ్ మూవీస్ లో సింగీతం ఉంది కాబట్టి. అండ్ ఇంకా నా దగ్గర కొన్ని సిరీస్ రికమెండేషన్స్ కూడా ఉన్నాయి, ఆ సిరీస్ రికమెండేషన్స్ కూడా నేను మీకు చెప్పేస్తాను, బట్ రైట్ ఆఫ్టర్ దిస్ సాంగ్.

జనరల్లీ అందరూ ఆ మూవీ నుంచి సాంగ్ అనగానే రంగ్ దే ఆ పాట వింటారు, లేదంటే యా యా యా అని ఇంకొక పాట ఉంటుంది. బట్ నాకు ఎందుకో ఇది ఒక బ్రేకప్ సాంగ్ అయినా కూడా ఇది ఒక డాన్స్ నంబర్ లాగే అనిపిస్తుంది. మేబీ నేను మరీ ఎందుకు ఇంత తేడాగా తయారయ్యాను అని ఒక్కొక్కసారి ఫీలింగ్ కూడా వస్తుందిలే గాని, బట్ ఇట్స్ ఓకే, మనం ఏమి చెయ్యలేము ఆ ఫీలింగ్ తోటి. కానీ రేపు సాటర్డే రోజు ఎక్కువ మంది కామన్ గా చేసే విషయం ఏంటి, సాటర్డే రోజు కామన్ గా ఒక విషయం చేస్తారా, ఏముంటది, ఆ గ్రాసరీస్ తెచ్చుకుంటారు. కాదు కాదు, అది కాకుండా ఇంకొక విషయం కూడా చాలా కామన్ గా చేసే విషయం ఏంటి అని అంటే, ఎక్కువ మంది వెజిటేరియన్ తింటారు. సో అలా సాటర్డే వెజ్ తినే వాళ్ళకి, లేకపోతే ఫుల్ ఎప్పుడూ వెజ్ తింటాం మేము, మాకు వెజ్ అంటే చాలా ఇష్టం అని అనుకునే వాళ్ళకి ఒక మంచి సజెషన్ ఏంటి అని అంటే, ఏ టు బి వాళ్ళ దగ్గర క్రేజీ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలా, పేస్ట్, పికిల్స్ అన్ని ఉంటాయి. అండ్ బాటిల్ తో పాటు రాగి ఇడ్లీస్, గోంగూర రైస్, ఇవన్నీ ట్రెడిషనల్ టేస్ట్స్, అన్ని ఒక మినిట్స్ లో ఉంటాయి మన ముందు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ కోసం మీరు వెళ్ళాలి A2B కి. A2B ఇప్పుడు ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్ లో ఉంది. యూ కెన్ కాల్ ఎట్ 214-872-2345 ఆర్ యూ కెన్ విజిట్ A2BTexas.com. అండ్ వాళ్ళ క్యాటరింగ్ సర్వీసెస్ అయితే చాలా అంటే చాలా క్రేజీగా ఉంటాయి, ఐ కెన్ వౌచ్ ఫర్ దాట్ అన్నమాట. సో ఇప్పుడు రాబోయే ఈ పాట ఇస్ డెడికేటెడ్ టు, స్పెషల్లీ డెడికేటెడ్ టు ఒక యాక్ట్రెస్. ఆవిడెవరో మీకు తెలిస్తే చెప్పండి నాకు, బికాజ్ ఈ మధ్యనే ఆవిడకి

అదన్నమాట సంగతి. అయితే నేను ఇప్పటి వరకు చాలా మూవీ రికమెండేషన్స్ ఇచ్చేసాను, అంటే చాలా అంటే రెండు ఇచ్చాను అనుకోండి. బట్ మీకెవరికైనా ఇలా మాకు వెబ్ సిరీస్ అంటే కూడా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే డెఫినెట్ గా మీరు వాచ్ చేయాల్సిన కొన్ని వెబ్ సిరీస్ రికమెండేషన్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. అవేంటి అంటే, అంటే అఫ్ కోర్స్ అన్ని తెలుగు కాదు, సో నువ్వు తెలుగువి చెప్పు అని అంటారేమో, బట్ నాకు తెలుసు మీరు అందరూ ఫుల్ డైవర్సిటీతో ఉంటారు అని చెప్పి. సో రకరకాల ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కూడా, మన హాలీవుడ్ వెబ్ సిరీస్ కూడా నేను కొన్ని చూస్తా ఉన్నాను అనమాట. వాటిల్లో నా ఫేవరెట్ వి కొన్ని ఉన్నాయి. అవేంటి, అసలు ఆ స్టోరీ లైన్ ఏంటి అన్నది చెప్తాను మీకు. ఆ లైన్ విన్న తర్వాత మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంది అని అనిపిస్తే వై నాట్, ఎందుకు వినకూడదు చెప్పండి, ఒక్క రీజన్ చెప్పండి అలా చూడం మేము అని అనుకోవడానికి. సో వన్ ఆఫ్ దట్ రికమెండేషన్స్ ఏంటి అని అంటే, ఇది ఒక ఒక ఫోర్ సీజన్స్ ఉన్న సిరీస్ అనమాట. ఆ సిరీస్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక ఊరుంది, ఆ ఊర్లోకి రావడమే గాని పోవడం ఉండదు అదనమాట. అది ఆ అంటే ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో రోడ్ ట్రిప్స్ వేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు టెక్సాస్ నుంచి కాలిఫోర్నియాకి రోడ్ ట్రిప్ వేసేవాళ్ళు, లేకపోతే ఫ్లోరిడా నుంచి బాస్టన్ కి రోడ్ ట్రిప్ వేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళందరూ వచ్చి ఒక ఊర్లో ఆగిపోతారు. వాళ్ళు ఎంత తిరగాలి అని అనుకున్నా సరే అక్కడక్కడే ఆ ఊర్లోనే తిరుగుతూ ఉంటారు. ఆ ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళలేరు. బట్ గుడ్ థింగ్ ఏంటి అంటే, ఆ ఊర్లో ఇల్లులుంటాయి, ఫ్రీగా అంటే ఫ్రీగా ఫుడ్ అది పెట్టడానికి ఒక డైనర్ ఉంటుంది. ఆ డైనర్ లో మనకి ఆ ఫుడ్ అంతా దొరుకుతుంది అనమాట. ఎక్కడో ఊరు దగ్గర, ఊరు చివర ఎక్కడో ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లో ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, కానీ ఫుడ్ మాత్రం వచ్చేస్తూ ఉంటుంది. అయితే ప్రాబ్లం ఏంటి అంటే, ఆ ఊర్లోకి వచ్చి స్టక్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్లే డాక్టర్స్, వాళ్ళల్లో ఒకళ్ళే పోలీస్ గా యాక్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఊరు నుంచి ఎలా బయటపడాలి అని వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. సో అదనమాట స్టోరీ. చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది చూడాలి అంటే. ఊరి ఏంట్రా మీరు అందరూ ఎక్కడి నుంచి ఎక్కడ బయలుదేరారు, ఎక్కడికి వచ్చేసారు, ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అని. బట్ అయితే ఒక ట్విస్ట్ ఏంటి అంటే, వాళ్ళు పగలంతా హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు బయటకు వెళ్ళలేరు ఇంకా అని వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. కానీ రాత్రి అయితే ఒక విచిత్రమైన క్రియేచర్స్ ఉంటాయి కొన్ని, అంటే వాళ్ళు కూడా చూడడానికి మనుషుల్లాగే ఉంటారు, మేమే దెయ్యాలనుకోవచ్చు. సో వాళ్ళు వచ్చి వీళ్ళని చంపేయడానికి చూస్తూ ఉంటారు అనమాట. సో పగలంతా ఎక్కడ తిరిగినా రాత్రి వచ్చేసరికి మాత్రం ఇంట్లోనే ఉండాలి, లేకపోతే బయట తిరిగితే ఆ దెయ్యాలు చంపేస్తాయి. సో అది స్టోరీ అనమాట. ఫోర్ సీజన్స్ ఉన్నాయి, చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్ గా చెక్అవుట్ చేయండి. సిరీస్ నేమ్ వచ్చేసి ఫ్రమ్, FROM, ఫ్రమ్.

అసలు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు కుమారి 21F ఎంత ఒక కైండ్ ఆఫ్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది కదా. అంటే జనరల్లీ తెలుగు సినిమాల్లో కూడా అప్పటి వరకు ఎవరన్నా ఒక హీరోయిన్ కొంచెం అట్లా బోల్డ్ గా ఉంది ఆర్ ఒక బోల్డ్ క్యారెక్టర్ ఉంది అని అంటే మేబీ కొంచెం ఒక నెగటివ్ షేడ్ లాగే చూసేవాళ్ళు. బట్ కొంచెం ఆ పర్స్పెక్టివ్ ని మార్చి ఓకే అమ్మాయిలు కొంచెం బోల్డ్ గా కూడా ఉంటారు, అంటే వాళ్ళు తప్పు చేయనంత వరకు, వాళ్ళు ఎవరిని హర్ట్ చేయనంత వరకు, వాళ్ళు ఎలా ఉంటే మాత్రం ఏంటి, దానివల్ల ఎవరు హర్ట్ అవ్వట్లేదు కదా అన్న ఒక పర్స్పెక్టివ్ ఇచ్చిన సినిమా అని నాకు అనిపించింది అనమాట. సో మీరేమనుకుంటున్నారు? అండ్ ఆల్సో మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయాలి అనుకుంటున్నాను, వెడ్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో గురించి. జూలై 26th రోజు ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ లో గ్రాండ్ ఎక్స్పో జరగబోతోంది. పెళ్లికి కావాల్సిన పెళ్లిళ్ళు, పెళ్లి ఈవెంట్స్ కి కావాల్సిన అన్ని సర్వీసెస్ ఒక్కటే చోట దొరుకుతాయి. లైక్ ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, డీజే, డెకార్, బ్రైడల్ వేర్, ఇవన్నీ మనకు ఒకటే చోట దొరుకుతాయి అన్నమాట. సో డెఫినెట్ గా మీరు ఏదన్నా ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు ఫ్యూచర్ లో ఆర్ మీ ఫ్రెండ్స్ కోసం అన్నా సరే మీరు చెక్అవుట్ చేయాలి అని అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. మీ బడ్జెట్ కి తగ్గట్టుగా మీకు ఏమేం కావాలి, ఎవరు దొరుకుతారు, అన్ని ఒకే దగ్గర చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు స్పాన్సర్స్ అండ్ వెండర్స్ కోసం కూడా రిజిస్ట్రేషన్స్ ఓపెన్ ఏ ఉన్నాయి. మీరు ఫుడ్ వెండర్ ఆర్ సిల్వర్ జ్యువెలరీ డెకరేటర్ లేదా ఏదైనా వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్ బిజినెస్ కనుక మీకుంటే, మీ బిజినెస్ ని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ముందుకు తీసుకెళ్లడానికి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. సో డెఫినెట్ గా బూత్ కోసం ఆర్ స్పాన్సర్షిప్ రిజర్వ్ చేసుకోవడానికి 4698780101 కి కాల్ చేయండి. ఎందుకంటే బూత్ అన్ని తొందరగా అయిపోతున్నాయంట, లాస్ట్ ఒక 2-3 మిగిలినాయి అని చెప్పారు. సో ఆ 2-3 మీరు కూడా ఉండాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్ గా 4698780101 కి ఇప్పుడే కాల్ ఆర్ టెక్స్ట్ చేయండి. ఆర్ ఇన్స్టాలో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు సనాస్ ఇన్వైట్, SANASNINVITE సనాస్ ఇన్వైట్ కి చేయొచ్చు. అండ్ ఈ ఈవెంట్ ని మీ ముందుకు తీసుకొస్తున్న వాళ్ళు ఎవరంటే రేడియో సురభి అలాంగ్ విత్ సనాస్ ఇన్వైట్. అది మ్యాటర్. ఇంకొక మంచి పాటను వినేసి వచ్చేద్దాము. ఈ పాట ఎవరిది అంటే లెనిన్ సినిమాకి హైలైట్ గా నిలిచిన వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఎవరు అంటే ఇట్స్ జూనియర్ ఎన్టీఆర్స్ వాయిస్ ఓవర్ అంట. సో ఒక జూనియర్

0: రైట్ గైస్, అయితే ఇంకొక 30 మినిట్స్ టైం ఉంది మనకి, బట్ మనం 2 మినిట్స్ లో యాడ్ బ్రేక్ లోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇంకొక విషయం చెప్పాలి మీకు, అదే మన డాలస్ లో ఎంఎం కీరవాణి లైవ్ జరగబోతోంది అనే విషయం. సో పద్మశ్రీ అవార్డు అండ్ ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఇస్ బ్రింగింగ్ అన్ అన్ఫర్గెటబుల్ ఫుల్ లెంత్ మ్యూజిక్ ఎక్స్ట్రా వ్యాగన్సా, అంటే మన టెక్సాస్ లో ఒక ఫుల్ లెంత్ కాన్సర్ట్ చేయబోతున్నారు అన్నమాట. ఆ కాన్సర్ట్ లో సింగర్స్ ఎవరెవరు వస్తారు, వాళ్ళు ఏమేం పాటలు పాడతారు అని తెలుసుకోవడానికి నేను చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. బట్ మీ ఫేవరెట్ కీరవాణి గారి పాట ఏంటి, మీ ఫేవరెట్ కీరవాణి గారి పాట ఏంటి, అసలు మీరు ఎప్పటి నుంచి ఆయన మ్యూజిక్ కి పెద్ద ఫ్యాన్ అయ్యారు అన్నది చెప్పండి. నేను ఎప్పుడు ఆయన మ్యూజిక్ కి ఫ్యాన్ అయ్యానో తెలుసా, నా ఫేవరెట్ బీజియం ఆయనది ఏంటి అంటే ఛత్రపతి సినిమాలో ఫస్ట్ మన రెబల్ స్టార్ ప్రభాస్ ఎంట్రీ సీన్ ఉంటుంది కదా, ఆ ఎంట్రీ సీన్ లో ఇలా సొరచాపతో ఫైట్, ఆ సొరచాప ఫైట్ అయిపోయిన తర్వాత ఆ సముద్రంలో నుంచి అలా పైకి తీస్తారు, ఆ తీసినప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది కదా, అదైతే నాకు భలే క్రేజీగా అనిపిస్తుంది, వా వాడే బీజియం ఇదియే అని నాకు ఇట్లా ఫుల్ గూస్ పింపుల్స్ వచ్చేసాయి ఆ టైంలో. అండ్ సేమ్ సినిమాలో ఇది ఉంటుంది కదా ప్రభాస్ మీద పాట, అగ్నిస్కోలనో పాట ఉంటుంది కదా, ఆ పాట కూడా నా ఫేవరెట్ అన్నమాట. అంటే అది అండ్ దెన్ బాహుబలిలో నిప్పులే శ్వాసగా ఆ పాట ఒకటి. అండ్ ఇది జూలై కదా, సో నాకు గుర్తున్నంత వరకు జూలైలోనే బాహుబలి సినిమా రిలీజ్ అయ్యింది అన్నట్టు గుర్తు 2015 లో. సో నేను డేట్ చూసుకొని వస్తాను, ఈలోపు మీరు ఒక బ్రేక్ తీసుకొని రండి.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యూ నో వి ఆర్ రేడియో సురభి.
4: రేడియో సురభి,
3: రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవుని తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
6: లైక్ మెమరీస్,
7: గుర్తుకొస్తున్నాయి.
6: లైక్ లవ్, life moments.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
6: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్? ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్. Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkeeravani show.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
9: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, సేమ్ ఆంకి పన్నీర్ టిక్కా, పిచ్చా మీ కబాబ్ పరోటా.
10: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
9: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A to B, texas.com. Perfect for dine-in, takeaway or full service catering.

కృష్ణమతి ఊపిరి పీల్చుకో, నా కొడుకొచ్చాడు, బాహుబలి తిరిగొచ్చాడు.

సో అలా లాస్ట్ బీజియం ఉంది కదా మనకి, ఆ బిట్ అంతా మమతల తల్లి సాంగ్ లో కూడా వస్తుంది, వేచిందా ఖండించే ఖడ్గమ ఆ లైన్ అదంతా. అసలు ఆ బీజియం అంతా నాకు అనిపిస్తుంది మేబీ ఇది ఈ సినిమాకే ఉంటుందేమో ఇలా, అంటే లైక్ వెన్ హీస్ వర్కింగ్ విత్ ఎస్ఎస్ రాజమౌళి అలాంటి ఆ మ్యూజిక్ ఆ బీజియం ఆ పవర్ అంతా అలా బయటకు వస్తుందేమో. మిగతా పాటలకి అట్లా ఎందుకు రాదు అని నాకు ఒక డౌట్ అన్నమాట. అంటే నాకు మిగతా సాంగ్స్ ఏవైతే వేరే సినిమాలకు చేస్తారో అవన్నీ అంతా ఇట్లా క్రేజీగా ఉంది ఇది అన్నట్టులాగా ఎందుకో నాకు అనిపించదు. ఓన్లీ వీళ్ళ ఫ్యామిలీ సినిమాలకి మాత్రమే ఆ రేంజ్ లో కొడతారా అన్నట్టు, అంటే ఏం తింటారో ఏం తాగుతారో ఆ సినిమాల టైంలో తెలుసుకోవాలి అని ఉంది నాకు. బట్ అలా నేను అనుకున్న సినిమా అనుకున్నట్టు నాకు ఇంకొకటి బాగా నచ్చే సాంగ్ ఏంటి అని అంటే సవ్యసాచి అని ఒక సినిమా ఉంటుందన్నమాట, అందులో లీడ్ యాక్టర్ వచ్చేసి నాగ చైతన్య. ఆయన సినిమాలో కూడా ఇలా ఒక పాట ఉంటుంది ఫుల్ ఇట్లా సంస్కృతం లిరిక్స్ తోటి అట్లా, ఆ సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, అది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అన్నమాట. సో ఆ పాట కూడా ఒకటి వినేయండి, ఇది కూడా కీరవాణి గారి స్పెషల్ లాగా. ఈ 30 మినిట్స్ లైక్ మిగిలిన ఈ 20 మినిట్స్ మనం కీరవాణి గారి పాటలు మాక్సిమం విందాం. అండ్ మీకు ఆయన పాటల్లో నచ్చే పాట ఏంటి

రైట్, మీకు కూడా అనిపించిందా ఇది ఈ పాట చాలా బాగుంది అని చెప్పేసి? నాకు కూడా చాలా ఇష్టం ఇట్లా ఈ పాట, ఎస్పెషల్లీ ఐ థింక్ ఒక్క ఈ మధ్య కాలంలో సంస్కృతం తోటి ఇట్లా కొంచెం డిఫరెంట్ తెలుగుతోటి రావడం ఎక్కువైపోయింది కదా. సో ఈ సినిమా ఐ థింక్ 2018 లోనో ఎప్పుడో వచ్చిందనమాట. సో అప్పటి నుంచి ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. అండ్ వాళ్ళంటే వాళ్ళ ఫ్యామిలీలోనే ఇలా సాంగ్స్ రాసేవాళ్ళు, స్టోరీ రాసేవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకేం పెద్ద ఒక సినిమా చేయడం మేబీ అదంతా ఒక ఫ్యామిలీ ప్రాజెక్ట్ లాగా ఉంటుందేమో గానీ వాళ్ళంతా ఫుల్ కష్టపడిపోయినట్టు లాగా అట్లా నాకు అసలు అనిపించదన్నమాట. సో అది సంగతి. మీ కూడా ఎంఎం కిరవాణి గారి ఫేవరెట్ సాంగ్ ఏదన్నా ఉంటే నాతో చెప్పండి, నేను వెంటనే ప్లే చేసి

ఈ బద్రీనాథ్ మూవీ కూడా హ్యూజ్ అంటే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది అప్పట్లో. బట్ సినిమా అనుకున్నంతగా బాక్సాఫీస్ దగ్గర హిట్ కాలేకపోయింది. కానీ పాటలు మాత్రం ఫుల్ అంటే ఫుల్ చాలా బాగా అప్పట్లో మూగిపోయాయి. అప్పట్లో ఇలా ఆడియో రిలీజ్ ఫంక్షన్ లే ఉండేవి కదా, ఇలా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాగా ఉండేవి కావు. సో ఆ టైంలో క్యాసెట్స్ సిడీస్ ఇదే ఎక్కువ నడిచేది కాబట్టి ఆ టైంలో నాకు బాగా గుర్తుంది ఈ బద్రీనాథ్ పాటలు. ఇంకా ఇంకొక 2-3 సాంగ్స్ ఉంటాయి బద్రీనాథ్ లో, నాదు నాదు కాకుండా అంబదరి సాంగ్ ఒకటి, ఓంకారేశ్వరి శ్రీహరి నగరి, ఈ పాటలన్నీ ఫుల్ గా మోగుపోతా ఉండేవన్నమాట. సో అది మ్యాటర్. సో మనం కీరవాణి గారి గురించి ఆయన మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు రెండు ఐకానిక్ పాటల గురించి మనం మాట్లాడకపోతే ఎలా? అది అంటే రెండు సినిమాలు, ఒక సినిమా ఏంటి అని అంటే ఆబ్వియస్లీ అన్నమయ్య. అన్నమయ్య సినిమాలో చాలా అంటే చాలా పాటలు ఒరిజినల్ అన్నమయ్య కీర్తనలే. బట్ ఆయన కొంచెం వాటిల్ని ట్యూన్ చేసి అప్పట్లో ఉండే ఆడియన్స్ కి తగ్గట్టుగా వాళ్ళ లైకింగ్ వాళ్ళకి నచ్చే విధంగా మార్చి కొంచెం మొత్తం సినిమా మొత్తానికి పాటలు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అన్ని ఆయనే కాబట్టి డెఫినెట్ గా ఆ సినిమా ఆయనకి ఎన్ని ఆస్కర్స్ వచ్చినా కూడా వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఇన్ కెరీర్ అని చెప్పుకునే సినిమా అన్నమయ్య సినిమా. అండ్ ఇప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ అని గుర్తొస్తే అందరికీ గుర్తొచ్చే పాట పుణ్యభూమి నా దేశం. సో ఈ రెండిటికి కంపోజర్ ఆయనే కాబట్టి ఈ రోజు ఆ రెండు పాటలు వింటూనే మనం ఈ షోని కంక్లూడ్ చేద్దాము. సో అలా ఈ రోజు టైం కూడా అయిపోయింది, ఇంకొక 10 మినిట్స్ ఉంది కాబట్టి నేను బ్యాక్ టు బ్యాక్ ఆ సాంగ్స్ వేసేస్తాను. అండ్ ఈ రోజు శ్రీవిద్యాకి నేను సబ్ చేశాను. అండ్ యాక్చువల్లీ నా షో రేపు సాయంత్రం అంటే సాటర్డే ఈవినింగ్ 4:00 నుంచి 7:00 వరకు వస్తుంది. సో రేపు మళ్ళీ నేను వస్తాను, అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ శిరీషా.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద, అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
6: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Mullen Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

Hello, good evening and welcome to Survey Detour with me, Rajeshwari. Happy Friday. This is July 10th, studio time, 4:09. How is everybody doing? How was the week? Week I pindi, weekend achchesindi. How is the weekend looking? How promising it is in terms of fun, relaxation, enjoyment. Angle lo enta promising ga anipistundi weekend. Chala big question, right? ఎవ్రీ ఫ్రైడే మనకు వచ్చే క్వశ్చన్ ఏది, హౌ ఇస్ ఎవ్రీబడి డూయింగ్, ఎట్లా ఉండింది వారం అంతా? నాకు నాట్ వెరీ ఈవెంట్ఫుల్, ఇట్ వాజ్ జస్ట్ అనదర్ నార్మల్ వీక్, టు బి రియలీ రియలీ ఆనెస్ట్. ప్రొఫెషనలీ, వర్క్ వైజ్, పర్సనలీ డెఫినెట్లీ వెరీ వెరీ స్పెషల్ వీక్ ఇట్ హెస్ బీన్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద వీకెండ్ అస్ వెల్. నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం సమ్మర్ రాగానే ఆటోమేటికలీ డాలస్ లో క్రౌడ్ తో పాటు, జనాలతో పాటు, సమ్మర్ హీట్ తో పాటు మెంటల్ గా సమ్హౌ ఒక లేజీ సార్ట్ ఆఫ్ మైండ్ సెట్ సెట్ అయిపోతూ ఉంటుంది. మెల్లి స్లో డౌన్, సమ్హౌ యూ స్లో డౌన్ అనిపిస్తుంది నాకు. సమ్మర్ రాగానే టెంట్ స్లో డౌన్, యూ స్టార్ట్ లుకింగ్ ఫర్ ఆప్షన్స్ ఆన్ హౌ టు కిల్ టైమ్ instead of how to be productive and more productive. That tendency is just, it's very common maybe, right? I don't know, that's how I feel. Meekem anipistundi ee roju Friday show lo em undi vishayam ante, really nothing very very special, just another Friday weekend laanti oka chinna vibe is what I'm thinking. But also konni paatlu mind lo ala ala run aitu unnai, so aa paatlki sambandhichi kontha conversation, something meaningful, something thoughtful I wanted to share. And of course mee prameyam lekunda, mee involvement lekunda, mee tho paatu conversation lekunda, no fun in the show. So let me see Friday evening how many people are joining me in the show. And konni manchi paatlu, konni paata, konni kotta, some melodies, some fast beats, everything. I am thinking of all kinds of songs today. What are you thinking of? What do you want to listen? 972-636-1966. Call me and share.

Huh? Yeah, give them something and they'll leave. వెల్కమ్ బ్యాక్ టు సుర్వీ డిటోర్ విత్ మీ రాజేశ్వరి. అండ్ నేను మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను. అండ్ ఈ ఫ్రైడే సాయంకాలం శ్రీకాంతి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి హ్యాపీ అవర్ షోలో 7 o'clock నుంచి రెడీ అయిపోతుంది. సో స్టే ట్యూన్డ్ విత్ అస్ ఆల్ వే టిల్ ది ఎండ్ ఆఫ్ ది డే. అండ్ బిఫోర్ వి యాక్చువల్లీ కిక్ స్టార్ట్ ద షో, అండ్ ఇవాళ షోలో ఏమున్నాయి టాపిక్స్, ఏం మాటలు మాట్లాడుకోవాలి, ఏం పాటలు వినాలి, ఇవన్నీ మనం మొదలు పెట్టే ముందర లెట్ మీ రిమైండ్ యూ అబౌట్ టూ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ హ్యాపెనింగ్ దిస్ జులై. టిపికల్ గా జూన్ జులై సమ్మర్ లో మన దగ్గర చాలా ఈవెంట్స్ అవుతాయి. వన్ థింగ్ ఐ నోటీస్డ్ ఈసారి ఏంటి అంటే సమ్మర్ లో చాలా ట్రావెల్ ఎక్కువ కనబడుతుంది. సో చాలా మంది వెకేషన్ కి వెళ్ళిన దాఖలాలు ఎక్కువ వస్తున్నాయి, అండ్ ఈవెంట్స్ కొంచెం తగ్గాయేమో అనిపిస్తుంది డాలస్ లో. సో బట్ దర్ ఇస్ వన్ మేజర్ ఈవెంట్ దట్ ఇస్ కమింగ్ టు డాలస్. చాలా మందికి చాలా ఆంటిసిపేషన్ ఉంది, చాలా ఎదురు చూస్తున్న ఒక ఈవెంట్ విచ్ ఇస్ కీరవాణి గారి ఈవెంట్ దట్ ఇస్ కమింగ్ అప్ సూన్ టు డాలస్ ఆన్ July 25th. కొమెరికా సెంటర్ లో ఈ ఈవెంట్ జరగబోతుంది, అండ్ డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్స్ ఆర్ బ్రింగింగ్ దిస్ ఈవెంట్ టు యూ. Radio Surbhi is happy to be so excited to be the radio partner for the event. Deeniki sambandhinchina tickets meer konukovali anukunte tinyurl.com/mmkiravani show. ee url ki velli you can purchase the tickets. Once again, tinyurl.com/mmkiravani show. ee event ki ganaka meer business owner aithe and you want to be one of the sponsors for the event, definitely reach out, and you can reach out to Radio Surbhi team and we will connect you to the right people. అలాగే మీరు బిజినెస్ ఓనర్ అయ్యి వెండ బూత్ కనుక మీరు అక్కడ సెటప్ చేయాలి అనుకుంటే ఆ ఈవెంట్ లో ఆ ప్లేస్ లో డెఫినెట్లీ రీచెస్ అవుట్ అగైన్. యూ కెన్ కాల్ అస్, షో జరుగుతున్నప్పుడు కాల్ చేయొచ్చు, లేదా admin@radiosurbhi.com కి ఈమెయిల్ చేయండి, ఆర్ సోషల్ మీడియాలో ఇన్స్టా ఆర్ ఫేస్బుక్ లో యూ కెన్ మెసేజెస్ అండ్ విల్ రెస్పాండ్ యూ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. అండ్ లైక్ ఐ వాజ్ టాకింగ్ టు యూ యెస్టర్డే, వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు బి పార్ట్నరింగ్ విత్ దీస్ యంగ్ హై స్కూల్ టీమ్ for the Texas Scholastic Cricket Board Championship. This is happening for the first time in US. High school cricket has found its home in Texas. Follow the Texas Scholastic Cricket Board State Championship. This is happening again July 25th nunchi 27th daaka jarugutundi. Not in Dallas. This is happening in Houston, Prairie View Cricket Complex lo. But all the cricket lovers from Dallas can definitely, should definitely support them. American school cricket starts here. So for more information and how you can be part and how you can support, please visit tscb.cricket, tscb.cricket. అది విషయం. దర్ మోర్ దట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ అండ్ వీ విల్ టాక్ లిటిల్ బిట్ మోర్ ఇంకా కొన్ని మంచి పాటలు విన్న తర్వాత. సో కొంచెం రెట్రో నుంచి స్టార్ట్ చేశాం కాబట్టి లెట్స్ కంటిన్యూ దట్ చైన్ ఫర్ సమ్ మోర్ టైమ్. పాట వినండి, సినిమా పట్టి తెలిస్తే కాల్ చేసి చెప్పండి 9726361966.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
4: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీ. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
5: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
7: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ ఎస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ ఎస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: ఇండియా వెళ్ళాలేమో నేను.
9: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
8: మొన్నట్టుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
10: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
11: Swami Garu, నాకు కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
12: నీ కల నిజం అవబోతోంది.
11: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
12: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే

0: 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-829-8888.
1: హలో డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
2: వాట్ ఆర్ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చార్ట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.

వెల్కమ్ బ్యాక్ టు సిరబి డిటోర్. నేను రాజేశ్వరి, మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను. సో ఈ రోజు ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటి అంటే ద డేంజరస్ హీట్ వేవ్ గురించి మాట్లాడుకోవాలి, బికాస్ అది బిగ్గెస్ట్ కాన్వర్సేషన్ ఈ వీక్. అండ్ చాలా చోట్ల డిడ్ యూ నోటీస్, మీకు కూడా అనిపించిందా? నాకు కూడా అంటే ఎంత హీట్ అనిపిస్తోందంటే బ్రీదింగ్ డిఫికల్టీ అనిపిస్తోంది. ఇన్ ద బిగినింగ్ ఇలా కారెక్కిన ఫ్యూ సెకండ్స్ వరకు ఓ మై గాడ్ అసలు ఇట్ ఇస్ సూపర్ డూపర్ హాట్. ఈ హీట్ ఇస్ సంథింగ్ ఎల్స్, వెరీ వెరీ హై హీట్ దాన్ బిఫోర్ లాంటి ఫీలింగ్ వస్తుంది నాకు ఈసారి సమ్మర్. అండ్ వీఆర్ స్టిల్ ఇన్ జూలై, జూలై ఫస్ట్ వీక్ లో ఉన్నట్టే మనం ఇంకా. అండ్ ఆల్రెడీ 10 రోజుల్లోనే ఇంత ఈ స్టేజ్ కి వచ్చేసిందంటే ఇమాజిన్ ఆగస్ట్ ఎలా ఉండబోతుందని. ఎనీవే, సో వీ హ్యావ్ అ హీట్ వేవ్, డేంజరస్ హీట్ వేవ్ వార్నింగ్ అయితే ఉంది కాబట్టి 100% ప్లీజ్ డూ టేక్ కేర్. ఎక్కడికి వెళ్తున్నా వాటర్ బాటిల్ మర్చిపోకండి మీతో పాటు తీసుకెళ్ళాం. నిన్న నేను మీకు చెప్పాను, ఇవాళ ఐ మిస్డ్ టేకింగ్, అస్ థింకింగ్ చెప్పినంత ఈజీగా గుర్తుపెట్టుకోవాలి కదా మరి అని. బట్ డెఫినెట్లీ మేక్ షూర్ యూఆర్ క్యారింగ్ ఎ వాటర్ బాటిల్ ఆల్ ద టైమ్. అండ్ ద ఫస్ట్ థింగ్ ఐ సిన్సియర్లీ అర్జ్ ఆల్ ఆఫ్ యూ ఏంటంటే ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ బై దెమ్, డోంట్ క్యారీ దెమ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ద ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఇన్ ద కార్, ఫర్ వాట్ ఎవర్ రీజన్ యూ లీవింగ్ ఇట్ ఇన్ ద కార్, డూ నాట్ డ్రింక్ దట్ వాటర్ లేటర్. మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్, బట్ సమ్ ఆఫ్ దెమ్ ఎందుకు వేస్ట్ చేయాలి అనే ఫీలింగ్ లో తాగేస్తారు, కానీ డోంట్. అసలే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అండ్ ద కైండ్ ఆఫ్ హీట్ వేవ్ దట్ ఇస్ గోయింగ్ ఆన్ రైట్ నా, అసలే ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. సన్ స్క్రీన్ ఈజ్ ఆల్సో మస్ట్ లైక్ ఐ ఆల్వేస్ సే, బట్ వాటర్, కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. అండ్ మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ దీస్ హైడ్రేషన్ ప్యాక్స్ కూడా వాడుతున్నారు, వాటర్ లో మిక్స్ చేసుకుని తాకడానికి, షుగర్ ఫ్రీ ప్యాకెట్స్ ఇలాంటివి. అండ్ ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్, ఐ ప్రిఫర్ రెగ్యులర్ వాటర్ ఆల్ ద టైమ్. But if you don't mind, that could also be a very good option. So excessive heat, triple digit heats are coming, the dangerous night times are coming, night time temperatures are coming. So definitely protect your family, protect yourself, protect your plants, protect your pets. And if you have elderly parents with you, vaalni kuda watch out and make sure hydration is happening well. Energy bills are definitely going to rise and the contain non-stop టెంపరేచర్స్ హై ఉంటాయి కాబట్టి. సో సమ్ సమ్మర్ సేఫ్టీ టిప్స్ మీకేమైనా తెలిస్తే కూడా ఐఎమ్ సో వెరీ మచ్ విల్లింగ్ టు లిసన్ టు యూ. కాల్ చేయండి అండ్ షేర్ చేయండి, సో ఎవ్రీబడి కెన్ షేర్ అ పీస్ ఆఫ్ యువర్ విజ్డమ్ అన్నమాట సంగతి. సో ఏం విందాం ఇవాళ, మీరు వాట్ ఈస్ యువర్ హార్ట్ కాలింగ్ ఫార్? నా దగ్గర అయితే కొన్ని పాటలు ఉన్నాయి, ఆల్రెడీ కొన్ని రిక్వెస్ట్ ఉన్నాయి, ఖచ్చితంగా అన్ని కలిపి విందాము. అండ్ నిన్నటి టాపిక్ మళ్ళా కొంచెం ఇవాళ ముందుకు తీసుకెళ్దాం, 2 గంటల కార్యక్రమం మొదలైన తర్వాత. బట్ ఫర్ నౌ లెట్స్ టాక్ ఆల్సో వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఎల్స్, వాట్ ఎవర్ ఎల్స్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. అండ్ ఇవాళ పొద్దున్న అవినాష్ షోలో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ టచ్ చేశాడు, వాటి గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను. మీరు కనుక పొద్దున్న వినకపోయి ఉంటే దిస్ కుడ్ బి అ గుడ్ టైమ్ టు టాక్ అబౌట్ ఇట్ కదా. సో కాల్ చేయండి అండ్ ఆఫ్ కోర్స్ లెట్ మీ నో వాట్ యూ వాంట్ టు లిసన్ దిస్ ఈవినింగ్. 9726361966. యూ ఆర్ లిస్నింగ్ టు మీ రాజేశ్వరి ఆన్ సురభి డిటోర్, రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్.

వెల్కమ్ బ్యాక్ టు సిరిబిటి టోర్. అండ్ ఒక పక్కేమో ఫీఫా వరల్డ్ కప్ దట్ ఫీవర్ ఇస్ స్టిల్ ఆన్. అక్కడ కొన్ని కొన్ని సిటీస్ లో చాలా ఎక్కువగా ఉంది, బట్ డాలస్ లో నేను అనుకున్నాను డాలస్ లో చాలానే హవా నడుస్తుందని. బట్ సమ్ వాజ్ మేకింగ్ ఎ కామెంట్ టుడే దట్ అంత పెద్ద ఏమంటారు ఇంపాక్ట్ డాలస్ లో కనిపించట్లేదు, ఇట్స్ మోర్ అబౌట్ బాస్టన్ అండ్ కాలిఫోర్నియా అట్ సైడ్ అని. ఐ డోంట్ నో మేబీ, బట్ నాకైతే డాలస్ లో బాగా హవా నడుస్తుంది అనిపించింది. బికాస్ ఫర్ మీ ద డిజిటల్ మీడియా స్పేస్ ఇస్ డెఫినెట్లీ బీయింగ్ టేకెన్ వెరీ వెల్ in that sense ani. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ కూడా కాన్వర్సేషన్ నడుస్తూ ఉంటుంది అనుకోండి, దాట్ ఈస్ ప్రాబబ్లీ వై. అండ్ ఇవాళ పొద్దున్న నేను ఐ హర్డ్ అవినాష్ ఆల్సో టాక్ అబౌట్ దిస్, సో నాకైతే అనిపించింది. దెన్ ఆల్సో దేర్ ఆర్ అదర్ థింగ్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్, ఎస్పెషలీ ఈసారి ఆఫ్ ఆల్ ద ఇయర్స్ మేబీ ఒక సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ టచ్ చేసినందుకు అమెరికా ఈ 250 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్. మేబీ దట్ ఈస్ ప్రాబబ్లీ వై ఈ 250 ఇయర్స్ అమెరికన్ ఇండిపెండెన్స్ కి సంబంధించి రకరకాల ఒక పక్క సెలబ్రేషన్స్, ఒక పక్క కాన్వర్సేషన్స్, ఒక పక్క కాంట్రవర్సీస్, ఇలా రకరకాల కాన్వర్సేషన్స్ అయితే ఖచ్చితంగా చాలా నడుస్తూ ఉన్నాయి. స్టిల్ దే ఆర్ గోయింగ్ ఆన్. దిస్ ఐ డింట్ సీ దిస్ హ్యాపెన్ బిఫోర్. జులై 4th అంటే ఆ ఒక వీకెండ్ హాలిడే టైం మెయిన్లీ కాబట్టి పీపుల్ వుడ్ బి మోర్ ఇన్వాల్వ్డ్ అండ్ ఫోకస్డ్ అండ్ దెన్ చాలా జరుగుతుంది ఆ వీకెండ్, అండ్ దెన్ ఆ తర్వాత పీపుల్ మూవ్ ఆన్, అలా జరిగింది ఇప్పటిదాకా. కానీ దిస్ టైమ్ ఇట్ లుక్స్ లైక్ దాట్. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? మీకేమనిపించింది? డిడ్ యూ ఆల్సో నోటీస్ దట్ అ సిమిలర్ pretty to what I'm saying? If you do, let me know. I have some request songs, like I told you. Naaku actually multiple songs in my request. Nenu I will go in that order. Mee request ochina order lo velthunanu. So first paata special request Sugathri garu. Thank you so much for calling. And cinema peru chaalos ayindi nen paata vini. మీకు కనుక ఈ పాట సినిమా తెలిస్తే కాల్ చేసి చెప్పండి. 9726361966. And yes, drive time is your time.

సుందరకాండ సినిమా నుంచి మనం విన్న ఆ పాట యాక్చువల్ గా నేను ఐ థింక్ ఒక 3-4 ఇయర్స్ అయిందనుకుంటాను. మన డాలస్ లో ఒక గజల్ కాన్సర్ట్ అయింది. దానికి వెళ్ళినప్పుడు ఐ హ్యాపెన్ టు మీట్ గజల్ కాన్సర్ట్ అయినా ఆర్ కిరణి గారి కదా కాదు ఇళయరాజా కాన్సర్ట్ అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్. వన్ ఆఫ్ ద మ్యూజిక్ కాన్సర్ట్స్ లో ఆ కాన్సర్ట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఆడిటోరియం లో ఐ మెట్ దిస్ పర్సన్. ఫస్ట్ చూడగానే వెంటనే నేను గుర్తుపట్టలేకపోయాను, బికాస్ చాలా చాలా మారిపోయారు అప్పటికి ఇప్పటికి. అండ్ ఎవరో తెలిసిన ఫ్రెండ్ ఇంట్రొడ్యూస్ చేసి గెస్ హూ అని అంటే దెన్ ఐ వెంటనే స్ట్రైక్ అయింది నాకు. దెన్ ఐ ఫెల్ట్ ఎంత మారిపోయారు ఇన్నేళ్లలో అని. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అంటే సుందరకాండ సినిమాలో సెకండ్ హీరోయిన్ అపర్ణ గారి గురించి. షీ లివ్స్ ఇన్ ఆస్టిన్ అండ్ షీజ్ ఇన్ టు spirituality and dance and lot of things in life. It was so beautiful to talk to her. Just took a quick conversation nadichindi ma garaju baita enta oka probably 10-15 nimshalu emana maatladintam emo, but such a wonderful person anpinchara kaase petlone. So maybe if we get an opportunity kachithanga avani iskochi interview chestam ok roju. Adanamata Sundarakanda cinema nunchi meer vinna paata. That the song particularly is picturized between, if I remember correctly, Venkatesh garu and Apparna. Here is a special request and meer inka drive chestunnarani anukuntunnanu Venkat garu, mee kosam ee paata paata vinandi. Ala break lo kelthamo aa tarvata malli maatladukundam. 9726361966 for your requests and dedications.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: Amma, Saturday movie?
2: Mm-mm, Manabadi class.
1: Amma, old MacDonald had a farm.
2: Uppu kappu rambu. Telugu padyam cheppu.
1: Uppu kappu rambu.
2: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meerekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Teluguni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
3: Mana shanti, mental peace. మసాలా దోశ
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
4: అన్ని పెట్టుకున్నాను. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ insurance. SNR insurance. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

ఆహా అనిపించేలాగుంది కదా పాట. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో. వాట్ ఇస్ కంపోజిషన్ ఆఫ్ ద సాంగ్, ఆఫ్ కోర్స్, అండ్ వాట్ కెన్ వి టాక్ అబౌట్ రెహమాన్స్ మ్యూజిక్ ఫర్ ఈ పాట స్పెషల్ గా? ఓకే బంగారం సినిమాలో నాకైతే అన్ని పాటలు ఇష్టము, అండ్ ఈ పాట చిత్ర గారిది ఒక షీ టేక్స్ ఇట్ టు వెరీ వెరీ ఒక డివినిటీ స్టేట్ కి తీసుకెళ్లిపోతారు. వింటూ ఉంటేనే ఒకలాంటి డివైన్ ఫీలింగ్ వచ్చేలాగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ రిక్వెస్ట్ అండి. ఎలా ఉందంటే ఒక తుప్పది లేదు అనుకుంటాం కదా అప్పుడప్పుడు, అట్లాగే ఉందన్నమాట. ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా అనిపిస్తుందో. అలజడి ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనసులో కొన్ని కొన్ని పాటలు అట్లాగా దే జస్ట్ కామ్ యూ డౌన్. దే లైక్ సో సూదింగ్ అండ్ సో కామ్ దట్ ఎవ్రీ ఇమోషన్ జస్ట్ కమ్స్ టు అ పాజ్. Then అక్కడి నుంచి మెల్లగా స్టెబిలిటీలో వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అంత బ్యూటిఫుల్ గా ఉంది పాట. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ దట్ వండర్ఫుల్ రిక్వెస్ట్. ఐ థర్లీ ఎంజాయిడ్ నీతో పాటు పాట విని. ఓకే బంగారం సినిమా నుంచి రెహమాన్ సంగీతంలో ద గాడెస్ ద సరస్వతి అవతారం వరణి చిత్రమ్మ గారు పాడిన అద్భుతమైన పాట మనం విన్నాము. విత్ దాట్ వెల్కమ్ బ్యాక్ టు సురభి టీ టోర్ విత్ మీ రాజేశ్వరి.

రైట్, సో లెట్స్ టేక్ ఎ క్విక్ లుక్ ఎట్ ట్రాఫిక్. ట్రాఫిక్ ఏమంటుంది ఈ శుక్రవారం సాయంత్రం. ఇప్పుడు మనం 2 గంటల కార్యక్రమంలో ఉన్నాము. 5 దాటింది. వాతావరణం చాలా చాలా చాలా వేడిగా ఉంది బయట. అండ్ మీరు కనుక వర్క్ అయిపోయి అలా బయటకి వచ్చేసి రోడ్ మీద డ్రైవ్ చేస్తుంటే కొన్ని కొన్ని కార్స్ లో అస్సలు ఈ టైంలో డ్రైవ్ చేయడం అప్పా ఒక రేంజ్ లో ఫ్రస్ట్రేషన్ గా ఉంటుంది కదా. ఐఎమ్ ష్యూర్. ఆల్రైట్, సో దేర్ ఇస్ సమ్ చిన్న చిన్న బ్లాక్స్ ఉన్నాయండి అక్కడక్కడ, ఆల్ రిలేటెడ్ టు నాకైతే కనిపించేవన్నీ ఫీఫా రిలేటెడ్ ఉన్నాయి. అందుకే నన్ను దాదాపు చాలా హ్యాపీగా అనిపిస్తుందని. బట్ ఎనీవే, సో వాట్ ఐఎమ్ సీయింగ్ రైట్ నా, ఒక ఫీఫా ట్రైనింగ్ బేస్ క్యాంప్ ఉంది అక్కడ. దెర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ కంజెషన్ ట్రాఫిక్ ఆ ఏరియాలో. అండ్ దెన్ ఫేర్ పార్క్ దగ్గర ఆఫీషియల్ ఫీఫా ఫ్యాన్ ఫెస్టివల్, అక్కడ ఒక జాయింట్ స్క్రీన్స్ అవన్నీ పెట్టి ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ కొంచెం దెర్ ఇస్ అన్ ఇన్సిడెంట్, స్మాల్ ఇన్సిడెంట్, అండ్ దెర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ కంజెషన్ దేర్. అండ్ ఆల్సో దెర్ ఇస్ అ డిజేబుల్డ్ వెహికల్ అదే రోడ్ లో. కొంచెం డౌన్ సైడ్ వెళ్తే దెర్ ఇస్ అ డిజేబుల్డ్ వెహికల్ ఇస్ దట్ ఆ 30 ఆ ఏరియాలో, 30 ఏరియాలో. అండ్ దెన్ అనదర్ ఫీఫా వాచ్ పార్టీస్ నేషనల్ కిట్ స్వాప్ ఇవన్నీ ఉన్న దగ్గర ఒక కార్నర్స్ ఏరియా, 4 కార్నర్స్ ఏరియాలో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. కొంచెం కంజెషన్ ఉంది, నాట్ టూ మచ్, ఇట్ ఈస్ మూవింగ్ ఫర్ షూర్. అండ్ దెర్ ఇస్ అనదర్ రోడ్ విచ్ ఇస్ ఆల్సో ఆన్ ద I-30 ఆ ఏరియాలోని, ఆ జంక్షన్ లోని ఫీఫా బ్రాడ్కాస్ట్ కోసం క్లోజ్ చేసేసిన రోడ్ ఉంది. దీస్ ఆర్ ద ఏరియాస్ విచ్ ఆర్ యాక్చువల్లీ ఇంపాక్టెడ్ రైట్ నౌ. అదర్వైజ్ ట్రాఫిక్ ఇస్ ప్రిటీ క్లీన్, ప్రిటీ క్లియర్ ఫర్ అ ఫ్రైడే ఈవినింగ్ హాలిడే టైమ్ లాంటి ఫీలింగ్ ఉంది ఇక్కడ. అండ్ 75 సౌత్ కొద్దిగా కంజెషన్ కనిపిస్తుంది, మూవింగ్ ట్రాఫిక్ ఓన్లీ. బట్ 75 నార్త్ ఆల్సో సిమిలర్ సిచ్యువేషన్. ఐ డోంట్ సీ టూ మచ్ ఆఫ్ ట్రాఫిక్ ఆనెస్ట్లీ ఆన్ 635 వైపు నాకైతే ఇక్కడ కనిపించడం లేదు, నాట్ ఇన్ ద మ్యాప్. సో ఇఫ్ యూ సీ సంథింగ్ దేర్ డెఫినెట్లీ షేర్ ద సిచ్యువేషన్ విత్ ఆల్ ద లిసనర్స్. అండ్ డాలస్ నార్త్ టోల్వే ఇస్ గ్రీన్, ఐ క్యాన్ బిలీవ్ దిస్, బట్ యా ఇట్ ఈస్ గ్రీన్ అండ్ నో ట్రాఫిక్ ఎట్ ఆల్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్. 35 నార్త్ వెరీ స్ట్రేంజ్లీ చాలా గ్రీన్ గా కనిపిస్తుంది చాలా వరకు. అండ్ ఒకే ఒక్క చోట, మేబీ ఇది ఆ కన్స్ట్రక్షన్ ఏరియా అనుకుంటున్నాను, అక్కడ మాత్రమే చిన్న రెడ్ కనిపిస్తుంది. కానీ అదర్వైజ్ ఇట్స్ ఆల్ ప్రిటీ క్లియర్, ప్రిటీ గ్రీన్, స్మూత్ ట్రాఫిక్ రైట్ నౌ ఆన్ ఫ్రైడే ఈవినింగ్. 125 నార్త్ ఇస్ అగైన్ గ్రీన్, ఐఎమ్ సీయింగ్ ఆల్ గ్రీన. నాకు ఎక్కడ కూడా ఎక్కువగా కనిపించట్లేదు ట్రాఫిక్. ఇఫ్ యూ సీ ఎనీ కంజెషన్ ఎనీవేర్, ఎనీ ఇన్సిడెంట్స్, డెఫినెట్లీ కాల్ చేసి షేర్ చేయండి. ఇందాక విన్న పాట తర్వాత నాకు ఈ పాట కూడా వినాలనిపించింది, వినిపించాలనిపించింది. సో obviously natural transition to another beautiful Rahman's magic Veturi's touch to cinema pettilste studio phone cheyandi. And of course nen mi paata marchipoledu siri, nen meer adigina paata vedukutunnan inka dorakane kachithanga vestha.

0: అలా వెనకాల తంబూరం వినిపిస్తుంటే ఒక ఖచ్చితంగా ఒక సెన్స్ ఆఫ్ కామ్నెస్ వచ్చేస్తుంది కదా. అప్పుడప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ ఇన్ బోత్ ద సాంగ్స్ ఐ ఫెల్ట్. ఎనీవే, వెల్కమ్ బ్యాక్ టు సిర్వి డిటోర్. సుగత గారికి ఒక డౌట్ వచ్చింది, ఎందుకని హీరోయిన్స్ అంత తొందరగా ఏజ్ అయిపోతారా, లేకపోతే ఎందుకని వాళ్ళకి హీరోయిన్ గా వాళ్ళ స్క్రీన్ లైఫ్ యాజ్ ఎ హీరోయిన్ ఫర్ విమెన్ తక్కువ ఉంటుంది ఇన్ కంపారిజన్ టు మెన్ అని? అది మిలియన్ డాలర్ క్వశ్చన్ అని నేను అనుకుంటాను. మీకేమైనా అభిప్రాయాలు ఉంటే ఖచ్చితంగా ఫోన్ చేసి షేర్ చేయండి. బికాజ్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఐ మీన్ నేను ఏదైనా అంటే మళ్ళీ కొంచెం విమెన్ వైపు ఒక పక్షపాతంతో అంటున్నాను అని అంటారేమో, కాబట్టి ఐఎమ్ కైండ్ ఆఫ్ హెసిటేటింగ్ నాట్ టు సే మచ్ బట్ ఐ హ్యావ్ డెఫినెట్లీ క్లియర్ ఒపీనియన్స్ అబౌట్ దిస్ బట్ ఐ వాంట్ ద కాన్వర్సేషన్ టు స్టార్ట్ ఫ్రమ్ యువర్ సైడ్. చూద్దాం ఎవరు చెప్పగలరు దీనికి సమాధానం. హవ్ కాల్ ఆర్ లెట్ మీ ట్రై అండ్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మెను హిస్ కాలింగ్. హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, మీ ఆడియో రావట్లేదండి, సో మీరు మళ్ళీ ఇంకోసారి కాల్ చేయాలి. ఐ థింక్ ఐ నో హూ దిస్ ఇస్ బట్ ఇంకోసారి కాల్ చేయాలి మీరు, మీ ఆడియో రావట్లేదు. ఆల్ రైట్, సో మళ్ళీ ఆ కాల్ వచ్చే లోపల నాకు ఇందాక ఒక స్పెషల్ రిక్వెస్ట్ అడిగారు, లెట్ మీ ట్రై వన్ మోర్ టైం. హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ మాటలు శ్రోతలు వింటున్నారు, మెను హూస్. హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ మాటలు శ్రోతలు వింటున్నారు, మెను హూస్ కాలింగ్. హలో, మీ ఆడియో రావట్లేదండి, ఇంకొకసారి మళ్ళీ మీరు కాల్ చేయాల్సి వస్తుంది. ట్రై కాలింగ్ అగైన్. ఓకే, దిస్ ఇస్ ద థర్డ్ టైమ్, లెట్స్ సీ వస్తుందేమో.
1: హలో, సారీ అండి, అది ఎందుకు వినపడట్లేదు, ఇప్పుడు వినిపిస్తున్నా?
0: యా, ఇప్పుడు వినిపిస్తుంది. సిరి కదా,
1: నరనరం అండి, నరనరం.
0: యా, ఐ గాట్ ఇట్, ఐ గాట్ ఇట్. నాకు దొరికింది మీ పాట. ఐ వాంట్ ద ఒపీనియన్ టు స్టార్ట్ ఫ్రమ్ యూ. మీరు మీరేమనుకుంటున్నారు దాని గురించి, ఈ టాపిక్ గురించి? ఇదివరకు ఒకసారి మన షోలో ఐ థింక్ వీ హ్యాడ్ దిస్ కాన్వర్సేషన్, బట్ ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. మీరేమనుకుంటున్నారు, ఎందుకు అంత తొందరగా మార్పు వచ్చేస్తుంది హీరోయిన్స్ లో, ఆర్ హీరోయిన్స్ కి స్క్రీన్ లైఫ్ ఎందుకు తక్కువ ఉంటుంది యాజ్ ఎ హీరోయిన్ విమెన్ కి? కాల్ చేసి మీ ఆలోచన ఏంటో చెప్పండి. సరే, డాలస్ లో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆపరేషన్ స్లో డౌన్. డూ యూ నో అబౌట్ ఇట్? డిడ్ యూ హియర్ అబౌట్ ఇట్? డాలస్ లో, ఎస్పెషలీ టెక్సస్ లో, ఈ ఆపరేషన్ స్లో డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వీక్ నుంచి. టెక్సస్ అక్రాస్ ద టెక్సస్ ఉంటుంది ఇది. ఈ ఆపరేషన్ స్లో డౌన్ ఏంటో మీకు తెలుసా? తెలిస్తే కాల్ చేసి చెప్పండి. ఐ బి వెరీ క్యూరియస్ టు సీ హౌ మెనీ ఆఫ్ యూ విల్ నో ది రైట్ ఆన్సర్ ఫర్ దిస్. అయితే ఇందాక సిరి గారు అన్నిసార్లు కాల్ చేసి అడిగిన ఈ పాట ఏంటో మరి వినిపించేయాలి కదా. సో ఈ పాట కమింగ్ అప్ నెక్స్ట్ యాజ్ అ రిక్వెస్ట్ సాంగ్. సిరి గారు, మీరు అడిగిన పాట, ఈ సినిమా పేరు నేను ఇందాక రివీల్ చేసినట్టున్నా, బట్ స్టిల్ ఐ థింక్ ఐల్ వెయిట్ ఫర్ యూ టు టెల్ మీ. విన్నవాళ్లు సిరి తప్ప ఎవరైనా సరే మీరు కాల్ చేసి ఈ సినిమా ఏ సినిమానో, అసలు మీకు ఈ పాట తెలుసా, తెలిస్తే సినిమా పేరేంటి? 9726361966. అండ్ డోంట్ ఫర్గెట్, ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ యూ వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ విమెన్, ద లీడ్ విమెన్ క్యారెక్టర్స్ ఇన్ మూవీస్. వై డూ దే హ్యావ్ సచ్ లెస్ స్క్రీన్ లైఫ్?

0: All right, welcome back to Survey Detour with me, Rajeshwari, and I have Giri Garu to go on air. Giri Garu, I'm going to call you, and I'm going to call you a part, and I have to get back on it. Chepandi.
1: జస్ట్ ఇక్కడ ఇంటికి వచ్చేసి స్పెయిన్ బెల్జియం మ్యాచ్ చేసిన తర్వాత అసలు మామూలుగా లేదన్నమాట ట్రాఫిక్ టు బిగిన్ విత్.
0: అవునా? ఎటు సైడ్ నుంచి ఎటు ట్రాఫిక్ బిజీగా ఉంది?
1: ఐ వాజ్ ఆన్ యూఎస్ 75 మన సౌత్ వెళ్తున్నాను, సో ఇంటికి వచ్చి టైం బట్టి.
0: ఐ సీ. అవునా? వై మరి మ్యాప్ లో అయితే అన్ని రోడ్స్ చాలా ఖాళీగా చూపిస్తుంది మరి. ఓకే, లైవ్ దట్ లైవ్ మ్యాప్ దట్ ఐ చెక్ ఆల్వేస్ అందరూ ఖాళీగా ఉన్నాయి రోడ్లు అన్ని. సో అదే ఐఎమ్ సర్ప్రైజ్. But anyway, thanks for the update. And thank you.
1: Yeah, Adi and Ramadhi, ఒక రిక్వెస్ట్ సాంగ్
0: చెప్పండి తప్పకుండా.
1: నేను రేడియోలో ప్లే చేసిన మొట్టమొదటి పాట
0: చెప్పండి,
1: ఓరాణి అలివేణి వేట, మన చిరంజీవి గారి సినిమా ఉంది కదా.
0: తప్పకుండా జైపూర్
1: సమయం ఉంటే ప్లే చేయండి మేడం.
0: తప్పకుండా అండి, తప్పకుండా.
1: థ్యాంక్ యూ సో మచ్.
0: సో గిరి గారి స్పెషల్ సాంగ్ కూడా లైన్అప్ చేద్దాం. ఐ హ్యావ్ క్వైట్ అ ఫ్యూ. సో మంచి మంచి పాటలు అడిగారు, సో డెఫినెట్లీ ఐ విల్ ప్లే దోస్ థింగ్స్. సో నేను ఇందాక ఏమడిగానంటే మిమ్మల్ని ఆపరేషన్ స్లో డౌన్ అనేది మన టెక్సస్ కి సంబంధించి ఇట్స్ వెరీ సిగ్నిఫికెంట్ థింగ్ దట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవబోతోంది. దీనికి సంబంధించి మీకేమైనా అవగాహన ఉందా, డి యూ నో వాట్ ఇట్ ఇస్ అని అడిగాను. ఐ గాట్ వన్ కాలర్ హూ గేవ్ మీ ద రైట్ ఆన్సర్. అఫ్ కోర్స్ ఇంతకు ముందు పాట ఏంటో కూడా అడిగాను కాబట్టి ఆ పాటకి సంబంధించి అయితే ఆన్సర్లు వచ్చేసాయి నాకు. అల్లరి సినిమా మనం విన్నది చాలా చాలా సంవత్సరాల తర్వాత ఆ సినిమా నుంచి పాట అడిగారు. దట్ వాస్ ఫర్ సిరి గారు ఫ్రమ్ ప్రిన్స్టన్. బట్ నౌ మై క్వశ్చన్ అబౌట్ ఆపరేషన్ స్లో డౌన్, ఐ నీడ్ మోర్ పీపుల్ టు రెస్పాండ్. ఐ డోంట్ నో, నాకు దిస్ హాస్ బీన్ వెరీ సిగ్నిఫికెంట్ న్యూస్ దట్ హాస్ బీన్ ఫ్లోటింగ్ అరౌండ్, సో ఐఎమ్ anticipating చాలా మందికి తెలిసే ఉంటుందని. సో మీలో ఇంకా చాలా మంది చెప్తారని నేను ఆశిస్తున్నాను. అదనమాట, నేను ఇప్పుడే మాట్లాడిన దాని గురించి మీరు చెప్పిన తర్వాత మాట్లాడదాం. 9726361966. డూ యూ నో వాట్ ఈస్ ఆపరేషన్ స్లో డౌన్? కాల్ మీ అండ్ షేర్ యువర్ థాట్స్.

0: విశాల్ శేఖర్ సంగీతంలో చింతకాల రవి సినిమా నుంచి మనం విన్న పాట. ఈ పాటలో ఎస్పెషలీ శ్రేయాస్ వాయిస్ ఇస్ సో ఎక్స్ట్రీమ్లీ జనరల్ గానే చాలా స్వీట్, ఇంకా కూడా ఇంకా చాలా చాలా చాలా చాలా తీయగా ఉంటుంది ఈ పాటలో. లవ్ ద వే షీ సింగ్స్ ఇట్ అండ్ చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ కాంపోజిషన్, ఇట్స్ వెరీ హార్ట్ టచింగ్. ఆల్ రైట్, మనం కమర్షియల్ బ్రేక్ కి చాలా చాలా దగ్గరలో ఉన్నాం. బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ క్విక్ గా వచ్చేసేయండి. సో మచ్ టు టాక్ అండ్ గెటింగ్ సమ్ ఇంట్రెస్టింగ్ థాట్స్ ఫ్రమ్ యూ. కీప్ యువర్ థాట్స్ రోలింగ్ అండ్ కీప్ ద కాల్స్ ఫ్లోయింగ్. Happy Friday. Once again, welcome back to Surbhi Detour. Stay tuned with me all the way till 7 after the break. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surbhi.
1: Radio Surbhi.
0: Radio Surbhi.
2: Radio Surbhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surbhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్
4: గుర్తుకొస్తున్నాయి,
0: లైక్ లవ్ లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
7: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
6: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
7: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏడు బీక్స్ యూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా కూడా.
9: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A to B, texas.com, perfect for dining, takeaway or full service catering.

వెల్కమ్ బ్యాక్ టు సిరపి డిటోర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు ఇంకా కాసేపు ఉంటాను. ఇవాళ 7 గంటల నుంచి మిమ్మల్ని సూపర్ డూపర్ ఎంటర్టైన్మెంట్ లోకి తీసుకెళ్ళడానికి ఒక స్పెషల్ సెగ్మెంట్ తో, స్పెషల్ టాపిక్ తో శ్రీకాంత్ ఈజ్ కమింగ్ ఎట్ 7 టుడే ఇన్ హ్యాపీ అవర్. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ పాట, మా గిరిగారు ఇందాక ఒక బ్యూటిఫుల్ పాట అడిగారు కాబట్టి రెట్రో పాట, ఆ పాట నేను వినిపిస్తాను. ఆ విన్నప్పుడు మీరు చెప్తారు కానీ సినిమా పేరేంటి అని. But for now, what I would like to hear from you is indaka nen adigina prashna ki samadhanam. What is this Operation Slowdown? What do you know about it? Did you hear that word before? Texas law, especially ee Operation Slowdown ki sambandhinchina information mee degre emaina unda unte definitely I'd like to hear from you. Call chesi share cheyandi 972-636-1966. And what would you like to hear this evening? Definitely I would want to play. Nenaithe ippudaka manaki ఎక్కువ మటుకు రెట్రో సాంగ్స్ ఏ వస్తున్నాయి, ఇంకా కూడా కొత్త పాటల రిక్వెస్ట్ ఇంకా రాలేదు. కానీ మన కార్యక్రమంలో 3 గంటలోకి వెళ్ళిన తర్వాత డెఫినెట్లీ ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఆఫ్ విత్ దట్ స్పెషల్ సాంగ్ ఫర్ ద వీక్, బికాజ్ ఇప్పుడు రైట్ నౌ టాక్ ఆఫ్ ద టౌన్ కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. నాకు చాలా, ఐ హావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు సే అబౌట్ ఇట్, అప్పుడు మాట్లాడతాను దాని గురించి. ద సెకండ్ టాపిక్ ఐ హ్యాడ్ వాజ్ అబౌట్ హీరోయిన్స్. ఎందుకని సుగాత్రి గారు ఇందాక అడిగినట్టుగా, ఎందుకని హీరోయిన్స్ అంతా తొందరగా ఫేడ్ అవుట్ అయిపోతారు, వాళ్ళు హీరోయిన్స్ గా ఎక్కువ కాలం ఎందుకు చేయరు ఇండస్ట్రీలో అని. అది సినిమా ఇండస్ట్రీ పరంగా వచ్చిన నిర్ణయమా, లేకపోతే ఆడియన్స్ గా మనం ఇచ్చిన నిర్ణయమా, మనం ఇచ్చిన రెస్పాన్స్? వాట్ కుడ్ బి దట్? మీ థాట్స్ ఏంటి? 972-636-1966 ఆఫ్ ఎయిర్ కాదు, ఆన్ ఎయిర్ వచ్చి చెప్పండి. ఐ ఆమ్ వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ యూ. మీరు చెప్పిన తర్వాత నా ఒపీనియన్ నేను షేర్ చేస్తాను.

0: వెల్కమ్ బ్యాక్ టు సిరిపిడి టోర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు ఇంకొక దాదాపు గంట సేపు ఉంటాను. అయితే నాకు ఆఫ్ ఎయిర్ లో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సరిపోవడం లేదు. ఐ నీడ్ యూ టు కమ్ ఆన్ ఎయిర్ అండ్ షేర్ దట్ వీ ఆల్ హ్యావ్ ఒపీనియన్స్ అబౌట్ ఎందుకు హీరోయిన్స్ ఎందుకు ఒక టైం ఫ్రేమ్ వరకే వాళ్ళకి సినిమాల్లో లీడ్ క్యారెక్టర్స్ కి వాళ్ళు సూటబుల్ గా అనిపిస్తారు, వాళ్ళు ఒక టైం వరకే ఒక ఏజ్ వచ్చేదాకా మాత్రమే వాళ్ళని ఎందుకు ఎంగేజ్ చేయగలుగుతారు ఆడియన్స్, ఆర్ ఎంటర్టైన్ చేయగలుగుతారు వాళ్ళ ఆడియన్స్ ని అని. కానీ హీరో పరంగా చూస్తే మాత్రం దే హ్యావ్ లార్జర్ లైఫ్, లాంగర్ టైమ్ దే ఆర్ స్టిల్ లీడింగ్ అండ్ లాంగర్ టైమ్ వాళ్ళు జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ హీరోయిన్స్ తో రకరకాల హీరోయిన్స్ తో వాళ్ళ సినిమాలు చేస్తూ ఉంటారు. సో ఇది ఆడియన్స్ వైపు నుంచి తీసుకునే నిర్ణయం అవుతుందా లేకపోతే ప్రొడక్షన్ హౌసెస్ నుంచి తీసుకునే నిర్ణయం అవుతుందా, ఇది ఒక బాక్సాఫీస్ నంబర్స్ పరంగానా కమర్షియల్ నంబర్స్ పరంగానా, వాట్ ఎగ్జాక్ట్లీ యాడ్స్ టు ద హోల్ డెసిషన్ మేకింగ్ అని. ఫర్ మీ ఐ హావ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్. ఐ గాట్ ఎ డిఫరెంట్ వ్యూ ఫ్రమ్ సమ్ ఆఫ్ యూ. కొంతమంది ఏం చెప్పారంటే టిపికల్ గా కొన్ని తరాల నుంచి అది అలవాటైపోయింది, ఒక 5 ఏళ్ల తర్వాత హీరోయిన్ కి ఇంకా హీరోయిన్ గా జనాలు చూడరు వీళ్ళని అని బోర్ కొట్టేస్తుంది, కాబట్టి కొత్త అమ్మాయిని తీసుకుని వస్తారు, కొత్త ఫేస్ ఉండాలి, ఫ్రెష్ ఫేస్ ఉండాలి, మోర్ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి అండ్ ఈచ్ టైమ్ ఇట్స్ డిఫరెంట్ కాంబినేషన్ లాగా ఉంటుంది అని. ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ అబౌట్ హౌ ద మూవీస్ ఆర్ గోయింగ్, సినిమాలు ఎలాంటి సినిమాలు వస్తున్నాయి, ఎలాంటి కాన్సెప్ట్స్ వస్తున్నాయి. అండ్ చాలా వరకు హీరో ఓరియంటెడ్ సినిమాలే వస్తున్నాయి, చాలా వరకు హీరోని ఎలివేట్ చేసే సినిమాలే వస్తున్నాయి చాలా వరకు. అండ్ ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి అయితే ద సేమ్ కమర్షియల్ ఫార్ములా హెస్ బీన్ అప్లైడ్ ఎవ్రీవేర్. ఐ రీసెంట్లీ సా వన్ ట్రైలర్, క్యాంట్ రికాల్, ఐ థింక్ టాక్సిక్, సమ్వన్ సెంట్ మీ జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ అగో ఐ సా. అది చూస్తే కూడా నాకు అదే నాకేం డిఫరెంట్ అనిపించడం లేదు. ద హోల్ నెరేటివ్ ఆఫ్ ద ట్రైలర్ ఆఫ్ ద మూవీ ఒకటే ఏమనాలి, దాన్ని ఒకటే ప్లాట్ఫామ్ మీద వెళ్తుందేమో అనిపిస్తుంది. వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్, దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. అట్లాంటప్పుడు హీరోయిన్ ఎస్టాబ్లిష్ ఎక్కడవుతుంది అలాంటి కథల్లో? బికాస్ సినిమా పరంగా కథకి ఇంపార్టెన్స్ ఉండి, ఒక స్టోరీ టెల్లింగ్ ఉండి, ఒక ఇమోషనల్ కనెక్షన్ ఉండి, ఇలాంటివి జరిగితే కదా అక్కడ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ అయ్యేది అనేది నా ఒపీనియన్. ఐ హావ్ ఎ కాలర్, లెట్ మీ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. నేను బాగున్నాను, మీరు ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు కృష్ణ.
0: కృష్ణ గారు చెప్పండి.
1: ఇప్పుడే ఉన్నాను మీ టాపిక్.

0: అంటే నాకు జస్ట్ వింటానని అనిపించిన థాట్ ఏంటంటే కథ బేస్డ్ అండి. ఎవరైనా కథానాయకుడు గాని కథానాయకి గాని వాళ్ళు బేస్డ్ చేసి చూస్తే కథలో ఎవరిది ఎవరు ప్లే చేస్తుంది. సపోజ్ ఒక సినిమా కథానాయికగా ఉండింది అనుకోండి, ఏజ్ తో సంబంధం లేదు. సో దానికి ఒక 40-year-old హీరోయిన్ కావాలి ఆ రోల్ ప్లే చేయడానికి. అప్పుడు అదే చూస్తారు కానీ ఓ ఈమెకి 40 ఏళ్ళు అయిపోయింది, 40 ఇయర్స్ పనికిరాదని చెప్పరు కదా. అంటే ఐ మీన్ నేను ఎస్ఐ పనికిరాదంటే సారీ, ఆ రోల్ కి సెట్ కాదని.
1: అలా అలా అంత అంత జెన్యున్ గా ఉందని అనిపిస్తుందా మీకు?
0: అంటే ఇప్పుడైతే కొద్దిగా స్టోరీ బేస్డ్ అయ్యా అనుకుంటారండి. ఉన్నాయి అంటే ఇప్పుడు డిఫరెంట్ జానర్స్ ఉన్నాయి, డిఫరెంట్. ఇప్పుడు ఏంటంటే హీరో డామినేటెడ్ స్టోరీస్,
1: అదే ఎగ్జాక్ట్లీ
0: హీరో ప్లస్ ఫ్యాన్స్ డామినేటెడ్ స్టోరీస్. సో అవి నడుస్తున్నాయి. మా ఇంటి బంగారం లాంటి కథానాయికి రిలేటెడ్ సినిమాలు నడుస్తున్నాయి. బేబీ అని మన ఎప్పుడు వచ్చింది చూసారా? అది కూడా నచ్చింది. దాంట్లో హీరోయిన్ ఓకే, ఒక 18 ఇయర్స్ 19 ఇయర్స్ ఉండాలేం లేదు కదా, ఎవరైనా ప్రేమ ప్లే చేశారు మంచిగా.
1: కరెక్ట్, అవును.
0: నాకు అనిపిస్తుంది ఇట్స్ స్టోరీ బేస్డ్.
1: పర్ఫెక్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ థాట్. అండ్ నేను పార్షలీ అగ్రీ అవుతాను మీ పాయింట్ తోటి. నా సిమిలర్ ఉంది నా మైండ్ సెట్ ఆల్సో. బట్ నిజంగా అలాంటి డెసిషన్ మేకింగ్ అవుతుందా అనేది బిగ్ క్వశ్చన్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. మీకు ఏదైనా పాట కావాలా? పర్ఫెక్ట్, థ్యాంక్ యూ సో మచ్. అదండి సంగతి, వాట్ డు యూ థింక్? మాట్లాడదాం. ఒక బ్యూటిఫుల్ పాట తర్వాత మనం కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోతున్నాము. బ్రేక్ అయిన తర్వాత వచ్చాక మళ్ళీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్ విత్ మీ ఆల్ వెటిల్ 7 PM. హియర్ ఇస్ ది పాట దట్ ఐ వాంట్ టు ప్లే ఫర్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్ ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్ డొమెస్టిక్ వైలెన్స్ ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ థ్రెట్ టు సేఫ్టీ ఇలాంటప్పుడు రీచ్ అవుట్ సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్ ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్ యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్ ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్ కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్ అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్ యువర్ లోకల్ city offices and community centers are always available to guide you stay informed stay connected because help is always within reach
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ See is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: Okay, so welcome back to Sirabhi Detour with me, Rajeshwari. So, intak mundu manam vina paata, the latest super hit movie, that is the talk, is what I'm hearing. Ee cinema gurinchi anni positive ga vinipadutundi naaku ivallanta kuda. Yes, Lenin cinema gurinchi maatladukuntunnam manamu. Akhil Akkineni's latest movie. Chala chala wait chesin tarvata, after a very long wait and after a very long journey, I think he saw this beautiful success. And eppudaina manu chala శ్రమ పడిన తర్వాత వచ్చే సక్సెస్ ఉండే విలువ అది మాటలు చెప్పలేము. అది ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ అండ్ దిస్ డెఫినెట్లీ ఈజ్ అ సక్సెస్ దట్ హీ మస్ట్ చెరిష్. ద మోస్ట్ హార్టనింగ్ థింగ్ నాకేమనిపించిందంటే, ఈ రోజు సోషల్ మీడియాలో వైరల్ గా వెళ్తున్న ఒక వీడియో చూసాను నేను, చాలా బా అనిపించింది. చాలా ఇమోషనల్ గా కనెక్ట్ అయిన మొమెంట్ ఫర్ అఖిల్ అండ్ నాగార్జున గారికి. అండ్ నాగేశ్వర గారి స్టాచ్యూ దగ్గర ఐ థింక్ దేవర్ టేకింగ్ ద బ్లెస్సింగ్స్ అనుకుంటా, పెద్ద బ్లెస్సింగ్స్ తీసుకునే ఉద్దేశంతో అక్కడ ఏదో చిన్న ఈవెంట్ లాంటిది ప్లాన్ చేసినట్టున్నారు. అక్కడ అఖిల్ నాగార్జున గారి కాళ్ళుకి దండం పెట్టడము, ఆ తర్వాత హగ్ చేసుకుని వదలకుండా ఆయన హగ్ చేసి తర్వాత ఒక నిమిషం అయ్యాక ఆయన సపరేట్ అవుదాం అనుకున్నా గానీ హీ కుడెంట్ లెట్ గో. అండ్ దట్ ఎమోషన్ ఇస్ సో అండర్స్టాండబుల్, ఇట్ ఇస్ సో వెరీ వెరీ టచింగ్ అని అనిపించింది నాకు. ఐఎమ్ గెటింగ్ ఎ కాల్, లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. ఆ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. వెన్ హౌస్ కాలింగ్.
1: గుడ్ ఈవినింగ్ అండి, రాజస్థాన్
0: ప్రసాద్ వర్మ గారు. గుడ్ ఈవినింగ్, చెప్పండి.
1: సో మీరు ఇందాక టాపిక్ గురించి
0: మాట్లాడదాం,
1: చూడలేదండి, చూసే ఉద్దేశం కూడా లేదు.
0: చూసే ఉద్దేశం కూడా లేదు. ఓకే, ఆల్ రైట్, లెట్స్ గో టు ద టాపిక్. అయితే సో హీరోయిన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇందాక బ్రేక్ ముందర.
1: రైట్ రైట్. సో మనం ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ సినిమా. సో మీరు కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ సినిమా అంటే అది ఎక్స్ట్రీమ్లీ పెట్రియార్కల్ ఉంది సార్. సో అయితే మీరు ఫర్గెట్ అబౌట్ 5 ఇయర్స్, మీరు హీరోయిన్స్ చూసారంటే కనుక ఎలా ఉంటుందంటే, ఎస్పెషల్ కాఫీ డో స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది హీరోస్ రిపీట్ చేయరు ఆ హీరోయిన్. హీరోతో మెయిన్ వచ్చిందంటే కనుక రెండోసారి
0: తీసుకోరండి.
1: అండ్ అండ్ వాళ్ళని అడిగితే ఎందుకు అలా చేస్తారంటే కనుక ఫ్యాన్స్ మీద తోసేస్తారు. సో రెండో రీజన్ అయితే అది పెట్టి వాళ్ళకి కదా, రీజన్ ఏంటి అంటే దానికి ఇట్ ఈస్ ప్యూర్లీ మార్కెట్ రీజన్. సో మీకు కొన్ని ఏళ్ళ క్రితం విజయశాంతి గారితో చాలా మూవీస్ బయటకు వచ్చాయి. ఎందుకు వచ్చాయి అంటే కనుక దే వాజ్ ఏ మార్కెట్ ఫర్ ఇట్. ఓకే, యోచరామమ్మ, కర్తవ్యం, ఇలాంటివన్నీ హీరోయిన్స్
0: అదే కదా. ఇందాక నేను కమర్షియల్ బ్లాక్ బస్టర్స్, కమర్షియల్ నంబర్స్.
1: ఇప్పుడు ఎవరైనా ఫీమేల్ స్టార్ కి అలాంటి స్టేచర్ వచ్చిందంటే కనుక డెఫినెట్ గా తీస్తారు. సో బట్ ఇట్స్ ఆల్సో చికెన్ ఎగ్ ప్రాబ్లం రైట్. మీకు హీరోయిన్ ని
0: ఎగ్జాక్ట్లీ
1: రైట్, హీరోయిన్ చేయాలంటే కనుక, స్టార్ట్ చేయాలంటే కనుక అవకాశాలు రావాలి. అవకాశాలు రావడం కష్టం. అయితే దెర్ ఆర్ ఎక్సెప్షన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఆర్ ఆఫ్ వాల్ మొన్న ఆల్ఫా అని మూవీ
0: తీశారు,
1: ఫిమేల్ సెంట్రిక్ బిగ్ మూవీ. కానీ అది చాలా చాలా ఎక్సెప్షన్స్. బట్ నాన్ కమర్షియల్ దానికి వెళ్తే కనుక మీకు చాలా ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ వస్తున్నాయి, ఫీమేల్ ఓరియంటెడ్ ఓటీటీస్ వస్తున్నాయి. సో ఇంతకు ముందు కంపేర్ చేసుకుంటే కనుక హ్యూజ్ మెటీరియల్ అది. కానీ మెయిన్ స్ట్రీమ్ సినిమాలో మాత్రం మీరు చెప్పింది 100% కరెక్ట్. అది అది హీరోయిన్స్ రోల్స్ కూడా రాయరు. ఈవెన్ రాజమౌళి లాంటి వాళ్ళు కూడా క్లియర్ గానే మెన్షన్ చేస్తారు, నా మూవీస్ లో హీరోయిన్స్ కి రోల్ ఉండదు అని చెప్పి
0: చాలా ఓపెన్ గా చెప్పేశాడు కదా ఆయన. నేను రాజమౌళి సక్సెస్ ఫార్ములాలో ఒక పాయింట్ అయి ఉంటుంది ఆయనకి, లైక్ యునో చెక్ లిస్ట్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటిలో ఇది ఖచ్చితంగా ఒకటై ఉంటుందేమో ఆయనకి.
1: అవును, కానీ బట్ స్పెక్టేటర్స్ ఆడియన్స్ కూడా ఫాల్ట్ అండి.
0: రియల్లీ ఆడియన్స్ ఫాల్ట్ అనుకుంటారా మీరు? అక్కడ ఒక చోట
1: డెఫినెట్ గా, ఎందుకంటే మన ఎస్పెషల్లీ మన తెలుగు ఇండస్ట్రీ లాంటిది చాలా స్టార్ బేస్డ్. హీరో మొత్తం హీరోకే అందుకే మాక్సిమం రెమ్యునరేషన్ కూడా వచ్చేది కూడా అదే రీజన్.
0: అంటే సినిమాలో వర్తుంటే చూస్తారేమో అన్నది నా ఒపీనియన్, బట్ ఎనీవే ఐ అండర్స్టాండ్ వాట్ యూ ట్రైయింగ్ టు సే అండ్ థ్యాంక్ యూ ఫర్ ద కాల్ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్.
1: రైట్ బట్ అదే మీరు కనుక నాన్ హీరోయిన్ ఐ మీన్ ఫీమేల్ ఓరియంటెడ్ కావాలంటే కనుక నాన్ పారల నాన్ కమర్షియల్ సినిమాకి వెళ్తే చాలా చాలా మూవీస్ వస్తున్నాయి.
0: మీరు ఇది మైంట్ బంగారం చూసారా? మాట్లాడలేను బట్ ఐ హర్డ్ గ్రేట్ థింగ్స్ అబౌట్ ఇట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఆల్ రైట్, మనకి ఇందాక నుంచి కాల్ ట్రై చేస్తున్న సుగత్రి గారు, యువర్ ఆన్ ఎయిర్ రైట్ నౌ, చెప్పండి. చాలా ఆవేశంగా ఉన్నా, చెప్పండి.
2: హలో,
0: చెప్పండి చెప్పండి.
2: ఏమన్నా అంటే మీరు చెప్పింది ఇందాక వాళ్ళ ఇద్దరు చెప్పింది అదంతా కరెక్టే అవ్వచ్చు, ఎందుకంటే హీరో ఓరియంటెడ్ మూవీసే వస్తున్నాయి కరెక్టే. కానీ అది ఇదిలో ఒక అందుకు ఏంటంటే మన తెలుగు హీరోయిన్ లేకుండా ఈ పై నుంచి కింద నుంచి పట్టుకొస్తారు హీరోయిన్లని, నాలుగు పాటలు పాడతారు, డాన్స్
0: టాపిక్ వేరే అండి, అది దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్, మనం అది మాట్లాడట్లా. మనం మాట్లాడేది
2: ఏంటంటే అది ఒక పాయింట్. ఇంకోటి ఏంటంటే ఈ ఇప్పుడు హీరోయిన్లు మీరు అన్నారు ఇందాక అన్నారు కదా 40 ఇయర్స్ వాళ్ళ రోల్ ఉంటే వాళ్ళని తీసుకోవట్లేదా అని. మరి 40 ఇయర్స్ వాళ్ళ రోల్ ఉంటే వాళ్ళని ఇప్పుడు బాహుబలి రాధాకృష్ణ తీసుకున్నారు, మరి ఆవిడ హీరోయిన్ గా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు మనం హీరో నుండి 70 ఏళ్ళ వాళ్ళని చూడట్లేదా తండ్రి, ఇప్పుడు చేంజెస్ గా చూస్తున్నా వాళ్ళ
0: చూస్తున్నా,
2: అలాంటి చూడలేమా?
0: నాకు అర్థమయ్యే బాధ దానికి
2: వాళ్ళైతే మరీ పార్టీస్ లో ఉన్నవాళ్ళని.
0: వెరీ గుడ్ పాయింట్ అండి, డెఫినెట్లీ ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు పిచ్ ఇన్ కాల్ చేయండి, కాల్ చేసి మీ థాట్స్ షేర్ చేయండి. సుగత్రి గారు
2: ఏమంటారంటే నా ఒపీనియన్ ఒకటి ఉంది అక్కడ ఏంటంటే హీరోయిన్ ఎంత ప్లే చేస్తున్నారంటే వాళ్ళ మూవీస్ హిట్ అయ్యేంత వరకు ఉంచుకుంటారండి, మళ్ళీ ఇంకొక అమ్మాయిని తీసుకొస్తారు. ఒక్క ఒక్క మూవీ ఫ్లాప్ అయిపోతే అమ్మాయిని తీసుకోవట్లేదు నేను చూస్తున్నా. అదే హీరోలు అయితే ఏం చేస్తారంటే వాళ్ళెందు పైకి వస్తారంటే వాళ్ళ అబ్బాయిల సినిమాలు బాగా చేయకుండా వాళ్ళు పైకి వచ్చే వరకు వాళ్ళ బ్యానర్ల మీద వాళ్ళు ఖర్చు పెట్టి
0: తీసుకొస్తారు. థ్యాంక్ యూ సో మచ్, ఐ గాట్ యువర్ పాయింట్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ బాయ్. ఇంకా కాల్స్ వస్తున్నాయి, నేను కాల్స్ ఆఫ్ ఎయిర్ లో తీసుకుంటాను మీ ఒపీనియన్స్ రైట్ నౌ. అండ్ ఈ పాట మీరు వచ్చేసేయండి, విల్ టాక్ మోర్. అండ్ మీకు ఏదైనా థాట్ ఉంటే యూ వెల్కమ్ టు కాల్ మీ 9726361966. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి.

వెల్కమ్ బ్యాక్ టు సురభిటో. ఇంకా కొంచెం సేపు కార్యక్రమం మనకు ఇంకొక అరగంట దాదాపుగా కార్యక్రమం పెండింగ్ ఉంది. క్విక్లీ మనం ఒక పాట వినే అంత టైమే ఉంది, కానీ క్విక్లీ జస్ట్ ఫ్యూ థాట్స్. ఐ గాట్ ఫ్యూ అదర్ కాల్స్ తర్వాత, అండ్ ఐ నో హర్ష గారు మీరు ఆన్ ఎయిర్ వచ్చి మాట్లాడుతా అన్నారు. మేబీ మనం ఇంకా కమర్షియల్ బ్రేక్ తర్వాత అయితే ఇట్ బి అన్ ఐడియల్ సిచ్యువేషన్ అనుకుంటున్నాను నేను, అప్పుడు కాల్ చేయండి తప్పకుండా. సో రకరకాల ఒపీనియన్స్ వస్తాయి. దిస్ ఇస్ డెఫినెట్లీ చాలా ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ కాన్వర్సేషన్ విల్ బి డిబేటబుల్. అది ఇందాక ప్రసాద్ వర్మ గారు అన్నట్టుగా ఇట్స్ ఎగ్ ఆర్ చికెన్ లాంటి సిచ్యువేషన్, కోడి ముందా గుడ్డు ముందా లాంటి సిచ్యువేషన్ ఇది. సో ఆడియన్స్ చూస్తున్నారు కాబట్టి మేము అలా తీస్తున్నామని, మీరు తీస్తున్నారు కాబట్టి మేము అలా చూస్తున్నామని ఇలాంటి సిచ్యువేషన్ అది. కానీ ఒకటైతే డెఫినెట్లీ సుగాత్రి గారు అడిగిన క్వశ్చన్ చాలా చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అది. ఒకవేళ ఒక క్యారెక్టర్ కి ఒక కథ అంటూ అనుకున్నప్పుడు మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, కథాపరంగా స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉన్న సినిమాలు ఫీమేల్ క్యారెక్టర్స్ కి వస్తున్నాయి, సో అండ్ సో సినిమాలు వచ్చాయి, ఇలాంటి వాటిలో తీసుకున్నారు కదా అని ఒక ఆర్గ్యుమెంట్ ఏదైతే రేస్ చేశారో ఇందాక, డెఫినెట్లీ తీసుకున్నారు. అంటే ఇప్పుడు మనం అగైన్ సుగాత్రి గారి ఎగ్జాంపుల్కి వెళ్తే బాహుబలిలో రమ్యకృష్ణ గారి క్యారెక్టర్, ఆవిడ ప్రశ్న ఏంటంటే ఒక ఏజ్ తర్వాత హీరో అనే వ్యక్తికి గనక, అంటే ఏజ్ ఇస్ ద యునో కట్ ఆఫ్ పీరియడ్, అది హీరోకి కూడా వర్తించాలి కదా. హీరో గనక ఒక 30 ఏళ్ల కుర్రాళ్లాగా, ఒక 70 ఏళ్ల మనిషి 30 ఏళ్ల కుర్రాళ్లాగా వేయగలుగుతున్నప్పుడు 40 ఏళ్ల వయసున్న హీరోయిన్ 20 ఏళ్ల వయసున్న హీరోయిన్ లాగా ఎందుకు వేయకూడదు? వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. మీ సమాధానం ఏంటి? 9726361966. ఐ వుడ్ లైక్ టు హియర్ యువర్ థాట్స్ మోర్. ఈ పాట వినేద్దాం. ఈ పాట తర్వాత అలా కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్లి వచ్చేసేయండి, అండ్ విల్ కంటిన్యూ దిస్ కాన్వర్సేషన్ ఓన్లీ ఆన్ సురభి డిటూర్. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్.

0: ఒక నిమిషం ఆగు. ఈయన ఎవరనుకున్నా మా ఆయన నన్ను ఎదురు చేస్తే చంపేస్తాడు.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
6: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
6: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్ ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
7: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
8: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
10: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
1: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, నార్వింగ్స్ నంబర్ వన్ destination for Indian groceries, 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
11: Swami garu, naku kala vachindi. Na party lo food assal balenattu, guests anta disappoint ayi velipoyinattu.
12: Nee kala nija avabothundi.
11: Deeniki parishkaram emi leda swami?
12: Parishkaram icheddam. Ventane India Today lo catering book cheyandi. Veellu dining ki maatrame popular kadu, mee intlo jarige anni rakala celebrations ki perfect catering solution India Today.
1: India Today specializes in

0: గుండె జారి గంజలంతైందే సినిమా నుంచి మీరు విన్న ఆ పాట. విత్ దట్ వెల్కమ్ బ్యాక్ టు సిరబి డిటోర్ విత్ మీ రాజశ్రీ. ఇంకొక 20 నిమిషాల్లో కార్యక్రమం కంక్లూడ్ అయిపోతుంది ఈ రోజుకి. అండ్ మా శ్రీకాంత్ హ్యాపీ అవర్ లో మిమ్మల్ని అలా ఎంటర్టైన్మెంట్ లోకి తీసుకెళ్లిపోతుంది. సో బ్యాక్ టు అవర్ టాపిక్. బిఫోర్ ఐ యాక్చువల్లీ గెట్ టు దట్ టాపిక్, నేను ఇందాక మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను మన టెక్సస్ కి సంబంధించి, ఎక్స్క్లూజివ్ టు టెక్సస్ ఏంటి, ఆపరేషన్ స్లో డౌన్, వాట్ ఇస్ దిస్ ఆల్ అబౌట్? ఇదేంటి అంటే, టైం అయిపోతుంది కాబట్టి లెట్ మీ జస్ట్ సే ఇట్ అవుట్ నౌ. ఆపరేషన్ స్లో డౌన్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఎస్పెషలీ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ టెక్సస్. అండ్ ఇది ఏంటి అంటే స్పీడింగ్ కి సంబంధించి అనమాట. సో all those people who are used to zooming your cars, this is a very fair warning, or maybe you need to brace yourself, put those seat belts and drive properly within the speed limits. Idi naaku kuda vartistundi. So chaala unfortunate thing endante, Texas Department of Transportation, they are actually collaborating with the local law enforcement agencies to implement this operation slow down. Idem kosamo ante, apparently highest number of crashes and accidents, life threatening situations happened in Texas, especially with traffic situations and speeding. This speeding is the main reason for many many crashes anedi they have noticed, they have observed, and so they want to control that, they want to curb that. So next week nunchi operation slow down is going to be implemented in Texas across. So ekkadaina sare you will see more and more cops around, you will see more and more cars following you, checking your speed limits. There will be more and more machines also set up everywhere to track your speed limits. So watch out while you are driving, be safe. You know, driving, the biggest thing about it entante, chaala mandiki I can drive ane oka mindset untundi. I can drive in whichever condition ani. What we never realize is it's not just about you. Are you able to drive car from point A to point B is not the question. How safely it is going ani ye matram chinna emarapatu vachina drive lo dani valla chaala mandiki nashtam jarige avakasam undi. And we have seen, we know, we all of us know that entha mandi jeevithalu maripoyina alanti unfortunate situations valla ani. So even if you feel like you are able to drive, I can drive anukunna sare adi safe kaadu ani evaranna manu pakka vallu chepte adi vinali, adi nammali, adi aacharinchalsina avasaram undi. Manakosam kakapochu, mana chut mana road meed velthe mana okkalu vellam kada, road konukom kada, kare untam. So migilina vallu kuda untaru kabatti andari safety drushtya we have to say, you can probably feel like you can drive. If anybody next to you says you cannot drive, then you cannot drive, period, no discussion. All right, I have a caller right now. Hello, meeru Harsha garu on air narandi, meer cheppalanukunde cheppachu. Thank you for waiting.
1: Hi Lee, I'm Aishwarya garu.
0: Cheppandi.
1: Yeah, ee topic gurinchi oka 3 points cheptanandi nenu. First, top directors evaru kadanayaki character ni anta balanga raayaledu ఇండస్ట్రీలో. ఇప్పుడు ఉన్న టాప్ డైరెక్టర్స్ శేఖర్ కొమ్ల గారు కాకుండా ఆయన్ని కమర్షియల్ కాదని చెప్పే వద్ద నేను ఎప్పుడు ఒప్పుకోను. ఆయన సినిమా అనేది కమర్షియల్ హిట్స్. సో ఇంకో పాయింట్, ఒకసారి ఎవరైనా హీరోయిన్ ఒక అమ్మాయితే ఆమె ఇండస్ట్రీకి మొత్తం అమ్మలా చూస్తారు, ఆమె వేరే క్యాటగిరీలో వేస్తున్నారు. అదే హీరోకి పెళ్లి కావచ్చు, పిల్లల్లో రావచ్చు, మగళ్ళలో రావచ్చు, అది హీరోనే. సో ఇది దర్శకుల్లో రావాలి ఆ మార్పు. అప్పుడు అది ఎప్పుడు వస్తుందంటే అండి, ఇప్పుడు నందిరెడ్డి గారు అలాంటి మహిళా దర్శకులు వచ్చినప్పుడు ఆ మార్పు మనం చూడొచ్చు. సో అంతేనండి.
0: Okay, thank you and thank you for sharing. And I agree with you. Thank you so much for calling. Yeah, and our topic meeda malli maatladukundamu ee paata tarvata. Before I play this song and manam next topic lo next paata yaka ee topic maatladukune mundara oka thought mee mind lo veyalanukuntunnanu nenu. Okka sari venaki tirigi aalochiste gata 20 ellallo telugu cinema lo హీరోయిన్స్ ని మనం చాలా మందిని చూసాం కదా, ఒక పక్క ఇలియానా, ఒక పక్క త్రిష, ఇంకో పక్క కాజల్ అగర్వాల్, అండ్ దెన్ వి సా లేటర్ అ లాట్ ఆఫ్ దెమ్ కేమ్, అండ్ ఆఫ్ కోర్స్ సమాంతా ఫర్ ద లాస్ట్ వాట్ ఎవర్ ఇయర్స్. వీళ్ళందరిలో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, మీకు ఏమైనా అనిపిస్తుందా కామనాలిటీ? లెట్స్ టాక్ ఆఫ్ ఎయిర్. హియర్ ఇస్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ దిస్ ఫ్రైడే ఈవినింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. పాట వినండి, అండ్ ఐ లైక్ యూ కాల్స్ ఆఫ్ ఎయిర్.

0: వెల్కమ్ బ్యాక్ అండ్ ఐ హ్యావ్ అ కాలర్ ఆన్ ఎయిర్. నేను మిమ్మల్ని ఆన్ ఎయిర్ తీసుకోవాల్సి వచ్చింది రావు గారు, పాట అయిపోయింది. సో వెరీ వ్యాలిడ్ టు ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు. ప్లీజ్ కంటిన్యూ విత్ యూర్ థర్డ్ పాయింట్, ఐల్ సమరైజ్ ఆఫ్టర్.
1: థర్డ్ వన్ ఏంటంటే, ఇప్పుడు అంటే మీరు తీస్తే మేము చూస్తాము లేకపోతే మేము చూడట్లేదు మేము తీయట్లేదు అనేది మనం దాని గురించి డిబేట్ చేయాల్సిన అవసరం లేదు. అది టైం వేస్ట్ వ్యవహారం అది. కానీ అరుంధతి అనే మూవీ ఉన్నప్పుడు అనుష్క కూడా పెద్ద హీరోయిన్ ఏం కాదు, ఎక్స్ట్రీమ్లీ స్టార్డమ్ హీరోయిన్ ఏం కాదండి, ఒక గ్లామరస్ హీరోయిన్ లాగానే ఉండేది. కానీ తనకు ఆపర్చునిటీ వచ్చింది, అందరు యాక్సెప్ట్ చేసిండ్రో చూసిండ్రో. సో దాని తర్వాత భాగమతి అనేది కూడా వచ్చింది కదండి, మిస్టర్ షెట్టి మిస్ షెట్టి కూడా వచ్చింది. సో అసలు అందరికి రాలేదా అంటే, హౌ మెనీ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఇన్ దర్ మూవీ హ్యావ్ రియల్ పొటెన్షియల్ టు షో కేస్ దియర్ యాక్టింగ్ స్కిల్స్? అది కూడా పాయింట్ కదండి. ఆ విధంగా చూస్తే డెఫినెట్లీ లాంగ్విటీ తగ్గిపోతుంది కదా అని నా పర్సనల్ ఒపీనియన్ అంతేండి.
0: Thank you so much, and you shared a very, very, very, very valid points. All of them are perfect, and I appreciate your call. And then a part of them you want to listen to?
1: Yeah, Johnny movie ninchu song.
0: Okay, part kavali Johnny ninchu.
1: Paramatma kaamu mulana.
0: Okay, tappakundi.
1: One set song.
0: Tappakundi. Meeku ishtama cinema? Okay, I think I lost you. All right, and yeah, very valid. ఎట్లా ఉంటుందంటే, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ అనమాట. నేను ఇందాక మీకు పాటేసే ముందర నేను ఐ మెన్షన్ టు యూ రైట్, కొంతమంది హీరోయిన్స్ గురించి మెన్షన్ చేసి వీళ్ళల్లో కామనాలిటీ ఏమిటని అడిగాను నేను. అందరూ కూడా దాదాపు ఒక టైం ఫ్రేమ్ లో వచ్చిన వాళ్ళు. దట్ ఈస్ వాట్ ఐ వాజ్ గోయింగ్ టు టాక్ అబౌట్. ఎందుకంటే నేను ఆ పాయింట్ తీసుకొస్తున్నది, ఇప్పుడు ఒక మనం ఇలియానా తీసుకున్నాం అనుకోండి, ఆవిడకి ఒక 6 ఏళ్ల పాటు ఆవిడ సినిమాలు చేయగలిగింది యాజ్ అ లీడ్ హీరోయిన్, ఓన్లీ 6 ఇయర్స్. And when she entered the industry, she was very young and of course very attractive, like pathi rendu kavtar gani, and tanakantu oka a glamour heroine anna peru ekkuga Ileana ki unnindi oka time daaka kuda, until Barfi happened. I don't know how many of you watch Hindi movies, kani Barfi chusin tarvata naaku chaala nachindi enta balanced acting chestundo aa cinema lo. Priyanka Chopra had a scope to perform in a very variety of the role, but EMI ki anta variety character em kaadu, anta uncommon character kaadu, kani chaala baaga chestunda aa cinema lo. But anyway, but then talking about Kajal Agarwal, tanaku kuda dadapuku oka 5 ఏళ్ల paatu maatrame ala meeru okokka heroine ni chusukuntu velthe konni 20 ఏళ్ల paatu kuda last 20 years maatrame focus chesthe 5 years ala untu vacharu. కాకపోతే దేర్ ఆర్ ఫ్యూ హీరోయిన్స్. ఇప్పుడు సమాంతా ఏమాయ చేసావే ఇప్పుడు 2010 లో వచ్చింది, ఇప్పుడు మనం వీఆర్ ఇన్ 2026. ఇవాళ రోజు షీ డిడ్ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ అండ్ ద సూపర్ హిట్ సినిమా. నేను ఇంకా చూడలేదు, ఐఎమ్ గిల్టీ ఆఫ్ దాట్, ఐల్ వాచ్ ఇట్ అండ్ టాక్. బట్ సినిమా పరంగా అయితే ఇట్స్ అ కమర్షియల్ సక్సెస్ఫుల్ సినిమా కూడా కదా, దట్స్ వాట్ పీపుల్ సే. సో షీఈస్ ఏబుల్ టు సస్టైన్ దాట్. మధ్యలో గ్యాప్ వచ్చినా సరే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వగలిగింది తను. ఇందాక కాలర్ చెప్పినట్టుగా రాఘవ్ గారు అనుష్క, షీ వాజ్ ఏబుల్ టు క్రియేట్ హర్ ఓన్ నిష్. కానీ అందరికీ అది సాధ్యం కాదంటే దానికి డెఫినెట్లీ మెనీ మెనీ కారణాలు ఉండుంటాయేమో. ద బిగ్గెస్ట్ రీజన్స్ అంటే మనము ఏం కాదు, ఎవరికైనా ఉంటాయి ఆపర్చునిటీస్, ఎవరికైనా లాంజిబిటీ ఉంటుంది ఇండస్ట్రీలో అని అనుకోవడం. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రియలీ ద రైట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్, నా ఒపీనియన్ అగైన్. ఐ ఫీల్ లైక్ మై అబ్జర్వేషన్ హ్యాస్ బీన్ లైక్, పాత సినిమాలు చూసినా సరే, ఒక సావిత్రి గారు, ఒక వాళ్ళందరినీ చూసినా సరే, ఆ తర్వాత వచ్చిన హీరోయిన్స్ లో రాధిక గారు, విజయశాంతి గారు, జయసుధ గారు, జయప్రద గారు, వీళ్ళైనా సరే, శ్రీదేవి గారు షీ రూల్డ్ ఫర్ లైక్ యు నో డెకేడ్స్. అటు హిందీ తెలుగు సినిమాను కూడా రూల్ చేయగలిగింది ఆవిడ. కమర్షియల్ సినిమా అనే స్టాంప్ మీద బాక్స్ ఆఫీస్ దగ్గర డబ్బులు వస్తున్నాయా రావట్లేదా, జనాలు థియేటర్కి వస్తున్నారా రావట్లేదా, క్రౌడ్ పుల్ చేయగలుగుతున్నారా లేదా వీళ్ళన్నది బిగ్గెస్ట్ పాయింట్ అవుతుంది కదా చాలా సార్లు ఫర్ ఎనీ ప్రొడ్యూసర్, ఫర్ ఎనీ బ్యానర్. ఇందాక రాఘవ్ గారు కూడా ఆ పాయింట్ ని మెన్షన్ చేశారు, లైక్ హౌ అమెరికన్ వాజ్ మెన్షనింగ్ ఇఫ్ హీరో ఈజ్ ఎబుల్ టు బ్రింగ్ క్రౌడ్ టు ద థియేటర్ దెన్ డెఫినెట్లీ హీరోకే ప్రయారిటీ ఉంటుంది అని. అలా హీరోయిన్ కూడా తీసుకురావాలంటే హీరోయిన్ కు ఉంటుంది. అలాంటి హీరోయిన్స్ ఉండినారు ఒక టైంలో, బహుశా అలాంటి హీరోయిన్స్ ఉన్నారు అంటే మేబీ అలాంటి కథలు వచ్చినాయేమో, అలాంటి సినిమాలు వచ్చినాయేమో. ఎప్పుడంతే కదా సినిమాలో

ఒక టైం అంతా కూడా ఇది హిట్ అవుతుంది అంటే ఆ ఫార్ములా జస్ట్ కీప్స్ గోయింగ్ ఆల్ ద వే ఫర్ ఇయర్స్. అది మళ్ళా అది బ్రేక్ చేసి కొత్త ఫార్ములా వచ్చేలాగా వచ్చేదాకా. ప్రస్తుతానికి అంత వైలెన్స్ జమానా నడుస్తుంది, సో ప్రతి సినిమా కూడా అలాగే ఉంటుంది. బట్ ఎనీవే విల్ టాక్ మోర్. ఈ పాట రాఘవ్ గారి కోసం పాట వినేసి రండి. థింక్ విల్ హ్యావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ టైం, మళ్ళీ మాట్లాడదాం.

అదండి సంగతి. సో జస్ట్ టు కంక్లూడ్, ఇది చాలా పెద్ద డిబేటబుల్ టాపిక్. ఇది చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. మనం ఐ థింక్ ఐ విల్ ఎక్స్ప్లోర్ దిస్ ఈసారి కంప్లీట్ 3 అవర్స్ దీని మీద ఫోకస్ చేసి మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ టాపిక్ ని. అండ్ మీ నుంచి బోల్డ్ అండ్ ఒపీనియన్స్ వచ్చాయి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు గెట్ ఆల్ దోస్ థింగ్స్, ఆల్ ద డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ నెక్స్ట్ టైం అగైన్. బట్ ఫర్ టుడే ద థింగ్ దట్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు టేక్ విత్ యూ ఆఫ్టర్ మై షో ఏంటి అంటే ద టాపిక్ అబౌట్ లెనిన్, టాపిక్ అబౌట్ అఖిల్. మిగిలినవన్నీ పక్కన పెడితే పేట్రియార్కల్ సిస్టమ్ అని కానీ లేకపోతే వారసత్వాల గురించి కానీ అన్ని పక్కన పెడితే ఒకటి బాగా చాలా హార్ట్నింగ్ అనిపించిన విషయం ఏంటంటే పెద్దవాళ్లకి ఆ అంటే వాళ్ల అక్కినేని కుటుంబానికి ఆ మూల పురుషుడు కదా ఆయన నాగేశ్వర గారు. ఆయన వల్ల తెలుగు సినిమా పరంగా వాళ్ళందరికీ ఒక ఒక కొత్త దిశ నిర్దేశం వచ్చినట్టు వాళ్ళ జీవితాన్ని వాళ్ళ కుటుంబానికి అందరికీ కూడా. వాళ్ళు ఈ తన తన సక్సెస్ ని ఆ మూమెంట్ లో అంత హంబుల్ గా అంత చాలా జెన్యున్ గా ఆ ఎక్స్ప్రెషన్ అనేది చాలా బాగా అనిపించింది నాకు. ఇట్ వాస్ వెరీ హార్టనింగ్ టు సీ, వెరీ క్యూట్ అండ్ వెరీ హార్ట్ టచింగ్ అండ్ వెరీ ఇమోషనల్ టు సీ. సో చెప్పాలనుకున్నది ఏంటంటే ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా, మనం ఎంత వాళ్ళైనా ఎంత దూరాలు వెళ్ళిపోయినా, అవర్ బేసిక్స్ ఉంటాయి కదా ఫౌండేషన్, అది మాత్రం ఖచ్చితంగా ఒక హంబుల్నెస్ లో ఉంటుందండి. ఆ ప్రేమ ఆప్యాయతల్లో ఉంటుంది. దాన్ని ఆల్వేస్ క్యారీ దెమ్ విత్ యూ ఇన్ యువర్ హార్ట్. ప్రభాస్ చెప్పినట్టు, ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అయిపోవచ్చు, ప్రభాస్ చెప్పినట్టు ప్రేమిద్దాం డూడ్, ఏమవుతుంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. జస్ట్ కీప్ లవింగ్ అండ్ స్ప్రెడ్ ద లవ్. ఐ హ్యావ్ టు సే బై బై టు యూ. హ్యావ్ అ వండర్ఫుల్ రెస్ట్ ఆఫ్ ద వీక్ అండ్ బ్యూటిఫుల్ వీకెండ్. స్టే హ్యాపీ, స్టే పీస్ఫుల్, స్టే ఫిట్ అండ్ స్టే పాజిటివ్. సైనింగ్ ఆఫ్, రాజేశ్వరి.

0: Live, Radio Surabhi, 107.9 FM, HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, హంకీ పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
5: ఏంది బ్రో గంజి చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A2B Adyar Anand Bhavan's Weekend Breakfast Buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
6: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo?

0: immigration knowledge, though, need the best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
0: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్